ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 28వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 19వ తేదీ ఆదివారం. 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6 గంటలు అవుతున్నది. మరికొంచెం సేపట్ల హిందీలో వార్తలు, అనంతరం 6:05 నిమిషాలకు ఇంగ్లీష్లో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

ఇప్పటిదాకా మీరు క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఇయలటి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. మళ్ళా రేపు 6:10 ప్రసారమయ్యే ప్రార్థన కార్యక్రమంలో శివానంద లహరి ఇంటర్వ్యూ.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా ఇయ్యాలటి కార్యక్రమాలు. ఇప్పటి సంద అయితే రాత్రి 11 గుట్టేదాకా ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం. ప్రసంగాలు, పరిచయాలు, ముచ్చట్లు, కథ, కదంబం, సినీ, జానపద సంగీతం, గిట్లా తీరొక్క కార్యక్రమాలతోనే ఇయ్యాల మిమ్మల్ని అలరించబోతున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ముందుగల ఈ పొద్దుటి పూట కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ పొద్దుగల ఏడుంపావుకి ప్రసారమయ్యే అంబటాల సంగతుల కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు, మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణ రెడ్డితో ముచ్చట 8వ భాగం, ఇంకా ఆషాఢమాసం విశిష్టత గురించి కవి, రచయిత్రి, విశ్రాంత ఉపాధ్యాయురాలు ఐవి సుబ్బాయమ్మ ప్రసంగం ప్రసారమవుతాయి ఈ అలటి అంబటాల సంగతుల కార్యక్రమంలో. ఇక 8:30 పుస్తకంతో

చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే ఈ కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 14వ భాగంలో డికే పట్టమ్మాళ్ గురించి విశేషాలు వింటారు రచయిత రాజవర్ధన్ కంఠంలో. పొజ్జామట్ల 5:30 సంబురం చిన్నపిల్లల కార్యక్రమంలో ఆదిలాబాద్కు చెందిన చిన్నారి గాయకుడు కె రిషీల్తో ముచ్చట, అనంతరం కొన్ని పిల్లల పాటలు ప్రసారమవుతాయి. 6:20 పొజ్జామట్ల పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమంలో జయనత్ మండలం మాకోడ గ్రామానికి చెందిన మద్ది వెంకన్న బృందం పాడిన బాజీరావు బాబాపై రాసిన పాటలు మొదటి భాగం, తలమడుగుకు చెందిన ఎల్చల్వార్ మాణిక్రావు బృందం పాడిన తుకుడోజీ మహారాజ్ భజనలు మొదటి భాగం ప్రసారమవుతాయి. ఇక రాత్రి 7:30 ఇల్లు వ్యవసాయం వ్యవసాయ ధరల కార్యక్రమంలో సోయా చిక్కుడులో విత్తనోత్పత్తి గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చట, గదైనాక వేప ఉత్పత్తులు చీడపీడల నివారణలో వాటి పాత్రను గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట ప్రసారమవుతాయి. ఇయలటి ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో ఇక రాత్రి 9:30 కథనం ఉత్తమ తెలుగు కథా సాహిత్యాన్ని వినిపించే ఈ కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి కోతిమూతి ఎల్లయ్య కథింటారు. రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్. ఇగ ఇనుండ్రి కార్యక్రమంలో రాత్రి 9:45 ప్రముఖ తత్వకవి యోగి పరమేశ్వరయ్య జీవిత విశేషాలు రచనలను గురించి, వారి సన్నిహితులు దేవుళ్ల శివుడయ్య మల్లెల కబీర్ దాస్ తో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. ఇక రాత్రి 10:00 రేడియో మాణిక్యాలు అపురూపమైన పాత రేడియో కార్యక్రమాలను వినిపించే ఈ కార్యక్రమంలో భాగ్యనగరం నాటకం మొదటి భాగం ప్రసారమవుతుంది. రచన నార్ల చిరంజీవి. ఇవే కాకుండా వినోదాన్ని పంచే సరదా సినీ గీతల కార్యక్రమాలు పొద్దుగల 8:45 సింగిడి, పొజ్జామట్ల 5:00 మాట చెప్పుని పాట ఇనుండ్రి, రాత్రి 7:45 దిల్ పసంద్ హిందీ చిత్ర గీతల కార్యక్రమం, 8:00 ఉషారు, రాత్రి 10:30 మధురిమలో హాయైన పాటలు వింటారు. ఇవే కాకుండా తెలుగు హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ ముంబై కేంద్రాల నుంచి రిలే అవుతాయి. ఇగో ఇవి ఇయలటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:45 కావస్తున్నది. మరికొంచెంసేపట్ల తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, అట్లనే 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభిస్తారని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలను ప్రజాప్రభుత్వం చేపట్టిందని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. చెత్త సేకరణకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వాహనాల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభిస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి పర్యటన షెడ్యూల్ ఖరారైందని తెలిపారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట మంత్రి నాదండ్ల మనోహర్, బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవులతో కలిసి ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ఆ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగి ఉద్యోగ ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని వెల్లడించారు. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలను ప్రజాప్రభుత్వం చేపట్టిందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు.

0: భారతీయ పరిశ్రమల సమాఖ్య మహిళా విభాగం ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం శిల్పారామం వద్ద 1000 గజాల స్థలాన్ని కేటాయిస్తుందని ఆయన నిన్న ప్రకటించారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య మహిళా విభాగం ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ విభాగం ప్రతినిధులు హైదరాబాద్ లో ముఖ్యమంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. పట్టణాల్లో ఇంటింటికి చెత్త సేకరణకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వాహనాల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగరానికి కేటాయించిన 25 వాహనాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ
1: ఒక పీపీపీ మోడల్లో అవుట్ సోర్సింగ్ మెకానిజం లో గవర్నమెంట్ ఏమి కొనదు వీటిని, వేరే వాళ్లే డ్రైవర్ ని పెట్టుకొని వాళ్లే మెయింటైన్ చేసుకొని ఇంటింటి నుంచి చెత్త తీసుకెళ్లే మార్గాన్ని తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరుకి దాదాపుగా 200 దాకా ఎలక్ట్రిక్ ఆటోస్ వస్తాయి. ఈ 200లో 25 వచ్చినాయి. ఒక్కొక్క ఆటో 1000 ఇళ్లకి వెళ్లి చెత్త తీసుకొచ్చేటువంటి మెకానిజం, అన్ని ప్రాంతాల్లో చెత్త అనేది లేకుండా నీట్ గా ఉంటుందనేది మా ఉద్దేశం.
0: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జాతీయ ప్రయోజనాలతో పాటు రాష్ట ప్రయోజనాల సాధనకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ లో జనసేన ఎంపీలతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, అభివృద్ది కార్యక్రమాలు, రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త రైల్వే లైన్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అభివృద్ది వంటి అంశాలను పార్లమెంటులో బలంగా వినిపించాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు వంటి కీలక అంశాలపై ప్రజల ఆకాంక్షలు, జాతీయ ప్రయోజనాలు, రాష్ట అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాత్మక చర్చలు జరపాలని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పలు తెలుగు చిత్రాలకు అవార్డులు లభించాయి. కల్కి చిత్రానికి ఉత్తమ చిత్ర పురస్కారం, 35 చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రంగా కమిటీ కుర్రోళ్లు చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారం లభించాయి. ఉత్తమ బాల నటుడిగా అరుణ్దేవ్ పోతుల, పుష్ప 2 చిత్రానికి ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే రచయితగా సుకుమార్, లక్కీ భాస్కర్ చిత్రానికి ఉత్తమ సంభాషణల రచయితగా వెంకీ అట్లూరి, కల్కి చిత్రానికి ఉత్తమ నిర్మాణ రూపకల్పన విభాగంలో నితిన్ జిహానీ చౌదరి జాతీయ పురస్కారాలు అందుకున్నారు. కమిటీ కుర్రోళ్లు చిత్రానికి ఉత్తమ మేకప్ కళాకారుడిగా పి రవికుమార్, పుష్ప 2 చిత్రానికి ఉత్తమ వస్త్రాల రూపకల్పన విభాగంలో దీపాలి నూర్, శీతల్ శర్మలకు పురస్కారాలు లభించాయి. తెలుగు చిత్ర పరిశ్రమ సృజనాత్మకత, ప్రతిభ, అంకిత భావానికి ఈ పురస్కారాలు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు అభినందించారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో సుమారు 3 కోట్ల రూపాయలతో చేపట్టిన రహదారుల అభివృద్ది పనులకు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్లతో కలిసి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రహదారులు, పాదచారులకు సురక్షితమైన ఫుట్పాత్లు, కాలుష్య నియంత్రణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపడుతున్న ఈ అభివృద్ది పనులతో విజయవాడ నగరంలో వాయు కాలుష్యం తగ్గుముఖం పడుతుందని తెలిపారు. నీటి సంరక్షణ, నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసి పట్టడం క్యాచ్ ది రైన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

0: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కేంద్రంలో మహిళపై జరిగిన దాడి ఘటనపై మానవత్వానికే మచ్చ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్టంలో శాంతి భద్రతలు క్షీణించాయనే విషయాన్ని ఈ ఘటన నిరూపిస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఉత్తర బీహార్ నుండి జార్ఖండ్ వరకు, పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిషా, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఆంధ్రప్రదేశ్ మరియానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి గాలులు మరియు పశ్చిమ దిశ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో ఏలూరు జిల్లా కుకునూరులో అత్యధిక భారీ వర్షపాతం 8 సెంటీమీటర్లు నమోదైంది.
0: తెలంగాణలో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విజయవాడ నగరంలోని గిరిపురంలో డయేరియా కేసులపై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులతో మాట్లాడారు. 6 డయేరియా కేసులు నమోదయ్యాయని, ఒకరు విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు మంత్రికి తెలిపారు. మిగిలిన వారు ఇళ్ల వద్దే చికిత్స పొందుతున్నారని, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభిస్తారని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్టంలో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలను ప్రజాప్రభుత్వం చేపట్టిందని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. చెత్త సేకరణకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వాహనాల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్.
2: कहा डॉक्टर गणेशा हेगड़े. अथ वार्ताः. संसदः आगामि मानसून सेशन इति प्रावृत सत्रात् पूर्वं अद्य सर्वकारेण सर्वदलीय सभा आहूता. सत्रस्य कालखण्डे संसदः द्वयोः सदनयोः सुचारुरूपेण कार्यं कर्तुं सर्वकारः सर्वेभ्यः राजनैतिकदलेभ्यः सहकार्यं याचयिष्यति. श्वः आरभ्य मानसून सत्रम् अगस्त मासस्य 13 दिनाङ्कपर्यन्तं भविष्यति. सत्रस्य कालखण्डे अनेके महत्वपूर्णाः विधेयकाः चर्चायै पारितार्थञ्च सुनिश्चिताः सन्ति. भारतीय जनता पार्टीति दलेन वर्णितं यत् सर्वकारस्य इथेनाल मिश्रण कार्यक्रमः भारतस्य बृहत्तमेषु सार्वजनिक नीति सफलता कार्येषु अन्यतमः कार्यक्रमः वर्तते, येन कृषकाणाम् आयः वर्धितः, ऊर्जा सुरक्षा सुदृढा अभवत्, आयातित असंस्कृत पेट्रोलियम तैलस्य निर्भरता च न्यूनीकृता. सामाजिक माध्यम पटले भाजपा दलस्य सूचना प्रौद्योगिकी कोष प्रमुखः अमित मालवीयः अवदत् यत् E20 मिश्रण कार्यक्रमः राजनैतिक बिन्दु अंक निर्धारणेन चालितायाः पक्षपात पूर्ण आलोचनायाः अपेक्षया समग्र साक्ष्य आधारित मूल्यांकनाय योग्यः अस्ति, तथा च एतादृश परिणामस्य सार्वजनिक नीतेः मापनीय परिणामैः न्यायः करणीयः. 20% इथेनाल मिश्रणस्य उपलब्धिं भारतस्य अत्यन्तं परिणामी नीति सफलतासु अन्यतमं इति कथयन् सः अवदत् यत् एतेन उपक्रमेण कृषक कल्याणं, ग्रामीण विकासः, सहकारीय संस्थाः, ऊर्जा सुरक्षा, पर्यावरणस्य स्थायित्वञ्च इत्यादिषु क्षेत्रेषु युगपत् औन्नत्यं दृष्टम्. एन्टी

0: इति राष्ट्रीय परीक्षण संस्थया समीक्षार्थम ओएमआर पत्राणां प्रस्तुतीकरणस्य विषये छात्राणां अभिभावकानां च कृते सचेतक पत्रं प्रकाशितम्। एनटीए इत्यनेन प्रकाशितं यत् अद्यतनकाले समीक्षार्थं प्रदत्तानि बहूनि ओएमआर पत्राणि कृत्रिमाणि प्राप्तानि। एनटीए इत्यनेन उक्तं यत् प्राप्तस्य प्रत्येकस्य पत्रस्य सक्रियरूपेण परीक्षणं क्रियते, परन्तु यदि कृत्रिमम् अथवा एआई जनितानि ओएमआर पत्राणि प्रस्तूयन्ते तर्हि गभीराः न्यायिकपरिणामाः भवितुम् अर्हन्ति इति सचेतना दत्ता। केन्द्रीय माध्यमिक शिक्षा बोर्ड सीबीएसई द्वारा ऐषमः दशमकक्षायाः द्वितीय बोर्ड परीक्षायाः परिणामः घोषितः। ये छात्राः द्वितीय बोर्ड परीक्षां लिखितवन्तः ते डिजी लॉकर रिजल्ट इत्यस्य माध्यमेन तेषां परिणामान् प्राप्तुं शक्नुवन्ति। राष्ट्रीय शिक्षा नीतेः अनुशंसानाम् अनुरूपं सीबीएसई संस्थया दशमकक्षायाः कृते अस्मात् वर्षात् बोर्ड परीक्षाद्वयं प्रवर्तितमासीत्। केन्द्रीय वाणिज्य उद्योग मंत्री पीयूष गोयलः एस्टोनिया देशस्य आधिकारिक यात्रायाः समये टैलिन नगरे भारत एस्टोनिया व्यापार मञ्चं सम्बोधितवान्। अस्मिन् अवसरे सः व्यापारे निवेशे नवीनतायां प्रौद्योगिक्यां च गहन सहकार्यस्य आह्वानं कृतवान्। मञ्चे द्विपक्षीय आर्थिक सहकार्यस्य सुदृढीकरणाय नूतनानां मार्गाणाम् अन्वेषणार्थम् उभय देशानां वरिष्ठ सर्वकारीय प्रतिनिधयः उद्योगनेतारः व्यापार प्रतिनिधिमण्डलस्य च सदस्याः एकत्र आगताः सन्ति। जम्मू कश्मीरे श्री अमरनाथजी यात्रा प्रतिकूल ऋतोः पूर्वानुमानं दृष्ट्वा पहलगाम बालताल इति द्वयोः मार्गयोः अपि अद्यारभ्य स्थगिता जाता। एकः अधिकारी अवदत् यत् भारतस्य ऋतुविज्ञान विभागेन यात्रिकाणां सुरक्षां कल्याणञ्च सुनिश्चित्य आगामिषु कतिपयेषु दिनेषु ऋतोः प्रतिकूलतायाः पूर्वानुमानस्य अनन्तरम् एषः निर्णयः कृतः। अधिकारी अवदत् यत् यावत् अग्रिम आदेशः न भवति तावत् बालताल नूनवान चन्दनवारी आधारशिला शिभरात् यात्रीणाम् अग्रे गमनस्य अनुमतिः न भविष्यति इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम समय 7 గంటలు ఇప్పుడు వినండి కరీంనగర్ జిల్లా సమగ్ర నివేదిక నివేదికను అందిస్తారు శ్రీ హెచ్ సంపత్ కుమార్।
2: కరీంనగర్లో 77 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైన్ నిర్మాణ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్తో కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు। అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ ఎన్నికైనప్పటి నుంచి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ది కోసము 22,000 కోట్ల రూపాయలు తీసుకువచ్చినట్లు చెప్పారు। దసరా నాటికి కరీంనగర్ వరంగల్ హైవే రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు। మరో 3 నెలల్లో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ స్కీమ్ కింద కేంద్రం ఇచ్చిన 840 కోట్ల రూపాయల నిధులతో కరీంనగర్ ను సుందరంగా తీర్చిదిద్దే పనులకు శ్రీకారం చుడతామని బండి సంజయ్ చెప్పారు। కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో 16 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవన నిర్మాణం త్వరితగతిన నాణ్యవంతంగా పూర్తి చేయాలని చెప్పారు। కరీంనగర్ జిల్లాలో వికసిత్ భారత్ జీ రామ్జీలో కూలీలకు పని కల్పించి హాజరు నమోదు చేసిన విషయంలో కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది। ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారి గీత మాట్లాడుతూ జిల్లాలో 15 మండలాలు 318 గ్రామాలు ఉండగా కూలీలకు మస్టర్స్ వేసినట్లు తెలిపారు। మొదటి రోజు మస్టర్స్ వేయడం ద్వారా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు డిఆర్డీఓ అధికారి గీత తెలిపారు। కరీంనగర్ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి పర్యవేక్షిస్తోంది। జిల్లాలోని కరీంనగర్ నగరపాలక సంస్థతో పాటు హుజరాబాద్ జమ్మికుంట కొత్తపల్లి పట్టణాలు 303 గ్రామాలు ఉన్నాయి। కరీంనగర్ మానకొండూరు చొప్పదండి హుజరాబాద్ 4 నియోజకవర్గాల్లో కలిపి 1338 బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు। వీరంతా వారికి కేటాయించిన డివిజన్ వార్డులలో పర్యటించి జిల్లా వ్యాప్తంగా 10,89,090 మంది ఓటర్లకు గాను 10,78,568 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశారు। వానాకాలం సాగుకు రైతు భరోసా పథకం కింద కరీంనగర్ జిల్లా జిల్లాకు చెందిన రైతులందరికీ 9 రోజుల్లో ముందుగా ప్రకటించిన విధంగా వారి వారి ఖాతాల్లో ఎకరాకు 6,000 రూపాయల చొప్పున 54 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు భరోసా సాయాన్ని ప్రభుత్వం అందించింది. జిల్లా

0: 1,92,922 మంది రైతుల ఖాతాల్లోకి 207,11,13,234 రూపాయలు జమ చేశారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా మిగిలిన 70 కోట్ల రూపాయల నిధులతో కరీంనగర్ నగరంలో వివిధ అభివృద్ది పనులను చేపట్టేందుకు స్మార్ట్ సిటీ కంపెనీ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రజల సహకారంతోనే కరీంనగర్ ను పరిశుభ్రమైన సుందరమైన అభివృద్ది చెందిన నగరంగా తీర్చిదిద్దగలమని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. నగరంలో ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ఈ ప్రాజెక్టులు రూపొందించామని మేయర్ తెలిపారు. దోస్త్ 2026 డిగ్రీ ప్రవేశాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రాష్ట వ్యాప్తంగా 1561 అడ్మిషన్లతో ప్రథమ స్థానం సాధించింది. ఇటీవల కాలంలో నిర్వహించిన కౌన్సిలింగ్ దోస్త్ 3 విడతల్లో మొత్తం 1561 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఇంకా పరిమిత సంఖ్యలో సీట్లు ఖాళీగా ఉన్నాయని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ టి రాజయ్య తెలిపారు. కరీంనగర్ ను హరిత కరీంనగర్ గా మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యే విధంగా మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. దీనిలో భాగంగా కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో గల కొత్తపల్లిలో వానర వనాలను ఏర్పాటు చేస్తామని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. జిల్లాలో ఈ నెల 1 నుంచి 30 వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం పగడ్బందీగా కొనసాగుతుంది. ఆపదలో ఉన్న పిల్లలను రక్షించి బాధ్యులపై కేసులు నమోదు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశాల మేరకు 1 నుంచి 31 తేదీ వరకు ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా తప్పిపోయిన పిల్లలను బాలకార్మికులను ఆపదలో ఉన్న చిన్నారులను రక్షించాలని ఇందుకోసం విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలానికి చెందిన జడ్పీహెచ్ఎస్ ఓద్యారం ఎస్హెచ్విఆర్ 2025-26 జాతీయ స్థాయి రేటింగ్ లో దేశంలో 23వ ర్యాంకు తెలంగాణలో 5వ ర్యాంకు సాధించిన సందర్భంగా పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయులు ఏనుగు ప్రభాకర్ రావును ఉపాధ్యాయ బృందాన్ని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి అభినందించారు. అఖిల భారత అంతర విశ్వవిద్యాలయాల పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వాగేశ్వరి కళాశాల విద్యార్థిని విరంచి స్వప్నిక బంగారు పథకాన్ని సాధించింది. ఇటీవల తమిళనాడులోని చెన్నై హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో జరిగిన పోటీల్లో విరించి స్వప్నిక 84 కిలోల విభాగంలో ప్రతిభ చాటి మొదటి స్థానంలో నిలిచారు. బంగారు పథకాన్ని సాధించింది.
1: మీరింతవరకు కరీంనగర్ జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు శ్రీ హెచ్ సంపత్ కుమార్. జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. జాతీయ చలన చిత్ర పురస్కారాలు ప్రకటించారు. తెలుగు చిత్రం 35 చిన్న కథకాదుకి ఉత్తమ బాలల చిత్ర పురస్కారం లభించింది. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్ర నిలుపు చేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ను నుంచి కాంస్య పతకం గెలుచుకుంది. ఈరోజు అర్జెంటీనా స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. రేపు ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరుతుంది. వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చర్చ కోసం, ఆమోదం కోసం సభల్లో చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం E20 భారతదేశంలో అతిపెద్ద ప్రజావిధాన విజయాల్లో ఒకటని భారతీయ జనతా పార్టీ అభివర్ణించింది. ఈ పథకం రైతు ఆదాయాన్ని పెంచడమే కాకుండా ఇంధన భద్రతను బలోపేతం చేసిందని, దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడ్డాన్ని తగ్గించిందని ఆ పార్టీ పేర్కొంది. భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాలవ్య సోషల్ మీడియా పోస్టులో ఈ విషయం చెబుతూ, రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేయడం కంటే ఈ కార్యక్రమానికి సమగ్రమైన సాక్ష్యాధారాలతో కూడిన మూల్యాంకనం అవసరమని, ఇంతటి భారీ స్థాయి ప్రజావిధానాన్ని కొలిచే ఫలితాల ఆధారంగానే అంచనా వేయాలని అన్నారు. 20% ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించడాన్ని భారత్లో అత్యంత ప్రభావవంతమైన విధాన విజయాల్లో ఒకటిగా పేర్కొన్న మాలవ్య, దీనివల్ల రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ది, సహకార సంస్థలు, ఇంధన భద్రత, పర్యావరణ స్థిరత్వాన్ని ఒకేసారి ముందుకు తీసుకెళ్లారు.

0: వెళ్లగలిగామని చెప్పారు. అధికారిక గణాంకాలను ఉటంకిస్తూ ఇథెనాల్ సరఫరా సంవత్సరం ఈఎస్వై 2014-15 నుంచి ఈ కార్యక్రమం ద్వారా రైతులకు సుమారు 1,60,000 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని, అలాగే ముడి చమురు దిగుమతులను తగ్గించడం ద్వారా 1,98,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదాయం చేయడంలో సహాయపడిందని మాలవ్య చెప్పారు. దీనివల్ల 317 లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతి చేసుకున్న ముడి చమురుకు ప్రత్యామ్నాయం లభించడమే కాకుండా 952 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడం సాధ్యమైందని కూడా ఆయన గణాంకాలను ఉటంకిస్తూ చెప్పారు. అదనపు ఆదాయ వనరులను సృష్టించడం ద్వారా ఇథనాల్ ఆర్థిక వ్యవస్థ చక్కెర మిల్లుల నగదు ప్రవాహాన్ని పెనుకపరిచిందని, తద్వారా చెరుకు రైతులకు క్యాష్ ఫ్లో ద్వారా త్వరితగతిన చెల్లింపులు చేయడానికి వీలు కల్పించిందని కూడా మాలవ్య చెప్పారు. సవరించిన నకిలీ పత్రాలపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఓఎంఆర్ షీట్ల పరిశీలనపై స్పష్టమైన కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల సమీక్ష కోసం సమర్పించిన అనేక ఓఎంఆర్ షీట్లు నకిలీవని లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించినవని తేలినట్లు ఎన్టీఏ వెల్లడించింది. అందువల్ల వచ్చే అన్ని ఫిర్యాదులను మరింత నిశితంగా పర్యవేక్షిస్తున్నామని తెలియజేసింది. తమకు అందుతున్న ప్రతి ఫిర్యాదును చురుగ్గా పరిశీలిస్తున్నామని ఎన్టీఏ పేర్కొంది. అయితే నకిలీ లేదా ఏఐ ద్వారా సృష్టించిన ఓఎంఆర్ షీట్లను సమర్పించడం వల్ల ఫిర్యాదుదారులకు తీవ్రమైన చట్టపరమైన పరిణామాలు ఎదుర్కొంటాయని హెచ్చరించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు పరిశీలన కోసం కేవలం అసలైన ఓఎంఆర్ షీట్లను మాత్రమే సమర్పించాలని కూడా ఎన్టీఏ స్పష్టం చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి 2వ బోర్డు పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను డిజీలాకర్ ఫలితాల పోర్టల్ results.digilocker.gov.in ద్వారా చూసుకోవచ్చు. జాతీయ విద్యా విధానం సిఫార్సులకు అనుగుణంగా సిబిఎస్ఈ ఈ ఏడాది నుండి పదో తరగతి విద్యార్థులకు 2 బోర్డు పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రధాన బోర్డు పరీక్షలను ఈ ఏడాది 15వ తేదీ నుంచి మార్చి 11వ తేదీ వరకు నిర్వహించగా, 2వ బోర్డు పరీక్షలను మే 15వ తేదీ నుంచి మే 21వ తేదీ వరకు నిర్వహించారు. ఈ ఏడాది జరిగిన ప్రధాన 2వ బోర్డు పరీక్షల ఫలితాలను కలిపిన తర్వాత మొత్తం ఉత్తీర్ణత శాతం 96.78% నమోదైందని సిబిఎస్ఈ తెలియజేసింది. విదేశాల్లోని సిబిఎస్ఈ అనుబంధ పాఠశాలల విద్యార్థులు కూడా తమ ఫలితాలను డిజిటల్ విద్యాపత్రాలను డిజీలాకర్ ద్వారా పొందవచ్చునని సిబిఎస్ఈ బోర్డు వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించారు. హిందీ చిత్రం ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో అవార్డులు ప్రకటిస్తూ జ్యూరీ చైర్మన్ జయరాజ్ మాట్లాడుతూ, మమ్ముటి, కార్తీక్, ఆర్యన్ భ్రమయుగం, చందు ఛాంపియన్ చిత్రాల్లో కనబరిచిన ఉత్తమ నటనగాను ఉత్తమ నటుడి విభాగంలో జాతీయ చలన చిత్ర పురస్కారాలు గెలుచుకున్నారని చెప్పారు. ఆర్టికల్ 370 చిత్రంలో ప్రదర్శించిన నటనగాను యామి గౌతమ్కు ఉత్తమ నటి పురస్కారం ఇవ్వనున్నట్లు జయరాజ్ పేర్కొన్నారు.
1: Best actress in leading role, Article 370, Hindi film. Renounced performance that portrays a law enforcement agent's unwavering pursuit of truth and justice with sensitivity, courage and compassion. A performance that leaves a profound and lasting impact. Actress Yamini Gautam. Best actor in a leading role, Shed, Chandu Champion, Hindi, for a performance that transcends the conventions of a sports biopic, bringing an unsung hero story to life with dignity, sincerity and lasting impact. Actor Karthik Aryan.
0: ఉత్తమ చలన చిత్ర విమర్శకుడు అవార్డు సంజీవ్ శ్రీవాస్తవకు దక్కుతుంది. తమిళ చిత్ర అమరన్ గను రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకుంటారు. సంజయ్ మిశ్రా ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకోనుండగా, సచిన, నమీదాస్, రూపాశ్రీ, వర్కాడి ఉత్తమ సహాయ నటిగా అవార్డును స్వీకరిస్తారు. శాశ్వత్, సచ్దేవ్, జీవి ప్రకాష్ కుమార్ ఉత్తమ సంగీత దర్శకం అవార్డు అందుకుంటారు. అభయ్ జోత్పూర్కర్, వైకోమ విజయలక్ష్మి ఉత్తమ నేపథ్య గాయుడిగా గాయకుని అవార్డులను అందుకుంటారు. తెలుగు చిత్రం చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రంగా అవార్డును సొంతం చేసుకుంది. సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా కల్కి ఎంపికైంది. జాతీయ సామాజిక విలువలను ప్రోత్సహించే ఉత్తమ చిత్రంగా కెప్టెన్ మిల్లర్ అవార్డు దక్కించుకుంది. జమ్మూకాశ్మీర్లో వాతావరణ శాఖ ప్రతికూల వాతావరణానికి సంబంధించి ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శ్రీ అమర్నాథ్ జీ యాత్రను

పెహల్గాం బాల్తర్ రెండు మార్గాల నుంచి ఇవాటి నుంచి నిలిపేశారు. రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణం మరింత క్షీణించే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ అంచనాల మేరకు యాత్రికుల భద్రతా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు అధికారి చెప్పారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బల్తాల్, నున్వాన్, చందన్వాడి బేస్ క్యాంపుల నుంచి యాత్రికులను ముందుకు వెళ్లేందుకు అనుమతించబోరు. ప్రస్తుతం శ్రీ అమర్నాథ్ యాత్రలో ఇంతవరకు 370,000 మందికి పైగా భక్తులు పవిత్ర గుహాలయంలో మంచు లింగాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో శ్రీమాతా వైష్ణోదేవి ష్రైన్ బోర్డు వైష్ణోదేవి యాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. తీర్థయాత్రికుల భద్రతా సంక్షేమం కోసం ముందు జాగ్రత్త చర్యగా నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థానం బోర్డు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అనేక చోట్ల ప్రమాదకర ప్రాంతాల్లో హఠాత్తుగా వరదలు రావడం, కొండ చర్యలు విరిగిపడడం, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా యాత్రను నిలుపు చేసినట్లు పేర్కొన్నారు. నిన్న రాత్రి మాయామి స్టేడియంలో జరిగిన 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 6-4 గేమ్స్ తేడాతో ఫ్రాన్స్ ఓడించి ఫీఫా వరల్డ్ కప్ 2026లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 1966 ఫైనల్లో విజయం తర్వాత ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్లో హ్యాట్రిక్ సాధించిన 2వ ఇంగ్లాండ్ ఆటగాడిగా సాకా రికార్డు సృష్టించాడు. ఈ రాత్రి న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరగనున్న ఫైనల్స్లో అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. హంగేరీలోని బుడాపెస్ట్లో జరుగుతున్న ర్యాంకింగ్ టోర్నమెంట్లో నిన్న జరిగిన మహిళల 76 కిలోగ్రాముల విభాగంలో మహిళల రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్ కజల్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. పసిడి పతకం కోసం జరిగిన ఫైనల్ పోర్లో అమెరికాకు చెందిన డైమండ్ ప్రెషర్స్ గిల్ఫోర్డ్ను ఎదుర్కొన్న యువ భారత రెజ్లర్ అద్భుతమైన సంయమనం ప్రదర్శించి విజయం సాధించారు. విశేషాలు మరొకసారి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు. తెలుగు చిత్రం 35 చిన్న కథ కాదుకి ఉత్తమ బాలల చిత్ర పురస్కారం లభించింది. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణవదేవి యాత్ర నిలుపు చేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ నుంచి కాంస్య పతకం గెలుచుకుంది. ఈ రోజు అర్జెంటీనా, స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండ అంబటాల సంగతులు. విజ్ఞానం చైతన్యం సమాచారం అందించే కార్యక్రమం ఇయలటి కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాలపై పరిశోధనలు చేసిన మాదాడి నారాయణరెడ్డితో ముచ్చట 8వ భాగం, ఇంకా ఆషాఢమాసం విశిష్టత గురించి కవి రచయిత్రి విశ్రాంత ఉపాధ్యాయురాలు ఐవి సుబ్బాయమ్మ ప్రసంగం ప్రసారమవుతాయి. తెలుగు పంచాంగం ప్రకారం స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయానం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, పంచమి, ఉత్తర నక్షత్రం. ఇది ఇయలటి తెలుగు తిథి. వాతావరణం. జిల్లాల వాతావరణం పొడిగా ఉన్నది. అక్కడక్కడ తేలికపాటి జల్లులు కూడా కురిసినాయి. గడిచిన 24 గంటలలో ఎక్కువ ఉష్ణోగ్రత 31.8 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 24.2 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యింది. గాలిలో తేమ 89% నమోదైంది. ఇక వచ్చే 24 గంటలల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం కూడా ఉన్నది. అంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు. వాతావరణ సూచన ఇన్నరు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ. మీరు వింటున్నారు అంబటాల సంగతులు. మనిషిని ఉత్తేజపరిచేది, మనసుకు స్వాంతన చేకూర్చేది సంగీతం. ఇప్పుడు విందాం వాద్య సంగీతం 2 నిమిషాల పాటు చెవులకింపుగా.

0: ఇయ్యలటి కోసం వ్యవసాయం సలహా.
1: నా పేరు సి అశ్విని, హార్టికల్చర్ డిప్లొమా కాలేజీలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. అయితే మనకు సర్వసాధారణంగా బంతి ఇంట్లో వేసుకునే రకాలకైతే మనకు 800 గ్రాముల విత్తనం అనేది అవసరం అవుతుంది. F1 హైబ్రిడ్ రకాలు ఇప్పుడు అందరూ రైతులు వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు కాబట్టి మనకు రకాలు కాకుండా ఈ హైబ్రిడ్లే సాగు చేస్తున్నారు కాబట్టి మనకు ఒక ఎకరానికి విత్తనం వచ్చేసి 400 నుంచి 500 గ్రాముల విత్తనం అనేది అవసరం అవుతుంది. అయితే 400 నుంచి 500 గ్రాములు ఒకవేళ మనము సొంతంగా నారు పోసుకుంటే మనకు అది ఒక ఎకరానికి సరిపోతుంది అన్నట్టు. అయితే ఇప్పుడు సర్వసాధారణంగా ఏం చేస్తున్నారంటే కొందరు రైతులు నారు పోయడం మనకు స్థలము లేక మనకు కొన్ని నర్సరీలకు కూడా ఇవ్వడం జరుగుతుంది విత్తనము. వాళ్ళు కూడా మనకు నాణ్యమైన నారు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకు ఒక ఎకరానికి మనం 400 నుంచి 500 గ్రాములు విత్తనం చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి 4 ప్యాకెట్లు అనేది మనకు అవసరం వస్తుంది అన్నట్టు. ఒకవేళ మొక్కల విషయానికి వస్తే ఒక ఎకరానికి మనము 8,000 నుంచి 10,000 మొక్కలు నాటుకోవచ్చు. అయితే రైతుల ఆసక్తిని బట్టి కొందరు 8,000 నుంచి లేదా కొందరు 10,000 కూడా నాటుకుంటే కూడా మనకు మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది అన్నట్టు. అయితే మనకు బంతి నారు మనం పెంచుకునేటప్పుడు కూరగాయ నార్మల్ ఎలా అయితే ఎత్తున ఎలా నార్మల్ చేసుకుంటామో బంతికి కూడా మనం తప్పనిసరిగా మనకు 15 సెంటీమీటర్ల ఎత్తు మనకు 1 మీటర్ వెడల్పు ఎత్తిన నారుమల్లు అనేది చేసుకోవాలి. నారుమల్లో కూడా మనకు తప్పనిసరిగా కొద్దిగా పశువుల ఎరువు, దాని తర్వాత ట్రైకోడర్మాడే పొడి మందు, దాంతోపాటు వర్మి కంపోస్ట్ కలిపి తయారు చేసుకున్న బెడ్ పైన మనకి బంతి నారు అనేది అలకడం అనేది చేయాలన్నట్టు. అలా బంతి నారు అలికిన తర్వాత మనకు మొలక అనేది 11వ రోజు నుంచి మనకు కనిపించడం జరుగుతుంది. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మన దగ్గర పత్తి పంట, సోయాబీన్ పంట వేసుంటాం కాబట్టి కొన్ని నేలల్లో మనకు ఎండు తెగులు కానివ్వండి, లేకపోతే వేరుకుళ్ళు తెగులు కానివ్వండి, లేకుంటే మొదల కుళ్ళు, నారు కుళ్ళు అనే ఈ తెగులు రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలాంటి సమయంలో మనం 11వ రోజు నుంచి మనము పైపాటుగా ట్రైకోడర్మా ఎవ్రీడే పొడి మందును మనం 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ తెగులు రాకుండా నివారించుకోవచ్చు. అలా మనకు 11 రోజుల తర్వాత లేదా 16వ రోజు కూడా మనకు మైక్రోన్యూట్రియన్స్ కూడా పిచికారీ చేసుకుంటే మనకు ఆరోగ్యమైన నారు అనేది వస్తుంది. అయితే మనం ఈ హైబ్రిడ్ రకాలు ఇప్పుడు అంటున్నాం కాబట్టి మనం 21 నుంచి 25 రోజుల 3 నుంచి 4 ఆకులు ఉన్న వయసు నారు నాటుకుంటే మనకు ప్రధాన పొలంలో నాటుకుంటే మనకు మంచి దిగుబడులు అనేవి వస్తాయి అన్నట్టు.
0: ఇది ఇయాలటి వ్యవసాయం సలహా. గిన్నెల బంతి నారుమడిలో విత్తన మోతాదు, తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్విని చెప్పిన సలహా ఇన్నారు.
2: ముఖాన్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనిమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి

0: ఇయాలటి రోజుకున్న ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం చరిత్రలో ఈ రోజులో. ఇయాల భారతీయ సిపాయి మంగళ్ పాండే జయంతి, అట్లనే మాజీ క్రికెట్ ఆల్రౌండర్ రోజర్ బిన్నీ, కవయిత్రి కాలమిస్టు వాడ్రీవు వీరలక్ష్మి, ప్రముఖ కవి దామెర రాములు, నటుడు నిర్మాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, నటి సింధు తులాని పుట్టినరోజు, అట్లనే ఇయాల బ్యాంకుల జాతీయకరణ దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నారు. భారతీయ సిపాయి మంగళ్ పాండే జయంతి ఇయాల. మంగళ్ పాండే ప్రప్రథమ స్వాతంత్ర సమరయోధుడు. జూలై 19, 1827లో ఉత్తరప్రదేశ్లో జన్మించిన మంగళ్ పాండే శాస్త్ర అధ్యయనం వద్దనుకుని శస్త్ర విద్యను అభ్యసించిండు. తన 9 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే బ్రిటిష్ సైన్యంలో చేరిండు. తన అద్వితీయమైన ప్రతిభతో తక్కువ సమయంలోనే సైనిక దళ నాయకుడిగా ఎన్నుకోబడ్డాడు. దాదాపు 2 దశాబ్దాల పాటు మన దేశాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని పరిపాలించిన బ్రిటిష్ వారిపై యుద్ధాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్ర సమరయోధుడు మంగళ్ పాండే. అప్పటి వరకు బ్రిటిష్ వారి పెత్తనానికి తలొగ్గి వాళ్ళు చేస్తున్న అరాచకాలు అవమానాలను మౌనంగా భరించిన భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్ర సాధన వైపు మళ్లించిన ఘనత కూడా మంగళ్ పాండేదే. భారత ప్రభుత్వం మంగళ్ పాండే గౌరవార్థం 1984 అక్టోబర్ 5న ఒక తపాలా బిల్లును విడుదల చేసింది. 2005లో మంగళ్ పాండేపై అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో ఒక సినిమా కూడా వచ్చింది.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

0: మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నది అంబటాల సంగతులు. కార్యక్రమంలో ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణ రెడ్డితో ముచ్చట 8వ భాగం వింటారు. ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి. వృత్తిరీత్యా డిగ్రీ కళాశాల అధ్యాపకుడైన మాదాడి నారాయణ రెడ్డి ఉద్యోగరీత్యా ఆదిలాబాద్కు వచ్చిండ్రు. గా సమయంలోనే జిల్లాలోని పలు గ్రామాలను సందర్శించి అక్కడి గ్రామీణులు పాడుకునే జానపద గేయాలను సేకరించడంతో పాటు మాండలికాలపై జానపద గేయాలపై పరిశోధనలు చేసిండు. పరిశోధన గ్రంథాన్ని కూడా రాసిండు. ఈ అనుభవాలను ముచ్చట్ల రూపంలో ఆకాశవాణితో పంచుకున్నారు మాదాడి నారాయణ రెడ్డి. అందులో నుంచి 8వ భాగం ఇప్పుడు ఇందాం.
1: నారాయణ రెడ్డి గారు నమస్కారం.
2: నమస్కారాలండి.
1: ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మరి తెలుగు భాష బోధనలో ఇలా ఐచ్ఛికంగా తెలుగును 2వ భాషగా కాకుండా ఇంటర్మీడియట్లో డిగ్రీలో తీసుకునే వీలుంటే భాషకు చాలా మేలు కలుగుతుంది కదా మరి.
2: కరెక్టే, రాజకీయంగా కూడా ఇటువంటి ఆలోచన ఉన్నది. కానీ గత 10-15 సంవత్సరాల నుంచి తెలుగును సెకండ్ లాంగ్వేజ్గా తీసుకోవడం లేదు. ఇంటర్మీడియట్లో కూడా
1: సంస్కృతం వచ్చేసింది.
2: సంస్కృతం డిగ్రీలో కూడా అంతే. ఎందుకంటే తెలుగు తీసుకుంటే కొద్దిగా ఎక్కువ చదవాలి, సంస్కృతం పాఠ్యాంశాలు తక్కువ ఉంటాయి,
1: మార్కులు సులభంగా వచ్చే
2: శబ్దాలు, తర్వాత ధాతువులు, కొన్ని శ్లోకాలు ఇవి చదువుకుంటే సరిపోతుంది. సంస్కృతంలో పేపర్ రాస్తే 85-90-95 ఇన్ని మార్కులు వస్తాయి. అదే తెలుగు పేపర్ రాస్తే 70-75 మాత్రమే వస్తాయి. మరి ఇటువంటి భేదం ఎందుకు కలుగుతుంది మార్కుల వితరణలో? వాల్యుయేషన్ సరిగా లేదు. తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే ఒత్తులు శబ్దాలు తప్పు రాస్తే కూడా దాని మార్కులు తక్కువ చేస్తారు. వీళ్ళు పెద్ద తెలుగు బాగుండాలి, మంచిగా వీళ్ళు అభివృద్ధి పొందాలి అనేటటువంటి ఆలోచన చేత అంత ఎక్కువగా మార్కులు ఊరికనే పడేయరు. ఇప్పుడు అరబ్బీ అనుకోండి, ఉర్దూ అనుకోండి, ఇటువంటి భాషలలో కూడా అట్లాగే ఉంది. సంస్థం ధోరణిలోనే అక్కడ కూడా మార్కులు పడుతున్నారు. కాబట్టి హిందీ కన్నా ఎక్కువ అరబిక్ తీసుకుంటారు పిల్లలు, ఉర్దూ వాళ్ళు. ఈ చిన్న తరగతుల నుంచే తెలుగుకు ప్రాధాన్యత లేకుండా పోయింది సెకండ్ లాంగ్వేజ్. అందువల్ల ఈ ఇంటర్మీడియట్లో సంస్కృతమే, డిగ్రీలో సంస్కృతమే.
1: ఆ సంస్కృతం కూడా సరిగ్గా నేర్చుకోలేదు.
2: 800 మంది కాలేజీలో ఉంటే ఒక ఇయర్లో దాంట్లో ఒక 30-40 మంది మాత్రమే, ఎక్కువలు ఎక్కువ 50-60 మంది తెలుగు వాళ్ళు ఉంటున్నారు. మిగిలినటువంటి 740 మంది సంస్కృతం వాళ్ళు.
1: ఇట్లా చాలా ఎక్కువ మంది సంస్కృతం తీసుకోవడం, చాలా తక్కువ మంది తెలుగు తీసుకోవడం, కేవలం సులభంగా మార్కులు వస్తాయి అన్న పద్ధతిలో ఈ విద్యా విధానంలో ఈ సంవిధానం ఏర్పడటం వల్ల జరుగుతున్నది. ఈ వంకరతనం నిదానికి పోవాలి. ఎందుకంటే తెలుగు భాషను క్షుణ్ణంగా, తెలుగు కావ్యాలు వగైరాలన్నీ కూడా చక్కగా చదివి అర్థం చేసుకోవాలంటే దాంట్లో భాగంగా సంస్కృతం ఎంతో కొంత నేర్వక తప్పదు కదా.
2: తప్పదు.
1: అది ఎలాగో ఉన్నప్పుడు ఇట్లా విడిగా సంస్కృతం నేర్వటం, ఆ సంస్కృతం కూడా దేనికి పనికొచ్చే స్థాయిలో నేర్వకపోవటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. కొన్ని దశాబ్దాలుగా ఈ నష్టం సాగుతూ ఉన్నది. ముందు ముందు ఈ పద్ధతిలోనే చదువులు సాగకుండా ఏదైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు మీరు.
2: ఇప్పుడు పాఠ్యాంశాలలో కూడా పూర్వంలాగా ప్రాచీన పద్యభాగము, ఆధునిక పద్యభాగము ఇట్లా ఇవ్వడం లేదు. ప్రాచీన కవులకు సంబంధించింది ఏమి ఇవ్వడం లేదు, బాగా తగ్గిపోయింది. లోకల్గా ఏవైతే కవులు ఉన్నారో, వచన కవులు ఉన్నారో, అటువంటి వాళ్ళకి సంబంధించింది, లేదా ఉద్యమకారులు ఉన్నారో, అటువంటి వాళ్ళకి
1: ప్రాచీన కవులకు మళ్ళీ ప్రాధాన్యం ఇవ్వాలంటారా?
2: తప్పనిసరి కావాలండి. ఎందుకంటే ప్రాచీన సాహిత్యం లేనిది ఏ వ్యక్తి కూడా పరిపూర్ణమైనటువంటి రచన చేయలేడు. మామూలుగా ఏదో చిన్న చిన్న మాటలతో రాయొచ్చు, కానీ పరిపూర్ణమైన ఊహ, తర్వాత భావన ఇవన్నీ ఉండాలంటే ప్రాచీనమైనటువంటి సాహిత్యం చదవాలి. శ్రీశ్రీ ఉన్నాడు, మహాప్రస్థానం రాశాడు, ఆయన ఎన్ని చదివాడు అండి
1: ప్రాచీన సాహిత్యంలో ఆయన ఉన్న గొప్ప ప్రవేశం కారణంగానే అది వీలైంది.
2: మరి కవిత, ఓ కవిత ఇటువంటి వాటిలో మనకు కనబడుతుంది ఆయన పాండిత్య ప్రకర్ష. కావ్యాలు చదివిన వాడు కవిత్వం రాస్తే అది పేలవగానే ఉంటుంది.
1: సరే,
2: తర్వాత ఈ ఐచ్ఛిక అంశం తీసుకున్నటువంటి విద్యార్థులకు మేము మనస్ఫూర్తిగా చక్కగా వాళ్లకు పాఠాలు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వాటిని చదువుకున్నారు. అంటే కేవలం టెక్స్ట్ బుక్లో చదువుకున్న చదువు మాత్రమే వాళ్ళకి పనికిరాదు. ఐచ్ఛికాంశం ఎప్పుడైతే మనం తీసుకున్నామో దానికి సంబంధించినటువంటి పుస్తకాలను కూడా చదవాల్సి ఉంటుంది. అట్లా చేసినప్పుడే భాష పరిపుష్టమవుతుంది. ఈ రకంగా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఇక్కడ మన

0: హైదరాబాద్ జిల్లా కళాశాలలో కూడా ఉన్నారు. వాళ్లలో వసంతరావు దేశపాండే
1: ఇప్పుడు రిటైర్ అయిపోయింది,
0: రిటైర్ అయిపోయినారు డైట్ లో పనిచేసి. తర్వాత బొందిలి పురుషోత్తమరావు గారు, ఆయన తెలుగు పండితుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు.
1: మురళీధర్
0: ఆయన కూడా వ్యవసాయ శాఖలో పనిచేసి రిటైర్ అయ్యాడు.
1: ఆయన రచయితగా పేరు,
0: ఆయన రచయితగా
1: వసంతరావు గారు అధ్యాపకులుగానే కాకుండా
0: ఆయన
1: నవలా రచయిత,
0: అడవి, ఊరు, తర్వాత అహల్య, భూమి గుండ్రంగానే ఉండాలి,
1: పేర్లన్నీ గుర్తున్నాయి.
0: ఇవన్నీ చాలా చక్కటి నవల రచన చేశారు. అది సహజమైనటువంటి అంశాలతో ఉన్నటువంటిది, తాను కళ్ళతో చూస్తున్నటువంటి అంశాలని అందులో ఇతివృత్తంగా చేసి రాయడం జరిగింది. దీనికన్నా ముందే ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడే ఇక్కడ ఒక ఆదిలాబాద్లో ఒక ఘటన జరిగింది. ఒక పిచ్చి మనిషి ఉండేది ఇక్కడ, ఆడమనిషి. ఎవరో ఏమో కాముకత్వంతో ఆమెను కలిశారు. ఆమె గర్భిణి అయింది, సంతానం కూడా కలిగింది. ఆ ఘటనను చూసి, ఆ దృశ్యాన్ని చూసి పిచ్చి తల్లి అనేటటువంటి పేరుతో ఒక కథ రాశాడు వసంతరావు. అప్పుడే చెప్పాను నేను, మంచి కథకుడివి నువ్వు, కథన శైలి బాగా ఉంది నీకు, రాయి, వెనక ముందు చేయకు, పేపర్లో పంపించు, ఒకసారి రిటర్న్ కూడా కావచ్చు, బాధపడాల్సిన అవసరం లేదని చెప్పాను. బొందిలి పురుషోత్తమరావు, ఆయన కుంతల జలపాతం మీద ఒక బుక్ రాయడం జరిగింది. ఆయన కావ్యాలు కూడా రాశాడు. ఆయన ఇట్లా నాకు ఇప్పుడు ప్రస్తుతము తెలిసి జ్ఞాపకం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇట్లా పరోక్షంగా కూడా చాలామంది మంచి స్థాయిలోకి వెళ్ళిపోయారు. తెలుగు ఆప్షన్లు ఉన్న వాళ్ళు
1: కలుస్తుంటారు, కొందరు
0: కలుస్తుంటారు.
1: మీ శిష్యుల్లో ఇక్కడ ఆదిలాబాద్లో మీరు ఉన్నప్పుడు మీకు ఏర్పడిన శిష్యుల్లో మంచి పేరు తెచ్చుకున్న కొందరు గురించి చెప్పిండ్రు, సాహిత్యంలో వాళ్ళు చేసిన కృషి గురించి. ప్రతి సంవత్సరం ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్ ఇట్లా ఎంతోమంది వందల మంది విద్యార్థులకు పాఠాలు చెప్తూ ఉన్నప్పుడు, కాలేజీలో ఇంకా వేరే విషయాలు, వేరే సంగతులు కూడా చూస్తూ ఉన్నప్పుడు అనేకమైన ఆసక్తికరమైన అనుభవాలు కలిగి ఉంటాయి కదా మీకు. వాటిలో కొన్ని మీకు గుర్తున్నవి, ఇప్పటికీ మీకు మనసులో మెదులుతూ ఉన్నవి కొన్ని చెప్తారా?
0: ఒకటండి, బోధన చేయడం అంటే అది డైరెక్ట్గా ఏమి చదవకుండా రెఫరెన్స్ చూసుకోకుండా వెళ్ళి బోధన చేయడం కాదు, అది సరైన పద్ధతి కాదు. ఇక్కడ ఒక లెక్చరర్ ఉండే, ఆయన వేరే రకంగా కాలక్షేపం చేస్తూ ఉండే, మిత్రులతో వాళ్ళతో ఇట్లా మాట్లాడుతూ చేస్తూ, ఏమయ్యా మరి ఇట్లా చేస్తున్నావు, క్లాసులో ఏం చెప్తావు అని అంటే, నా ఇష్టం పిల్లల అదృష్టం,
1: పిల్లల
0: అదృష్టం ఇట్లా అన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అదేవిధంగా ఈ చరిత్ర ఇటువంటి బోధన చేసే వాళ్ళు ఉంటారు. నోట్స్ ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం రాసుకుంటారు, దాంట్లో ఒకసారి రెడ్ పెన్తోని, ఒకసారి పెన్సిల్తోని, ఇంకోసారి ఇంకో నల్ల పెన్సిల్తోని ఇట్లా అండర్లైన్ చేసుకుంటూ అదే విషయం చెప్తూ ఉంటారు. నా ఉద్దేశం ఏంటంటే, బోధన చేసేటటువంటి వ్యక్తి, అధ్యాపన చేసే వ్యక్తి అధ్యయనం చేయాలి, అధ్యాపనం చేయాలి. ఉపాధ్యాయుడు అంటే నిత్య విద్యార్థే. నా ఉద్దేశం
1: అధ్యయనము అధ్యాపనము రెండు జోడుగా సాగ
0: కోయిన్సైడెడ్ అన్నట్టు, అవి రెండు కలిసే ఉంటాయి. అవి అధ్యయనము అధ్యాపనము, ఈ రెండు టీచర్కు ప్రధానమైనటువంటి అంశాలు, అవి గుణాలు. ఎప్పుడైనా కూడా ఎంత బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా తప్పనిసరిగా తరగతికి వెళ్లే ముందు ఆ పాఠానికి సంబంధించినటువంటి అంశాలు చూసుకోవాలి. వ్యాకరణ అంశాలు కానివ్వండి, అర్థాలు కానివ్వండి, లేకపోతే వివరణ కానివ్వండి, అవన్నీ క్షుణ్ణంగా చూసుకొని వెళ్ళిన తర్వాతనే అక్కడ బోధన చక్కగా చేయగలుగుతాం. చక్కటి బోధన చేసినటువంటి రోజు అది ఎటువంటిదంటే, పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం చేసినట్టు అంత అనుభూతి కలుగుతుంది,
1: అంత ఆనందం,
0: అంత ఆనందం ఉంటుంది. అదే ఏమి చదవకుండా పోతే అక్కడ మనం మనకే కొంత లోకోతనం కనిపిస్తుంది, అయ్యో వీళ్ళకి చక్కగా చెప్తానా లేదా అనేటటువంటిది. అటువంటి స్థితి రాకూడదు అధ్యాపకుడికి. బాగా చదువుకొని పరిశీలన చేసి వెళ్ళాలి. అక్కడ విద్యార్థులు అడుగుతారు, ఎవరైనా కొంతమంది విద్యార్థులు ఉంటారు ప్రశ్నించే తత్వం ఉన్నవాళ్ళు, తెలుసుకుందామన్న జిజ్ఞాస ఉన్నవాళ్ళు, వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు సమాధానం చెప్పగలగాలి. ఒకవేళ చెప్పలేని పరిస్థితులలో శేషం కోపేన పూరయ్యేతని ఉన్నది ఒకటి, ఏమి తెలియకపోతే కోపంతో దాన్ని తెగతింపు చేయాలి, ఏ కూర్చో అని చెప్పడము, కోపానికి రావడము ఇటువంటివి చేస్తుంటారు కొంతమంది. అది సరైన పద్ధతిగా అది అధ్యాపకుడికి. ఏదైనా అడిగినప్పుడు తెలియకపోతే బాబు నేను

0: మళ్ళీ రేపు చెప్తాను ఈ విషయం నీకు అని చెప్పాలి. కానీ చక్కగా తెలుసుకొని చెప్పాలి, కానీ
1: ఆ వినయం ఉండాలి
0: ఉండాలి. అంతేగాని అప్పటికేదో తప్పు చెప్పి మళ్ళా తర్వాత మార్గదర్శకంలో లోపం కలిగింపజేస్తే మంచిది కాదు. అంటే ఉత్తమ అధ్యాపకుడి లక్షణం ఏంటంటే నిరంతర విద్యార్థిగా ఉండాలి. ఆయన ఎక్కువ సమయాన్ని దానికి కేటాయించాలి. యూజీసీ వాళ్ళు కూడా చెప్తారు, ఒక్క గంట పాఠం చెప్పడానికి 4 గంటలు ప్రిపరేషన్ చేయాలని. అట్లా ఆ పద్ధతిలో ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా నేను కూడా ప్రయత్నం చేసేవాడిని, బోధన చేసేవాడిని. విద్యార్థులు అంటే బాగా ఇష్టపడేవాళ్ళు నా క్లాసులో వినడానికి. తర్వాత దీనికి తోడుగా వాళ్లకు ఈ వక్తృత్వ సంబంధమైనటువంటి పోటీలు, వ్యాసరచన పోటీలు ఇటువంటివి పెట్టేవాళ్ళం. ఎవరైతే చక్కగా మాట్లాడతారో వాళ్లకు మనం ప్రేరణ చేసి వాళ్ళకు చిన్న చిన్న ప్రైజులు లాంటివి ఇచ్చి వాళ్ళను ప్రోత్సహించడం అనేది కూడా జరుగుతూ ఉండేది. ఇట్లా చాలామంది విద్యార్థులు ఇప్పటికీ కనబడుతూ ఉంటారు. అప్పుడప్పుడు బస్సులలో ఎంతో 10-20 సంవత్సరాలు గడిచినా కూడా బస్సులో సీటు దొరకక నిలబడి ఉంటే వాళ్ళే గమనిస్తారు, నేను గుర్తుపట్టను వాళ్ళను. సార్ రండి సార్, కూర్చోండి సార్ అని కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడతారు అన్నట్టు. దానికన్నా గొప్పతనం ఏముంటుందండి? శిష్యుడు గొప్పోడైతే గురువు చాలా గొప్పోడే. తను అనుభూతి కలిగిన
1: దానికి శ్రద్ధ పెట్టి అధ్యాపనం చేస్తే ఆ కలిగే ఆనందం చాలా గొప్పది. అది విద్యార్థుల ముఖంలో కనిపించే ఆ కాంతి నుంచి లభించే ఆనందం కన్నా పెద్ద ఆనందం లేదంటారు. ప్రతి అధ్యాపకుడికి అదృష్టం ఉండే వీలుంది.
0: ఉండాలి
1: ఉండాలి.
0: ఇక్కడనే ఆదిలాబాద్ కళాశాలలోనే ఒక హిందీ జూనియర్ లెక్చరర్ ఉండేవాడు. ఆయన జూనియర్ లెక్చరర్ అప్పుడే కొలులోకి వచ్చిండు. ఒక 1 ఇయర్ అట్లా కావచ్చు. క్లాసులోకి పోతే ఇంటర్మీడియట్ క్లాసే, క్లాసులోకి పోయి పాఠం చెప్పాలంటే గైడ్ ముందర పెట్టుకుని పాఠం చెప్పేవాడు. నేను ఒకసారి ఎందుకో లైబ్రరీలోకి వెళ్ళి చూశా, ఆయన పేజీ తిరిగే చూశా. అధ్యాపకులు తీసుకుంటారు కదా, ఎవరెవరు ఏ బుక్స్ తీసుకుంటారని చూస్తే అందులో అన్ని తెలుగు నవలలే ఉన్నాయి, హిందీ పుస్తకం ఒక్కట్లేదు. నేను పిలిచి చెప్పాను, పెద్దవాడిగా అడ్వైజ్ ఇచ్చాను. ఆయన చెప్పాను, బాబు నువ్వు హిందీ లెక్చరర్గా వచ్చావు ఇక్కడికి, ఇప్పుడే ప్రారంభంలో ఉన్నావు, ఇంకొక 30 సంవత్సరాలు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. నీ యొక్క భాషను, దాని మాట్లాడే పద్ధతిని ఇవన్నీ కూడా నువ్వు చక్కదిద్దుకోవాలి. అది రావాలంటే హిందీ పుస్తకాలు చదవాలి, కబీరు తులసీదాస్ ఇటువంటివి చదవాలి, చదువుతనే ఇవన్నీ వస్తాయి అని వాళ్ళకి చెప్పారు. అటువంటి వాళ్ళు కూడా మన తటస్థపడ్డారు. మొత్తానికి నా ఉద్దేశం ఏంటంటే అధ్యాపకుడు అనేవాడు నిత్య విద్యార్థిగా ఉండాలి. అటువంటి అప్పుడే విద్యార్థులు చక్కగా బోధన చేయగలుగుతాడు, విద్యార్థుల ముఖంలో చిన్నప్పుడు చూస్తాడు. అటువంటి విద్యార్థులే వాళ్ళు ఉన్నత స్థానాలకు వెళ్ళగలుగుతారు.
1: చాలా సార్లు విద్యార్థుల ప్రవర్తన ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళని ఎట్లా సరిదిద్దాలి, వాళ్ళు నన్ను సరైన మార్గంలో ఎట్లా పెట్టాలి అనేది అన్నిసార్లు అంత సులభంగా కుదరదు కదా. బెదిరించి ఒక మాట చెప్తేనే అన్నిసార్లు కుదరదు. ఇట్లా ఏదైనా చాలా సమస్యాత్మకంగా ఉన్న ఒక విద్యార్థిని మీరు దారిలో పెట్టగలిగినారు, ఇట్లాంటి అనుభవాలు కూడా మీకు చాలా ఉండి ఉంటాయి కదా.
0: అటువంటి అంటే వ్యతిరేకించిన ఘటనలు అయితే ఏం కనబడలేదు.
1: అసలు
0: కనబడలేదు, అట్లా వ్యతిరేకించిన ఘటనలు కనబడలేదు. కాకపోతే కొంత సమయం గడిచిన తర్వాత బయట వెళ్ళిపోవడం ఇటువంటివి ఉంటాయి కదా. అటువంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకుని వాళ్ళని పిలిపించి తర్వాత క్లాస్ తర్వాత వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడి, బాబు ఇట్లా కాదు, మీ తల్లిదండ్రులు కష్టపడి నిన్ను చదివిస్తున్నారు, వాళ్ళు కూలినాలు చేస్తున్నారు, నిన్ను చదివిస్తున్నారు, మరి ఈ సమయాన్ని వృధా చేయొద్దు. క్షణే నష్టే కుతో విద్య, గణే నష్టే కుతో ధనం, సమయం పోతే మళ్ళీ ఈ సమయం నీకు రాదు, కాబట్టి చదువుకోవాలి అని చెప్పిన వాళ్ళకు మెత్తగా చెప్పేవాడిని. మనం కోపం అవన్నీ ప్రదర్శిస్తే వాళ్ళు మన మాట వినరు, మంచి మాటలతో చెప్తే ఎవరైనా వింటారు. అట్లా ఆ పద్ధతిలో వాళ్ళను దారికి వచ్చేవారు.
1: ఇప్పుడు అధ్యాపకుడిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు విద్యార్థులను విహారయాత్రలు తీసుకుపోవాలి, ఎక్స్కర్షన్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా.
0: అవును.
1: ఇది కాకుండా మీలో కూడా ఏదైనా భ్రమణకాంక్ష లాంటిది ఉండేదేమో, ఆదిలాబాద్లో ఉన్నప్పుడు కానీ కరీంనగర్లో పనిచేస్తున్నప్పుడు కానీ మీరు చూసిన ఈ కొత్త ప్రదేశాలు, అక్కడ కలిగిన అనుభవాలు, వాటి గురించి కూడా కొంత చెప్పండి. అంటే ఆదిలాబాద్ జిల్లా జానపద గేయం సేకరిస్తూ కూడా చాలా ప్రాంతాలు తిరిగినారు.
0: అవునండి, నాకు మొదటి నుంచి ఎందుకో కొత్త ప్రాంతాలు చూడాలి అనే కుతూహలం బాగా. ఆ పెద్దన కావ్యం లోపల, మన చరిత్ర లోపల ప్రవరాక్షిని ఘట్టం ఉంటుంది. ఆ ప్రవరాక్షిని ఘట్టం లోపల అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, ప్రవరాక్షుడే. అతడికి వచ్చేటటువంటి అతిథులు ఎవరు వచ్చినా వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలు సమకూరుస్తూ ఉంటాడు. ఎవరు అతిథి రాకపోతే బయటకెళ్ళి ఎవరైనా ఉన్నారా అని వెతికి తీసుకొచ్చి భోజనం పెట్టిస్తాడు. ఆయన భార్య సోమిదమ్మ. అయితే ఇట్లా పరిచర్యలు చేస్తూ ఇతర ప్రాంతాల వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు కదా కొంతమంది,

0: అయ్యా మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏ ప్రాంతాలు చూశారు, నాకు అవి చూడాలనే కుతూహలం ఉంది, వినాలనే కుతూహలం ఉంది. నేను గృహస్థును కాబట్టి ఆయా ప్రాంతాలకు వెళ్ళలేను. మీరు చూసిన ప్రదేశాల గొప్పతనాన్ని చెప్పవలసింది అంటే ఆ ప్రవరుడు అదేవిధంగా చెప్తాడనమాట. హిమాలయాలకు వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఆ సేతు హిమాచలం చూశాను అని ఇట్లా చెప్తాడు. అంటే అటువంటి సందర్భం దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాంతాలు చూడాలి వీలైనంత వరకు, అవకాశం దొరికితే అనే కుతూహలం నాకు ఉండే
1: స్ఫూర్తి. ఒక రకంగా మనుచరిత్ర కూడా,
0: మనుచరిత్ర స్ఫూర్తిని కలిగించింది అనుకోండి, ఆయా ప్రదేశాలు చూడాలి అని. దీనికి అనుగుణంగా ఇక్కడ ఆదిలాబాద్లో ఉన్నప్పుడే 1976లో సమ్మర్ స్కూల్ ఇన్ లింగ్విస్టిక్స్ అని షిలాంగ్లో ఒక నెల రోజుల పాటు కోర్సు పెట్టారు. అక్కడికి వెళ్ళాను ఒక నెల రోజులు. అక్కడ ఉండి ఆ లింగ్విస్టిక్స్ సంబంధించినటువంటి పాఠ్యాంశాలు విన్నాను. ఇవి రెండు రకాలుగా ఉపయోగపడాయి నాకు. ఒకటి ఏంటంటే కొత్త ప్రదేశం చూడడం, రెండవది భాషా సంబంధమైనటువంటి అంశాలని అవగాహన చేసుకోవడం. అదే సందర్భంలో గౌహతి, అక్కడ దేవాలయం
1: కామాఖ్య
0: దేవాలయం,
1: బ్రహ్మపుత్ర
0: నది, తిరుగు ప్రయాణంలో కలకత్తా, మళ్ళీ వారణాసి, సారనాథ్, ఢిల్లీ, ఇవన్నీ చూసి మళ్ళీ ఆదిలాబాద్ వచ్చాను. సెకండ్ టైం ఇదే పద్ధతిలో మధురైకి అడ్వాన్స్డ్ లింగ్విస్టిక్స్ దాంట్లో సమ్మర్ స్కూల్ పెట్టారు. అక్కడ కూడా నెల రోజులు. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా మద్రాసు, కంచి, తర్వాత డైరెక్ట్గా అక్కడికి మధురై వెళ్ళి, మధురై సిటీ ఆఫ్ టెంపుల్స్ అని అంటారు, అనేకమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి అక్కడ, అవన్నీ చూడడం. ఆదివారం వచ్చిందంటే దగ్గరి ప్రాంతాలకు వెళ్ళడం. ఒక ఆదివారం రామేశ్వరం వెళ్ళాం, ఇంకొక ఆదివారము కన్యాకుమారి, మళ్ళీ తిరుగు ప్రయాణం లోపల ఈ చిదంబరం, పాండిచ్చేరి, ఇట్లా అన్ని ప్రాంతాలు అప్పుడు చూడడం జరిగింది. ఇక్కడ ఉన్నప్పుడే ఆల్ ఇండియా ఓరియంటల్ కాన్ఫరెన్సెస్ ఇవన్నీ జరిగినాయి. ఇట్లా వివిధ సందర్భాలలో వెళ్ళడం జరిగింది. ఇదే కాకుండా కరీంనగర్లో 1983లో ఉన్నప్పుడు 150 మందిని 3 బస్సులలో విహారయాత్రకు తీసుకుని వెళ్ళాం.
1: డిగ్రీ విద్యార్థులే
0: బాసారా, నాందేడు, ఔరంగాబాదు, అజంతా, ఎల్లోరా, నాసిక్, త్ర్యంబకేశ్వర్, అక్కడ నుంచి బాంబే, తర్వాత గోవా. ఇట్లా వెళుతున్న సందర్భంలో ఔరంగాబాద్లో నైట్ హాల్ట్ చేశాం. దానికన్నా ముందు 150 మంది విద్యార్థులు, మా వెంట వంట వాళ్ళు, వంట సామాగ్రి, కట్టెలు, ఇవన్నీ ఒక 5 అధ్యాపకులం వాళ్ళ పర్యవేక్షణ కోసం ఇట్లా వెళ్ళి బయలుదేరినప్పుడు నాందేడ్లో భోజన సదుపాయం ఉంటుంది మధ్యాహ్నం అని అన్నారు. నాందేడు వెళ్ళేసరికి ఆ సమయం గడిచిపోయింది. వీళ్ళందరూ ఆకలితో నకనగలాడుతున్నారు. అప్పుడే వంట చేశాం. చేయగానే వీళ్ళందరూ కూడా ఎవరి ప్లేట్ వాళ్ళు పట్టుకుని దాని మీద ఎగబడ్డారు, ఆ వంట వండినటువంటి పాత్రల మీదకి ఎవరి వాళ్ళు పెట్టుకున్నారు. అక్కడ మా బస్సులు కనిపిస్తున్నాయి, వాటికి బ్యానర్లు ఉన్నాయి, ఎస్ఆర్ఆర్ కళాశాల విద్యార్థుల విహారయాత్ర అని. ఆ చుట్టుపక్కల ఉన్న భవనాల వాళ్ళందరూ కూడా చూసి అప్పుడు పడుతున్నారు, ఏమిటిది, వీళ్ళు లెక్చరర్స్, వీళ్ళు పిల్లలు, డిగ్రీ పిల్లలు ఇట్లా తింటున్నారా ఏంటిది అని. అందులో వాళ్ళు ఉండబట్టలేక మా దగ్గరకు వచ్చి అడిగారు. అది మేము ఊహించలేదమ్మా, చేస్తాం, చక్కగా చేస్తామని చెప్పాము వాళ్ళు. అది మొదటి విషయం. అది అంటే వీళ్ళను చక్కగా మార్గదర్శకంగా చేయాల్సిన అవసరం ఉంది అనేటటువంటి బోధన అక్కడ కలిగింది మాకు. రాత్రి ఔరంగాబాద్లో నైట్ ఆర్డర్ చేశాం. అక్కడ ఈ ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ తోని బొమ్మలు తయారు చేస్తారు.
1: ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ తోని
0: ఆ ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ తోని బొమ్మలు తయారు చేస్తే రాత్రిపూట అక్కడ మేము పడుకున్నాము. మాకు తెలియకుండా పిల్లలందరూ కూడా అక్కడ కుప్పలు పెట్టున్నాయి రకరకాల బొమ్మలు. ఆ బొమ్మలాంటిని అన్నింటిని తీసుకుని బస్సులలో పెట్టేసుకున్నారు పైన
1: దొంగతనంగా
0: ఎవరు తెలియకుండా. ఒక విద్యార్థి చూసి, సార్ ఇట్లా మన పిల్లలు ఇట్లా చేస్తున్నారు సార్ అనగానే, మళ్ళీ ధర్మారెడ్డి అని, ఎవి నరసింహరావు లెక్చరర్స్ అందరం కలిసి వెళ్ళి ఒక్కొక్క బస్సు మొత్తము వెతికి ఏ ఒక్క బొమ్మ కూడా లేకుండా అన్ని తీసి మళ్ళీ యథాస్థానంలో పెట్టించాం. అక్కడ నుంచి తెల్లవారి ఈ అజంతాకు బయలుదేరాం. ఆ అజంతాకు బయలుదేరిన సందర్భంలో మధ్యలో ఒక చిన్న వాగు వచ్చింది. కొంతమంది పిల్లలు అక్కడి వాగు వెళ్ళొస్తాం సార్ అన్నారు. బస్సు నాపినాం, వాళ్ళు కిందికి కొంతమంది అటు వెళ్ళారు, మరికొంతమంది ఏమో అక్కడ తిరుగుతుంటే వాళ్లకు గంగరేగు చెట్లు కనబడ్డాయి, గంగరేగు పండ్లు ఉన్నాయి చెట్ల మీద, ఎగబడి కోసుకుంటున్నారు. అక్కడ ఒక కాపలాదారు ఉన్నాడు, చూశాడు. ఊరు కొద్దిగా దూరంలో ఉంటుంది, ఇంతమందిని నేను ఒక్కరిని అదలించలేను అని వాడు ఊర్లోకి వెళ్ళి వాళ్ళకి చెప్పాడు.
1: ఊరంతటిని తీసుకొచ్చింది.
0: వాళ్ళందరూ

0: కట్టెలు కొట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు.
1: బాగుంది.
0: చూసేసరికి మేమన్నా పిల్లలు ఇది బా మంచి పద్ధతి కాదు, వెంటనే రండి బస్ ఎక్కండి అంటే అందరూ వచ్చి బస్ ఎక్కారు. ఒకడు ఇంకా వెనకనే పడ్డాడు, రారా రారా రారా అని వీళ్ళు మొత్తుకుంటూ ఉంటే వాడు వచ్చి వాడు కూడా బస్ ఎక్కాడు. పిల్లల తత్వం ఇట్లా ఉంటుంది. ఇది ఉండగా అజంతా వెళ్ళిన తర్వాత అక్కడ మహారాష్ట్ర బస్సులు వచ్చినాయి. అక్కడ కొంతమంది ఆడపిల్లలు కనబడ్డారు. వీళ్ళు ఏమన్నారో ఏందో అక్కడ పోలీసులు ఆపిన వాళ్ళు, ఆపి వాళ్ళ మీద కంప్లైంట్, మీరు ఏంటి సార్ మీరు లెక్చరర్స్ ఇట్లా వీళ్ళని మీ అదుపులో పెట్టుకోలేరా కాదు అని అంటే 150 మంది ఇక్కడ ఎవడేం చేస్తానో మనకు అందరినీ చూడలేం కదా, 5-6 గ్రాము అయినప్పటికీ వాళ్ళతో అపాలోచించి ఇటువంటి చెయ్యొద్దు అని చెప్పని వాళ్ళను సమాధానం పెట్టి అక్కడ నుంచి
1: విద్యార్థులు మీకు గొప్ప గొప్ప అనుభవాలు ఇచ్చారు,
0: చాలా పెద్ద అనుభవాలు ఇచ్చారు. అక్కడ నుంచి ఎల్లోరా పోతే అక్కడ కూడా ఫారినర్స్ కనిపిస్తే వాళ్ళనే అన్నారు.
1: ఇంత వెకిల్తనం ఎక్కడి నుంచి వచ్చింది సార్?
0: ఏమో సార్ అది అప్పుడు అంత ఇది సంస్కారం అనేది లేకుండా పోయింది వీళ్ళకు. అందులో ఇంకొకటి ఏంటంటే మనం జనరల్ గమనిస్తాం కదా, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రతి వాడు గొప్పవాడే, నలుగురు కలిసినప్పుడు ఇటువంటి
1: గుంపు ధోరణి
0: పనులు చేస్తుంటారు.
2: ఇప్పటిదాకా మీరు ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాలపై పరిశోధన చేసిన మాధాడి నారాయణ రెడ్డితో ముచ్చట 8వ భాగం విన్నారు. గీ ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి. వచ్చే ఆదివారం 7:30కి ప్రసారమయ్యే అంబటాల సంగతుల కార్యక్రమంలో ఈ ముచ్చట చివరి 9వ భాగం ప్రసారమవుతుంది.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నది అంబటాల సంగతులు.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు అంబటాల సంగతులు. ఇయ్యాల బ్యాంకుల జాతీయకరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం జూలై 19వ తేదీన ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1969 జూలై 19న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 14 అతిపెద్ద ప్రైవేటు వాణిజ్య బ్యాంకులను జాతీయం చేసిండ్రు. ఈ చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజును జరుపుకుంటున్నారు. అయితే అప్పటి వరకు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న బ్యాంకులు కేవలం పెద్ద వ్యాపారస్తులకే పరిమితమైనవి. సామాన్య ప్రజలకు, రైతులకు, చిన్న పరిశ్రమలకు రుణాలు అందేవి కావు. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం, పేదలకు, వ్యవసాయ రంగానికి ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో ఒక్కొక్కటిగా కనీసం 50 కోట్ల రూపాయల డిపాజిట్లున్న 14 ప్రధాన బ్యాంకులను ప్రభుత్వపరం చేసిండ్రు. ప్రస్తుతం మన దేశంలో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. మీరు వింటున్నది అంబటాల సంగతులు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. కార్యక్రమంలో చివరగా అయినండి, ఆషాఢమాసం విశిష్టత గురించి కవి రచయిత్రి విశ్రాంత ఉపాధ్యాయురాలు ఐవి సుబ్బయ్యమ్మ ప్రసంగం. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ ఆషాఢమాసం 4వ నెల. ఇది సాధారణంగా జూలై ఆగస్టు నెలల మధ్య వస్తుంది. ఈ నెలల సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతోనే దక్షిణయానం శురవుతుంది. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు ఈ నెలలో దూరంగా ఉంటారు. అందుకే దీన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఎంతో వైభవంగా జరుపుకునే బోనాల పండగ ఈ ఆషాఢం నెలలోనే జరుపుకుంటారు. ఇంకా ఈ ఆషాఢమాసంలో వచ్చే పండుగలు, వాటి ప్రాముఖ్యత గురించి ఈ ప్రసంగంలో విందాం.
2: మన భారతీయ సాంప్రదాయంలో ప్రతి మాసానికి

ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఆషాఢ మాసానికి కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ముందుగా అమ్మా బయలెల్లినాదు అంటూ వస్తుంది ఆషాఢ మాసం. కాబట్టి అందరికీ బోనాల శుభాకాంక్షలు. అయితే ఆషాఢ మాసంలో మొట్టమొదటిది అందరూ ఆచరించేది గ్రామదేవతలను పూజించడం, కొలుపులు కొలుచుకోవడం. ఇక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆషాఢ మాసాన్ని మనం ఒక సంధికాలంగా చెప్పవచ్చు. వేసవికాలానికి ముగింపు, వర్షాలకు ఆరంభం, ఈ రెండింటి మధ్యకాలమే ఆషాఢ మాసం. ఆషాఢ మాసం దైవ సంబంధమైన మాసము. అందువలన వాతావరణంలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. మబ్బులు పట్టడం, మేఘాలు కదిలిపోతూ ఉండడం మనం చూస్తాం. అప్పుడే వాతావరణం చల్లబడి హాయిగా అనిపిస్తుంది, మళ్ళీ వెంటనే వేడిగా కూడా ఉంటుంది. ఈ మహాకవి కాళిదాసు రచించిన మేఘ సందేశం అనే కావ్యంలో కుబేరుని కొలువులో పనిచేస్తున్న యక్షుడు పనిలో నిర్లక్ష్యంగా ఉన్నందువలన కుబేరుని శాపానికి గురై ఒక సంవత్సర కాలం భార్యా పిల్లలను వదిలి దూరంగా రామగిరి పర్వతంపై నివసించవలసి వచ్చింది. ఆ సమయంలో ఆషాఢ మాసంలో ఆ పర్వతానికి ఆనుకుని నిలబడిన యక్షుడు ఆకాశం వైపు చూస్తాడు. ఆ సమయంలో ఆకాశంలోని మేఘాలు రెండు ఏనుగులు ఒకదానితో ఒకటి కలిసి ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఆ సమయంలో తన భార్యను తలుచుకుని విరహవేదనకు గురైన యక్షుడు ఆషాఢస్య ప్రథమ దివసే అని అంటూ తన విరహవేదనను ప్రారంభిస్తాడు. ఇక వర్షాకాలం మొదలవగానే ఈగలు, దోమలు, సూక్ష్మజీవులు వ్యాపించడం వలన ఆషాఢ మాసంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక వ్యాధుల బారిన పడకుండా తమను కాపాడి రక్షించాలని, పంటలు బాగా పండాలని గ్రామదేవతలను వేడుకుంటారు. పోచమ్మ, మైసమ్మ, మరిడమ్మ, ఎల్లమ్మ, దుర్గమ్మ, పోలేరమ్మ, మాంతమ్మ ఇలాగా వివిధ రకాల పేర్లతో అమ్మవారిని కొలుచుకుంటారు. అందులోనూ ఆషాఢ మాసంలో పోచమ్మను ఆషాఢ పోచమ్మ పేరుతో ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ పూజలను ఎవరిళ్లలో వాళ్ళు చేసుకునేటప్పుడు పూజా మందిరాలను గోడకు పసుపు రాసి, బొట్లు పెట్టి, వేపాకులు కట్టి తాము తయారు చేసిన వంటకాలను బోనాలుగా నైవేద్యం పెడతారు. ఇక ఆషాఢ మాసం కంటే ముందు జ్యేష్ఠ మాసంలో ఎల్లమ్మను పూజిస్తారు. యమదగ్ని మహర్షి భార్య, పరశురాముని తల్లి అయిన రేణుకామాతను ఎల్లమ్మ రూపంలో విశేషంగా కొలుస్తారు. ఈ కాలంలో ప్రకృతి అంతా పచ్చదనంతో నిండి చిగురించిన చెట్లతో ఆకర్షణీయంగా ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో కొంతమంది తమ బంధుమిత్రులతో కలిసి చెట్లు ఉన్న ప్రాంతానికి వెళ్ళి చెట్ల తీర్థాలు అని పేరుతో అక్కడే సామూహికంగా అమ్మవారిని పూజించి వంటలు చేసుకుని భోజనాలు చేస్తారు. ఆషాఢ మాసంలోని మరొక ముఖ్యమైన విషయం ఏమంటే ఆషాఢానికి ముందుగా పెళ్లిళ్ళు జరిగిపోతాయి. ఆషాఢానికి ముందు వివాహమైన జంటలు అల్లుడు అత్తగారింటికి వెళ్ళకూడదు, కోడలు అత్తగారింట్లో కాలు పెట్టరాదు అనే నియమాన్ని పూర్వకాలంలో ఖచ్చితంగా పాటించేవారు. అంతేకాదు, అల్లుడిని సాక్షాత్ విష్ణు స్వరూపంగా భావించి అత్తగారు కట్న కానుకలు పంపించే పద్ధతి కూడా ఉంది. అదేవిధంగా కోడలను లక్ష్మీ స్వరూపంగా భావించిన అత్తగారు కోడలికి కూడా శ్రావణ మాసంలో కట్న కానుకలను పంపిస్తారు. అల్లుడికి పంపించే కట్నాలను ఆషాఢ పట్టి అని, కోడలికి పంపించే కానుకలను శ్రావణ పట్టి అని పిలుస్తారు. ఇక ఆషాఢంలో మరొక ప్రత్యేకత తొలి ఏకాదశి పండుగ. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. ఏకాదశికి శయన ఏకాదశి అని కూడా పేరు. ఈ దక్షిణాయనలో జరుపుకునే పండుగలన్నీ ఏకాదశి నుండే మొదలవుతాయి. విష్ణుమూర్తి 4 నెలల కాలం శయనిస్తారు. కనుక ఇక్కడి నుండి 4 మాసముల కాలాన్ని చాతుర్మాస్యములు అని పేరుతో పిలుస్తారు. ఈ సమయం జపతపాలకు, దాన ధర్మాలకు విలువైన సమయం. ఈ సమయంలో యోగులు, యతులు చాతుర్మాస్య దీక్షను స్వీకరిస్తారు. మహాభారత కథలో అర్జునుడు యతివేషంలో చాతుర్మాస్య దీక్షను స్వీకరించి సుభద్రను వివాహం చేసుకుంటాడు. తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజించి చాలామంది ఉపవాసం చేస్తారు. దీనిని పేలపిండి పండుగ అని కూడా పిలుస్తారు. జొన్నలు లేదా మొక్కజొన్నలను వేయించి పిండి చేసి బెల్లం కలిపి ఆ పిండిని తిని ఉపవాస దీక్ష చేస్తారు. మరొక విశేషం ఏమంటే ఆషాఢ మాసంలో ఆండాళ్లుగా పిలుచుకునే గోదాదేవి ఆషాఢ మాసం శుక్లపక్షం చవితి తిథినాడు శ్రీ మహాలక్ష్మి అంశతో విష్ణు చిత్తునికి తులసి వనంలో లభ్యమైంది. గోదాదేవిగా విష్ణు చిత్తుని

0: ఇంత పెరిగి రంగనాథుని సేవించి ఆయననే భర్తగా పొంది ఆ స్వామిలో ఐక్యమైపోయింది. ఇంకొక ముఖ్యమైన అంశం వేదవ్యాసుని జననము. అష్టాదశ పురాణాలను రచించి పంచమ వేదమైన మహాభారతాన్ని రచించి అందులో తాను ఒక పాత్రగా జీవించి వేదాలను విభజించిన వేదవ్యాసుడు జన్మించింది కూడా ఈ ఆషాఢమాసంలోనే. ఆషాఢమాసంలో పూర్ణిమ నాడు కారణజన్ముడైన వ్యాసుడు జన్మించాడు. అందుకే ఆషాఢ పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకుంటారు. వ్యాసుని జన్మదినాన్ని పురస్కరించుకుని నాటి నుండి నేటి వరకు భక్తితో వ్యాసుని స్మరించి ఎవరి గురువులను వారు స్మరించుకుంటారు.
1: ఇప్పటిదాకా మీరు ఆషాఢమాసం విశిష్టత గురించి కవి రచయిత్రి విశ్రాంత ఉపాధ్యాయురాలు ఐవి సుబ్బాయమ్మ ప్రసంగం విన్నారు. ఇంతటితో ఈ అలటి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపు తెలియడం పోకి ప్రసారమయ్యే అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన యోగాలోని అష్టాంగాల గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం, చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శిల లక్ష్యాన్ని చేరే వరకు ఓపికతో ఉండాలి ఎంపీడీఓ బి సుధీర్ కుమార్తో ముచ్చట, ఇంకా పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక ప్రసారం అవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8 గంటలు అవుతున్నది. మరికొంచెంసేపట్లో సమాచార్ ప్రభాత్, అనంతరం 8:30కి మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: ആകാശവാണി ആദിലാബാദ് 1.2 FM മനസ്സു നീണ്ട పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం ఎలటి పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 14వ భాగంలో ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు నేపథ్య గాయని డికే పట్టమ్మాళ్ గురించిన విశేషాలింటారు రచన పఠనం సామల రాజవర్ధన్. ముందుగల్లా ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు పుస్తకంతో, చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం. ఇయాలటి పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం వింటారు. సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలై హిందుస్థానీ కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో మంది భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను పొందుపరిచిన పుస్తకం సంగీత సౌరభాలు. ఈ పుస్తక పఠనాన్ని పుస్తకంతో కార్యక్రమంలో రచయిత సామల రాజవర్ధన్ కంఠంలో ధారావాహికగా ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్. ఇప్పుడు ఈ పుస్తకం ధారావాహిక పఠనం 14వ భాగంలో డికే పట్టమ్మాళ్ గురించిన విశేషాలను వింటారు రచయిత సామల రాజవర్ధన్ కంఠంలో.
2: కర్ణాటక శాస్త్రీయ సంగీతంలోని 3 స్త్రీలను గురించి మాట్లాడుతూ 3వ స్త్రీరత్నమైన డికే పట్టమ్మాళ్ వద్దకు చేరుకున్నాం. ఈ 3 ఎవరు గొప్పవారు, ఎవరు ముందు ఎవరు వెనుక అని కాదు, 3 సమానమైన విద్వత్త గలవారే. పాండిత్యంలో ఒకరికంటే ఒకరు పిసరంత ఎక్కువగానే ఉన్నట్లు చెప్పుకోవాలి. అదంతా బంగారాన్ని తూచినట్టు తూచాలి, అది అసాధ్యం. కొలతలో పాసంగం కుదరదు. 3

చివరగా స్వర్గస్థురాలైనది మాత్రం డీకే పట్టమ్మాళ్. 90 సంవత్సరాల నిండు వయస్సులో స్వర్గస్థురాలైనారు. కనుక ఆమెను మూడో రత్నమనుకున్నాం. ఈ ముగ్గురిలో ఎంఎస్ సుబ్బులక్ష్మి ముందు జన్మించింది. అంటే 16 సెప్టెంబర్ 1916 జన్మించి 11 డిసెంబర్ 2004 తమ 88 సంవత్సరాల వయస్సులో స్వర్గస్థురాలైంది. ఎంఎల్ వసంతకుమారి 3 జూలై 1928 జన్మించి 31 అక్టోబర్ 1990 తమ 62 సంవత్సరాల వయస్సులో స్వర్గస్థురాలైంది. డీకే పట్టమ్మాల్ 1 మార్చి 1919 జన్మించి 16 జూలై 2009 తమ 90 సంవత్సరాల వయస్సులో స్వర్గస్థురాలైంది. సుబ్బులక్ష్మి జన్మించిన 3 సంవత్సరాలకు పట్టమ్మాల్ జన్మించి సుబ్బులక్ష్మి తరువాత 5 సంవత్సరాలకు స్వర్గస్థులైనారు. సుబ్బులక్ష్మి జన్మించిన 9 సంవత్సరాలకు జన్మించిన ఎంఎల్ వసంతకుమారి సుబ్బులక్ష్మి కంటే 14 సంవత్సరాల ముందే వెళ్లిపోయినారు. అయినప్పటికీ ఈ ముగ్గురు సంగీత సామ్రాజ్యపు రాణులు. వీరిని ఆంగ్లంలో ది బిగ్ 3 అని వ్యవహరిస్తారు. కర్ణాటక సంగీతానికి ఎనలేని సేవ చేసినారనటం అతిశయోక్తి కాదు. కర్ణాటక సంగీతమంటే ఇది, ఇట్లా ఉండాలి, ఇట్లా గానం చేస్తే జనరంజకంగా సాగుతుంది అని మలితరానికి మార్గదర్శనం చేసినారు. త్యాగరాజస్వామి వారన్నట్లు చక్కని రాజమార్గము పరిచి వెళ్లిపోయినారు. ఇప్పుడు వారి శిష్య ప్రశిష్యులు ఆ రాజమార్గం గుండా నిరాటంకంగా సాగిపోతున్నారు. తమిళనాడు కాంచీపురంలోని ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన పట్టమ్మాల్ అసలు పేరు అలివేలు. ఆమె తండ్రి దామల్ కృష్ణస్వామి దీక్షితార్ సంగీతాభిమాని. అతడు ప్రధానోపాధ్యాయునిగా పనిచేసేవారు. అతనికి 3 కొడుకులు 1 కూతురు. రంగనాథన్, నాగార్జున్, తర్వాత పట్టమ్మాల్, ఆ తర్వాత జయరామన్. దామాల్ కృష్ణస్వామి ప్రతిరోజూ సంస్కృత శ్లోకాలను, దండకాలను పూజా సమయంలో పాడేవారు. వాటినే శ్రావ్యంగా, రాగయుక్తంగా పాడి అప్పగించేది పట్టమ్మాళ్. ఆమె గానాన్ని ప్రోత్సహించేవారు, కాని ఆ గానం తమ ఇంటి ప్రాంగణం వరకు మాత్రమే అని అతని అభిప్రాయం. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన బాలిక బయట పాడటం సంప్రదాయ విరుద్ధమని ఆయన భావం. అందువల్ల పట్టమ్మాల్ గొంతెత్తి పాడే అవకాశం దొరకలేదు. కానీ ఒకరోజు పాఠశాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో ఆమె పాడిన ఒక పాట విని అందరూ అబ్బురపడిపోగా పాఠశాల యాజమాన్యం ఆమెకు బంగారు పతకాన్ని బహూకరించింది. ఈ విషయం మరునాటి ప్రముఖ తమిళ దినపత్రికలో ప్రచురితమైంది. దాన్ని చూసిన ఆమె తండ్రి కృష్ణస్వామిగారు చాలా బాధపడినారు. ఈమె పెళ్లికి ఇవన్నీ అవరోధాలవుతాయని అతని భావన. ఈ సంఘటనను మర్చిపోకముందే కొలంబియా గ్రామ్ఫోన్ రికార్డింగ్ వారు చిన్నారి పట్టమ్మాల్ పాటలను రికార్డు చేయడానికి వచ్చినారు. దానికి ఆమె తండ్రి సహజంగానే అభ్యంతరం తెలిపినాడు. అప్పుడు స్థానిక కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ పిఎస్ శ్రీనివాసన్ పట్టమ్మాల్ సంగీతం దైవదత్తమైనదని, ఆమె భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని నచ్చచెప్పడమేగాక ఆ అమ్మాయి పెళ్లి జరగదేమో అనే బెంగ మాత్రమే అయితే తన మేనల్లునితో పట్టమ్మాల్ పెళ్లి జరిపిస్తానని హామీ ఇచ్చి ఒప్పించి పట్టమ్మాల్తో పాడించి రికార్డు చేయించినాడు. అది మొదలు కొలంబియా కంపెనీ వారు ఆమె అసంఖ్యాకమైన పాటలను రికార్డు చేసినారు. అదెంతవరకు సాగిందంటే చిన్నారి పట్టమ్మాళ్ను అందరూ కొలంబియా పాపాయి అనడం ప్రారంభించినారు. అంతేగాక డాక్టర్ పిఎస్ శ్రీనివాసన్ తామిచ్చిన హామీని నెరవేర్చినాడు కూడా. కొలంబియా గ్రామ్ఫోన్ రికార్డింగుల ద్వారా బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టిన పట్టమ్మాల్ 10 సంవత్సరాల పిన్న వయసులోనే మద్రాస్ కార్పొరేషన్ రేడియోలో పాడింది. ఇప్పుడు దాన్నే ఆలిండియా రేడియో అని, తమిళంలో చెన్నై వానులి నిలయం అని అంటున్నారు. ఆ తర్వాత తమ 13 సంవత్సరాల వయసులో, అంటే 1932 మద్రాస్ రసిక రంజని సభలో కచేరీ చేసింది పట్టమ్మాళ్. ఇక ఆమె సంగీతానికి అడ్డుకట్ట వేయలేమని తేలిపోయింది. అందుకే ఆమె తండ్రి దామాల్ కృష్ణమూర్తి దీక్షితార్ ప్రోత్సహించినారు. కనుక ఆమె పేరు ముందు ఉండే 2 పొడి అక్షరాలు
ఆమె

తండ్రి పేరు మాత్రమే. డికే అంటే దామల్ కృష్ణమూర్తి. మద్రాసులో తొలిసారి ద ఎగ్మోర్ మహిళా సమాజంలో కచేరీ చేసిన తొలి మహిళగా గుర్తింపు పొందింది పట్టమ్మాల్. డికే పట్టమ్మాల్ సంగీత ప్రయాణానికి దిశానిర్దేశం చేసిన డాక్టర్ పిఎస్ శ్రీనివాసన్ అన్నమాట ప్రకారం తన మేనల్లుడు ఆర్ ఈశ్వరన్తో పట్టమ్మాల్ వివాహం జరిపించినాడు. ఈశ్వరన్ ఆనాడే ఇంజనీరింగ్ పట్టా పొందిన విద్యాధికుడు. అతడు పట్టమ్మాల్ సంగీతాన్ని ప్రోత్సహించడమేగాక తన ఉద్యోగాన్ని సహితం వదిలి పూర్తి సమయం ఆమె కచేరీలను పర్యవేక్షించడమే పనిగా పెట్టుకుని ఆమెను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. డికే పట్టమ్మాల్ ముత్తుస్వామి దీక్షితార్ మనుమడు అంబి దీక్షితార్ వద్ద దీక్షితార్ కృతులను నేర్చుకున్నారు. అంతేగాక ముత్తుస్వామి దీక్షితుల కృతులను గానం చేయడంలో నిధి వంటి వారని పేరుగాంచిన టిఎల్ వెంకట్రామ అయ్యర్ వద్ద కూడా నేర్చుకున్నారు. ఆనాటి సంగీత మేరు శిఖరం వంటి వారైన అరియక్కుడి రామానుజయ్యం గారు వద్ద సంగీతం నేర్చుకోవాలనే కోరిక పట్టమ్మాల్కుండేది. దానికి ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు. కాని తమ వయస్సు సహకరించనందున తన ప్రియశిష్యుడైన వైద్యనాథన్ చేత పట్టమ్మాల్కు తమ సంప్రదాయ సంగీతాన్ని నేర్పించినారు. జావళీల సంగీతకర్తగా పేరుగాంచిన నారాయణస్వామి నాయుడు వద్ద జావళీలు నేర్చుకున్నది. పాపనాశన్ శివన్ కృతులను ఆయన వద్దనే నేర్చుకునే అరుదైన అవకాశం పట్టమ్మాల్కు లభించింది. అప్పాదొరై ఆచార్యుల వద్ద తిరుప్పావై పాశురాలను గానం చేసే పద్ధతులను నేర్చుకున్నది. ప్రఖ్యాత వీణా విద్వాంసురాలు వీణ ధనమ్మాల్ కూతురు రాజలక్ష్మి వద్ద అపురూపమైన పదాలు నేర్చుకునే అవకాశం కూడా పట్టమ్మాల్కు దక్కింది. ముఖ్యంగా దారిచూచుచున్నాడే అనే శంకరాభరణం, మొగుడొచ్చి అనే షహనారాగం, ఇటురారమ్మని బిహాగ్ రాగం వంటి పదాలు పట్టమ్మాల్ కంఠంలో మధురంగా పలికేవి. తన పేరు ముందు వీణ చేర్చుకున్న ధనమ్మాల్ ఆనాటి గొప్ప వైనుకురాలు. ప్రవీణ అన్న పదానికి చక్కని ఉదాహరణ అంటే బాగా వీణ వాయించగలదని అర్థం. ఆమెను ఆ కాలంలో ఎంత గౌరవించేవారంటే ఆమె ఇంటి ముందరికి వచ్చేసరికి మంగళ వాయిద్యాలు మేళతాళాలు ఆగిపోయేవట. కొంత దూరం వెళ్లిన తర్వాత వాయించేవాళ్లు. ఆమె ముందర వాయించేంతటి సాహసం చెయ్యగలమా అని వారంటే ఆమె ఎంతటి సరస్వతీ సమానురాలో అర్థం చేసుకోవచ్చు. అటువంటి వారి స్మరణ వస్తేనే నతమస్తకులు కావాలి. అంతకంటే ఎక్కువ మనమేమీ చెయ్యలేము. ఇది విషయాంతరమే అయినా ఒక సంగీత సరస్వతిని స్మరించుకునే అవకాశం వచ్చింది గనుక చెప్పుకున్నాం. త్యాగరాజస్వామి వారి కృతులను భావాన్ని అర్థం చేసుకుని గానం చేయాలని భావించి తెలుగు నేర్చుకున్నది పట్టమ్మాల్. అందుకే ఆమె పాడిన త్యాగయ్య కృతులు భావాత్మకంగా ఉంటాయి. ముఖ్యంగా హరికాంభోజి రాగంలో పాడిన రామనన్ను బ్రోవరా అనే కృతిని ఉదాహరించవచ్చు. అట్లాగే పార్థసారథి నన్ను పాలింపరారా అనే మధ్యమావతి రాగ కృతి కూడా. కర్ణాటక సంగీత విద్వాంసులకు త్యాగరాజస్వామి వారంటే అమితమైన గౌరవాదరాలున్నప్పటికీ వారు త్యాగయ్య కృతులను తమిళంలో రాసుకుని భావార్థాలకు ప్రాధాన్యత లేకుండా శాస్త్రశుద్ధంగా లయాత్మకంగా తాళం తప్పకుండా పాడతారు. పట్టమ్మాలు అట్లా చెయ్యలేదు. రాగం తానం పల్లవి అనేది కేవలం మగవారు మాత్రమే పాడగలరనే అపప్రద ఒకటుండేది. దాన్ని పటాపంచలు చేస్తూ మగవారికి ధీటుగా రాగం తానం పల్లవి పాడి శభాష్ అనిపించుకున్నది పట్టమ్మాల్. కర్ణాటక సంగీతంలో అనితర సాధ్యమనిపించే పల్లవి గానంలో నైపుణ్యం సాధించి పల్లవి పట్టమ్మాల్ అని పిలిపించుకున్నది. పల్లవి గానంలో నిష్ణాతులైన నాయన పిల్లయ్య వద్ద పల్లవి గానాన్ని నేర్చుకుని దాన్ని కరతలామలకం చేసుకున్నది పట్టమ్మాల్. ఆ కాలంలో పాల్గాట్ టిఎన్ మణియయ్యర్ అనే గొప్ప మృదంగ విద్వాంసుడుండేవారు. మృదంగ వాదనమనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన పేరే. వారిని అపర నందీశ్వరుడనేవారు. వారు మగవారికి మాత్రమే మృదంగం వాయించేవారు. అయితే తమ నిబంధనలను తామే సవరించుకుని డికే పట్టమ్మాల్కు మృదంగ సహకారం అందించినాడు. సాధారణంగా గాయకుడు లేదా గాయికను అనుసరించి మృదంగం నడుస్తుంది. కాని ఇక్కడ అది వ్యతిరేకమవుతుంది. అంతటి మార్ధంగికునికి అనువుగా గానం చేయడమంటే ఎవరికైనా భయమే. కాని పట్టమ్మాల్ గానం నల్లేరుపై బండివలే సాగిపోయేది.
పాల్ఘాట్.

మని ఆమెకు మృదంగ సహకారం అందించినాడంటే ఆమెలోని సరస్వతికి తల వంచినాడనుకోవాలి. అంతటి విద్వాంసుడు తన నిబంధనను సడలించి తనకు మృదంగ సహకారం అందించినందుకు పట్టమ్మాలు కృతజ్ఞతలు తెలపకుండా ఉండదు కదా. పాల్ఘాట్ మణి అయ్యర్ కూతురు లలితను తన కొడుకు శివకుమార్కిచ్చి పెళ్లి చేయించడమేగాక తన కోడలిని తనంతటి గాయికగా తీర్చిదిద్దింది. ఆ విధంగా పాల్ఘాట్ మణి అయ్యర్ను తన వియ్యంకునిగా మార్చుకున్నది. ఆమె కొడుకు శివకుమార్ కూడా మృదంగ విద్వాంసుడే. ఈనాడు శివకుమార్ లలితల కూతురు నిత్యశ్రీ మహాదేవన్ ప్రముఖ గాయిక. తన నాయనమ్మ మాతామహుల కీర్తి పతాకాన్ని సంగీతాకాశంలో గర్వంగా ఎగురవేస్తున్నది. పట్టమ్మాళ్ రెండో కొడుకు పేరు లక్ష్మణ కుమార్. అతనికి ప్రఖ్యాత ఆంగ్ల రచయిత ఆర్కే నారాయణ్, ప్రముఖ చిత్రకారులు ఆర్కే లక్ష్మణ్ల మరో సోదరుడు ఆర్కే పట్టాభి గారి కుమార్తెను తన రెండో కోడలిగా తెచ్చుకున్నది పట్టమ్మాళ్. అంటే సంగీత సాహిత్య చిత్రలేఖనాలు ఆ కుటుంబంలో సమాన గౌరవాన్ని పొందుతున్నాయన్నమాట. డీకే పట్టమ్మాల్కు మృదంగ సహకారం అందించిన తర్వాత పాల్ఘాట్ మనేయ్యర్, ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎంఎల్ వసంతకుమారిలకు కూడా మృదంగ సహకారం అందించి తన నియమాన్ని సడలించుకున్నారు. పట్టమ్మాల అన్నలు రంగనాథన్, నాగార్జునన్లు పట్టమ్మాలంతటి పేరు ప్రఖ్యాతులు పొందకపోయినా వారూ సంగీత విద్వాంసులే. పట్టమ్మాల్ తమ్ముడు డీకే జయరామన్ మాత్రం పట్టమ్మాల్ పట్టశిష్యుడు. తొలుత అక్కతో కలిసి గాత్ర సహకారం అందించేవాడు. తరువాత సొంతంగా కచేరీలు చేసి బాగా పేరు సంపాదించినాడు. ఇతనికి పట్టమ్మాళంటే దేవత, అంతగా గౌరవించేవారు. అతని శిష్యుడు విజయశివ ఈనాడు ప్రముఖ గాయకుడు. విజయశివ కొంతకాలం పట్టమ్మాల్ వద్ద కూడా సంగీతాన్ని అభ్యసించినాడు. పట్టమ్మాల్ అందుకున్న అవార్డులకు లెక్కలేదు. మ్యూజిషియన్ టైగర్గా పేరు ప్రఖ్యాతులు పొందిన టైగర్ వరదాచార్యర్ పట్టమ్మాల్కు గాన సరస్వతి బిరుదునిచ్చినారు. అది 10 పద్మభూషణాల పెట్టు. సంగీత నాటక రత్న, సంగీత నాటక అకాడమీ అవార్డు, సంగీత నాటక కళానిధి వంటి పురస్కారాలతో పాటు ఫెలో ఆఫ్ సంగీత నాటక అకాడమీగా ఎన్నికైంది పట్టమ్మాల్. భారత ప్రభుత్వం పట్టమ్మాల్ను 1971లో పద్మభూషణ్, 1998లో పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలోని ఆచారాలనే సంకెళ్లను ఛేదించుకుని సమాజంలో గొప్ప పేరు తెచ్చుకున్న స్త్రీలు ముగ్గురు కనబడుతున్నారు. బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చి గజ్జగట్టి భరతనాట్యంలో పాండిత్యాన్ని సంపాదించి కీర్తి ప్రతిష్టలు పొంది సంగీత నాట్య విద్యాలయాన్ని స్థాపించి ఎందరికో మార్గదర్శకంగా నిలిచిన రుక్మిణీదేవి అరుండేల్. బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చి నాట్యం నేర్చుకుని ముఖానికి రంగు పూసుకుని వెండి తెరపై మెరిసి ఔరా అనిపించుకోవడమేగాక కలం పట్టి సాహిత్యాన్ని మధించి అత్తగారి కథలను అజరామరం చేసి సంగీత విద్యతో దానేదార్ ఆవాజుతో గళమెత్తి గానం చేసి అన్ని రంగాల్లో తనకు తానే సాటి అని నిరూపించుకుని సినిమా రంగంలో నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, గాయికగా ఒక వెలుగు వెలిగి ఆత్మవిశ్వాసంతో ఎవరికీ తలవంచని పి భానుమతి సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం నుండే వచ్చింది. కానైతే ఆనాడు శాస్త్రీయ సంగీత పునాదులున్న పి లీల, ఎస్ వరలక్ష్మి, టంగుటూరి సూర్యకుమారిలకు ధీటుగా నిలబడి చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న భానుమతి ధన్యురాలు. ఇక మూడోవారు డీకే పట్టమ్మాలుగాక మరెవరు?

ఇప్పటిదాకా మీరు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 14వ భాగంలో ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు నేపథ్య గాయని డికే పట్టమాల్ గురించిన విశేషాలు విన్నారు. రచన పఠనం సామల రాజవర్ధన్.

ఇంతటితో ఇయలటి పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం సమాప్తం. మళ్ళా ఈ కార్యక్రమం శుక్ర శనివారాల్లో రాత్రి 9:30 అట్లనే శని ఆదివారాల్లో పొద్దుగల 8:30 ప్రసారమవుతుంది. రేపు పొద్దుగల 8:30 కథనం ఉత్తమ తెలుగు కథా సాహిత్యాన్ని వినిపించే కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింద సింగిడి తెలుగు సినీ గీతాల హరివిల్లు. నింగే నెలను కలుపుతుంది ఆ రంగుల హరివిల్లు. శ్రోతలను ఆకాశవాణికి మరింత దగ్గర చేస్తున్నది ఈ పాటల హరివిల్లు. సింగిడి రంగుల తీరంగా తీరొక్క పాటలు, ఆ పాటల నడుమ శ్రోతలు చెప్పే తీరు తీర్ల ముచ్చట్లను కలిపి వినిపించే ఈ కార్యక్రమం ఇప్పటి సంధ్య అయితే 10:00 ప్రసారమవుతుంది. శ్రోతలు ఈ నడుమల మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే మాకు ఫోన్ చేసి అడగచ్చు. శ్రోతలు ఫోన్ చేసి పాటలు అడగాల్సిన మా నెంబర్లు 2300081, ఇంకో నెంబర్ 2950081. ఫోన్ చేసి పాటలు అడుగుడే కాదు, మీకు తెలిసిన వింతలు విశేషాలేమున్నా గవిటిని శ్రోతలతోని పంచుకోవచ్చు. మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటల నడుమ ఇయలటి సింగిడి కార్యక్రమాన్ని అమ్మాయి బాగుంది చిత్రంలోని ఈ పాటతో శురు చేద్దాం. పాడినది KS చిత్ర, సంగీతం MM శ్రీలేఖ.

మరి ప్రేమ మరి బెస్ట్ ఫ్రెండ్ సిగ్గు

0: மலா கஜா பபலா
1: நடுவுல
0: தாமரா புரத புள்ளா
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சைபால்.
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు, ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా అడిగిన పాటల్ని కాదు, ఉత్తరాల ద్వారా కోరిన పాటలను కూడా వినవచ్చు. ఇప్పుడు ఒక ఉత్తరం వచ్చింది. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి. కట్ల సతీ, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరు రాసి పంపిన ఉత్తరం ఇది. వీరు కోరుతున్న పాట 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం నుంచి. నీలి నీలి ఆకాశం అంటూ సాగే ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ ఈ ఉత్తరాన్ని రాసినారు. శ్రోతలు, మీలో ఎవరైనా ఇలా ఉత్తరాల ద్వారా సినిమా పాటలు కోరాలనుకుంటే మీరు రాసి పంపాల్సిన ఉత్తరాలు చేరాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, విద్యానగర్, ఆదిలాబాద్. చిరునామా మళ్ళీ ఒకసారి, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, విద్యానగర్, ఆదిలాబాద్. పిన్కోడ్ నంబర్ 504001. ఇప్పుడు విందాం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం నుంచి. సిద్ శ్రీరామ్, సునీత ఉపద్రష్ట పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం అనూప్ రూబెన్స్.

శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి అంకోలి గ్రామం నుంచి కళావతి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, మేము బాగున్నాం, మీరు ఎట్లున్నారమ్మా? చక్కటి మాట చెప్పిండు. మరి ఏం చేస్తున్నారు ఈ పొద్దుటి పూట? అవును, ఈ కొంచెం వానలు అట్లా ఎట్లా? మరి ఏ పాట వినాలనిపించింది ఫోన్ చేసి? ఏ పాట వినాలనిపించింది ఫోన్ చేసిండ్రు? అవును, అంతటా అదే మొగులున్నది. ఇప్పుడు ఈ రెండు మూడు రోజులలో వానలు పడచ్చు అని వాతావరణ శాఖ వాళ్ళు కూడా చెప్తున్నారు. పడితే చెప్పండి. తప్పకుండా మీకోసం మీరు అడిగిన పాట శ్రీ మధ్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా నుంచి ఈ పాట మీకోసం వినిపిస్తున్నాం. వినండి, పాడినది వి రామకృష్ణ, సంగీతం సుసర్ల దక్షిణామూర్తి.

0: పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. శ్రోతలు, మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఈ కార్యక్రమం 10:00 ప్రసారం అవుతుంది. మరి ఈ నడుమల మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలను వినాలనుకుంటే మాకు ఫోన్ చేసి అడగవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు అయితే మీ అందరికీ ఎరగని ఆయన మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2300081, ఇంకో నంబర్ 2950081. కార్యక్రమంలో ఇప్పుడు ఆనంద భైరవి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి సుందరరామూర్తి గీతాన్ని విందాం. స్వరకల్పన రమేష్ నాయుడు.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మన బాస మనియాస మన ఎఫ్ఎం, ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతల హరివిల్లు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ తనకు నచ్చిన పాటను వినిపించాలని కోరుతూ సత్యసాయి జిల్లా నుంచి ఆచార్యులు ఫోన్ చేసిండ్రు, కానీ వారి ఫోన్ లైన్ కట్ అయింది. వారు అడిగిన పాట శంకరాభరణం చిత్రం నుంచి దొరకునా ఇటువంటి సేవ. ఈ పాటను వినిపించండి, రేడియో ద్వారా పాటలు వినడం చాలా ఆనందంగా ఉంటుంది అంటూ వారి అభిప్రాయాన్ని పంచుకుందామని ప్రయత్నం చేశారు, కానీ ఫోన్ లైన్ కట్ అయింది. వారి కోసం శంకరాభరణం చిత్రం నుంచి వాణిజయరామ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ గీతం ఇప్పుడు విందాం. సంగీతం కేవీ మహాదేవన్, సాహిత్యం వేటూరి సుందర రామ్మూర్తి.

శ్రోతలు, మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఇవాళ ప్రముఖ నటుడు నిర్మాత రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు. రాజేంద్ర ప్రసాద్ హాస్యనటుడిగా తనదైన శైలిలో ఎన్నో చిత్రాల్లో నటించి శ్రోతల్ని మెప్పించిండ్రు. అయితే నందమూరి తారక రామారావు స్ఫూర్తితోని సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రాజేంద్ర ప్రసాద్ ప్రేమించు పెళ్లాడు సినిమాతోని హీరోగా మారిండు. క్యారెక్టర్ నటులు మాత్రమే కామెడీని పండిస్తున్న ఆ రోజుల్లో హీరో కూడా నవ్వుల్ని వండి వాడ్చగలరు అని నిరూపించిండు రాజేంద్ర ప్రసాద్. జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవి సత్యనారాయణ, బాపు వంటి వారి దర్శకత్వంలో నటించిన ఘనత రాజేంద్ర ప్రసాద్ది. తెలుగులోనే కాకుండా క్విక్ గన్ మురుగన్ అనే సినిమాతో హాలీవుడ్లో కూడా నటించిండు. నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా సత్తా చాటిండు. మేడం సినిమాలో ప్రయోగాత్మకంగా మహిళా పాత్ర పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ సినీ రంగంలో ప్రవేశించక మునుపు సిరామిక్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేసిండు. అయితే లేడీస్ టైరర్, ఆహానా పెళ్లంట, అప్పుల అప్పారావు, ఏప్రిల్ ఒకటి విడుదల, మాయలోడు సినిమాలు రాజేంద్ర ప్రసాద్కు మంచి పేరు తెచ్చిపెట్టినాయి. ఇతనికి 2026 సంవత్సరంలో, అంటే ఈ ఏడాది, పద్మశ్రీ అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇటీవలే, అంటే మొన్న జూన్ 23వ తేదీన జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాజేంద్ర ప్రసాద్ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు ఆయన నటించిన లేడీస్ టైలర్ చిత్రంలోని ఈ పాటను విందాం. బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి నోట. రాసింది సీతారామశాస్త్రి, సంగీతం ఇళయరాజా.

0: పాతల జాతల జీతల జాతల బా బాతల గేతల బూతల జాతల బా.
1: Yeah.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతల హరివిల్లు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి అనసూయ గారు ఉన్నారు, బృందావన్ కాలనీ నుంచి. హలో.
5: హలో సార్, గుడ్ మార్నింగ్.
4: గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు ఇప్పుడు? సండే ఏమన్నా ఎక్కువ పనులు ఉంటాయా ఇంట్లో? స్పెషల్ వంటకాలు అట్లా ఏమన్నా ఉంటాయా? ఏం చేసినారు ఇవాళ టిఫిన్లు? ఇంకా మరి ఏ పాట వినాలనిపించింది ఇలా ఫోన్ చేసిండ్రు?
5: సార్, పూజ సినిమాలో వాణి జయరాం పాడింది, పూజలు పూలు తెచ్చాను.
4: అవును, చక్కటి పాట.
5: థ్యాంక్ యూ సార్.
4: థ్యాంక్ యూ ఫోన్ చేసినందుకు. మీకు కూడా ధన్యవాదాలు. మీరు అడిగిన ఈ పాట వినిపిస్తున్నా, వినండి.
5: సరే.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీగీతాల హరివిల్లు. ఈ కార్యక్రమం 10:00 ప్రసారమవుతుంది. మరి ఈ నడమల మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే మాకు ఫోన్ చేసి అడగవచ్చు. మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు అయితే మీ అందరికీ ఎరిగినా నెంబర్లు ఒకసారి గుర్తు చేస్తున్నా, 2950081, ఇంకో నెంబర్ 2300081. అట్లనే ఉత్తరాల ద్వారా కూడా సినిమా పాటలు కోరాలనుకున్న శ్రోతలు మీ ఉత్తరాలు రాసి పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001. కార్యక్రమంలో ఇప్పుడు రాజకుమార్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన ఈ గీతాన్ని ఇప్పుడు విందాం.

0: మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఖాదర్ బాషా నెల్లూరు గ్రామం నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్కారం, చెప్పండి. ఏ పాట వినాలనిపించింది ఫోన్ చేసినారు? ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఎట్లా ఉన్నారు? సరే, మరి ఈరోజు ఆదివారం కదా, మరి మీ టైలరింగ్ వర్క్ షాపు మూసి ఉంటుందా, తెరిచి ఉంచుతారా?
1: మా షాపు అప్రీన్ టైలర్ సార్, బాలాజీ నగర్ లో.
0: అవునా,
1: నేను ఇంకొక వర్కర్ ఉంటాడు సార్, చేసుకుంటా ఉంటాం. ఇంత కొంత రెడీమేడ్ వచ్చింది, కొద్దిగా షార్టేజ్ వచ్చింది, అయినా కూడా కొంత లేడీస్ పనులు కవర్ అయింది.
0: ఎట్లా మరి, ఏ పాట వినాలనిపించింది ఇప్పుడు ఫోన్ చేసిండ్రు?
1: నేను ఓల్డ్ గోల్డ్ అని అగ్గి పరాటాలో చిరునవ్వులోని హాసి తీసింటి నేటి వేయి గంటల గారు,
0: అవును,
1: ఆ పాట కావాలి సార్.
0: ఘంటసాల పి సుశీల పాడిన పాట, రాసింది డాక్టర్ సి నారాయణ రెడ్డి.
1: అవును సార్,
0: విజయ కృష్ణమూర్తి గారి సంగీత సారథ్యంలో వచ్చిన పాట ఇది. తప్పకుండా మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్నాం, వినండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు సింగిడి సినీ గీతల హరివిల్లు. ఈ కార్యక్రమం ద్వారా తమకు ఒక పాటను వినిపించమని కోరుతూ పిప్పల్ కోటి గ్రామం నుంచి కిష్టన్న గారు ఫోన్ లైన్ లో ఉన్నారు మనతో మాట్లాడుతందుకు. హలో,
5: హలో
4: సార్. నమస్కారం కిష్టన్న గారు, ఎట్లా ఉన్నారు?
5: నమస్కారం సార్, నా పేరు బండారు కిష్టన్న సార్. అంత మంచి అయినా కానీ బాగా వర్షాలు పడుతుంది కొంచెం. ఇక మాకు అయితే మాకు సండే బిడ్డ ఏం లేదు సార్.
4: రోజు చేయలే కూడా
5: మేము రోజు చేయలే కూడా ఇక మా దగ్గర చూసుకుంటారు. ఇక వర్షాలు పడుతుంది.
4: ఏమేమి వేసిండ్రు పంటలు ఇయ్యడు?
5: పంటలు సార్, పత్తి సోయా కంది ఇక మాకు.
4: పత్తి సోయా కంది వేసిండ్రు. ఎన్ని ఎకరాలు ఉంటుంది మీకు?
5: ఏమాకు తక్కువ ఉంటుంది, 5 ఎకరాలు
4: ఉంటుంది. మొత్తం పత్తి వేసిండ్రా లేకపోతే సోయా కూడా వేసిండ్రా? అందులో
5: సోయా మేము వేయలేదు సార్, వేరే ఒకటి వేసింది. కానీ
4: పత్తి ఒకటి వేసిండ్రు. ఎట్లా మరి మొలకలు ఏమన్నా నచ్చినాయా?
5: మొలిచినాయి సార్, ఇక మంచిగున్నాయి ఇప్పుడు. కానీ ఇక వర్షాలు పడక పెరుగుతుంది, చిన్నగా ఉన్నాయి.
4: వానలు వస్తే కొంచెం మొలక విద్ద పెరుగుతుంది.
5: ఒక 5-6 ఇంచులు 7-8 ఇంచులు ఉన్నాయి ఫస్ట్. ఒక 8 ఇంచులు 9 ఇంచులు ఉన్నది హైట్.
4: అయితే ఈ 2 రోజులలో వానలు కూడా పడే అవకాశం ఉన్నది. వాతావరణ శాఖ సూచనలు కూడా చెప్తున్నాయి 2 రోజుల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని. అయితే ఏ పాట వినాలనిపించింది ఫోన్ చేసిండ్రు? శ్రీకృష్ణ తులాభారం చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట. సరే, మీకోసం మీరు అడిగిన ఈ పాట వినండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
5: ధన్యవాదాలు సార్, మీకు ధన్యవాదాలు.

0: శ్రోతలు ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రీరామ్ హనుమన్లు ఫోన్లైన్లో ఉన్నారు నిజామాబాద్ నుంచి. నమస్కారం సార్.
1: నమస్కారం సార్, బాగున్నారా
0: మీరు? బాగున్నాం. చెప్పండి, ఏంటి విశేషాలు?
1: ఇప్పుడే షాప్కి వచ్చి షాప్ ఓపెన్ చేసి కూర్చున్న అనుకోకుండా సార్ ఒకసారి కొట్టాను, మీ లైన్ దొరికింది, చాలా హ్యాపీగా సంతోషపడుతున్నాను.
0: ఏం చేస్తుంటారు?
1: నేను ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తా సార్.
0: ఇలా ఆదివారం సెలవు ఉండదా?
1: మాకు సెలవు అన్నట్టు ఏం లేదు, మామూలుగా షాప్ లో ఉంటాను.
0: అవును. మీ పేరు చాలా విచిత్రంగా పెట్టుకున్నారు, శ్రీరామ హనుమన్లు. రాముడి భక్తుడు, హనుమంతుడు కదా?
1: సర్నేమ్ సార్, శ్రీరామ్ అంటే సర్నేమ్. శ్రీరామ హనుమాన్లు, నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలం న్యావని నుంచి మాట్లాడుతున్నాను సార్. ప్రతిరోజు మీ కార్యక్రమం ఏంటో నేను మార్నింగ్ నైట్ లా, ఎందుకంటే నాకు రేడియో కొంచెం అభిమానం సార్, రేడియో పెట్టుకుని వర్క్ చేస్తా చేసినట్టే అనిపించింది నాకు.
0: అవును, పనిలో ఉన్నా కూడా మనం పనిచేస్తూ వినవచ్చు.
1: వినవచ్చు అన్నారు. మీ పేరేంటి సార్?
0: అయితే ఇప్పుడు మీరు ఏ పాట వినాలనిపించింది, ఫోన్ చేసిండ్రు, ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఇప్పుడు చెప్పిన కదా సార్, ప్రేమ నగర్.
0: ప్రేమ్ నగర్ సినిమా.
1: ఎవరికోసం అన్న పాట?
0: సరే, ఎవరికోసం, ఎవరికోసం కాదు, మీకోసం వినిపిస్తున్నాం ఈ పాట, వినండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: శ్రోతలందరికీ, మీకు అందరికీ నా తరఫున ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.

0: ప్రయత్నిస్తాను.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్దిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి.

0: రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా, లబ్దిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSC.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO లకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: అక్క చూడు,
4: హ్యాపీ బర్త్డే రా,
3: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
4: ఎప్పుడు షాపింగే.
3: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
5: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
6: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
7: నాకు తెలుసు కదా,
6: ఆర్బీఐ అంటుంది.
8: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
9: మనవాస మనయాస మన ఎఫ్ఎం, ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనసు నిండా. మీరింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు, ఈ కార్యక్రమానికి మీరు టెలిఫోన్ ద్వారా పాటలు అడగవచ్చు, ఫోన్ చేసి అట్లనే ఉత్తరాల ద్వారా కూడా సినిమా పాటల్ని అడగవచ్చు. ఇక ఈరోజు ప్రముఖ నటి సింధు తులాని పుట్టినరోజు. సింధు తులాని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటించిండ్రు. జూలై 19, 1983 సింధు తులాని జన్మించిండ్రు. అయితే 2003 చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వచ్చిన అయితే సినిమాతోని చిత్ర పరిశ్రమకు పరిచయమైనరు సింధు తులాని. ఆ తర్వాత ఆమెకు కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన అతనొక్కడే సినిమాతో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత తమిళ నటుడు సింబుతో ద్విభాష చిత్రంలో మన్మథతో మరో విజయం సాధించిండ్రు. ముఖ్యంగా తెలంగాణ సాంప్రదాయమైన బతుకమ్మను ప్రతిబింబిస్తూ తీసిన సినిమాలో ఆమె ప్రధాన పాత్రను పోషించిండ్రు. మొదట్లో కథానాయికగా నటించిన తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో హీరోకు వదినగా, అట్లాగే ఆది హీరోగా వచ్చిన ప్రేమ కావాలి సినిమాలో కూడా ఆమె సహాయ నటిగా పాత్రలు పోషించారు. ముఖ్యంగా తెలంగాణ సాంప్రదాయమైన బతుకమ్మ సినిమాలో ఆమె నటించిండ్రు. మరి ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా బతుకమ్మ చిత్రం నుంచి గాయత్రి పాడిన ఈ గీతాన్ని ఇప్పుడు విందాం. రచన డాక్టర్ అందశ్రీ, సంగీతం టి ప్రభాకర్.

0: సమయాభావం వల్ల ఈ పాటను పూర్తిగా వినిపించలేకపోతున్నాం. ఈ పాటతో ఎలటి సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమం సమాప్తమవుతుంది. ఈ సింగిడి కార్యక్రమం రేపు పొద్దుగల్లా 8:45 ప్రసారం అవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10 గంటలు అవుతున్నది. మరికొంచెం సేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెళ్తాయి.
1: నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆధార్ యాప్ 4 కోట్ల డౌన్లోడ్లు దాటింది. ఇది సౌకర్యవంతమైన డిజిటల్ ఆధారిత గుర్తింపు సేవలపైన ప్రజల్లో పెరుగుతున్న నమ్మకాన్ని స్పష్టం చేస్తోందని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ యాప్ ప్రారంభమైనప్పటి నుంచి 11 లక్షలకు పైగా చిరునామా నవీకరణలకు వీలు కల్పించింది. అలాగే యాప్ దాదాపు 49 లక్షల మొబైల్ నెంబర్ నవీకరణలు కూడా సాధ్యం చేసిందని, ప్రజలు యాప్లోని బయోమెట్రిక్ లాక్ లేదా అన్లాక్ సదుపాయాన్ని 19 మిలియన్లకు పైగా సార్లు ఉపయోగించుకున్నారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికారాబాద్ నియోజకవర్గం శివారెడ్డిపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద 261 కోట్ల రూపాయలతో చేపట్టనున్న హ్యామ్ రోడ్ల పనులకు తెలంగాణ శాసనసభాపతి స్థానిక ఎమ్మెల్యే ఘటం ప్రసాద్ కుమార్, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దొద్దుళ్ల శ్రీధర్ బాబు నిన్న శంకుస్థాపన చేశారు. ఆషాఢ భవనాల సందర్భంగా HMDA గ్రౌండ్స్ లో నిర్వహించిన కులవృత్తుల ఉపాధి మేళాకు మంచి స్పందన లభించిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సంప్రదాయ చేతివృత్తులు, చేనేత, సేంద్రీయ ఉత్పత్తుల అమ్మకాలను ప్రోత్సహిస్తూ వేలాది కళాకారుల కుటుంబాలను ఈ మేళా ప్రోత్సహిస్తోందన్నారు. ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్లో మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజరుద్దీన్ సందర్శించారు. 3 గంటలకు పైగా విద్యార్థులు ఉపాధ్యాయులతో సమయం గడిపారు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ కేవలం ఫిర్యాదులు కొట్టివేయడానికే పరిమితం కాకుండా పెన్షనర్ల ఆందోళనలు, ఆకాంక్షలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన పెన్షన్ వ్యాజ్యాలపై 2వ జాతీయ వర్క్ షాప్ లో ఆయన మాట్లాడారు. హుస్సేన్ సాగర్ లో ఈమెస్ సెయిలింగ్ అసోసియేషన్ నిర్వహించిన మొదటి ILCA ఓపెన్ ఇండియా అంతర్జాతీయ సెయిలింగ్ ఛాంపియన్షిప్ YAI 40వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ 2026 నిన్న ముగిసింది. 19 సెయిలింగ్ క్లబ్లు, సంస్థల నుంచి 19 మంది మహిళలతో సహా 124 మంది సెయిలర్లు ILCA 7, ILCA 6, ILCA 4 విభాగాల్లో పోటీ పడ్డారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈ రాత్రి అర్జెంటీనా స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 10:03 దాటి 30 సెకండ్లైంది.

ఓ పాటని ఒకసారి పాడామనుకోండి రోజులో, అది పొద్దున ఉండొచ్చు, మధ్యాహ్నం ఉండొచ్చు, ఈవినింగ్ ఉండొచ్చు, ఏదైనా పని చేస్తూ ఉండొచ్చు, ఆ పాత మధురం ఉండొచ్చు, లేదు 80s లో రిలీజ్ అయిన పాట ఉండొచ్చు, 90s లో రిలీజ్ అయిన పాట ఉండొచ్చు, లేదు సరికొత్త మూవీలోని పాట అయినా ఉండొచ్చు, కానీ ఆ పాటని పదే పదే పాడుతూ ఉన్నాము అంటే ఖచ్చితంగా అది ఎవర్ గ్రీన్ హిట్స్ అయ్యే ఉంటుంది. కాబట్టి అటువంటి హిట్స్ పాటలు వినాలి అంటే వివిధ భారతిని 10 గంటల నుంచి 11 గంటల వరకు ట్యూన్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా అటువంటి పాటలు వినొచ్చు. మరి ట్యూన్ చేసుకుని ఉన్నారు కదా, ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం మలరించి సంపూర్ణ వినోదం. మరి ఇప్పుడు ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2010 నుంచి 2026 యాజ్ ఆన్ డేట్ వరకు రిలీజ్ అయిన మూవీస్ లోని మంచి ఎవర్ గ్రీన్ హిట్స్ అయితే వినేద్దాం. మరి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ఈ మూవీ నుండి పాట వినేద్దాం. సెట్ శ్రీరామ్ సునీత పాడిన పాట, చంద్రబోస్ రచన, అనూప్ రూపేష్ సంగీతం. మరి ఈ పాటను పెద్ద అంబర్పేట్ గుండు అంబదాసు, లావణ్య, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, అశ్వి శంకరమ్మ, అలాగే నిజామాబాద్ గుమాస్తా కాలనీ నుండి సంఘవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక, ఇంకా మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుండి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ కోసం, అలాగే చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ శేషాం, గాయత్రి, విశ్రుత, మహాజ్యోతి, సాయిమన్విత, సంహృత, మహాజ్యోతి, గీతానగర్, హైదరాబాద్ నుంచి వీళ్ల కోసం పాట, అలాగే తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి శ్రీరామదాసు, అంజాచారి, అలాగే బ్రహ్మచారి, చిలకమరి, ఉపేంద్రచారి వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: పూర్తిగా పెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: LIC ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: 10:10 దాటి 52 సెకండ్లైంది ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఆదిలాబాద్ నుంచి హర్షిణి కోసం, అలాగే హస్తినాపురం ఈస్ట్ హైదరాబాద్ నుండి కన్యాగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మెద్నేష్, అనిరుద్ధ, శ్రేయాంశ్, ఇంకా కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా శ్రోతలు నేదరుని కళ్యాణ్ చారి కోసం, అలాగే నాగమణి రిత్విక్ చారి, శ్రీ వైష్ణవ్ చారి కల్వకుర్తి నుండి, అలాగే తోటపల్లి నుండి శ్రోతలు కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర గణేష్, అలాగే ఏకలవ్య నగర్ నుండి వెంకటేష్, శ్యామల వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, అలాగే ముస్రాంబాగ్ హైదరాబాద్ నుంచి ఆర్ఎస్ఆర్ మూర్తి గారి కోసం కూడా ఒక మంచి పాట ప్లే చేస్తాను. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం. ఇప్పుడైతే వినిద్దాం కలర్ ఫోటో చిత్రం కోసం కాళభైరవ పాడిన పాట కిట్టు విశ్వ ప్రగడ గేయ రచన కాళభైరవ సంగీత సారథ్యంలో.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో రాయగిరి నుండి దాసరి రవి గారికి, అలాగే ఇంకా కూకట్పల్లి నుంచి సాహితి ఫూలాంగ్ నిజామాబాద్ శ్రోతలు వాహీద్ రుమాని, మహమ్మద్ జమీర్, ఫసీ, జునీద్, జుబేర్, ముఖ్రామ్, నుమాన్, ఫరూక్, జకీర్ ఫసిల్, ఇంకా అలాగే నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి, రాజ్ కుమార్, సరోజా, సంతోష్, లక్ష్మి, ప్రియ, ప్రతీక్ష, సుస్వర, సుస్వర పేరు ఎంత బాగుందండి, సుమధు, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, అలాగే వర్ష, వర్షం సినిమా నుంచి పాట అంటున్నారా, ఓకే ఓకే, హేమలత, విశ్వనాథ్ చోటుపల్లి నుంచి మెసేజ్ చేశారు, ఇంకా యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రిక, రామయ్య, కార్తీక్ మెసేజ్ చేశారు, మీ ఊరు పేరు మిస్ చేశారండి మీరు, అలాగే ఎవర్ గ్రీన్ హిట్స్ లో మంచి పాటను వినిపించగలరు అంటూ నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, అలాగే నిజామాబాద్ ఆరా చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, దయచేసి ఒకసారి పంపించిన మెసేజ్ ని పదే పదే పంపించకండి, ఖచ్చితంగా మీ పేరు, మీరు అడిగిన పాటను ప్లే చేయడానికి మాత్రం ప్రయత్నిస్తాను. పార్సెకుట్ట సికింద్రాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు నోముల భాగ్యమ్మ వెంకటేష్, అలాగే రామ్నగర్ నుంచి సంగీత, సుధాకర్, సాహితి కూడా మెసేజ్ చేశారు మంచి పాట వినిపించండి అంటూ. అందరి కోసం పలాస చిత్రం కోసం రఘు కుంచే పాడిన పాట, అలాగే ఉత్తరాంధ్ర జానపదంతో కలిగిన ఈ పాటను రాసిన వారు కూడా వారే, అలాగే రఘు కుంచే సంగీత సారథ్యంలో ఈ సినిమా నుంచి ఈ పాట మీ అందరి కోసం.

0: तेलंगाना राज्य के आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर घर की जिम्मेदारी।
1: పది గంటల 23 నిమిషాలు దాటి 23 సెకండ్లు అయింది వివి క్లాక్ లో. ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటూ విష్ణు యాదవ్ గారు, సునీల్ రాజ్, రవీందర్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి, అలాగే భువనగిరి అర్బల్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత, అభియాన్, అశ్విని, ఇంకా కృష్ణా జిల్లా నుండి అప్పలరాజు గారు, ఇంకా భూదాన్ పోచంపల్లి శ్రోతలు ఎలగనెల మార్కన్నయ్య, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను, నాగులు, అలాగే భాస్కర్, నాగేష్, నారాయణ, మెట్పల్లి నుండి, ఇంకా జోగులాంబ గద్వాల జిల్లా నుండి కె ఆనందరావు, చాగపురం ప్రదీప్ కుమార్, నల్లబోతర జ్ఞానేశ్వర్, రూప, రీతు, ఇంకా సుజాత, అలాగే నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుంచి నరసింగరావు, గద్వేల్ నుంచి సేర్ల వెంకటేశ్, గుణారాం ప్రసాద్, రామ్ చరణ్, ఇంకా బోరెడు మెసేజ్లు కానీ రిపీటెడ్ గానీ వస్తున్నాయి. అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుండి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్ అందరి కోసం వచ్చేస్తుంది అలా వైకుంఠపురం చిత్రం నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: లంగర్ హౌస్ నుంచి సంగీత, శ్రవణ్ కుమార్ యాదవ్. ఇంకా నిజామాబాద్ జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్. అలాగే వలగొండ మండలం గొన్నేపల్లి గ్రామం నుండి ఈదును లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, హరిదీక్ష, తనుజశ్రీ, పూర్ణ తేజశ్రీ. అలాగే తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం నుండి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్మంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి. ఇంకా ఏదైనా మంచి పాటను వినిపించగలరు అంటూ హన్మకొండ జిల్లా కాజీపేట నుండి తరాలపల్లి గ్రామం నుండి మెసేజ్ చేశారు. జరిపోతుల బుచ్చయ్య, ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులు, అలాగే రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మ, నాబ్గణి మెసేజ్ చేశారు. భూదాన్ పోచంపల్లి మాధవరెడ్డి చౌరస్తా నుండి అందరి కోసం వచ్చేస్తుంది రాహు మూవీ నుండి శ్రీశ్రీరామ్ పాడిన పాట ప్రవీణ్ లక్కరాజు సంగీత సారథ్యంలో.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డు పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

0: ఎవర్ గ్రీన్ హిట్స్ అన్న హిట్స్ వినాలని బోర్డు మంది మెసేజ్ చేస్తున్నారు. అయితే మా కోసం కూడా మంచి పాట వినిపించండి అంటూ నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అదీజ్ బై మథీన్ బై షేక్ చాంద్ ఫరూక్ సయ్యద్ ఖలీల్ ముబీన్ బై యాసిన్ మోసో కరీం షేక్ సలీం నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి, అలాగే షాపలి నుండి చింతా శ్రీనివాస్ గారు మెసేజ్ చేశారు, ఇంకా జిప్లిక్ పల్లి నుండి చిక్కి చక్రపాణి చెందిన, అలాగే నల్గొండ నుండి సంయుక్త సందీప్ మెసేజ్ చేస్తున్నారు, మీకోసం వచ్చేస్తుంది డిస్కో రాజా మూవీ నుండి ఈ పాట.
1: తింటికి పప్ప దిగిడి దిగిడి దింటికి పప్ప తింటికి పప్ప దిగిడి.

మ్యూజిక్ లాగా రోజులు అలా అలా అలా ఫట్ ఫట్ ఫట్ మన అయిపోతున్నాయి కదా. అసలు మొన్న జనవరి 2026 స్టార్ట్ అయిందండి, ఆల్రెడీ జూలై మిడ్ ఆఫ్ ద జూలై, మిడ్ ఆఫ్ ద జూలై కూడా దాటిపోయింది, అంటే సంవత్సరం పైన నెల అయిపోయింది కూడా, ఇంత తొందరగా రోజులు గడిచిపోతున్నాయి. కానీ మనం ఎక్కడున్నామో అక్కడే ఉన్నాం కదా. అంటే ఒకసారి అనిపిస్తుంది కొన్ని కొన్ని ఏరియాస్ లో ఇంకా మనం వర్క్ చేయాలేమో, లేదు ఇంకా కొంచెం స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవాలేమో, లేదు కొంచెం వెనకబడిపోయామేమో ముందుగా అని అనిపించేస్తుంది కదా. అలాంటివి ఏమైనా ఉంటే ఒక్కసారి అట్లా రిమైండ్ చేసుకోండి, వాళ్ళు సండే కదా, కొంచెం చేయలేని పనులు ఆగిపోయిన పనులు గుర్తు చేసుకొని రేపటి నుంచి స్టార్ట్ చేసేయచ్చు, ఎందుకంటే రేపటి నుంచి న్యూ వీక్ స్టార్ట్ అవుతుంది కదా. అయితే మనకిప్పుడు సౌదీ అరేబియా నుంచి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ అండి, మీరు అక్కడి నుంచి కూడా వివిధ భారతిని వింటున్నారంటే మీకు పాటలన్నా లేదు మ్యూజిక్ అన్నా ఎంత ఇంట్రెస్ట్ మాకు తెలిసిపోతుంది, మీకోసం మంచి పాటను ప్లే చేస్తాను. మనకి మెసేజ్ పంపించినది మిద్దే నవీన్ కుమార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా వెంకటేష్ నందిపేట నుంచి మెసేజ్ చేశారు మంచి పాట వినిపించమని. ఇంకా పుట్టపాక నుండి భవానీ వెంకట్ మాస్టర్, మిథున్ మహాదేవ్, భువనగిరి జిల్లా మీనానగర్ నుండి సుదర్శన్ మాదాసు విజయ, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం వచ్చేస్తుంది డీజే మూవీ నుండి కార్తికేయన్ చిత్ర పాడిన పాట, సాహితీ గేయ రచన, డిఎస్పీ మ్యూజిక్ కాంపోజిషన్ లో.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: മധുരിമ.
1: పది గంటల 49 నిమిషాలు దాటి 20 సెకండ్లు అయింది వీబీ క్లాక్ లో. మెసేజ్ పంపించేశాక కొంచెం ఆగొచ్చు కదా, మీ పేరు స్కిప్ అయిపోయింది అనుకోండి, పేరు చదవలేదని ఫీల్ అవుతుంటారు అవునా. ఒకసారి పంపించేశారు కదా, ఇంక నిర్భయంగా ఉండండి, నేను చక్కగా మీ పాట, మీ పేరు, మీ ఊరు కూడా చదివేస్తాను కదా. సరే, ఇప్పుడైతే ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారద, సినితి, అఖిల్, కార్తికేయ కోసం, ఇంకా భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి శ్రోతలు మెసేజ్ చేశారు. ఎనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరితన్, నందన్, వేదాంష్, లింగాల కార్తిక్, మోహిత్, సిద్ధార్థ్, ఇంకా కడప నుంచి సుశీల, సుధీర్, వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది రంగస్థల మూవీ నుండి ఈ పాట.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థి

0: 10:55 దాటి 56 సెకండ్లు అయింది స్టూడియో క్లాక్ లో. శ్రోతలందరి కోసం వచ్చేస్తుంది కమ్మని పాట, కొత్త పాట ఏమంటే అందరి కోసం వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఆర్జే రెడీగా ఉన్నారు కాబట్టి నేను మ్యూట్ అయిపోవాలి, వాళ్ళకి మైక్ ఇచ్చేయాలి.
1: హాయ్ హలో గుడ్ మార్నింగ్ దీపిక గారు.
0: గుడ్ మార్నింగ్ అంటే నాకు ఒక్కరికే గుడ్ మార్నింగ్ చెప్తే శ్రోతలు ఫీల్ అవ్వరా?
1: అందరికీ గుడ్ మార్నింగ్,
0: శ్రోతలందరికీ శుభోదయం చెప్పేస్తున్నాడు మన సాయి. సో 11 గంటల నుంచి 3 గంటల వరకు మిమ్మల్ని అలరించడానికి కమ్మనైన పాటలు, ముచ్చటైన పాటలతో రెడీగా ఉన్నాడు మన సాయి. 11 గంటలకు వార్తల తర్వాత మిమ్మల్ని కలుస్తాడు. అంతవరకు మీరైతే ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి విద్యా భారతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరిన 20 మంది రెబెల్ టీఎంసీ ఎంపీలకు సభలో ప్రత్యేకంగా కూర్చునేందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతినిచ్చారు. అలాగే శివసేన యూబీటీకి చెందిన 6 ఎంపీలు, మహారాష్ట ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో విలీనం కావడానికి కూడా ఆయన ఆమోదం తెలియజేశారు. ఈ 6 ఎంపీల విలీనంతో పార్లమెంట్ దిగువ సభలో శివసేన బలం 7 నుంచి 13 పెరిగింది. చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి రాష్ట న్యాయ సేవాధికార సంస్థ రాష్ట వ్యాప్తంగా నిన్న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించింది. హైకోర్టుతో సహా రాష్ట వ్యాప్తంగా 255 లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేయగా 2826 చెక్ బౌన్స్ కేసులు, 318 ప్రీలిటిగేషన్ కేసులు కలిపి మొత్తం 3144 కేసుల్లో 41,23,50,000 రూపాయల పరిష్కార మొత్తంతో రాజీ కుదిరింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ దేశవ్యాప్తంగా చేపట్టిన వరుస ఆపరేషన్లలో సుమారు 22 కోట్ల రూపాయలు విలువైన 15 కిలోల విదేశీ అక్రమ బంగారం, 20 కిలోల వెండితో పాటు 2 కోట్ల రూపాయలకు పైగా భారతీయ నగదును స్వాధీనం చేసుకుంది. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ 2026-27 సంవత్సరానికి వివిధ క్రీడా అకాడమీలు, ప్రాంతీయ హాస్టళ్లలో ప్రవేశాలకై ఈ నెల 20 తేదీ నుంచి 28 తేదీ వరకు ఎంపిక నిర్వహిస్తుంది. అండర్ 10 అండర్ 18 వర్గాల్లోని బాలురు బాలికల కోసం సైక్లింగ్, హాకీ, అథ్లెటిక్స్ విభాగాల్లో ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో ఈ ఎంపికలు నిర్వహిస్తారు. పారిశుద్ధ్య కార్మికుల పని పరిస్థితులు, భద్రత, సమగ్ర సంక్షేమాన్ని మెరుగుపరిచే అంశాలపై నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ నిన్న సమగ్ర సమీక్ష నిర్వహించింది. ఉద్యోగ సంఘాల నాయకులు, క్షేత్రస్థాయి పారిశుద్ధ్య సిబ్బంది లేవనెత్తిన సమస్యలు, వ్యవస్థాగత ఆందోళనలు నేరుగా విని భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించేందుకు ఈ సమావేశం ఒక వేదికగా నిలిచిందని సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ పేర్కొంది. అజర్బైజాన్లోని భారత రాయబార కార్యాలయం బాకులోని తమ ప్రాంగణంలో భారతదేశంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలపై ఒక శాశ్వత ప్రదర్శనను ప్రారంభించింది. ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా ఈ రాత్రి న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగే ఫైనల్స్ లో అర్జెంటీనా స్పెయిన్ తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు దాటి 4 నిమిషాలు గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. సండే వచ్చిందంటే ఏదో తెలియని ఎనర్జీ కదా అందరికీ. వారమంతా బిజీగా గడిపినటువంటి మనకు ఆదివారం అంటే ఒక రిలాక్స్. అలాంటి ఈ అందమైనటువంటి రోజుని మరింత మధురంగా మార్చేందుకు మీకు ఇష్టమైన పాటలు, ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. మరి అలనాటి 80s 90s సాంగ్స్ అంటే చాలా మందికి ఫేవరెట్ కూడా. మరి ఆనాటి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

గుర్తుకొస్తూనే వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. నిలయంలో సమయం 11:10. ఒకప్పుడు 90s లో ఏదైనా సాంగ్ వినాలంటే రేడియో లేదా టేప్ రికార్డ్స్ ఇదే కదా మనకి. అప్పుడు ఆ క్యాసెట్స్ ని కొనడం, నచ్చిన పాటలని రికార్డు చేయించడం, ఇష్టమైన హీరో హీరోయిన్ పాటలు కలెక్ట్ చేయడం, లేదా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ యొక్క ఆల్బమ్స్ ని కలెక్ట్ చేయడం, ఇలా వినేవాళ్ళం. వినడం అంటే ఇప్పుడు చాలా అంటే చాలా యాప్స్ వచ్చేసాయి, ఒక్క క్లిక్ తో వింటున్నాం. మరి అప్పట్లో పాటల పుస్తకాలు కూడా వచ్చేవి. మరి మీరు చివరగా కొన్నటువంటి పాటల పుస్తకం గుర్తుందా? మరి మీకు కూడా గుర్తుండుంటే 0402324052 కి నాకు వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే మీకోసం ఇళయరాజాగారి సంగీత సారథ్యంలో వచ్చిన ఎస్పీబి గారు ఆలపించిన మధుర గీతం మాటేరాని చిన్నదాని, రాజశ్రీ గారు ఎంతో అందంగా రాసినటువంటి ఈ గీతం, ప్రేమ అనురాగం నాపేతలని ఎంతో మృదుగా ఆవిష్కరించినటువంటి గీతం మీ అందరి కోసం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తూనే వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. తెలుగు సినీ పరిశ్రమలో హాస్య కిరీటి, నట కిరీటిగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నటువంటి ప్రముఖ నటుడు, నిర్మాత రాజేంద్ర ప్రసాద్ గారి బర్త్డే ఈరోజు. జూలై 19, 1956 నిమ్మకూరులో జన్మించారు. 1977 స్నేహం చిత్రంతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత లేడీస్ టైలర్, ఆహనా పెళ్లంట, అప్పులప్పారావు, మాయలోడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని కడుపు బనవించారు. సహజమైనటువంటి నటన, రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ టైమింగ్ ఉంటుంది చూడండి, చాలా సూపర్. ఆయన ప్రత్యేకంగా గుర్తింపుని సంపాదించుకున్నారు. ఇటు హాస్య పాత్రలతో పాటు ఎర్రమందారం, ఆ నలుగురు వంటి చిత్రాలతో ఎమోషన్స్ కూడా పండించవచ్చని తన నటనతో నిరూపించారు. తన నటనతో విమర్శకుల ప్రశంసలను కూడా అందుకున్నారు. పలు నంది అవార్డుతో పాటు 2026 భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నవ్వు ఒక ఔషధమైతే ఆ నవ్వును కోట్లాది తెలుగు ప్రేక్షకుల జీవితాల్లో నింపినటువంటి కళాకారుడు రాజేంద్ర ప్రసాద్ గారు. మరి ఆయన మరెన్నో పాత్రలతో మనల్ని అలరిస్తూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది వివిధ భారతి. ఏ వెరీ హ్యాపీ బర్త్డే రాజేంద్ర ప్రసాద్ గారు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్డ్.

కొన్ని పాటలు వింటున్నప్పుడు మనకు తెలియకుండానే వేరే ప్రపంచంలోకి తీసుకుని వెళ్తాయి. మరి ఇప్పుడు వినబోయే పాట మధుర ప్రేమ గీతాల్లో ఒకటి, జంధ్యాల గారి దర్శకత్వంలో రూపొందిన 4 స్తంభాలాట. ఈ చిత్రంలోని చినుకులారాలి పాట రాజన్ నాగేంద్ర గారు అద్భుతంగా స్వరపరిచారు. వేటూరి గారి కలం నుండి జాలువరినటువంటి ఈ పాటని బాలు గారు, సుశీల గారు అద్భుతంగా పాడారు. క్లాసికల్ గా నిలిచింది ఈ పాట, నేటికి సంగీత ప్రియుల్ని హత్తుకునే ఉంటుంది. మరి ఈ అపురూప గీతం మీకోసం, వింటూ ఉండండి, గుర్తుకొస్తున్నాయి.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. జానకి గారి గొంతు ఒక ప్రయోగశాల. ఎస్, ఎన్నో వేల పాటలు పాడారు. భౌతికంగా మనకు దూరమైన వారు ఆలపించినటువంటి గీతాలు ఇలా రేడియోలో వినిపిస్తూనే ఉంటాం కదా. ఎన్నో చిరస్మరణీయ గీతాలు అందించారు. ఇళయరాజా గారి కాంబినేషన్ లో జానకి గారు చాలా అంటే చాలా పాటలు పాడారు. ఎన్నో అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ తో పాడారు. అందులో ఒక యుగల గీతం అభిలాష చిత్రంలోనిది. 1983లో విడుదలైనటువంటి ఈ చిత్రం ఏ కోదండ రామిరెడ్డి గారి డైరెక్షన్ లో వచ్చింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి గారు పాడినటువంటి పాట ఇప్పుడు అందరి మీకోసం వినిపిస్తున్నాను. వేటూరి గారి కవితాత్మక సాహిత్యం మ్యూజిక్ లవర్స్ ని అలరించే సాంగ్ సంధ్య పొద్దుల కాడ. చిరంజీవి రాధిక గారి స్టెప్స్ ఇప్పటికీ ఎవరికి నిలిచిపోతాయి. వింటూ ఉండండి ఆకాశవాణి, స్టే ట్యూన్డ్.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: గుర్తుకొస్తూనే వింటున్నారు ఓన్లీ ఆకాశవాణి వివిధ భారతి. మరి ఇప్పుడు మనం వినబోతున్నటువంటి సాంగ్ 30 ఇయర్స్ బ్యాక్ వచ్చినటువంటి సాంగ్. 1994లో విడుదలైన హలో బ్రదర్ మూవీలోని ప్రియరాగాలే. ఇప్పటికీ చాలా ఆర్కెస్ట్రా టీం వాళ్ళు పాడుతూ ఉంటారు ఈ పాటని. రాజ్ కోటి గారు అందించినటువంటి సుమధుర స్వరాలు, భువనచంద్ర గారి హృదయాన్ని అత్తుకునేటువంటి సాహిత్యం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారి మధుర గానం ఈ పాటని మరో లెవెల్కి తీసుకెళ్లాయి. మరి ఇప్పుడు అదే పాట మీ అందరి కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎఫ్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తూనే వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. వంశీ గారి సినిమాలు వారి టేకింగ్ గానీ సాంగ్స్ పిక్చరైజేషన్ గానీ చాలా వెరైటీగా ఉంటుంది. ఇక వంశీ ఇళయరాజా గారి కాంబినేషన్ గురించి చెప్పనక్కర్లేదు, ఎన్నో హిట్ సాంగ్స్. ఇప్పుడు మనం వినబోయేటువంటి గీతం ఏప్రిల్ 1 విడుదల చిత్రంలోనిది. 1991 విడుదలైనటువంటి ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ గారు, శోభన గారు నటించినటువంటి ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఇళయరాజా గారి స్వరకల్పన, సిరివెన్నెల గారి సీతారామ శాస్త్రి గారి సాహిత్యం, బాలు చిత్రమగలం ఆలపించినటువంటి ఈ ప్రేమ గీతం మీ అందరి కోసం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలుస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి స్టూడియోల సమయం 11 గంటలు దాటి 47 నిమిషాలు. 90వ దశకంలో యువతను ఎంతగానో అలరించినటువంటి మధుర ప్రేమ గీతం తపస్సు చిత్రంలోని తలుక్కుమన్నది కులుకుల తార. ఈ పాటను రాజ్ కోటి గారు అందించినటువంటి స్వరాలు, వెన్నెల కంటి గారి అందమైన సాహిత్యం, మనోగారు పాడినటువంటి తీరు ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇప్పటికీ శ్రోతల మనసులో నిలిచిపోయింది. ప్రేమలోని చిలిపితనం, యవ్వనంలోని ఉత్సాహాన్ని ఆహ్లాదకరంగా ఆవిష్కరించినటువంటి ఈ గీతం ఎప్పటికీ మధురంగా నిలిచిపోయింది. మరి ఈ పాట ఇప్పుడు వినేద్దామా? వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఓన్లీగా నాకాశవాణి వివిధ భారతి. స్టార్టింగ్ లో నేను అడిగాను కదా పాటలు పుస్తకాలు మీరు ఎప్పుడు లాస్ట్ లో కొన్నారు అని, అంటే యముడికి మొగుడు పాటల పుస్తకం బాగా గుర్తుంది సార్ నాకంటూ గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, అలాగే దళపతి సినిమా పాటల పుస్తకంలో కొన్నాను భువనగిరి జిల్లా మీనానగర్ నుంచి మాదాస సుదర్శన్, ఇంకా ఇదే మేము నువ్వే కావాలి చిత్రంలోని పాటల పుస్తకం నాకు ఇప్పటికీ ఉంది అంటూ విహాన్ శ్రీరామ్ శ్రీనిధి మల్లికార్జున్ చైతన్యపూర్ నుంచి మనకి మెసేజ్ చేశారు. ఇంకా 1972 సంవత్సరంలో వామో 1972 పన్నంటి కాపురం సినిమా పాటల పుస్తకం సినిమా థియేటర్లో తీసుకున్నాను, ఇట్టి పుస్తకంలో కలర్ పేజ్లతో ముద్రించబడిందంటూ నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి మనకు మెసేజ్ చేశారు. నేను కొన్న పాటల పుస్తకం నువ్వొస్తావని అంటూ చింత శ్రీనివాస్ శాలపల్లి నుంచి మెసేజ్ చేశారు. నిన్నయం పాట పుస్తకం నా దగ్గర ఉంది అంటూ రాజు ఉమారాణి గారు మనకి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి కొంతమంది డైరెక్టర్స్ మూవీ డైరెక్టర్స్ నేమ్స్ మనకి పోస్టర్ మీద ఉంటే చాలు వినోదం విషయం పక్కా అని అనుకునేవారు, అందులో ఒకరు ఎస్వి కృష్ణారెడ్డి గారు. వారి సినిమాలు కుటుంబ సమేతంగా చూసేలా ఉండేవి. 1993 వచ్చినటువంటి మూవీ రాజేంద్రుడు గజేంద్రుడు, మరి ఇందులో కుక్కుకు కుక్కుకు సాంగ్ అందరికి గుర్తుంది కదా. మరి భువనచంద్ర గారి సాహిత్యం, ఎస్వి కృష్ణారెడ్డి గారి సంగీతం, బాలు చిత్ర గారి మధుర గానం ఈ గీతానికి మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. ఇక రాజేంద్ర ప్రసాద్ గారు, సౌందర్య గారి మనోహరమైన అభినయంతో ఈ పాట నేటికి సంగీత అభిమానులను అలరిస్తూనే ఉంది. మరి ఇప్పుడు అదే గీతం మీ అందరి కోసం, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు ఇంతవరకు గుర్తుకొస్తున్నాయి విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12 గంటలకు వస్తుంది. న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలంల సమయం 12 గంటలు దాటి 5 నిమిషాలు. మనిషి జీవితానికి నిజమైనటువంటి అర్థం తన కోసం మాత్రమే కాకుండా సమాజం కోసం జీవించడంలోనే ఉంది. ఇదే ప్రజాసేవ యొక్క అసలైన స్ఫూర్తి. సేవ చేయడానికి పెద్ద పదవులు, అపారమైనటువంటి సంపదలు కూడా అవసరం లేదు. మంచి మనసు సహాయపడాలన్నటువంటి సంకల్పం ఉంటే చాలు. ఒక చిన్న సహాయం కూడా ఒకరి జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలదు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు సాయి అంటే, పుట్టినప్పటి నుంచి కడు పేదరికంలో మగ్గినటువంటి ఆమె ఇప్పుడు మాత్రం బెంగాల్ అన్నపూర్ణగా గుర్తింపు తెచ్చిపెట్టుకున్నారు. ఇంతకీ ఎవరు ఆమె? ఈ పాట తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్

0: చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి నిలయముల. సమయం 12:11. బెంగాల్ అన్నపూర్ణగా తెచ్చుకున్నటువంటి ఆమె ఎవరో కాదు, కాజులీ బిశ్వాస్. పశ్చిమ బెంగాల్లోని ఓ నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగింది. ఒక పూట తింటే మరో పూట పస్తుడుండాల్సినటువంటి పరిస్థితి. చిన్నతనం నుంచి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య పెరిగినటువంటి ఆమెకి ఆకలి విలువ అంటే ఏంటో తెలుసు. అందుకే తనలాంటి అభాగ్యులు కనిపించినప్పుడు వాళ్లల్లో తనను తాను చూసుకునేది. అయితే తన 15వ ఏట ఆమెకు వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా కష్టాలు తగ్గుతాయి అని అనుకున్నది, కానీ పరిస్థితి వేరేలా అయింది. మరి ఆవిడ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి, ఈ పాట తర్వాత చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అంజ చిత్రం నుంచి హరిచరణ్ శ్వేత పండిట్ పాడిన గీతం విన్నారు. గీత రచన చంద్రబోస్, సంగీతం యువన్ శంకర్ రాజా.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. ఆర్థిక సమస్యలు ఇంకా ఎక్కువయ్యాయి కాజులి బిశ్వాస్ గారికి. మరి మ్యారేజ్ తర్వాత ఇటు ఆర్థిక సమస్యలు తోడు అత్తారింట్లో గొడవలు కాజులి గారిని చాలా అంటే చాలా కుంగతీశాయి. మరోవైపు ఫుట్పాత్లపై ఆకలితో అలమటించే వారిని చూసినప్పుడల్లా తనకి తన చిన్నతనం గుర్తొచ్చేది, కుమిలిపోయేది. ఆమె మనసు మాత్రం ఎప్పటికైనా ఇలాంటి అభాగ్యుల కడుపు నింపాలని అనుకున్నది. కాని ఎలా? మరి తన దగ్గర డబ్బులు లేవు, వారి భర్త సపోర్టు దొరకలేదు. మరి తన ఆలోచన భర్తతో పంచుకుంది. దాంతో ఆయన నీకు నేను కావాలో ప్రజాసేవ కావాలో తేల్చుకోమన్నాడు. మరో ఆలోచన చేయకుండా కాజులి గారు నాకు ప్రజాసేవే ముఖ్యమని చెప్పి ఆమె కొడుకుని తీసుకుని బయటకు వచ్చేసింది కాజులి గారు. మరి ఆ తర్వాత ఏమైందో ఈ పాట తర్వాత చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలు. అలా వైవాహిక బంధం నుంచి బయటకు వచ్చేసినటువంటి కాజులి బిశ్వాస్ గారు ఓ గది అద్దెకు తీసుకుని అందులో కొత్త జీవితం స్టార్ట్ చేశారు. ఆపై తన వద్ద ఉన్నటువంటి ఒకే ఒక చెవిదిద్దుల అమ్మగా వచ్చేసినటువంటి డబ్బుతో ప్రజాసేవను ప్రారంభించారు. ఈ క్రమంలో పలు సమస్యలు ఆటంకాలు ఎదురైనా తన ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదామె. రోజంతా కష్టపడుతూ డబ్బు సంపాదించడం మొదలుపెట్టింది కాజులి. ఇలా వచ్చినటువంటి డబ్బుతో కాజులి గారు తన కొడుకు కడుపు నింపడమే కోసమే కాకుండా తన చుట్టూ ఉన్నటువంటి కొంతమంది పేద ప్రజల ఆకలి తీర్చగలిగింది. క్రమంగా ఫుట్పాత్లు, రైల్వే స్టేషన్ మెట్లపై భిక్షాటం చేసేవారు, ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆకలితో అలమటించే చిన్నారులకు వండి వార్చడం మొదలుపెట్టారు. స్టార్టింగ్ లో కాజులి గారికి ఎవ్వరూ సహాయపడకపోయినా రోజులు గడిచే కొద్దీ కాజులి గారు చేస్తున్నటువంటి మంచి పనిని తన చుట్టూ ఉన్నవారు గుర్తించడం ప్రారంభించారు. అప్పటి నుండి కొంతమంది ఆమెకి సాయం చేయడానికి ముందుకొచ్చారు. వీరిలో కొందరు నిత్యావసర సరుకులు అందిస్తుంటే మరికొందరు ఆర్థికంగా ఆమెకి సాయం చేయడం స్టార్ట్ చేశారు. ఇంకొంతమంది వంట చేయడంలో చేదుడు వాదుడుగా నిలుస్తున్నారు. ఇలా వీరందరి ఎంకరేజ్మెంట్తో, సహకారంతో ఆమె రోజుకు 100 మంది అభాగ్యుల కడుపు నింపగలుగుతున్నారు. అందుకు బెంగాల్ ప్రజలు ఆమెను అందుకనే బెంగాలీ అన్నపూర్ణగా పిలుచుకుంటున్నారు. గ్రేట్ కదా, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్డ్.

ప్రజాసేవ అనేది ఒక బాధ్యత మాత్రమే కాదు, అది మనిషిని ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దేటువంటి గొప్ప విలువ. ఇదండి ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమాపేశాలు రేపు ప్రారంభంగానున్న సందర్బంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అఖిలపక్ష సమాపేశం ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతోంది. మాల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు రాష్టపతి ద్రౌపది మర్ము ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్రలు నిలిపిచేశారు. పీవీ సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ ఫైనల్ ఈరోజు అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరుగుతుంది. పార్లమెంట్ వర్షాకాల సమాపేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమాపేశం పార్లమెంట్ భవన సముదాయంలో ప్రారంభమైంది. ఈ సమాపేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తున్నారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభ పక్ష నేత జగత్ ప్రకాష్ నడ్డా కూడా ఈ సమాపేశంలో పాల్గొన్నారు. సమాపేశం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష పార్టీలు సమాపేశం నుంచి వాకౌట్ చేశాయి. ఈ సందర్బంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్రా మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో కూడిన మొత్తం ప్రతిపక్షాలు నిరసనగా ఈ సమాపేశం నుంచి వాకౌట్ చేసినట్లు తెలియజేశారు. అలాగే ఈ సమాపేశానికి హాజరైన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన పార్లమెంటరీ పార్టీ కాదని ఆమె ఆరోపించారు. అయినప్పటికీ తమ నిరసన నమోదు చేసిన తర్వాత కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్, సిపిఎం నాయకుడు జాన్ బ్రిటాస్, జేఎంఎంకు చెందిన మహువా మాజీ, తృణమూల్

0: కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్రా సహా ప్రతిపక్ష సభ్యులు తిరిగి సమావేశానికి హాజరవుతున్నారు. రాబోయే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ప్రభుత్వం ఈ సమావేశం ద్వారా అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరనుంది. ఈ సమావేశాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చర్చకు ఆమోదం కోసం చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు. వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. మన దేశంలో 4 రోజుల అధికారిక పర్యటనలో ఉన్న జంజీబార్ అధ్యకుడు, రివల్యూషనరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ హుసేన్ అలీ మిన్వింది ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్తో సమావేశమవుతారు. జంజీబార్ టాంజానియాలోని ఒక సెమీ ఆటోనమస్ ప్రాంతం. దీనికి సొంత రాజ్యాంగం, అధ్యకుడు, ప్రతినిధుల సభ, పతాకం ఉన్నాయి. ఈ సమావేశంలో ఇరు దేశాల నాయకులు భారత్ టాంజానియా సంబంధాల సమగ్ర స్వరూపాన్ని సమీక్షించడంతో పాటు భవిష్య సహకారం కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తారు. మన దేశంలో పర్యటనకు వచ్చిన జంజీబార్ అధ్యక్షుడితో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కూడా ఈరోజు సమావేశమవుతారు. అభివృద్ది చెందుతున్న దేశాల భాగస్వాములుగా భారత్ టాంజానియాలో విస్తృత శ్రేణి రంగాల్లో సుదీర్ఘమైన, సన్నిహితమైన, స్నేహపూర్వక సంబంధాలు సహకారం పంచుకుంటున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పరస్పర ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఈ పర్యటన కొత్త ఉత్తేజమిస్తుందని పేర్కొంది. ఇదిలా ఉండగా యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియాలోని జంజీబార్ అధ్యక్షుడు, రివల్యూషనరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ హుసేన్ అలీ మెంబెన్నిని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కలుసుకుని ఉన్నత విద్యారంగం, సామర్థ్యాల పెంపుదల, నీటి సరఫరా, ఆరోగ్యం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ ఇతర ప్రాధాన్యత రంగాల్లో సహకారాన్ని విస్తరించడంపై చర్చించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు బయలుదేరి వెళ్లారు. తన పర్యటనలో మొదటి విడతగా రాష్టపతి మోల్డోవా చేరుకుంటారు. భారత రాష్టపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో భాగంగా ఆమె అక్కడ దేశాధ్యకురాలు మాయా సందుతో భేటీ అయి ప్రతినిధుల స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే దేశ పార్లమెంట్ అధ్యకుడు ఇగోర్ గ్రోసోతో కూడా సమావేశమవుతారు. వీటితో పాటు మోల్డోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో రాష్టపతి సంభాషిస్తారు. వాణిజ్య వేదికను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతో కూడా సమావేశమవుతారు. తన పర్యటనలో రెండో విడతగా రాష్టపతి ద్రౌపది ముర్ము జులై 21వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నార్త్ మెసడోనియాలో పర్యటిస్తారు. భారత రాష్టపతి నార్త్ మెసడోనియా సందర్శించడం కూడా ఇదే మొదటిసారి. ఆ దేశ అధ్యక్షులతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు నార్త్ మెసడోనియా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇండియా నార్త్ మెసడోనియా బిజినెస్ ఫోరంలో ప్రసంగిస్తారు. వ్యవసాయం, ఔషధ రంగం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఆధారిత సేవలు వంటి ప్రాధాన్యత రంగాల్లో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇరుపక్షాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. 3 దేశాల పర్యటనలో చివరి దశలో రాష్టపతి ద్రౌపది ముర్ము 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు రొమేనియా సందర్శిస్తారు. 3 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఆగ్నేయ యూరప్ దేశమైన రొమేనియాలో భారత రాష్టపతి మొదటిసారిగా పర్యటిస్తున్నారు. అక్కడ దేశాధ్యకుడిని, తాత్కాలిక ప్రధానమంత్రిని, సెనెట్ అధ్యకుడిని, రొమేనియా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులను కలుసుకుంటారు. రాష్టపతి పర్యటన వల్ల వ్యాపారం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు మొదలైన రంగాల్లో సహకారం మరింత బలోపేతమవుతుందని భావిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జమ్మూకాశ్మీర్లో వాతావరణ శాఖ ప్రతికూల వాతావరణం ఉంటుందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శ్రీ అమర్నాథ్జీ యాత్రను పెహల్గాం, బాల్తల్ రెండు మార్గాల నుంచి ఈవేళ నుంచి నిలిపివేశారు. రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణం మరింతగా క్షీణించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో యాత్రికుల భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు అధికారి ఒకరు చెప్పారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బాల్తాల్, నూన్వాన్, చందన్వాడి బేస్ క్యాంపుల నుంచి యాత్రికులను ముందుకు వెళ్లేందుకు అనుమతించబోమని అధికారి స్పష్టం చేశారు. శ్రీ అమర్నాథ్జీ యాత్రలో భాగంగా ఇప్పటి వరకు 3,70,000 మందికి పైగా భక్తులు పవిత్ర మంచు గుహాలయంలో మంచు శివలింగాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణ శాఖ జారీ చేసిన ప్రతికూల వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో శ్రీమాతా వైష్ణోదేవి దేవస్థానం బోర్డు కూడా వైష్ణోదేవి యాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. యాత్రికుల భద్రత కోసం ముందస్తు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నట్లు దేవస్థానం బోర్డు ఒక ప్రకటనలో తెలియజేసింది. జమ్మూకాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడడం, నీరు నిలిచిపోయే ప్రమాదం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. విప్లవకారుడు, స్వాతంత్ర సమరయోధుడు మంగళ్ పాండే జయంతి సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. మాతృభూమి ఆత్మగౌరవాన్ని, ప్రతిష్టను కాపాడేందుకు మంగళ్ పాండే తన ప్రాణాలను పణంగా పెట్టారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆయన ధైర్య సాహసాలు, సర్వోన్నత త్యాగం ఈవేళ్టికి ప్రతి భారతీయుడిని గర్వించేలా చేస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళ్ పాండే జయంతి సందర్బంగా ఘనంగా నివాళులర్పించారు. 1857 తిరుగుబాటు శంఖారావాన్ని పూరించడం ద్వారా మంగళ్ పాండే ప్రజల్లో ఆత్మగౌరవాన్ని, సాంస్కృతిక గర్వాన్ని, దేశభక్తిని మేల్కొల్పారని అమిత్ షా సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మంగళ్ పాండే చేసిన నిర్భయమైన తిరుగుబాటు పిలుపు దేశవ్యాప్తంగా దేశభక్తి స్ఫూర్తిని తగిల్చిందని రాజ్నాథ్ సింగ్ తన సందేశంలో పేర్కొన్నారు. 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించారు. హిందీ చిత్రం ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా అవార్డును గెలుచుకుంది. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో ఈ అవార్డులను ప్రకటించారు. ఉత్తమ చలన చిత్ర విమర్శకుడు అవార్డు సంజీవ్ శ్రీవాస్తవకు దక్కింది. యామి గౌతమ్కు అమర చిత్రానికి రాజ్కుమార్ పెరియస్వామి ఉత్త దర్శకత్వం అవార్డు అందుకున్నారు. యామి గౌతమ్కు ఆర్టికల్ 370 గాను ఉత్తమ నటిగా పురస్కారం లభించగా కార్తీక్ ఆర్యన్కు ఉత్తమ నటుడి పురస్కారం లభించింది. ఆయన మమ్ముట్టితో కలిసి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. 2 సార్లు ఒలింపిక్ పతకం సాధించిన పీవీ సింధు ఈరోజు తన తొలి జపాన్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన బ్యాడ్మింటన్ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయ షట్లర్గా ఆమె రికార్డు సృష్టించారు. ఫైనల్లో ఆమె స్థానిక క్రీడాకారిణి, 3 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన అకానే యమగూచిని 21-17, 21-17తో వరుస గేముల్లో ఓడించారు. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య సిరీస్ విజేత నిర్ణయించే 3వ వన్డే క్రికెట్ మ్యాచ్ ఈ రోజు లండన్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ ఈ రోజు రాత్రి జరగనుంది. ఫైనల్లో అర్జెంటీనా స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్బంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అఖిల పక్ష సమావేశం ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతోంది. మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్ర నిలుపు చేశారు. పీవీ సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ ఫైనల్ ఈ రోజు అర్జెంటీనా స్పెయిన్ మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలంలో సమయం 12:40. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ముందుగా ఛాంపియన్ చిత్రం కోసం రామ్ మిర్యాల పాడిన పాట, సాహిత్యం కాసలశ్యాం, సంగీతం మిక్కీ జే మేయర్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఏఎస్ నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
4: ఊరు పేర భైరవకొన ఈ చిత్రం నుండి సిత్రీన మాలపించిన గీతం వింటారు. గీత రచన శ్రీమణి, సంగీతం శేఖర్ చంద్ర.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: శ్రోతలు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. స్టూడియోల సమయం 12 గంటలు దాటి 50 నిమిషాలు. పుష్ప 2 చిత్రం నుంచి శ్రేయా ఘోషల్ పాడిన పాట, గీతరచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం.

0: వారం బిజినెస్ ముచ్చట్లు.
1: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. డాకుమార చిత్రం నుండి విశాల్ మిశ్రా పాడిన పాట, సాహిత్యం అనంత శ్రీరామ్, సంగీతం ఎస్తామాన్.

ఇప్పుడు విందాం భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రం నుంచి కపిల్ కపిలన్ శ్రేయా ఘోషల్ పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం భీమ్ శిశిరులయో.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గిరిజన సాధికారత, గుర్తింపు, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎస్ఐఆర్ గడువు పొడిగింపును కాంగ్రెస్ పార్టీ నేతలు అవకాశంగా తీసుకుని ఓటరు నమోదు ప్రక్రియకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎల్నినో పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేసేందుకు రాష్ట స్థాయి కంటింజెన్సీ యాక్షన్ ప్లాన్ రూపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈరోజు 16 జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతివనంలో ఈ ఉదయం జరిగిన ఫ్రెండ్స్ ఆఫ్ ట్రైబల్స్ సొసైటీ వార్షిక సమాపేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గిరిజన సమాజం వేల ఏళ్లుగా అడవులు, నదులు, జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ వస్తోందని, నేడు ప్రపంచం చర్చిస్తున్న స్థిరత్వం భావన గిరిజన జీవన శైలిలో శతాబ్దాలుగా నెలకొని ఉందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గిరిజన సాధికారత, గుర్తింపు, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని 2021లో నవంబర్ 15 జనజాతీయ గౌరవ్ దివస్ గా ప్రకటించామని తెలిపారు. దేశవ్యాప్తంగా 11 గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియాలు, హైదరాబాద్లో 25 కోట్ల రూపాయలతో రామ్జీ గోండ్ ట్రైబల్ మ్యూజియం, ములుగులో 900 కోట్ల రూపాయలతో సమ్మక్క సారక్క

0: సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జూమ్ సమాపేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పిసిసి అధ్యకుడు మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ గడువు ముఖ్యమంత్రి పార్టీ నేతలకు సూచించారు. ఇప్పటికే 119 నియోజకవర్గాల్లో 489 సమాపేశాలు జరిగాయని తెలిపారు. వచ్చే 10 రోజులు ఎన్నికల ప్రచార తరహాలో నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ఈ నెల 30న మళ్లీ పూర్తిస్థాయి సమీక్ష ఉంటుందని ప్రకటించారు. ఎల్నినో పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేసేందుకు రాష్టస్థాయి కంటింజెన్సీ యాక్షన్ ప్లాన్ రూపొందించేందుకు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉపశమన అనుకూల చర్యలు సిఫారసు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. వ్యవసాయ సహకార శాఖ జారీ చేసిన జీవో ప్రకారం రాష్ట ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు. వ్యవసాయ, విద్య, అటవీ, పశు సంవర్ధక, నీటిపారుదల, ఇంధన శాఖల కార్యదర్శులతో పాటు ఇక్రిసాట్, ఐఎండీ, పీజేటీఏయూ, ఐఐఎంఆర్ వంటి పరిశోధనా సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. రాష్టంలో వర్షాలు సమృద్దిగా కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో నేడు వరుణ యాగం నిర్వహించినట్టు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
1: వర్షాలు రావడానికి తెలంగాణ ప్రాంత ప్రశాంతులకు ప్రజలు ఉండాలని, వరుణులు తరుణించాలని చెప్పేసి వేద పండితులు నియమ నిబంధనలతో పూజ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా చేతి జోడించి మనవి చేసుకుంటూ ఆ స్వామివారు అమ్మవారు వర్షాలు కురిపించాలని చెప్పి ఈ యాగము యొక్క ఫలితాలు ప్రజలకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
0: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కొనసాగుతున్న అభివృద్ది పనులను రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి అధికారులు, ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు.
2: భద్రాద్రి రాములవారి టెంపుల్ ని అభివృద్ది చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న శ్రీరామనవమి నాడు మొదట విడత 351 కోట్లకి అడ్మినిస్ట్రేట్ అప్రూవల్ ఇచ్చి శ్రీరామనవమి రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నాం. దాంట్లో భాగంగా రాబోయే గోదావరి పుష్కరాల నాటికి భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్రధాన టెంపుల్ ని డిస్టర్బ్ చేయకుండా ఇన్నర్ ప్రాకారం కానీ ఔటర్ ప్రాకారం కానీ మాడు వీధులు కానీ వీటితో పాటు నాలుగు పక్కల
0: మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో 1,40,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన బైపాస్ రోడ్డును కార్మిక మంత్రి గడ్డం వివేక వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ప్రారంభించారు. ఈ బైపాస్తో ట్రాఫిక్ సమస్యలు తగ్గి భారీ వాహనాల రాకపోకలు సులభతరం అవుతాయని మంత్రి తెలిపారు.
3: మనము ఏదైతే నిధులు ఇచ్చినాం ఆటో వాళ్ళకి నేను అడిగిన రోడ్లు అన్ని మంచిగానే ఆటోలు అన్ని లోపల వరకు పోతున్నాయి, వాళ్ళ బిజినెస్ చాలా మంచిగా నడుస్తుందని మనం రోడ్లు మంచిగా సీసీ డ్రైన్ కట్టించి ఇప్పుడు అమృత్ స్కీమ్ కింద మనకు 30 కోట్లతో మంచి ఇంటింటి నల్లా స్కీమ్ వస్తుంది. చెన్నూరు టౌన్ లో ఏదైతే అభివృద్ది కార్యక్రమాలు అన్ని తీసుకున్నామో సరిగా నడుస్తుంది. ప్రజల కాపరేషన్ ఉంటే ఇంకా ఎక్కువ అభివృద్ది చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట గేయ రచయిత అంత్యశ్రీ జయంతిని పురస్కరించుకుని ఘట్కేసర్లో ఏర్పాటు చేయనున్న అంత్యశ్రీ స్మృతి వనానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత పాలకుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి రాగానే జయ జయ హే తెలంగాణను అధికారిక రాష్ట గీతంగా ప్రకటించామని, ఉద్యమకారులకు పదవులు ఇచ్చి గౌరవించుకుంటున్నామని తెలిపారు.
4: ఆడపిల్లలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినందుకు మేము దిగిపోవాలనా, ప్రతి ఇంట్లో రేషన్ కార్డు ఇచ్చినందుకు దిగిపోవాలనా,

0: వాడితో మాట్లాడుతూ ఆయన,
1: చాలా మంది రైతు సోదరులు ఇంకా ఆశతో మనకు వర్షాలు పడతాయి కావచ్చు అని చెప్పి ఆశ ఎదురు చూస్తున్నారు. స్వల్పకాలిక రకాలు
0: సర్వే పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రీసర్వే పనుల్లో జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అటవీ రెవెన్యూ భూ సమస్యలను రెవెన్యూ అటవీ పోలీసు శాఖలు సమన్వయంతో పరిష్కరించి ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్ల మహాసమ్మేళనం శనివారం జరిగింది. రాష్ట సాంకేతిక విద్యా శిక్షణ మండలి కార్యదర్శి పుల్లయ్య మాట్లాడుతూ పరమాత్మపై విశ్వాసంతో ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలని సూచించారు. మాజీ మంత్రి శ్రీనివాసరావు రాజయోగ ధ్యానాన్ని ఉన్నత విద్యతో పోలుస్తూ రాష్టపతి ద్రౌపది ముర్ము సైతం రాజయోగాన్ని ఆచరిస్తారని, సంస్థ 140 దేశాల్లో సేవలందిస్తోందని తెలిపారు. క్వాంటం చైతన్యానికి మధ్య సంబంధాన్ని బీకే గిరీష్ వివరించారు. రేషన్ కార్డుదారులు ఈ నెల 31లోగా ఈకేవైసీ పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి బుచ్చిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని రేషన్ షాపుల్లో ఈకేవైసీ సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షాలు సమృద్దిగా కురిసి రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుతూ యాదగిరిగుట్ట, ఆలేరు, ఆత్మకూరు ఎం తదితర ప్రాంతాల్లో మహిళలు ఈరోజు బొడ్రాయికి జలాభిషేకాలు చేశారు. మంచి వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రైతులు సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గిరిజన సాధికారత, గుర్తింపు, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎస్ఆర్ఐ గడువు పొడిగింపును కాంగ్రెస్ పార్టీ నేతలు అవకాశంగా తీసుకుని ఓటరు నమోదు ప్రక్రియకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఎల్నినో పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేసేందుకు రాష్ట స్థాయి కంటింజెన్సీ యాక్షన్ ప్లాన్ రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈరోజు 16 జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు అవుతుంది. మీకెంతో ఇష్టమైన మీ ఆల్ టైమ్ ఫేవరెట్ షో టైం కూడా సిద్ధంగా ఉంది. మరి మీరు ఈ షో టైంలో పార్టిసిపేట్ చేయాలంటే చాలా సింపుల్. మీ అడిగే ప్రశ్నలకి మీ సమాధానం, మీ పేరు, మీ ప్రాంతం పేరు మా వాట్సాప్ నెంబర్ 04023240852 నెంబర్కి సందేశం పంపండి. మరి ముందుగా ఆనంద్, గోదావరి, గోవిందుడు, అందరి వాడలే ఈ చిత్రాల మధ్య ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటో మీకు తెలుసా? ప్రశ్న మరొకసారి. ఆనంద్, గోదావరి, గోవిందుడు, అందరి వాడలే ఈ చిత్రాల మధ్య ఒక కామన్ పాయింట్ అనేది ఉంది. అదేంటో మీకు తెలిస్తే 04023240852కి వాట్సాప్ చేయండి. షో టైం వింటున్నారు విత్ మీ సాయి. స్టే ట్యూన్.

షో టైం వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. మరి మొదటగా నేను అడిగాను, ఆనంద్, గోదావరి, గోవిందుడు అందరు వాడేలో ఈ చిత్రాల మధ్య ఒక కామన్ పాయింట్ ఉంది, ఏంటో తెలుసా అని అడిగాను. చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు, ఇంకా పంపిస్తూనే ఉన్నారు. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళల్లో కృష్ణకుమారి ఖమ్మం నుంచి, మారోజు శ్రీనిధి విహాన్ దిల్షుఖ్ నగర్ నుంచి, భోగసాయి భూదాన్ పోచంపల్లి నుంచి, అనిత మార్కండేయ భూదాన్ పోచంపల్లి నుండి, బుజ్జి హుడాకల్ నుంచి, రామ్ బల్కంపేట నుంచి, సౌమ్య శ్రీనివాస్ బాసర నుంచి, జగదీష్ యూసఫ్గూడ నుంచి, పున్నా వెంకటేశం నిమ్మాని నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళల్లో మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్, రోజా, లక్ష్మీ నరసింహ రైట్, అలాగే గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురారి యశోద జానకి, ఇంకా పద్మావతి శిల్ప చెంచల్గూడ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్, చోడవరపు నాగేశ్వర గీతానగర్ నుంచి రైట్ ఆన్సర్, పెడని నుంచి అప్పలరాజు రైట్, ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ లక్ష్మి రైట్, ఆదిలాబాద్ రామ్నగర్ నుంచి హర్షిణి రైట్, ఇంకా ఇందులో మూడు పాత్రలు అంటూ దోర్నాల బాలరాజు వనస్థలిపురం నుంచి, పుట్టపాక నుంచి భవాని వెంకట్, భూదాన్ పోచంపల్లి నుంచి నిఖిల్, నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా రైట్ ఆన్సర్, ఇంకా జయరామ్ రాధా కొడుమూరు నుంచి సరైన సమాధానం పంపించారు రైట్ ఆన్సర్ అంటూ, రామ్ ప్రగతి నగర్ నుంచి రైట్, ఇంకా మహమ్మద్ జనీ దునుమేడ నుంచి ఒక్కరే హీరోయిన్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అంకుశాపురం నుంచి దోర్నాల సుదర్శన్ రైట్ ఆన్సర్, ఇంకా పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుంచి, బుజ్జి హుడాకాల్ నుంచి రైట్ ఆన్సర్, అంబర్పేట నుంచి

என்ன த்ரிஷா தருண் காம்பினேஷன்ல வச்சின மூவிக்கு மியூசிக் டைரக்டர் எவரு? த்ரிஷா தருண் காம்பினேஷன்ல வச்சின மூவிக்கு மியூசிక్ డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324 0852కి వాట్సాప్ చేయండి. షో టైం వింటున్నారు విత్ మీ సాయి.

షో టైం వింటున్నారు ఓన్లీ ఆ ఆకాశవాణి వివిధ భారతి. త్రిష తరుణ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు అని అడిగాను. చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో రామ్ బల్కంపేట్ నుంచి, కృష్ణకుమారి ఖమ్మం నుంచి, ఇంకా షేర్ల వెంకటేష్ గజ్వేల్, దోర్నల బాలరాజు వనస్థలిపురం, సౌమ్య శ్రీనివాస్ బాసర, రత్నకుమారి ఐడిపిఎల్ కాల్ నుంచి, అప్పలరాజు పెడన, నిఖిల్ తన్విక్ బాసర నుంచి, అలాగే హర్షిణి ఆదిలాబాద్ నుంచి, మారోజు శ్రీనిధి

దిల్షుక్ నగర్ నుంచి దస్తగిరి సంధ్య కడప నుంచి, దూర్నల సుదర్శన్ అంకుశాపురం నుంచి, భోగ మార్కండే భూదన్ పోచంపల్లి నుంచి, పుణ్య వెంకటేశం నిమ్మాని నుంచి రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో ఫిర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురారి యశోద, ఇంకా భూమిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ అమ్మనగుర్తి నుంచి పోలపల్లి శ్రీనివాస్, రాజన్నపేట నుంచి సౌమ్య శ్రీనివాస్, సాయి ప్రణవ్, శ్రీహిత రైట్ ఆన్సర్. అలాగే నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, ఆత్మకూరు మండలం నుంచి వనర్ మండలం నుంచి డి గోవర్ధన బాబు, ఇంద్రాబాయ్ రైట్, పుట్టపాక నుంచి భవానీ వెంకట్, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, బుధన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ రైట్ ఆన్సర్, కె ఆనందరావు గద్వాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, హైమ ప్రగతి నగర్ నుంచి రైట్, ఇంకా నాగభూషణ నారాయణ స్వామి హంపాపురం నుంచి, నిర్మల వైష్ణవి భిక్షపతి మీరంతా హన్మకొండ నుంచి, వెల్లుల్లో నుంచి జాప భూమేశ్వర్ రైట్ ఆన్సర్ పంపించి, జిబ్లక్పల్లి నుంచి చక్రపాణి చందన రైట్ ఆన్సర్, నందిపేట నుంచి వెంకటేష్, బాలకృష్ణ నర్సంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి నీ మనసు నాకు తెలుసు ఈ మూవీలో వీరిద్దరు కాంబినేషన్లో వచ్చింది. ఈ మూవీకి ఏహా రహమాన్ గారు మ్యూజిక్ అందించారు. మరి మరో ప్రశ్న, బాయ్స్ మూవీలో వివేక్ గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరు? ఆన్సర్ మరొకసారి, ప్రశ్న మరొకసారి, బాయ్స్ మూవీలో వివేక్ గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324085 2కి వాట్సాప్ చేయండి. బాయ్స్ మూవీలో వివేక్ గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరు?

బాయ్స్ మూవీలో వివేక్ గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరు అని అడిగాను. చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు, కొంతమంది తడబడుతున్నారు కూడా. మరి రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళలో కృష్ణకుమారి ఖమ్మం నుంచి, ఇంకా చోడవరపు రమాదేవి గీతానగర్ నుంచి, అప్పలరాజు పెడన నుంచి, భవానీ వెంకట్ నిమ్మాని గ్రామం నుంచి, ఇంకా మురారి యశోద జానకిరాజ్ నిజామాబాద్ నుంచి, పెద్ద నరసింహ పద్మ వల్గూర్ నుంచి, బొమ్మిదని లక్ష్మీనారాయణ కరీంనగర్ నుంచి, జయరామ్ రాధా కొడుమూరు నుంచి, ఎలగందుల మార్కండయ్య, ఇంకా పున్న వెంకటేశం నిమ్మాని నుంచి, చిరంజీవి నాగభూషణ నారాయణ స్వామి అంపాపురం నుంచి, షేర్ల వెంకటేష్ గజ్వేల్ నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, మారోజు శ్రీనిధి మల్కాజ్గిరి నుంచి, ఇంకా చెప్పారు జోగులాం గద్వాల్ నుంచి ఆనందరావు రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో రమేష్ నల్లభీం రమేష్ ముల్కల్పల్లి నుంచి, ఇంకా సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాల్ నుంచి, పోగ మార్కండే అనిత బూదన్పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్, ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గారు డబ్బింగ్ చెప్పారు. చాలామంది వేణుమాధవ్ గారు అంటూ, ఇంకా చాలా విశ్వనాథ్ గారు అంటూ మెసేజ్ చేశారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. మరి మరో మూవీ మరో ప్రశ్న, జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించాయి నిన్న విడుదల చేసినటువంటి 72వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్. మరి నిన్న ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో ఉత్తమ తెలుగు చిత్రంగా, అలాగే ఉత్తమ డైలాగ్ రైటర్గా అవార్డు అందుకుంది ఎవరు? ప్రశ్న మరొకసారి, నిన్న విడుదల చేసినటువంటి 72వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో ఉత్తమ తెలుగు చిత్రంగా, అలాగే ఉత్తమ డైలాగ్ రైటర్గా అవార్డు అందుకున్నది ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324 0852కి వాట్సాప్ చేయండి. 0402324 0852 ఇది మా వాట్సాప్ నెంబర్. షో టైం వింటున్నారు విత్ మీ సాయి. స్టే ట్యూన్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: షో టైం వింటున్నారు ఓన్లీయా ఆకాశవాణి వివిధ భారతి. 72వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ నిన్న ప్రకటించడం జరిగింది. అయితే ఉత్తమ తెలుగు చిత్రంగా అలాగే ఉత్తమ డైలాగ్ రైటర్ గా అవార్డు అందుకున్నది ఎవరు? ఆన్సర్ తెలిస్తే 04023240852కి వాట్సాప్ చేయమన్నాను. చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. హర్షిని ఆదిలాబాద్ నుంచి, రవి గౌడ్ వారి ఫ్యామిలీ బీహెచ్ఎల్ నుంచి, బోగసాయి వెంకటమ్మ బూదన్ పోచంపల్లి నుంచి, దోర్నాల బాలరాజు వనస్థలిపురం నుంచి, కెఎస్ ఆనంద్ సోమాజిగూడ నుంచి, బోగ మార్కండే అనిత బూదన్ పోచంపల్లి నుంచి, కృష్ణకుమారి ఖమ్మం నుంచి, చెన్నిష్క ప్రగతి నగర్ నుంచి, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నుంచి, భవానీ వెంకట్ పుట్టపక్క నుంచి, అలాగే బాను మియాపూర్ నుంచి, రాధా కొడుమూరు నుంచి, అప్పలరాజ్ పెడన నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ నుంచి, షెర్ల వెంకటేష్ గజ్వేల్ నుంచి, ప్రవీణ్ మహేష్ అత్తాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళల్లో ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య రైట్ ఆన్సర్, ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ సాయి గారు రాధా హైదరాబాద్ నుంచి ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు. శివదాస్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు దాసరిపాలెం నుంచి, కట్ల సతీష్ రాజేశం సరోజిని మాయా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రైట్ ఆన్సర్, గణేష్ వేదవత్తి మాపై అల్కాన రైట్ ఆన్సర్ టైం కరెక్ట్గా పంపిస్తే నేను చదువుతానండి. నిజాంపేట నుంచి గణేష్ వేదవతి రైట్ ఆన్సర్. ఇంకా మెదక్ నుంచి ఏలదుర్తి శ్యాముల వారి ఫ్యామిలీ, అలాగే ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు బ్రహ్మయ్య కర్నూలు నుంచి, జాప భూమేశ్వర్ వెల్లూల నుంచి రైట్ ఆన్సర్, చింత శ్రీనివాస్ చాలపల్లి నుంచి, బాలకృష్ణ నర్సంపేట నుంచి రైట్ ఆన్సర్, అలాగే హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్ పంపించి, సిహెచ్ విజయ్ కుమార్ చందనగర్ నుంచి, గజ్వేల్ నుంచి షెర్ల వెంకటేష్, సట్లూరు కరీంనగర్ జిల్లా నుంచి చంద్రపురి కాలనీ కిషోర్ కుమార్ లలిత రవిత్రేని రైట్ ఆన్సర్, మురహర్ యశోద జానకిరాజ్ నిజామాబాద్ నుంచి, హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ నారాయణ స్వామి, నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్, నా పేరు ఎందుకు చదవలేదు అంటూ మేడిగా రాధా రైట్ ఆన్సర్, నందిపేట నుంచి వెంకటేష్, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రైట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, డి అరుణ మోహన్ దివ్యాబాయ్ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్లలో ఎలగందుల మార్కండేయ లక్ష్మి రైట్ ఆన్సర్. ఒకసారి ఆన్సర్ పంపిస్తే చాలండి, పదే పదే పంపించకండి. అలాగే రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో గీతానగర్ నుంచి లక్ష్మీ శశాంక్ రైట్ ఆన్సర్, భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుంచి సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్, కె ఆనందరావు జోగులాంబ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి కమిటీ కుర్రాలు చిత్రానికేమో ఉత్తమ చిత్రం, అలాగే వెంకి అట్లూరి గారికి లక్కీ భాస్కర్ చిత్రానికి గాను ఉత్తమ డైలాగ్ రైటర్ గా అవార్డు ప్రకటించడం జరిగింది. మరి మరో ప్రశ్న, భారతదేశ అత్యంత పొడవైన సముద్ర వంతెన అయినటువంటి అటల్ సేతును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2024 జనవరిలో ఎక్కడ ప్రారంభించారు? భారతదేశ అత్యంత పొడవైన సముద్ర వంతెన అటల్ సేతుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2024 జనవరిలో ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ తెలిస్తే 0402324085852 నెంబర్కి వాట్సాప్ చేయండి.
1: బాబోయ్ బాబోయ్ బాబోయ్ బాబోయ్
2: బాబోయ్ బాబోయ్ బాబోయ్.

0: షో టైం వింటున్నారు. ఓన్లీగా ఆకాశవాణి వివిధ భారతి. భారతదేశ అత్యంత పొడవైన సముద్ర వంతెనైనటువంటి అటల్ సేతును ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ 2024 జనవరిలో ఎక్కడ ప్రారంభించారు అని అడిగాను. చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు. కె శ్రీకాంత్ చారి కర్మన్గట్ నుంచి, ఒక్కసారి ఆన్సర్ చేస్తే చాలండి, ఎందుకంటే పదే పదే చేయడం వలన అది పైకి వెళ్ళిపోతుంది కాబట్టి మీ ఆన్సర్ రాదు. ఒకసారి ఆన్సర్ చేస్తే నేను చదువుతాను. మెదక్ నుంచి ఎలదర్తు షేకులు శ్యామల రైట్ ఆన్సర్. ఇంకా రామేశ్వరం బుజ్జి హుడా కాలనీ నుంచి రామనాథపురం కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అలాగే పానుగంటి రవి గౌడ్ వారి ఫ్యామిలీ. ఇంకా సంగీత్ శ్రావణ్ కుమార్ లంగరౌజ్ నుంచి రైట్ ఆన్సర్. గజ్వేల్ నుంచి షెర్ల వెంకటేష్. ఇంకా కుషాయిగూడ నుంచి వెంకటేష్ మౌనిక. అప్పల్ రాజు పెడన నుంచి మియాపూర్ నుంచి భాను రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి. కామారెడ్డి నుంచి బన్సువాడ కృష్ణకుమారి ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. అలాగే అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ. పుట్టపక్క నుంచి భవాని వెంకట్ రైట్ ఆన్సర్. ఎం నరేష్ రోజా మహబూబ్ నగర్ నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురారి యశోద జానకి రాజ్. ఫిరిజాదిగూడ నుంచి శ్రీనివాస్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు వీరేందర్ మీనాక్షి చందన రైట్ ఆన్సర్. కాచిగూడ నుంచి ఇంకా చిరంజీవి నాగభూషణ నారాయణ స్వామి. హంపాపురం నుంచి అంకుశపురం నుంచి దోర్నాల సుదర్శన్ రైట్ ఆన్సర్. నార్కెట్పల్లి నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశన్. ఇంకా జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుంచి. కల్వకుర్తి నాగర్కర్నూల్ నుంచి నేదునూరి కళ్యాణ్చారి రైట్ ఆన్సర్. భూదాన్ పొలచంపల్లి ఎలగందుల మార్కండేయ రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వారు ఆర్మూర్ నుంచి రాధ కం వరకు భోగ మార్కండే అనిత రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి తిప్పర్తి నల్గొండ జిల్లా చిలకమర్రి ఉపేంద్రచారి రైట్. అలాగే వంతెనని నిర్మించారంటూ పాలెం పోలయ ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. వనస్థలిపురం దోర్నాల బాలరాజు రైట్. ఇంకా గద్వాల నుంచి కె ఆనందరావు. ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ సతీష్. జ్ఞానేశ్వర్ ప్రవీణ అత్తాపూర్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా సరైన సమాధానం పంపించారు బ్రహ్మయ్య కర్నూలు నుంచి. నిజాంపేట గణేష్ వేదవర్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్. తోట సంతోష్ కొత్తంగల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించిన వారు భూదాన్ పోచంపల్లి నుంచి భోగ విజయ్ కుమార్ నిఖిల్ రైట్. అలాగే ఐడిపిఎల్ కాలనీ నుంచి రత్నకుమారి రైట్ ఆన్సర్. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్ లలిత రవిత్రేణి. ద్రోణం రాజు సూర్యశ్రీ యాప్రాల్ నుంచి రైట్ ఆన్సర్. సాయి మన్విత గీతానగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కార్తిక్ పంజగుట్ట నుంచి వంతెన ఉమ్మెడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్. పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుంచి. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాస్ రెడ్డి. ఇంకా సరైన సమాధానం పంపించారు కృష్ణమూర్తి శకుంతల శివాన్వి సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్. అలాగే నందిపేట నుంచి వెంకటేష్. జిబ్లక్పల్లి నుంచి చక్రపాణి. చింత శ్రీనివాస్ షాలపల్లి నుంచి. బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ. రాధ హైదరాబాద్ నుంచి. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి పెద్దాపురం శెట్టి సూరిబాబు రైట్ ఆన్సర్. ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి అరుణ్ రాజేందర్ వీరు. జక్రాన్పల్లి నుంచి. వరంగల్ కాశబుగ నుంచి దాసి రామచంద్రం సుమతి. విజయ్ నల్లభీమ్ ముల్కల్పల్లి నుంచి రైట్ ఆన్సర్. నిఖిల్ రావత్ నా పేరు రావట్లేదా. సయ్యద్ హైదర్ బాన్స్వాడ కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్. అలాగే నేను అప్పటి నుంచి పెడుతున్నాను, చదవానండి ఫస్టే. కర్మన్గట్ నుంచి శ్రీకాంచారి రైట్ ఆన్సర్. అలాగే కార్తికేయ పాష వరంగల్ నుంచి. మరి సరైన సమాధానం వచ్చేసి నరేంద్ర మోదీ గారు ముంబై ట్రాన్స్ హర్చర్ లింక్ విస్తరించినటువంటి అరేబియా సముద్రంపై 21.8 కిలోమీటర్లు విస్తరించినటువంటి ఇండియాస్ లార్జెస్ట్ సీ బ్రిడ్జ్ దక్షిణ ముంబైలోని సెవ్రిని నవీ ముంబైలోని చీర్లేని కలుపుతుంది. 90 మినిట్స్ అంటే 20 మినిట్స్ పడుతుందంట. 90 మినిట్స్ ఉండేటువంటి ఈ జర్నీ. మరి ఇదండి ఈనాటి షో టైం. విని ఎంజాయ్ చేశారు కదా. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 2 గంటలు కావస్తుంది. మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. 2:15 శక్తిశీల్లో కలుద్దాం.
1: Good afternoon, this is Akashvani and I am Abhishek Mukhopadhyay with the Midday News. The headlines. Government holds all-party meeting ahead of the monsoon session of Parliament. Opposition stages symbolic walkout over invitation to NCPI to the meeting. Parliamentary Affairs Minister Kiran Rijiju seeks cooperation of all parties for smooth running of Parliament. flash floods and landslides hit multiple places in Jammu and Kashmir, claiming seven lives and damage to property. Rescue operations in full swing. Center assures of all possible assistance. President Draupadi Murmu embarks on three-nation visit to Moldova, North Macedonia and Romania. In badminton, PV Sindhu scripts history, becoming first Indian to win Japan Open, clinches women's singles title, defeating Japanese shuttler Akane Yamaguchi. And football fever peaks worldwide as Argentina and Spain gear up for a showdown in FIFA World Cup final tonight. The all-party meeting convened by the government ahead of the monsoon session of Parliament beginning tomorrow is underway at the Parliament House Annex. The meeting has been chaired by Defence Minister Rajnath Singh. Union Parliamentary Affairs Minister Kiran Rijiju and Leader of the House in the Rajya Sabha JP Nadda, Ministers of State for Parliamentary Affairs Arjun Ram Meghwal and Dr. L. Murugan are also present in the meeting. Soon after the meeting began, opposition parties staged a symbolic walkout from it over the participation of the National Citizens Party of India, NCPI. The NCPI is a registered party that has participated in state assembly elections, and recently several rebel Trinamool Congress MPs have joined it. Talking to media, Trinamool Congress MP Mahua Moitro said the entire opposition parties, including Congress, Samajwadi Party, DMK, JMM, Trinamool Congress and Aam Aadmi Party, have walked out from the meeting. She also alleged that NCPI is not a recognized parliamentary party. Deputy Leader of the Opposition, the Rajya Sabha, Pramod Tiwari, described the walkout as a symbolic boycott against the NCPI being invited to the meeting. However, after registering the protest, the opposition members attending the meeting. Speaking ahead of the meeting, Mr. Rijiju urged all political parties to cooperate

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంల సమయం 2:16. శక్తిశీలు వింటున్నారు. మరి ఈనాటి శక్తిశీల్లో ఎవరి గురించి తెలుసుకుందామంటే, ఆమెకు క్రికెట్ అంటే చాలా అంటే చాలా ఇష్టం. అమ్మాయికి క్రికెట్ ఏంటి అని అందరు అన్నారంట. కానీ ఇప్పుడు ఆమె మ్యాచ్లు వస్తే ఎల్ఈడి స్క్రీన్స్ మీద చూస్తున్నారు. ఆమె పెద్ద నగరాల నుంచి రాలేదు, స్థితిమంతుల కుటుంబం కూడా కాదు. కానీ టీమిండియాలో ఇప్పుడు తను కీలక క్రీడాకారిణిగా మారారు. ఇంతకీ ఎవరు ఆమె, ఆ క్రికెటర్ ఎవరో ఈ పాట తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఎస్, మనం ఈరోజు తెలుసుకోబోతున్నటువంటి ఆ క్రికెటర్ ఎవరో కాదు, క్రాంతి గౌడ్. రీసెంట్ గా జరిగినటువంటి లార్డ్స్ టెస్ట్ లో కూడా 5 వికెట్లు తీయడం జరిగింది. మరి క్రాంతి గౌడ్ గారిది మధ్యప్రదేశ్ లోని చిత్తర్పూర్ జిల్లా గౌరా గ్రామం. వీళ్ళ ఇంటి ఎదురుగా అబ్బాయిలు టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడుతుంటే గమనించేదంట. బంతి ఇంటి వైపు మాత్రం వస్తే తిరిగిచ్చేది. అప్పుడే అనుకున్నారంట ఎలాగైనా క్రికెట్ ఆడాలని. అలా వాళ్ళు క్రికెట్ ఆడడం అంటే వాళ్ళతో పాటు క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశారు. అందరూ ఫాస్ట్ బౌలింగ్ వేస్తుంటే క్రాంతి వాళ్ళను అనుకరించేది. అసలు స్పిన్ బౌలింగ్ ఉంటుందని కూడా ఆమెకి తెలియదంట. క్రాంతి వాళ్ళ ఫాదర్ పోలీస్ కానిస్టేబుల్, 6 సంతానంలో చివరి అమ్మాయి క్రాంతి. అమ్మాయికి క్రికెట్ ఎందుకు అని చెప్పేవారంట ఇరుగు పొరుగు వారంతా, కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఆపలేదు. అబ్బాయిలతోనే టోర్నీలు ఆడేది. ఒకసారి ఏం జరిగిందంటే, అమ్మాయిల టోర్నమెంట్ చూడడానికి వెళ్ళినప్పుడు టీంలో ఒకరు తక్కువైతే క్రాంతితో ఆడమన్నారంట. మరి ఆ తర్వాత ఏమైందో ఈ పాట తర్వాత చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ரச்சனா வரங்கள் ஸ்ரீனிவாச, சங்கீதம் வந்தே மாத்திரம் ஸ்ரீனிவாஸ். శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి స్టూడియోల. సమయం 2 గంటలు దాటి 28 నిమిషాలు అవుతుంది. మ్యాచ్ చూద్దామని వచ్చినటువంటి క్రాంతి గౌడ్ ఆ రోజు మ్యాచ్ ఆడి 3 వికెట్లు తీసి 25 పరుగులు చేయడంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యారు. జస్ట్ చూద్దామని వచ్చేసినటువంటి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఇలా టర్న్ అవ్వడం, తన అప్పుడు తన ఏజ్ 15 ఇయర్స్, అలా టర్నింగ్ పాయింట్ దొరికింది క్రాంతి గౌడ్కి. మరి ఇంకా తెలుసుకుందాం క్రాంతి గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఉదయతార
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
0: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
0: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
0: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
2: మీట్ ద స్టార్
3: శక్తిశీలు వింటున్నారు. క్రాంతి గౌడ్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఛతర్పూర్ లోని క్రికెట్ అకాడమీ నడుతున్నటువంటి రాజు బిల్తరే దగ్గరికి క్రాంతిని తీసుకువెళ్లారు వారి ఫాదర్. క్రాంతి బ్రంతిలో వేగానటువంటి గుర్తించి అకాడమీలో చేర్చుకున్నారు. మరి రాజు గారు వీరి ఆర్థిక పరిస్థితిని గమనించి ఎలాంటి ఫీజు మాత్రం తీసుకోలేదు. ఇంకా పూను షూస్ క్రికెట్ కిట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ తర్వాత ట్రైనింగ్ తీసుకున్నాక క్రాంతి బౌలింగ్ ఇంకా స్టైల్ కూడా మారడం, వేగం ఆమెకు దేవుడిచ్చినటువంటి వరం అయినప్పటికీ బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలదు అని వారి కోచ్ చెప్తూ ఉండేవారు క్రాంతి గురించి. ఇంకా తెలుసుకుందాం క్రాంతి గౌడ్ గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టేట్యూన్.

తిచిత్ర నుంచి చిత్రం ఆలపించిన గీతం విన్నారు. సంగీతం అందించారు తమన్. శక్తిశీలు వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. క్రాంతి గౌడ్ గురించి తెలుసుకుంటున్నాం కదా, బౌలర్. 17 ఇయర్స్ ఉన్నప్పుడు మధ్యప్రదేశ్ జట్టుకి ఎంపికయ్యారు. అలా మరో కోచ్ చంద్రకాంత్ పండిట్ శిక్షణలో మరింత మెరుగైంది క్రాంతి. అలాగే మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మహిళా విభాగానికి జాయింట్ సెక్రటరీ సిదయాని ప్యాట్ని ఎంకరేజ్మెంట్ సపోర్ట్ చేస్తూ ఉండేవారంట క్రాంతికి. అలా సీనియర్ ఉమెన్స్ వన్డే ట్రోఫీని కూడా 2024లో మధ్యప్రదేశ్ మొదటిసారి గెలిచారు. ఆ ట్రోఫీ గెలవడంలో క్రాంతిది కీలక పాత్ర. ఇక డబ్ల్యూపీఎల్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో యూపీ వారియర్స్ 10 లక్షలు చెల్లించి ఆమెను తీసుకోవడం జరిగింది. లేడీ బూమ్రాని కూడా అంటారంట. క్రాంతిని 2025 మేలో టీమిండియాకి ఎంపిక అవడం జరిగింది. మరి మొదటి పర్యటన శ్రీలంకలో జరిగింది, రెండోది ఇంగ్లాండ్లో. ఆడింది కేవలం 8 మ్యాచ్లు అయినప్పటికీ ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించింది క్రాంతి. ఇక సీనియర్లు గాయాలతో సతమతమవుతుంటే ఫేస్ దళానికి నాయకత్వం వహించి పాకిస్తాన్తో మ్యాచ్లో 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికైంది క్రాంతి.

0: నచ్చావులే చిత్రం నుంచి గీతా మాధురి పాడిన పాట విన్నారు. గీత రచన భాస్కర్ భట్ల, సంగీతం శేఖర్ చంద్ర.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

విరూపాక్ష చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట విన్నారు. గీత రచన కృష్ణకాంత్, సంగీతం అజనేష్ లోక్నాథ్. శక్తిశీలి వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. అమ్మాయికి క్రికెట్ ఎందుకు అన్నటువంటి ఇరుగు పొరుగు వారు ఇప్పుడు క్రాంతి గౌడ్ ఆడుతున్నటువంటి ఆటను చూసేసి ప్రతి మ్యాచ్ని ఊళ్ళో ఎల్ఈడి థియేటర్ల పైన వేసుకొని చూస్తారంట. గ్రేట్ కదా, అసలు ఇది కదా సక్సెస్ అంటే. రీసెంట్గా భారత మహిళల క్రికెట్ జట్టు చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరిగినటువంటి ఏకైక టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 17 ఓవర్స్ బౌలింగ్ చేసేసి 37 పరుగులు మాత్రమే ఇచ్చేసి 5 వికెట్లు తీసినటువంటి తొలి బౌలర్గా చరిత్ర సృష్టించింది క్రాంతి. టెస్ట్ క్రికెట్లో 5 వికెట్లు సాధించినటువంటి అత్యంత పిన్న వయస్కురాలైనటువంటి భారత మహిళ ఫాస్ట్ బౌలర్గా కూడా రికార్డు నెలకొల్పింది. లార్డ్స్ ఆనర్స్ బోర్డులో పేరును నమోదు కావడం ఏ క్రికెటర్కి అయినటువంటి ఒక కళ అన్నమాట. అలాంటి అరుదైన గౌరవాన్ని కూడా తన కెరీర్ ప్రారంభ దశలోనే అందుకున్నటువంటి క్రాంతి గౌడ్ భారత మహిళల క్రికెట్లో మరో చారిత్రాత్మక అధ్యాయాన్ని లిఖించింది. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

వైభవంగా ఈ చిత్రం కోసం అర్మాన్ మాలిక్ హరిప్రియ ఆలపించిన గీతం విన్నారు. గీత రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. శక్తిశీలి వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. ప్రతి మనిషికి ఒక లక్ష్యం అంటూ ఉంటుంది. క్రాంతి ఏం కూడా క్రికెటర్ అవ్వాలని కలకన్నది, తను ఏంటో నిరూపించుకున్నది. ఇలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తుల మన స్టోరీ విన్నప్పుడు మనలో కూడా ఆత్మవిశ్వాసం అనేది రెట్టింపు అవుతుంది. మనం కూడా వారిలాగానే లక్ష్యాలను ఆచరిస్తూ మన లక్ష్యాలను చేరుకునే దిశగా అడుగులు వేయాలి. అప్పుడే మనల్ని సక్సెస్ అనేది వరిస్తుంది. ఇదండి ఈనాటి శక్తిశీలి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: नमस्कार श्रोताओ, इस वक्त हमारे स्टूडियो की घड़ी में 3:01 हुए हैं और वक्त हो चुका है
1: आकाशवाणी धन्योस्मी नाटकम विंटारु। रचना स्निग्ध, నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. ఇందులో శ్రీ చలసాని కృష్ణప్రసాద్, శ్రీమతి ఆలపాటి లక్ష్మి, శ్రీ ఎన్ గౌరీశ్వరరావు, శ్రీ బొబ్బా ధవళేశ్వరరావు, శ్రీమతి డి రూపవాణి, శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు పాల్గొన్నారు. వినండి ధన్యోస్మి నాటకం.
2: నానా నానా.
3: ఏంట్రా భరణే?
2: తలంటు పోసుకోవాలి, వెళ్ళి అర్జెంటుగా షాంపూ ప్యాకెట్ తీసుకురా నాన్న. ఇదిగో రూపాయి. అలా చూస్తారేంటి? వెళ్ళి తీసుకురండి.
4: నాన్న ఎక్కడికరా పంపిస్తున్నావు?
2: షాంపూ ప్యాకెట్ కోసం.
4: షాంపూలు తేవడానికి, చెప్పులు కుట్టించడానికి నాన్న వెళ్ళాలా? నువ్వెళ్ళి తెచ్చుకోలేవా?
2: ఆయన ఇంట్లో చేసే పనే ఉంది, తిని కూర్చోవడంగా.
4: అందుకని అడ్డమైన పనులు చెప్తావా?
2: ఆహా, నువ్వేదో పెద్ద నీతి గొప్పలు చెప్తావేంటి? నువ్వు నీ పేళం ఆయనకి అర్థమైన పనులు చెప్పడం లేదు.
4: ఏంట్రా ఒగుతున్నావు?
3: ధనిష్ట.
2: ఏంటి కొడతావా? కొట్టు చూడు తెలుస్తుంది.
3: భరణి,
2: పెళ్ళం కొంగు పట్టుకుని తిరిగే వాళ్ళందరూ నీతులు మాట్లాడటమే.
4: చూసావా? చూసావా నాన్న వాడి మాటలు?
3: పోనీరా, వాడి మాటలేం పట్టించుకోకు. షాంపూయే కదా దమ్మన్నాడు.
4: ఇలాగే వెనకేసుకురండి. ఈవేళ తలంటు పోసుకోవడానికి షాంపూ తెమ్మన్నాడు, రేపు తల పెరిగిందని బార్బర్ పని కూడా చేయమంటాడు.
3: మీ ఇద్దరిని పెంచేటప్పుడు బాకీ పని కూడా చేశాంరా.

0: కన్నందుకు ఏ పనైనా చెయ్యాలిగా.
1: మీరు వెళ్ళండి, ఏదైనా అంటే చాలు, షటర్లు వేసేస్తారు. నాన్న ఒక్క నిమిషం, వాడు షాంపూకి ఎంత ఇచ్చాడు?
0: రూపాయి.
1: కరెక్ట్గా ఇస్తాడు, ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వడు. అది ఎలాగేయండి, ఇవిగో 5 రూపాయలు.
0: నాకెందుకు రా 5 రూపాయలు?
1: నీకు కాదు, ఎలాగూ బయటకు వెళ్తున్నారు కదా, ఈ బట్టలు ఇస్త్రీ చేయించి తీసుకొచ్చాయి. ఇస్త్రీకి 4 రూపాయలు తీసుకుంటాడు, ఇంకా రూపాయి మిగులుతుంది, వాడికి షాంపూ ప్యాకెట్ తెచ్చాయి.
2: ఏమండి కాఫీందా?
0: వద్దు సుందర, కొడుకుల బుద్ధులు చూసి కడుపు దేవేస్తుంది, ఆ కాఫీ తాగితే వాంతి అవుతుంది.
2: ఏమండి
0: వస్తాను.
3: అత్తయ్య బాత్రూమ్ ఖాళీ అయ్యిందా?
2: అయ్యిందమ్మా భార్గవి.
3: మావయ్య గారు స్నానం చేసేశారా?
2: చేశారమ్మా.
3: చేసేస్తారు, ఎందుకు చెయ్యరు? పనా పాట, లేవగానే బాత్రూంలోకి దూరిపోవడం, పండగానే భోజనం కంచం ఖాళీ చేయడం.
2: బాత్రూమ్ శుభ్రం చేస్తానమ్మా.
3: బాగా కడిగి శుభ్రం చేయండి. ఆ చేతిలో దేంటత్తయ్య, కాఫీయేనా?
2: అవునమ్మా, మీ మావయ్య గారికి ఎంత ఇచ్చాను, ఆయన తాగనే లేదు, వెళ్ళిపోయారు.
3: మామయ్య గారికైతే స్పెషల్ కాఫీ అయి ఉంటుంది, చిక్కటి పాలు వేసి కాసుంటారు. సొమ్ము మీది కాదు కదా, ఆ కాఫీ ఇలా ఇవ్వండి.
4: ఆ కాఫీ నాది.
3: చిచి, ఈ ఇంట్లో నాకు స్వతంత్రం లేకుండా పోయింది.
4: నిజమే, మీ ఆయన నెత్తి మీద గంగమ్మ తెలిలా ఎక్కు కూర్చున్నావు, అత్తామామల్ని గుర్రాల్లా చేసి సవారీ చేస్తున్నావు, ఎంతకంటే స్వతంత్రం ఇంకేం కావాలి నీకు?
3: వేళా కోళమా
4: కాటకారం.
3: మీరేంట అలా నిలబడిపోయారు? వెళ్ళి నేను చెప్పిన పని చేయండి.
4: అమ్మా బాగు, ఏం చెప్పింది ఆవిడ?
2: బాత్రూమ్ శుభ్రం చేయమంటేను.
4: ఏ, ఆవిడ గారు చేసుకోలేదా శుభ్రం?
3: ఆ బాత్రూమ్ లో మీ నాన్నగారు స్నానం చేశారు, ముసలి కంపు. ఆ కంపు నేనెందుకు కడుగుతాను? మీరు వెళ్ళండి అత్తయ్యా.
4: అగమ్మా నువ్వు, నువ్వేం కడగొద్దు.
3: ఏంటయ్యా నువ్వు ఆడవాళ్ల విషయంలో కలుగు చేసుకుంటావు? ఏ, మీ ఆవిడ చూసేదిగా పని మనుషులా, అది మర్చిపోయావా? మీ అన్నయ్యకు నాకు బాధ్యతలు తెలుసు కాబట్టి ఈ ముసలాళ్ళిద్దరిని పోషిస్తున్నావు. మరి మీ ఆవిడ అలా కాదే, ఈ ముసలాళ్ళను బయటికి గెంటేస్తాని నేనీ ఇంటికొచ్చి కాపురం చేస్తానని సింహద్వారం మీద శపథం చేసి మరీ వెళ్లిపోయింది.
4: అవును, దానికి ఇష్టం లేదు, వెళ్ళిపోయింది.
3: మాకు ఇష్టం లేదు, అలాగాని వెళ్ళిపోయామా? చెప్పండి.
1: అవునరా, అమ్మా నాన్నలను వదిలి వెళ్ళిపోతే వాళ్ళ బాగోగులు ఎవరు చూస్తారని ఆలోచించే ఎంత ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నా తప్పదు గనక ఈ ఇంట్లో అడ్జస్ట్ అవుతున్నాం.
4: ఆహా, అబద్ధాలు అతికినట్లు బాగానే చెబుతావు, పెద్ద లాయరు కదా.
3: అంటే మీ అన్నయ్య అబద్ధాలు కోరేనా?
4: అవును, మా అమ్మా నాన్నల పేరు మీద ఉన్న ఇల్లు, మా అమ్మ ఒంటి మీద బంగారం ఉందిగా, వాటి కోసం వాడు ఉన్నాడు. అమ్మా నాన్నల మీద ప్రేమతో ఏం కాదు.
2: భరణి, ఏమిట్రా మాటలు?
4: నిజాలు. చూడమ్మా, నీకిదే చెప్పడం, నీ చేతికున్న బంగారు గాజులు నాకు కావాలి, అవి ఎవరికిచ్చినా నేను ఊరుకునేది లేదు.
2: నా గాజులా?
4: ఆ, నీ గాజులే.
2: వద్దురా, కనీసం ఈ బంగారం అయినా నా ఒంటి మీద ఉండని.
4: ఏ, బంగారం తిని బ్రతుకుతావా?
2: బాధ్యతలు మర్చిపోయిన కొడుకుల్ని నమ్ముకుని బతకడానికి భయపడే ఈ బంగారాన్ని నమ్ముకుని బతుకుతున్నాం.
4: కడుపున పుట్టిన బిడ్డలకంటే ఒంటి మీద మోసే బంగారమే నీకు ఎక్కువైపోయింది అన్నమాట.
0: అవునరా, ఆ బంగారాన్ని మీ అమ్మ అలంకారం కోసం వేసుకోలేదు. రేపు మా ఇద్దరిలో ఎవరైనా చచ్చిపోతే విలువలు మర్చిపోయిన ఇలాంటి కొడుకుల మీద ఆధారపడకుండా మా దాన సంస్కారాల కోసం పనికొస్తాయని కాపాడుకుంటోందిరా మీ అమ్మ బంగారాన్ని.
1: నాన్న వాడేదో వాగుతాడు, మీరేం పట్టించుకోకండి.
0: నీ బట్టలు ఇస్త్రీ చేస్తున్నాడు, తెస్తాను. ఇంకేమైనా పనులుంటే చెప్పు, చేస్తాను. అంతేగాని మా మీద సానుభూతులు చూపించొద్దు నాయన. రే భరణి, ఇదిగో షాంపూ ప్యాకెట్.
3: ఆ భరణి, ఆ బాత్రూమ్ లో సబ్బు నాది, అది వాడకు.
4: నా సబ్బు అయిపోయింది.
3: అయితే కొత్తది కొనుక్కో.
4: ఆ తర్వాత కొనిస్తాలే.
3: నా సబ్బు వాడటానికి వీల్లేదు.
4: ఏంటి, మీ ఆయన పక్కన ఉన్నాడనా? నోరు పెద్దగా వస్తుంది చూడు. ఉమ్మడిగా అందరం కలిసి ఉండేటప్పుడు నీ కంచం నా కంచం, నీ గ్లాసు నా గ్లాసు, నీ సబ్బు నా సబ్బు అనేవి ఉండవు.
3: అలా చూస్తూ నిలబడతారే?
1: ఏం చేయమంటావే నన్ను?
3: ఏదో ఒకటి చెయ్యండి. రోజు రోజుకి మీ తమ్ముడు ప్రవర్తన తట్టుకోలేకపోతున్నాను.
1: ఇప్పుడు వాడితో గొడవ పడమంటావా? బీరువాలో ఇంకా సబ్బులున్నాయిగా, ఒకటి తీసుకో.
3: అంటే మీ తమ్ముడిని సమర్థిస్తున్నారా? ఉమ్మడి సంసారం అన్న వంకతో ఈ రోజు సబ్బుతో అయిపోయింది, రేపు ఇదే ఉమ్మడి సంసారం వంకతో నువ్వు మా అన్నయ్యకే కాదు.
1: చంపేస్తాను పో లోపలికి. ఏమిటి నాన్న ఇది, వాడికి మీరైన

0: చెప్పొచ్చుగా.
1: మేము పనికిరాని వాళ్ళంరా, మిమ్మల్ని కన్నందుకు మీరు మాకిచ్చిన స్థానాలు పని మనుషుల స్థానాలు. పని మనుషులు పనులు చేయటానికి తప్ప అడ్డగాడిద లాంటి కొడుకులకు బుద్ధులు నేర్పడానికి పనికిరారు.
0: అమ్మా,
2: ఏంటో చెప్పరా.
0: ఇందాక తమ్ముడు నీ బంగారం దాదుడు గురించి అడుగుతున్నప్పుడు నేనేమి మాట్లాడలేకపోయాను.
2: అయిపోయిందిగా, ఇప్పుడు ఎందుకులే.
0: అది కాదమ్మా, వాడికి భయపడి బంగారు గాజులు ఇచ్చేస్తావేమో. ఇచ్చేటప్పుడు నీ పెద్ద కొడుకు నేను, నేనున్నాను మాత్రం మర్చిపోవద్దు. అదే, నువ్వు పంచాలనుకున్నప్పుడు కొడుకులిద్దరికి సమానంగా పంచమంటున్నాను.
1: వస్తుందరా.
2: ఏమండి, వాడన్న మాటలు విన్నారా?
1: ఇంకా చాలా వినాల్సి వస్తుంది వసుంధరా. ఒకడు నక్క, ఒకడు తోడేలు, ఈ రెండూ ప్రమాదకరమైన జంతువులే. అలాంటి జంతువులకు జన్మనిచ్చాం మనం, ఏం చేస్తాం, మన కర్మ.
2: ఏమండి?
3: నారాయణమూర్తి, నారాయణమూర్తి.
1: రారా పరశురామయ్య.
2: కూర్చోండి అన్నయ్య.
3: ఏమిటమ్మా, టిఫిన్లు కాఫీలు పూర్తయ్యాయా?
1: పూర్తవకే, ఇదిగో గొంతు దాకా.
3: అంత గొంతులోకి వచ్చేదాకా పెట్టేశారా నీ కొడుకులు?
1: మామూలు తిండి పెడుతున్నారా, పంచభక్ష పరిమాణాలు.
3: రే మూర్తి, చిన్ననాటి స్నేహితుడివి, నీ మాటల్లో అర్థాలు గ్రహించలేనా? మీ కొడుకులు మీకు అన్నమే పెడుతున్నారో అన్నాన్ని మాట్లాడుతున్నారో నాకు తెలియదు అనుకుంటున్నావా?
2: అదేం లేదన్నయ్యా.
3: అమ్మా, నీలోని తల్లి మనసు కొడుకుల్ని సమర్థించుకున్నా మీ వయస్సు వాళ్ళ ప్రవర్తన తట్టుకోలేకపోతుందని నాకు తెలుసమ్మా.
1: సర్లేరా, మా గొడవ ఎప్పుడు ఉండేది, ఇంతకీ ఆ గొడవ ఏం చేశావు?
3: ఏ గొడవరా?
1: అదే వడ్డీ బాబత్తు డబ్బు జమ చేశావా అని.
3: ఆ పని నిన్నే పూర్తి చేశాను, రాత్రే నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను, కుదరక రాలేదు. రై, ఇదిగోరా నీ పెన్షన్ పుస్తకం. నీ కొడుకుల చదువుల కోసం, వాళ్ళ అవసరాల కోసం లక్షల దాకా అప్పులు చేశావే, ఆ అప్పులోళ్ళకి నీ పెన్షన్ డబ్బులు వడ్డీగా కట్టేశాను.
2: అన్నయ్య, అన్నయ్య, అంత గట్టిగా మాట్లాడకండి, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు.
3: వాళ్ళు వినాలనే నేను ఇంత గట్టిగా అరుస్తున్నానమ్మా. మీ పిల్లలు మీరు సంపాదించింది పంచుకోవడానికే కాదు, మీరు వాళ్ల కోసం చేసిన అప్పులన్నీ కూడా పంచుకోవాలి. వినబడుతుందా?
1: ఎందుకురా కంఠశోష, వాళ్ళకు వినబడవు, విన్నా పట్టించుకోరు. వాళ్ళు మా బాధల్ని బరువుల్ని పట్టించుకోనక్కర్లేదురా. మా రెండు గుండెకాయలు కొట్టుకుంటున్నంతసేపు ఒకళ్ళనొకళ్ళం ఓదార్చుకుంటూ బ్రతకగలం. ఆ ధైర్యం, ఆత్మస్థైర్యం మాకుంది. కానీ వాళ్ళు ఏ రోజైనా మీరు మాకు ఏం చేశారు, మీ అవసరాలకి మిమ్మల్ని కన్నారు అని ఈ తల్లి కన్నపేగుని, ఈ నాన్న వాత్సల్యాన్ని ప్రశ్నిస్తే మాత్రం ఈ గుండెలు పగిలిపోతాయిరా పరశురామయ్య.
2: ఏమండి?
3: రే, రేపనే రోజు మీ ఇద్దరికి కొడుకుల వల్ల ఎదురయ్యే ప్రమాదం ఇదేరా. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఈ ఇల్లు అమ్మి వాటితో అప్పులు తీర్చగా మిగిలిన డబ్బులు బ్యాంకులో వేసుకొని ఏ ఓల్డేజ్ హోమ్ లోనూ ప్రశాంతంగా బతకండిరా.
2: ఈ ఇల్లు అమ్మడం మాకు ఇష్టం లేదన్నయ్య, ఇది ఆయన కష్టార్జితం. ఆయన తన చెమటను చిందించి కట్టుకున్న ఇంటిని తెగనమ్ముకుని వెళ్లిపోవడానికి మాకు మనస్కరించడం లేదు.
3: అది కాదమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా.
1: వద్దురా, చావైనా బ్రతుకైనా ఈ ఇంట్లోనే. మేము చచ్చిపోయాక మా కొడుకులు మా గుర్తుగా దీన్ని మిగుల్చుకుంటారో లేక అమ్ముకుంటారో అది వాళ్ళ ఇష్టం. ఇక ఈ ప్రస్తావన వదిలే.
2: కూర్చోండి అన్నయ్య, కాఫీ తీసుకొస్తాను.
3: వద్దమ్మా, కాఫీ తాగే వచ్చాను, నేను అర్జెంటుగా వెళ్ళాలి.
2: అయ్యో, ఇప్పుడేగా అన్నయ్య వచ్చావు, కాసేపు కూర్చోవచ్చుగా.
3: కూర్చుంటే పనిలో వద్దమ్మా, ఇంత ఎత్తు ఎదుగని కొడుక్కి బాత్రూంలో నీళ్లు పెట్టాలి, ఇంతున్న నా మనవని వీపు మీద ఎక్కించుకొని పాకుతూ తిరగాలి, కోడలు చేసే పూజకి పువ్వులు కొయ్యాలి, కొడుకు నిద్రలేసిన గదిని శుభ్రం చెయ్యాలి, ఇంకా చాలా చాలా పనులు పనివాళ్ళ చేసుకుంటూ పోవాలి. ఆకలేస్తోందమ్మా, అమ్మా ఆకలేస్తోంది, అన్నం పెట్టమ్మా అంటూ 10 సార్లు అడిగితేనే కాని అన్నం పెట్టిన మనుషులు రావాళ్ళు.
2: అన్నయ్య,
3: అవునమ్మా, ఇంకెన్ని రోజుల్లో ఈ బాధలు. మావాడు జైపూర్ ట్రాన్స్ఫర్ చేసుకుని నన్ను వదిలి వెళ్ళిపోతున్నాడుగా.
1: రే, నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాడన్నావు, కనీసం నీ ఆస్తి గురించైనా ఆశపడి నిన్ను చూడడేమిట్రా వాడు.
3: రేపో మాపోసి వచ్చేవాడినైతే ఆస్తి కోసమైనా చూసేవాడు.

0: నేను చావడానికి ఇంకా చాలా టైం ఉందని తెలిసే వదిలేసుకుంటున్నాడు. వారికి లాజిక్లు తెలుసురా, ఆస్తి కావాలంటే గుదిబండం తగిలించుకోవాలి, అందుకే ఆస్తి వద్దంటున్నాడు. అంటే నన్ను వద్దని పరోక్షంగా చెప్పడం అన్నమాట. పోనీ నా భార్య నాకు వంట నేర్పి చచ్చిపోయింది, కొడుకు ఒంటిగాడిగా వదిలేసినప్పుడు వంటవాడిగా మారమని నా అన్నం నన్ను ఒంటివాడిగా వదిలి నా అన్నం నన్ను వండుకోగలను, నా అన్నం వండుకోగలను వండుకోగలను. వస్తాను.
1: ఏమండి పాపం అన్నయ్య గారు?
2: కొడుకులు వస్తుందరా, కన్న కొడుకుల్ని పెంచుకునే బదులు కొన్ని కుక్క పిల్లల్ని పెంచుకుంటే విశ్వాసాన్నైనా చూపిస్తాయి.
1: అవునండి.
3: సై వ్యధవ పిచ్చి పనులు చేసా ఉంటే నరికి పోగులు పెడతాను.
1: ఏమనుకుంటున్నా?
3: ఏమైందా? నేను అర్జెంటుగా డబ్బు అవసరం వచ్చి దీని సూత్రాలతో తాకట్టు పెట్టాను. ఈ రోజు మా కొలిగి ఇంట్లో ఫంక్షన్ కి రమ్మంటే ఆ సూత్రాలతో తెస్తేనే వస్తాను భీష్మించు కూర్చుని ఇదిగో ఈ బ్లేడ్తో చేతులు కోసుకుంటానని బెదిరిస్తుందమ్మా.
4: అయ్యో మెడలో మంగళసూత్రాలు లేకుండా నేను ఎక్కడికి రాను, ఎవరింటికి వెళ్ళను. లాయుడ్ గారి పిల్ల మెడలో పసుపు కొమ్మ వేసుకొచ్చిందని నలుగురు ఆక్షేపిస్తే సిగ్గుతో చచ్చిపోవాలి.
3: ఇప్పుడు లేని దానికి ఏం చేయమంటావే?
4: ఏమో ఏం చేస్తారో ఏమిటో ఎలా తెస్తారో నాకు తెలియదు. నాకు సూత్రాల తాడు కావాలి.
2: చూడమ్మా, వాడేదో అవసరం ఉండి తాకట్టు పెట్టానంటున్నాడు కదా, సడన్ గా తెమ్మంటే ఎలా? పోనీ ఓ పంచి, ఫంక్షన్ కు వాడు వెళ్తాడు గాని నువ్వు ఇంట్లోనే ఉండు.
4: లేదు మామయ్య, మేమిద్దరం కలిసి వస్తేనే గాని ఆ సుబ్బారావు మ్యారేజ్ చేసుకోని అన్నాడు.
3: అవునన్నా, వాళ్ళ ఫ్యామిలీతో మేము కూడా వీడియోలో పడాలంట.
1: అమ్మా భార్గవి, పోనీ రోల్డ్ గోల్డ్ది ఏదైనా
4: అలాంటివి వేసుకుంటే మెడ మండిపోతుంది, పైగా అక్కడ ఫంక్షన్ కి చాలా మంది వస్తారు. వాళ్ళెవరైనా నా మెడలో పట్టుకు చూస్తే రోల్డ్ గోల్డ్ అని తెలిసిపోదు.
3: ఏమీ అక్కర్లేదు, అలాగేరా, మెడ కనిపించకుండా చీర చెంగు మెడ చుట్టూ కప్పుకుందు గాని.
4: నేను కప్పుకోను, ఏమీ లేని దానిలా నన్ను తీసుకుని వెళ్తానంటే నేను అస్సలు ఒప్పుకోను. మీలాంటి చేతకాని దద్దమ్మకు పెళ్ళాన్నైనందుకు ఊరి పసుపు చస్తాను.
3: ఏంటే కూస్తున్నావు, ఊరుకుని కొద్ది మారెచ్చిపోతున్నావు, నిన్ను నేనే చంపేస్తాను.
4: రండి చంపండి, నన్ను చంపేస్తే మీకే బాధ ఉండదు. చంపేయండి.
2: అమ్మా అమ్మా భార్గవి, ఏమిటమ్మా ఈ పిచ్చి పనులు?
3: చంపేస్తానే, నేను చంపేస్తా.
1: అమ్మా భార్గవి, ఇదిగో నా మంగళసూత్రం, ఇది వేసుకుని ఫంక్షన్కి వెళ్ళు, వచ్చాక ఇచ్చేద్దు గాని.
4: చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు.
5: ఇచ్చేసావా అమ్మా? ఇచ్చేస్తావు, వాడి మీద ఉన్న ప్రేమ నా మీద ఎందుకు లేదో.
1: ఏంటా నువ్వు అనేది?
5: ఇందాక నేను బంగారు గాజుల గురించి అడిగితే దానికి ఓహో పెద్ద బ్రహ్మాండమైన కథ చెప్పారు. ఇప్పుడు వాళ్ళాడిన సెంటిమెంట్ కి తాళిబొట్టే తీసిచ్చేశావు.
1: అది కాదురా భరణి, వాళ్ళు ఫంక్షన్ కి వెళ్తానంటే.
5: నేను వెళ్తున్నాను నా పెళ్ళం దగ్గరికి, రేపు దాని పుట్టినరోజు. ఏదైనా గొలుసో గాజో పట్టుకువెళ్ళి ఇస్తేనే గాని అది నన్ను దగ్గరికి రానివ్వదే.
3: అంటే నీ పెళ్ళం పుట్టినరోజు చేసుకునేది బంగారం కోసమా?
5: నువ్వు మాట్లాడుకో, నీకు బాగానే పుట్టేసిందిగా.
1: మీరాగండి, అది వాళ్ళ గొడవ.
5: అర్థమైందిగా, తెలివితేటలు నీ పెళ్ళానివి మామూలుగా తెలివితేటలా. సందు దొరికితే చాలు, చింతపండు కూడా వాటాలాగా లాగేసుకుంటుంది.
1: వాళ్ళేమీ లాక్కోలేదురా, నేనే ఇచ్చాను, ఫంక్షన్ కి వెళ్ళొచ్చాక ఇచ్చేస్తారు. ఎరా ధనిష్ట, ఏం మాట్లాడవే.
3: అదేనమ్మా,
4: మీరు ఆగండి, ఇచ్చేస్తానులేండి అత్తయ్య.
5: నిజంగా ఇచ్చేస్తారా?
4: అవును ఇచ్చేస్తాం.
5: వాళ్ళు ఇవ్వలేదనుకో అమ్మా, నీ గాజులు మొత్తం నేనే లాగేసుకుంటాను.
2: ఒరే ధనిష్ట, చూసావు కదా వాడు దూకుడు, ఫంక్షన్ నుండి రాగానే ఆ మంగళసూత్రాలు మీ అమ్మకిచ్చే.
3: అలాగేనమ్మా, పదవే లోపలికి.

0: డ్రామా పూర్తయిందా? ఇంకా ఉందా?
1: అప్పుడేనా?
0: ఇంకా ఏం చేస్తావు?
1: ఇదిగో ఈ సూత్రాలు నా మెడలో వేయండి.
0: అలాగే ఇదిగో నీ సూత్రాలతోడు నీ మెడలో వేస్తున్నాను. సరేనా? మరి మా అమ్మ సూత్రాలతోడు ఏం చేద్దాం?

0: ఇందాక చెప్పానుగా ఏం చెయ్యాలో అలా చెయ్యండి.
1: మరి మా తమ్ముడికి తెలిస్తే?
0: ఏ తల తీసి మొలేస్తాడా? మీ తమ్ముడితో గొడవ రావాలి, మనం ఈ ఆస్తి పంచుకొని వేరే వెళ్లిపోవాలి.
1: ఆస్తి పంచుకోవడం జరగదు. ఈ ఇల్లు మా అమ్మా నాన్నల పేరు మీద ఉంది. వాళ్ళు పోయాకే ఏదైనా
0: వాళ్ళు 100 ఏళ్లు బ్రతికేస్తారు. అప్పటిదాకా ఈ ఇంట్లోనే ఉండాలంటారా?
1: నువ్వన్నది నిజమేననుకో, కానీ
0: అక్కడతో ఆగండి, కథ నేను నడిపిస్తాను. ఈ ఇల్లు త్వరలో అమ్మేస్తున్నాం.

0: ఏమిటి వస్తుందరా, ఇందాక నుంచి అక్కడే గుమ్మం దగ్గరే నిలబడ్డా?
1: ఏమీ లేదండి, నిన్న కోడలికి సూత్రాలు తాడిచ్చాను కదా, ఫంక్షన్ నుంచి వచ్చినా ఇంకా ఇవ్వలేదు, అడుగుదామని.
0: బయటకు వస్తుంది కదా, అడుగుదు గానిలే. ఇదిగో నీ డైరీ వంటగదిలో మర్చిపోయావు.
1: మర్చిపోలేదండి, ఇందులో కొన్ని విషయాలు రాయాలనే అక్కడ పెట్టాను.
0: నీ కోడలు వస్తుంది, తాలిబుట్టు సంగతడు.
1: అమ్మా భార్గవి.
2: ఏంటత్తయ్య?
1: నిన్న నువ్వు ఫంక్షన్కి వెళ్తానంటే ఇచ్చాను కదా.
2: అత్తయ్య కాఫీ తాగారా?
1: ఇంకా లేదమ్మా.
2: అదేంటి, భోజనాల టైం అవుతుంటే ఇంకా కాఫీయే తాగలేదా? ఇలా అయితే మీ ఆరోగ్యం ఏమవుతుంది? ఉండండి, నేను కలిపి తెస్తాను.
0: కాఫీలు ఎప్పుడు తాగేవేలమ్మా, అంత ప్రేమొద్దులే. నిన్న మీ అత్తయ్య నీకు ఇచ్చింది కదా, అది ఇచ్చేస్తే.
2: చూడండి అత్తయ్య, ఈరోజు మీరు అసలు వంట జోలికి కూడా వెళ్ళకండి. హోటల్ నుండి అందరికీ క్యారేజ్ రప్పిస్తాను, రకరకాల కూరలతో అందరం భోంచేద్దాం.
1: ఆ సంగతి తర్వాత ఆలోచించుకోవచ్చమ్మా, ముందు.
2: అబ్బా మీరు రెస్ట్ తీసుకోండి అత్తయ్య.
1: అది
2: అనవసరమైన ఆలోచనలేవి పెట్టుకోకండి.
0: అమ్మా భార్గవి, మీ అత్తయ్యని మాట్లాడినవమ్మా, ఏదో అడుగుతుంటే మధ్యలో అడ్డుపడుతున్నావు.
2: అత్తయ్య ఏం మాట్లాడుతుంది మామయ్య, ఏ లోటు వచ్చిందని? ఇప్పుడు మీ ఇద్దరికి కావలసినవి మేము చూస్తున్నాంగా.
0: చూడకేం తల్లి, మీ మాటలకి చేతలకి మా కడుపులు నిండిపోతున్నాయి. చూడమ్మా, అసలు విషయం అది కాదు. నిన్న నువ్వు ఫంక్షన్కు వెళ్ళనని గొడవ చేస్తుంటే, అదే నీ మొగుడు నిన్ను తన్నుతుంటే, వెర్రిబాగులు దానిలా తన మెళ్ళలో తాలిబొట్టు తీసి నీకు ఇచ్చింది కదా, అది ఇంకా ఇవ్వలేదని అడుగుతుంది.
2: ఓహో అదే, అది మరి మరి.
1: అదే అమ్మా.
0: అదేంటమ్మా, నేను ఇక్కడ అడుగుతుంటే నువ్వు బయటకు చూస్తున్నావు?
2: మీ అబ్బాయి కోసం మామయ్య గారు. అరుగు వచ్చేస్తున్నారు. ఎంతసేపటి నుంచి చూడాలండి మీ గురించి?
3: అక్కడ పని అవ్వద్దు,
2: కోర్టుకి టైం అవుతుందిగా.
3: ఈ రోజు సెలవు పెట్టానులే.
2: సరే, ఇంతకు నేను చెప్పింది తెచ్చారా?
3: తెచ్చాను.
2: అబ్బా ఎంత బాగుందో. అత్తయ్య ఇదిగోండి నెక్లెస్. ఎలా ఉందో చెప్పండి.
1: బాగుందమ్మా.
2: మీకోసమే కొనిపించాను.
1: నాకెందుకమ్మా నెక్లెస్?
2: పల్లెవారే, ఎందుకేంటి వేసుకోవడానికి?
0: నెక్లెస్ వేసుకునేంత మోజు దానికేం లేదమ్మా, ఉన్నది ఇచ్చేస్తే చాలు.
3: అదేంటి నాన్న, భార్గవి అమ్మ కోసమే కొనిపించింది ఈ నెక్లెస్.
2: అత్తయ్య.
1: ఏంటమ్మా?
2: ఈ నెక్లెస్ మీ చేతులతో ఇలా నా మెడలో వేయండి.
1: అలాగే, ఇలా తిరుగు. ఎలా ఉందండి?
3: ఓ సూపర్, అదిరిపోయింది.
2: అత్తయ్య ఇక నుంచి మీరు ఎక్కడికైనా పెళ్లిళ్ళకి పేరంటానికి వెళ్ళేటప్పుడు అడగండి ఇస్తాను. అందాక ఇది నా మెడలో భద్రంగా ఉంటుంది.
1: అవును ఏమండి, మీ తమ్ముడితో ఆ విషయం మాట్లాడతానన్నారు, మాట్లాడారా?
3: ఏ విషయం? ఓ ఇంటి విషయమా? వాడు ఆఫీస్కి వెళ్ళి అన్ని మాట్లాడే వస్తున్నాను, అందుకే లేట్ అయింది.
1: ఏమన్నాడు?
3: అది కూడా ఈ రోజే తీల్చేద్దామన్నాడు.
1: అయితే రండి.
4: అమ్మా అమ్మా భార్గవి.
2: ఏమిటత్తయ్యా?
4: నేను నీకిచ్చిన సూత్రాల తాడు ఇస్తే.
2: ఓ దానికోసమా? మీ సూత్రాల తాడు అమ్మేసే ఈ నెక్లెస్ కొనిపించాను.
1: అదేంటమ్మా? అది మీ మామగారు నాకు పెళ్లిలో కట్టిన తాళిబొట్టు.
2: బయట తిరిగే వాళ్ళకి తాళిబొట్టు గాని, ఇంటి నాలుగు గోడల మధ్య ఉండే వాళ్ళకి తాళిబొట్టలు ఎందుకు? తాడు మొక్క చాలు. మీరు రండి.
1: అమ్మా
0: జై రమణ గోవిందో హరి.

0: అండి, ఏంటండి ఇది? తాళిని ఎగతాళి చేసేశారు.
1: మన జీవితాలే వాళ్ళకి ఎగతాళిగా మారిపోయాయి వసుంధర. ఓర్చుకో, దిగమింగుకో. ఇవిగో రూపాయి కాసులు. ఇంట్లో ఏ సంఘటన జరిగినా ఒక రూపాయి కాసు దేవుడి ముందు హుండీలో వేస్తుంటావు కదా, ఆ సంఘటన తాలూకు వివరాలు నీ డైరీలో రాస్తూ ఉంటావు. మర్చిపోవద్దు సుందర, తీసుకో. ఇగో వెళ్ళు, నీ పని చూసుకో, నేను అలా బయటకు వెళ్ళొస్తాను.

0: అబ్బా, ఆ డబ్బు ఇలా ఇవే.
1: నేనివ్వను.
0: అది మీ నాన్న ఇచ్చాడే.
1: మా నాన్న ఇచ్చాడా? దేనికి?
0: ఆ మధ్య మీ నాన్న ఎవడనో కొట్టాడు కదా, వాడు కేసు పెట్టాడు. వాడు గాని కేసు గెలిస్తే మీ నాన్న జైల్లో వేస్తారు.
1: అయ్యో బాబోయ్, ఇదేంటండి?
0: మరి అదేనండి, మీ నాన్న ఈ కేసు నుండి తప్పించుకోవాలంటే అవతల వాడు ఎవరినో బలత్కరిస్తుండగా మీ నాన్న వెళ్లి వాడిని కొట్టి ఆమెను కాపాడాడనే సాక్ష్యం సృష్టించాలి. సాక్ష్యం చెప్పడానికి మీ అమ్మాయి ఎలాగూ లేదు, చచ్చిపోయిందిగా. అందుకే ఎవరైనా సాక్ష్యం చెప్పే ఆడమనిషికేమని 50,000 ఇచ్చాడు.
1: 50,000? 100,000 అడగాల్సింది.
0: ఆయన మీ నాన్నే.
1: ఇది డబ్బండి. డబ్బు దగ్గర నాన్నేంటి అన్నేంటి?
0: సరే గాని ఆ డబ్బు దొంగ సాక్ష్యం చెప్పే ఆమెకి ఇవ్వాలి. ఇలా ఇవ్వు.
1: నేనివ్వను. ఇంత డబ్బు ఎవరో బయట ఆవిడకి ఇవ్వడం ఎందుకు చెప్పండి?
0: అంటే ఏంటి నువ్వు అనేది?
1: ఆ దొంగ సాక్ష్యం ఏదో కోర్టులో నేనే చెప్పేస్తే ఈ డబ్బు మనకే ఉండిపోతుంది కదండి.
0: ఇదేంటే, నువ్వు లాయర్ పెళ్ళానివి. నన్ను వాడు అక్కడ పట్టుకున్నాడు ఇక్కడ పట్టుకున్నాడు అని కోర్టు బోర్లో నిలబెడితే రేపటి నుంచి జనం నన్ను లాయర్గా చూడరు, ఓ బ్రోకర్గా చూస్తారు.
1: అలా అని ఈ డబ్బు బయట వాళ్ళకి ఇచ్చేస్తామా? అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినానివ్వదని మీ ఇన్నాళ్ళ సంసారంలో నాకేం కొనేశారు? గొడ్డ మొక్కలు తప్ప. ఇప్పుడు కాళ్ళ దగ్గరికి వచ్చిన లక్ష్మిని కాలదనుకుంటే లక్ష్మీదేవి చచ్చినా మన గుమ్మం తొక్కదు.
0: ఇదెక్కడ గొడవే? నీకు ఈ మధ్య బాగా డబ్బు పిచ్చి ఎక్కువైపోయింది.
1: అవును, ఎక్కువైంది. ఏమంటారు ఇప్పుడు? మీరంతా రుచిగి పెట్టినా ఈ డబ్బు మాత్రం ఇచ్చేది లేదు, అంతే.
0: నా కర్మే, నా కర్మకొచ్చింది ఇదంతా.

0: అమ్మా.
1: ఏరా,
0: నీ సూత్రాలు త్రాడు అమ్మడు పొరపాటే, నన్ను క్షమించమ్మా. నెక్లెస్ ఇచ్చేసి నీ సూత్రాలు తాడు తెచ్చేస్తాను, అది ఈరోజే తెచ్చేస్తాను.
1: ఏమిటి?
0: నువ్వాగు, మాట్లాడకు. నీ మంగళసూత్రాలు తెచ్చి ఇచ్చేస్తానమ్మా.
1: పోన్లేరా నాయనా, నీ తప్పు తెలుసుకున్నావు.
0: ఆగమ్మా, నాకు సాయం చేయాలమ్మా.
1: ఏంట్రా అది?
0: చిన్న సాయమే అనుకో.
1: చెప్పరా?
0: అది అది ఎట్లా?
1: వింటున్నాను, చెప్పు.
0: నువ్వు ఒక అబద్ధం చెప్పాలమ్మా.
1: అబద్ధం?
0: అవునమ్మా, నిన్ను ఒక అతను చేయి పట్టుకుని అల్లరి చేయబోయాడని కోర్టు బోన్లో నిలబడి ఓ చిన్న అబద్ధం చెప్పాలి.
2: రే, నీ స్వార్థం కోసం కన్న తల్లిని అబద్ధం చెప్పమంటావా? నీచుడు.
3: ఏ కోపాలు వచ్చేసాయా? కొడుకు లాయర్గా కేసు గెలవడానికి కన్న తల్లి ఆ మాత్రం దొంగ సాక్ష్యం చెప్పడంలో తప్పేముంది?
2: నోరు ముయ్, నువ్వే వెళ్లి గుడ్డలు ఊడదీశారని చెప్పొచ్చుగా.
3: ఈ మాట నేను ముందే అన్నాను, ఆయనే వద్దన్నారు.
2: అంటాడు, వాడు పెళ్ళానికి ఇచ్చే గౌరవాన్ని కన్న తల్లికి ఇవ్వలేకపోతున్న దౌర్భాగ్యుడు కనుక అంటాడు.
0: ఏంటండి, ఊరికే గొడవ చేస్తున్నారు. నేను అడిగింది దొంగ సాక్ష్యం చెప్పమనేగా, దానికంత నీలుగుడు ఎందుకు? మాట్లాడితే కన్నాం పెంచాం ఇవేగా మీరు చెప్పేది. మీరు కన్నందుకు మేము బాగుండాలిగా, మేము బాగుపడడం కోసం మీరు ఉపయోగపడాలిగా.
2: నువ్వు ఒక భ్రష్టుడివి కాబట్టి ఇలా ఆలోచిస్తున్నావు. చి, డబ్బు కోసం కడుపును మోసిన కన్న తల్లినే అబద్ధాలు చెప్పని కోరే ఒక నికృష్టమైన కొడుకును చూస్తున్నానరా.
3: నీతులు కడుపు నింపవు. కొడుకు నికృష్టుడైనప్పుడు ఆ కొడుకు పెట్టే తిండి ఎందుకో తినడం
1: భార్గవి.
0: ఏ, అదన్న దాంట్లో తప్పే ఉంది? నేనేమో దొంగతనం చేయమన్నానా, కానితనం చేయమన్నానా? కోర్టు బోన్లో నిలబడి చిన్న సాక్ష్యం చెప్పన్నాను.
2: అలాంటి

అనేటప్పుడు అమ్మా అమ్మా అంటూ నొప్పులు పడుతూ నీ ప్రాణాన్ని పణంగా పెట్టి వీడి ప్రాణం నిలబడాలని తాపత్రయపడ్డావే. ఎందుకైనా నీ ప్రాణం తీయడానికైనా ఈ ప్రాణాన్ని కన్నావు. వస్తుందరా

0: ఏమండి, నేను వెళ్తున్నాను.
1: ఎక్కడికి?
0: మా అమ్మగారింటికి.
1: ఇప్పుడు ఏమైంది? నేను పరిగెడుతున్నావు?
0: ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేక వెళ్లిపోతున్నాను. తెగిపోయిన దారం ముక్క పనికిరాదు, చిరిగిపోయిన కాగితం ముక్క పనికిరాదు. వీళ్ళిద్దరూ అంతే, వాటిలాగే ఎందుకు పనికిరారు. మనుషుల కోసం ప్రాకులాడుతూ ఉండడం నా వల్ల కాదు.
1: భార్గవి, ముందు సూట్ కేస్ లోపల పెట్టు.
0: నేను ఇంట్లో ఉండదలుచుకోలేదండి. ఇల్లు అమర్చిన తర్వాత గృహప్రవేశానికి పిలవండి. కుడిగాలు పెట్టి మీ భారీగా మన ఇంట్లోకి వస్తాను.
1: కంగారు పడకు, ఇప్పుడు మా తమ్ముడు వస్తాడు, ఇంటి గొడవ తేల్చేస్తాడు.
0: తేల్చకపోతే?
2: తేలిపోతుందన్నా, ఈ రోజే తేలిపోతుంది. మా నాన్న
3: ఎరా, మీరు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి.
4: ఏ డాక్యుమెంట్స్?
3: పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్స్. మీ పేరు మీద ఇల్లుంటే అమ్మడానికి కుదరదని ఈ డాక్యుమెంట్స్ లో ఇల్లు మా పేరు రాయించాం.
4: ఇల్లు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది?
0: పాతబడిపోయిందని.
4: బాగు చేయించుకుంటే సరిపోతుంది.
1: ఇంటికి వాస్తు దోషం కూడా ఉంది.
4: ఒరే, వాస్తు దోషం కాదురా, మీ ముగ్గురు దోషం పట్టింది ఇంటికి. చూసా వస్తుందరా వీళ్ళ ఆలోచన? ఈ ఇల్లు అమ్మేసి డబ్బు పంచుకుని ఎవరు దారి వాళ్ళు చూసుకుంటారట, మనల్ని నది రోడ్డు మీద నిలబెడతారట.
3: మిమ్మల్ని రోడ్డు మీద ఎందుకు వదిలేస్తాం? ఈ ఇల్లు కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి స్థలం కోసమైనా ఇంటిని ఎక్కువ డబ్బు పెట్టి కొంటారు. ఆ డబ్బు పెట్టి ఊరికి దూరంగా చెరో ఇల్లు కొనుక్కుంటాం. ఆ ఇళ్ల వెనకే మీ గురించి అవుట్ హౌస్ కూడా కట్టిస్తాం.
0: అంటే
1: ఉండడానికి ఏదైతేనమ్మా.
4: విన్నావుగా వస్తుందరా, ఆ అవుట్ హౌసుల ముందు వీళ్ళు అన్నం ముద్దలు విసురుతుంటే మనం ఏరుకుని తినాలి.
0: తినడానికి కూడా కులాసా కావాలా? అదైనా పెడుతున్నందుకు సంతోషించండి.
5: చూడమ్మా, నీ మొగుణ్ణి, నీ మరిదిని చిన్నప్పటి నుంచి మేం కాకులకు విసిరినట్టు అన్నం ముద్దలు విసిరి పెంచలేదమ్మా. గుండెలకు హత్తుకుని ఒళ్ళో పెట్టుకుని గోరు ముద్దలతో వాళ్ళ ఆకలి తీరుస్తూ పెంచాం ఆనాడే. ఇప్పుడు నువ్వన్నావే కులాసా కావాలా అని, ఆ కులాసా మీకు కావాలట్రా అని వీళ్ళని విసిరేసుంటే ఈరోజు మాకింత మానసిక క్షోభ ఉండకపోనమ్మా.
3: ఇప్పుడు అవన్నీ అవసరమా? చూడండి, మేము ఎక్కువగా మీతో వాదించి పెద్దల్ని పిలిచి పంచాయతీలు పెట్టి నానా రగడా చేయదలుచుకోలేదు. ఇవ్వాల్సింది మీరు, పుచ్చుకోవాల్సింది మేము. ముందు ఈ దస్తావేజీల మీద సంతకాలు పెట్టండి.
4: ఏ కాగితాల మీద మేము సంతకాలు పెట్టాం? మేం చచ్చే వరకు ఈ ఇల్లు అమ్మం.
5: అమ్మడానికి వీల్లేదు.
4: అంతే
1: రే, నేను చెప్పాను కదరా వీళ్ళు మన మాట వినరని.
3: వినకపోతే ఊరుకుంటామా? బలవంతాలు ఒప్పించాలి.
4: అంటే ఏంట్రా మీరనేది? మమ్మల్ని కొట్టి సంతకాలు పెట్టిస్తారా?
0: ఆ పరిస్థితి తెచ్చుకోవద్దనే చెబుతున్నా.
5: భార్గవి, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా?
6: ఏంటి, ఏదో గొడవ పడుతున్నట్టున్నారు.
4: రారా చూడరా, తల్లి కన్నతనాన్ని, తండ్రి ప్రేమతనాన్ని కొడుకులు తప్పుబడుతూ సృష్టిస్తున్న సన్నివేశం జరుగుతోంది ఇక్కడ. అమ్మా నాన్నల్ని అనాథలు చేయటానికి కొడుకులు పన్నుతున్న కుట్ర కనిపిస్తోంది ఇక్కడ. మా ముసలి దంపతుల్ని పనికిరాని వాళ్ళుగా చిత్రిస్తూ మమ్మల్ని విసిరి పారవేయటానికి కొడుకులు ఆడుతున్న గాఢ విద్య సాగుతోందిరా ఇక్కడ.
5: అన్నయ్య, నువ్వైనా వీళ్ళకి చెప్పన్నయ్యా, ఇల్లు అమ్మద్దని చెప్పన్నయ్యా.
3: ఎవరేం చెప్పినా వినేది లేదు.
6: ఏంటయ్యా పట్టుదల, వాళ్ళ అనంతరం ఇల్లు మీదే అవుతుందిగా, అప్పుడు అమ్ముకోవచ్చు కదా.
1: ఏంటండి మీరు అనేది? చూస్తుంటే వాళ్ళిద్దరు ఇంకో 50 ఏళ్ళు బ్రతికేస్తారు, అప్పటిదాకా మేము ఆగాలా?
6: వాళ్ళు మీ తల్లిదండ్రులయ్యా, మీకు జన్మనిచ్చారు, మీరు ఇలా మాట్లాడడం ఏం బాగుండలేదయ్యా.
3: జన్మనిచ్చినందుకు చూస్తామంటున్నాగా. అయినా ఇది మా కుటుంబ సమస్య, మధ్యలో
6: నేను రాకూడదు. కరెక్టే. రే మూర్తి.

0: వీళ్ళ అభిప్రాయాల ముందు, ఆలోచనల ముందు మనలాంటి వయసు మీరిన బతుకులు కాలదోషం పడుతున్నాయిరా. వీళ్ళ నిర్ణయాలు మీ మనసుల్ని గాయపరుస్తున్నాయని బాధపడే కంటే రాజీ పడిపోవడమే మంచిదేమో. ఆలోచించు.
1: ఇల్లు మా పేరునుంటేనే వీళ్ల వల్ల ఇన్ని గండాల్లో పడుతున్నాం. మాకంటూ ఏ ఆధారం లేకపోతే మరెన్ని సుడిగుండాలను చూసేస్తారో అని భయపడుతున్నావురా.
2: ఒరే భరణి, వద్దురా వద్దురా, మేమిద్దరం ఈ ఇంట్లోనే కాలం చేయాలనుకుంటున్నాం. మమ్మల్ని ఇప్పటిదాకా బాధ పెట్టింది చాలు, ఇంకా ఇంకా బాధ పెట్టకండి, మీకు దండం పెడతాను.
1: నాయన, మేము తొందరగానే చచ్చిపోతాంరా. మీలాంటి కొడుకుల వల్ల ఈ శరీరాలు పూర్ణాయుషుతో బ్రతకలేవురా, తొందరలోనే చచ్చిపోతాం. దయచేసి అంతవరకు ఇల్లు అమ్మే ప్రయత్నాలు మానుకోండిరా.
3: ఈ సెంటిమెంట్లకి ఏముంది కానీ, చూడండి, ఈ ఇల్లు అమ్మడానికి ఒప్పుకొని ఇల్లు మా పేరు రాయడానికి ఇష్టపడితే మిమ్మల్ని గౌరవంగా చూస్తాం, లేదంటే మా పద్ధతుల్లోకి వెళ్తాం.
2: పర్వాలేదురా, పర్వాలేదు, మీరు మాకు కట్టుకోవడానికి గుడ్డలు, తినడానికి తిండి పెట్టకపోయినా పర్వాలేదు. ఇదిగో ఇదిగో ఈ గాజులు కూడా తీసేసుకోండి, తీసేసుకోండి. నీ కాళ్ళు పట్టుకుని మెత్తులాడుతున్నట్రా, ఇల్లు అమ్మకండ్రా నాన్న, ఇల్లు
0: అమ్మకండ్రా.
2: అన్నయ్య, వీడు చిన్నప్పుడు నా ఒళ్ళో పడుకుని పాలు తాగుతూ నా కడుపు మీద కాళ్లతో తంతుండేవాడు, ఇప్పుడు వీడు అదే కాళ్లతో నా కుండల మీద తని. నా పర్వాలేదు అన్నయ్య.
1: మీ నిర్ణయాలు మార్చుకోండి బాబు, ఈ ఒక్కసారికి మా వయసుల్ని గౌరవించండి. బుద్ధి వచ్చింది మాకు, మళ్ళీ జన్మంటూ మాకుంటే కొడుకనేవాడు పుట్టకుండా కడుపులోనే చంపేసుకుంటాం.
4: అది తర్వాత అండి, ముందు ఇల్లు మా పేరు రాస్తారా, పస్తులు ఉంటారా తెలుసుకోండి.
0: రే, కొడుకుల చేత పూజింపడే తల్లిదండ్రులను చూశాను కానీ తల్లిదండ్రుల చేత కాళ్ళు పట్టించుకునే కొడుకుల్ని మిమ్మల్ని చూస్తున్నానరా. చెయ్, నేను వెళ్ళొస్తానరా. చెల్లెమా, నేను వెళ్తున్నాను.
4: చూడండి, ఇల్లు మా పేరు రాసేంత వరకు మీకు తిండి కూడా ఉండదు.
3: వదిన, వంటగదికి తాళాలు వేసాయి, వీళ్ళకి కొడుకులు కావాలి.
1: అమ్మా, పక్కలు నొప్పి వస్తుంది సుందర.
2: అయ్యో, ఆకలి నొప్పి అనుకుంటానండి, ఉదయం నుంచి ఏం తినలేదు కదా. ఏమైనా వండి పెడదామన్నా వంటగది తాళాలు వేసుకుని వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అయ్యో,
1: వాళ్ళ ఆకలి తీరుస్తూ పెద్దవాళ్ళని చేసినందుకు ఇప్పుడు మన ఆకలి మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. అమ్మా,
2: ఏమండి నొప్పి వస్తుందా అండి?
1: పర్వాలేదులే.
2: ఇదిగో కాసిన మంచినీడు తాగండి, సర్దుకుంటుంది. ఏమండి
1: సారా, ఎందుకే ఏడుస్తున్నావు? ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరు కదా, ఇప్పుడే ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళు వస్తే మనం ఏడవడమే కదా చేయాల్సింది.
0: ఏమ్మా, టైం ఇంకా 10 కాలేదు, అప్పుడే నిద్రపోతున్నారా?
2: లేదన్నయ్య.
0: ఎక్కడా?
1: నేను ఇక్కడే ఉన్నానరా. నువ్వేంటి రాత్రులు తిరుగుతున్నావు నీచాచరులాగా?
0: ఏమీ లేదురా, మావాడు అన్ని బంధాలు తెంచుకొని తెల్లవారుజామున ఫ్యామిలీతో జైపూర్ వెళ్ళిపోతున్నాడు. మనవాడికి ఏదైనా కొనిద్దామని బజార్కి వెళ్ళాను, ఈ కారు కొన్నాను.
1: వాడు పెద్ద అయితే నిజం కారే కొనిచ్చేలా ఉందా? పొట్లేంట్రా
0: జిలేబీ మనవడికే, వాడు తినకపోయినా మా కోడ లాగించేస్తుందిలే. అవును, ఇంట్లో ఎవ్వరూ కనిపించడం లేదు, లేరా?
2: ఎక్కడో ఫంక్షన్ ఉందని వెళ్ళారన్నయ్య.
0: జిలేబీ తింటావేంటి?
2: వద్దన్నయ్య, ఇప్పుడే ఇప్పుడే భోజనాలు అయ్యాయి.
1: అవునరా, ఇప్పుడు జిలేబీ కూడా తింటే అరగొద్దు.
0: ఇదేంట్రా అరగడానికి, దీంట్లో ఏముంది, నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది.
2: వద్దులే అన్నయ్య, ఇంటికి పట్టుకెళ్ళు.
0: ఒరే మూర్తి, రేపటి నుంచి నా ఇంట్లో నేను ఒక్కడనే రా, ఒంటరిని

0: కాకిని, ఎవ్వరూ లేని అనాథని.
1: అన్నయ్య,
0: కొడుకుల చేతుల మీద మన జీవితాలు సంస్కరింపబడాలని అనుకుంటాం. ఎదిగిన కొడుకులు వృద్ధాప్యంలో ఒదిగిపోతున్న బతుకులకు ఆసరాగా నిలబడతారని ఆశపడతాం. జరగవురా, మనం అనుకున్నవి ఏవీ జరగవు. కన్నాం కదా అని కొడుకుల మీద ఆశలు పెట్టుకోకూడదు. ఆశలు పెట్టుకుంటే వాళ్ళు చేస్తున్న తప్పులకి మనసు బాధపడుతుంది, ఆవేదంతో కుంగిపోతుంది. ఏమిటో, అందరూ ఈ చేతులను ఉపయోగించుకుని మర్చిపోతున్నారు. నా భార్య చనిపోయినప్పుడు ఈ చేతులతో హాస్పిటల్ నుండి మోసుకొచ్చాను, అయినా అది ఒక్కసారి కూడా నా కళ్ళలో కనిపించలేదు, మర్చిపోయింది. నా కొడుకుని ఈ చేతులతో ఎత్తుకొని మోస్తూ ఎంచుకొచ్చాను, వాడు నన్ను మర్చిపోయి దూరంగా వెళ్ళిపోతున్నాడు.
1: ఏమండి, ఇదిగో ఈ జిలేబీ ముక్క తినండి.
0: ఇది
2: జిలేబీ ఎలాగుందో రుచి చూద్దామని చిన్న ముక్క తీసుకున్నాను రా. సారీ,
0: తీసుకోరా, నీకోసమే రా తెచ్చింది, ఆకలిస్తుంది కదా. మీకు మీ కొడుకులు అన్నం పెట్టడం లేదు కదా.
3: ఒరే ఒరే, ఆకలికి తట్టుకోలేక
0: వద్దురా. వాళ్ళు కొడుకులు కాదురా, శత్రువులు. వద్దు, అలాంటి శత్రువులతో పోరాడుతూ ఓడిపోతావు. సంతకాలు పెట్టేంటి, సంతకాలు పెట్టేంటి, లేదంటే ఈరోజు మీకు అన్నం పెట్టకుండా హింసించిన వాళ్ళు రేపు ఏ విషమో ఇచ్చి మిమ్మల్ని చంపేస్తారా. సంతకాలు పెట్టేంటి రా, పెట్టేంటి, వస్తాను.

0: ఎరా, ఆ పరిశ్రమ మంకులు వస్తాడంటావా?
1: ఎందుకు రాడు? దస్తావేజులు మన దగ్గరే ఉన్నాయిగా.
2: ఆ ముసలాళ్ళిద్దరితో సంతకాలు పెట్టించి 10 రోజులు అవుతుంది. ఈ ఇల్లు తొందరగా అమ్మకపోతే ఎవరి మనసులు ఎలా మారుతాయో.
0: ఈ రోజు వరకు అగ్రిమెంట్ రాసుకున్నాంగా, ఇప్పుడు కానీ రాకపోతే ఆయన ఇచ్చిన అడ్వాన్స్ వదులుకుంటాడు, అప్పుడు మరో బేరం చూసుకోవడమే.
2: బాగుంది, ఆ బేరం కుదరడానికి ఇంకో 10 రోజులైనా పడుతుంది.
1: అక్కర్లేదు, డబ్బు పట్టుకుని వచ్చేస్తారు. ఆయన మీడియేటర్ కదా, కమిషన్ కోసమైనా తొందరగా డబ్బు తీసుకొస్తాడు.
0: అరే, నాది అనుమానంరా, నాన్నేమైనా మనకు తెలియకుండా ఇన్సూరెన్స్ లాంటివి ఏమైనా చేయించాడంటావా?
1: చేస్తే మరీ మంచిది, అది మందే అవుతుంది. వదిలేస్తావా ఏమిటి? కొడుకులుగా మనకు హక్కులు లేవా? ఇదిగో ఆయన వచ్చేస్తున్నారు. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఇల్లు బేరం చేసిన ఆయన రాలేదా?
3: నేను వచ్చానుగా. అంతా నన్నే చూసుకోమన్నాడు ఆయన. అన్ని రెడీ చేశారా?
0: ఓ, ఇప్పుడో రెడీ చేశామండి.
3: చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా. ఇంట్లో ఎలా ఉన్న సామాను అలా వదిలేసి మీ బట్టలు తీసుకుని వెళ్ళిపోవాలి. దానికి మీరు అడిగిన డబ్బు తెచ్చాను.
1: కట్టు బట్టలతో మమ్మల్ని పోతాం, అందులో మీకేం అనుమానం లేదు.
2: ఇంతకీ ఇల్లు కొన్నదెవరండి?
3: ఎవడో ముసుగు దొంగ. నీకెందుకమ్మా? నీకు డబ్బు కావాలి, నాకు డాక్యుమెంట్స్ కావాలి.
1: డాక్యుమెంట్స్ ఇవిగోనండి. ఇవేమో మా అమ్మ నాన్నల పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్, మీరు కావాలన్నారుగా. ఇవేమో మా పేరు మీద రాసిన డాక్యుమెంట్స్. వాళ్ళు ఎప్పుడో సంతకాలు పెట్టేశారు. మీరు డబ్బు ఇచ్చేసి రిజిస్ట్రార్ ఆఫీస్కి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి సంతకాలు పెట్టేస్తాం.
3: మీ సంతకాలు ఎవరికి కావాలి? బోర్డు సంతకాలు.
0: అయ్యో, అదేంటండి అలా చింపేశారు? అవి మా పేరు మీద ఉన్న దస్తావేజులండి.
3: మీ పేరు మీద నిల్లుకుంటే అష్టదరిద్రాలు పట్టుకుంటాయి. ఇవి మీ అమ్మా నాన్నల పేరు మీద ఉన్న పత్రాలు. ఇవి చాలు, వాళ్లతో సంతకాలు పెట్టించుకుంటాం. ఇదిగో డబ్బు చూడండి. మీ నాన్న నా ద్వారా మీ చదువుల కోసం, చొట్టు బండల కోసం చేసిన అప్పు తీర్చేసి మిగతా డబ్బు మీకు ఇచ్చాను. మన ఒప్పందం అదేగా, ఇంకెవరు మాట్లాడకండి. డబ్బు ముట్టినట్టు ఇక్కడ సంతకాలు పెట్టండి.
0: అలాగే. రే భరణి, నీవు కూడా పెట్టరా?

0: అలాగే
1: రే మూర్తి, అలా చూడరా, కాకులకి ఆహారం పడిపోయింది కదా, ఇక మిమ్మల్ని పీక్కు తినరు.
2: కష్టపడి కట్టుకున్న ఇల్లురా ఇది,
1: బాధపడకురా.
3: అన్నయ్య, ఇక మీదట ఇంకా ఎన్ని బాధలు పడాలో.
1: భయపడకమ్మా,
0: సరిపోయిందండి.
1: మరి బయలుదేరండి, ఇల్లు సాయంత్రమే హ్యాండ్ ఓవర్ చేయాలి.
4: భార్గవి, మన బట్టలు అవి.
5: ఓ, అన్ని రాత్రే సర్దేశాను. ఫర్నిచర్ తో సహా అమ్మేశాంగా. బరువు అనుకున్నవన్నీ వదిలేస్తున్నాం. రెండు సూట్ కేసుల్లో మన బట్టలు మాత్రం సర్దానండి.
0: నేను రెడీ.
4: ఓకే.
1: ఏంటి, కొత్త ఇల్లు బేరం చేశారా?
4: చూస్తున్నామండి, అందాక అద్దెలు చూసుకున్నాం. ఎరా భరణి, మీ ఆవిడకి అన్ని విషయాలు చెప్పావా?
0: ఆ, రాత్రే చెప్పేశాను. ఇల్లు కొన్నాక వస్తానండి.
5: ఇక వెళ్దామా?
2: వస్తుందరా, మనం బయలుదేరదామా?
3: అలాగే అండి.
0: ఏంటి, మీరు కూడా బయలుదేరిపోతున్నారు?
2: ఇల్లు ఖాళీ చేయాలి కదరా.
4: ఇల్లు ఖాళీ చేయవలసింది మేము, మీరు కాదు.
3: ఏంట్రా నువ్వనేది?
5: ఆయన కరెక్ట్ గానే చెప్పారు. పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకనెత్తుకున్నట్లు, వేరే కాపురం కోసం వెళ్తూ మీ ఇద్దరి గుదిబండ మాకెందుకు?
2: అంటే ఇప్పుడు మమ్మల్ని తీసుకువెళ్ళడం లేదా?
0: లేదు.
3: అదేంట్రా, ఇల్లు అమ్మేస్తే ఇక్కడ ఎలా ఉంటాం?
4: అదే, ఈ ఇల్లుతో పాటు.
3: ఇల్లుతో పాటు
4: ఇంటి పని వంట పని చేయడానికి ఇద్దరు మనుషులు కావాలన్నారు, అందుకే మిమ్మల్ని.
3: మమ్మల్ని ఏంటో వివరంగా చెప్పరా?
2: అమ్మేశారు వస్తుందరా, ఇల్లుతో పాటు అమ్మా నాన్నలను కూడా పని మనుషులుగా అమ్మేశారు నీ కొడుకులు.
3: ఏమిటండి ఇది
2: కర్మ? వీళ్ళు కొడుకులు కాదే, రాక్షసులు. ఇలాంటి వెదవల్లే.
3: అలా పడిపోయారు ఏమండి?

0: వసుంధరా వసుంధరా,
1: వస్తున్నా అండి.
0: ఇప్పుడు ఇంట్లోకి ఎవరో వచ్చారు చూసావా?
1: చూడలేదండి, నేను వంటగదిలో ఉన్నాను.
0: ఎవరో సూటు బూటు వేసుకున్నాడే, బహుశా ఈ ఇల్లు కొనుక్కున్నాయని అనుకుంటా.
1: ఓ,
0: నేను సందు చివరిని చూశాను, రిక్షా దిగి ఏవో పట్టుకుని లోపలికి వచ్చారు.
1: ఏమండి, అదిగో ఆయన వచ్చాడు.
0: బాబు, తమరు ఇల్లు కొనుక్కున్నవారు అనుకుంటాను, మేము చూడలేదు, ఏమనుకోకండి.
1: మీరు రావడం మేం గమనించలేకపోయాం బాబు, క్షమించండి నాయన.
0: నేను మీ ఇంటి పనివాడిని బాబు.
1: నేను మీ ఇంటి పని మనిషిని బాబు.
2: మీరు పనివాడు కాదు, ఇంటి యజమానులో.
1: ఇంట్లో
2: ఇల్లు నేనే కొన్నానమ్మా. అవునరా, నువ్వు ఇల్లు వదిలిపెట్టి ఉండలేవని నాకు తెలుసు, అందుకే నా ఇల్లు అమ్మేసి ఇల్లు కొన్నాను. నీకోసమేరా ఇల్లు కొన్నాను, తీసుకోరా దస్తావేజీలు. నా చెల్లెలికి పసుపు కుంకాలుగా ఇచ్చాను అనుకుంటాను. నా స్నేహితులకి ఈ చిన్నపాటి ఉపకారం చేశానన్న తృప్తి మిగులుతుందిరా నాకు.
0: రే పరశురాం, ఏమిచ్చి రుణం తీర్చుకోవాలరా? నా మిగిలిన ఆయుష్ను కూడా నీకు దారబోసిన నీ రుణం తీరదురా. ఈ ఇల్లు నీదే, నీ ఇంట్లో మా ఇద్దరికి కాస్త చోటు ఇవ్వరా.
2: ఈ ఇంట్లోనే కాదురా, నీ స్థానం ఈ గుండెల్లో ఉందిరా. ఇప్పటి వరకు పడిన బాధలు చాలు, ఇక మీదట ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకుంటూ, ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకుంటూ, ప్రశాంతంగా ఆనందంగా మనందరం కలిసిందాంరా.
1: అన్నయ్యా అన్నయ్యా
0: సరే.

0: అమ్మా.
1: నాన్న.
2: మాయ అత్తయ్య,
1: మేము మిమ్మల్ని వదిలి వండలేక వచ్చేసాం నాన్న.
0: అవును నాన్న, రాత్రంతా అమ్మ నువ్వు కల్లోకొచ్చారు, మాకు చాలా బాధ కలిగింది.
2: అత్తయ్య, మామయ్య, మిమ్మల్ని వదిలి వెళ్ళి మేం చాలా తప్పు చేశాం, మమ్మల్ని క్షమించండి.
1: నాన్న, మమ్మల్ని క్షమించండి.
3: ఆగు, ఎవరు మీరు? ఎర్ర పరసరం, వీళ్ళెవరు?

0: రా, ఎవరే వీళ్ళు? మీరెవరో మాకు తెలియదు. పండే
1: నాన్న.
0: ఎవడరా నాన్న?
2: ఏమండి
0: వసుంధరా, నువ్వు మాట్లాడకు.
1: నాన్న, మేము నీ కొడుకులు. నాన్న,
0: కన్న వాళ్ళ కడుపులు మార్చి కాలదన్ని వెళ్లిపోయిన మీరెట్రా మా కొడుకులు?
1: మేము చేసిన తప్పే ఒప్పుకుంటున్నాం, మమ్మల్ని క్షమించండి.
0: వద్దు, మీరేం చెప్పొద్దు.
2: ఏమండి వాళ్ళు తప్పు ఒప్పుకుంటున్నారండి.
0: వీళ్ళని నమ్మకూడదు వసుంధరా. బ్రతుకున్న జంతువును చూసి నక్కలు పారిపోతున్నట్లు నటిస్తాయి. అవకాశం దొరకగానే ప్రాణాలు తీయడానికి వస్తాయి. మళ్ళీ మన ప్రాణాలు తీసి మన శవాలను పీక్కు తినే నక్కలే వీళ్ళు.
2: ఎంత కాదనుకున్నా వాళ్ళు మన బిడ్డలండి.
1: అమ్మా,
2: మీ నాన్నగారికి కోపం వచ్చిందిరా, అందుకే మిమ్మల్ని పొమ్మంటున్నారు. మిమ్మల్ని అడగాల్సినవి సరిగ్గా అడగలేక, మీకు చెప్పాల్సింది సరిగ్గా చెప్పలేక ఆవేశం చూపిస్తున్నారా? అత్తయ్య, రాత్రి నుండి మీ అబ్బాయికి మీ ఝాసే, భోజనం కూడా సరిగ్గా చేయలేదు. అయ్యయ్యో, అవునా అమ్మా? ఏమండి ఏమండి, చూసారా చూసారా అండి, మన బిడ్డలు మనల్ని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేకపోయారు.
0: ఉండలేరు, ఎలా ఉండగలరు? మనల్ని నానా రకాల బాధలు పెట్టాలి కదా. అలా బాధ పెట్టడానికి మనుషులు దొరక్క మళ్లీ వచ్చారు.
2: వాళ్ళు బాధ పెట్టారని కన్న ప్రేమను చంపుకుంటావా అండి? ఇంటికి వచ్చిన వాళ్ళని మనమే పొమ్మంటే ఎలాగండి? ఆకలేస్తుందా?
1: అవునమ్మా, నీ చేతులతో అన్న ముద్దలు పెడితే తినాలనుందమ్మా.
2: నా తండ్రి,
3: పచ్చడి మెతుకులైనా చాలు, నీ చేతితో పెడితే అదే పరమానం మాకు.
2: అయ్యో తండ్రి, ఇప్పటికిప్పుడు ఏం వేసి పెట్టాలరా? అయ్యో, బిడ్డలు ఆకలితో వచ్చారు
3: అమ్మా.
2: ఇంట్లో ఏముందో ఏంటో, ఏం కలిపి పెట్టాలో ఏంటో. అయ్యో,
1: ఆప్యాయతలు కలిపి పెట్టమ్మా,
3: ఆత్మీయతలు కలిపి పెట్టమ్మా.
2: ఒరే నాన్న, అవన్నీ మీకు ఏనాడో కలిపి పెట్టేశానరా, ఏనాడో పెట్టేశాను. ఒకటే ఒక్కటే రా కలపలేదు, అది విషం. నీకు అన్నంలో విషం కలిపి పెడతానరా.
1: అమ్మా,
2: నోర్మయ్యి ముయ్యి, 10 డబ్బాల ఎండిను మీ కొంతుల్లో పోసి చంపేయాలి. ఎన్ని బాధలు, ఎన్నెన్ని బాధలు పెట్టారా మమ్మల్ని, ఎన్ని హింసలు పెట్టారా. ఇంకా మా దగ్గర ఏముందని పరిగెత్తుకొచ్చారా?
3: మీ మీద ప్రేమతో వచ్చినందుక మమ్మల్ని ఇలా.
4: నోర్మయ్యరా, నోర్ మూసేయ్. మీరు ప్రేమతో వచ్చారా? ఈ ఆస్తి కోసం వచ్చారా? ఈ ఇల్లు వీళ్ళకే చెందింది, దీని మీద ఎవరికి హక్కు లేదు అని నేను పేపర్ ప్రకటన ఇస్తే అది చూసి మళ్లీ పనిచేసుకుందామని పరిగెత్తుకుని వచ్చారా? ఏం బతుకులరా మీవి? చెయ్యి
0: పరశురాం. ఏమిట్రా, ఏమిట్రా నువ్వు అనేది?
4: అవునరా, వీళ్ళ కోసమే పేపర్ ప్రకటించాను, అది వీళ్ళు చూడాలి. కొడుకులు కాలదన్న తల్లిదండ్రులు అనాథలు కారు, వాళ్ళను ఆదుకునే మనుషులు కూడా ఉన్నారు అని వీళ్ళకి తెలియాలనే.
0: తప్పు చేశావురా. ఒరే పరశురామయ్య, తప్పు చేశావు. వీళ్ళు దొంగలరా, ఆస్తి పత్రాలు దొంగతనం చేస్తారు, తర్వాత సంతకాల కోసం మమ్మల్ని నిన్ను కూడా చంపేస్తారా? వద్దురా, వద్దు. ఆస్తులు అనేవి మా పేరు మీద వద్దురా, వద్దు.
2: ఒరే పెద్ద కొడుకా, నాయనా చిన్న కొడుకా, మళ్ళీ మోసం చేశారా? ప్రేమ ఉందని వచ్చామన్నారు, కలలొచ్చాయన్నారు, కల్లో మేం కనిపించామన్నారు, మమ్మల్ని చూడాలన్నారు, మమ్మల్ని చూడందే మేము ఉండలేమన్నారు. ఇది కూడా మీ కుట్రలో భాగమేనా?
3: అమ్మా,
1: మీరు అసహించుకునేంత తప్పులు మేము చేయలేదమ్మా.
2: చేయలేదు? మీరు ఏ తప్పులు చెయ్యలేదు? చూపిస్తానరా, చూపిస్తాను, ఉండండి. ఇదిగో చూడండి రా మీ తప్పుల చిట్టాలు. మనిషి చేసిన పాపాలు భగవంతుడి చిట్టాలో రాస్తాడంటారు, మీ పాపాలు నేను రాశానరా. పేజీల పేజీలు, పుస్తకాలు పుస్తకాలు నిండిపోయాయి. ఇదిగో ఇదేంటో తెలుసా? మీరు చేస్తున్న ఒక్కో తప్పుకి పరిహారంగా దేవుణ్ణి క్షమాపణ అడుగుతూ తప్పుకు రూపాయి చొప్పున ఈ డబ్బాలు వేశానరా. మీ తప్పులు పెరిగిపోయి డబ్బాలు డబ్బాలు నిండిపోయాయిరా.
0: వసుంధరా.
2: ఏమండి, ఆనాడు నా కడుపులో ఉన్నది

0: ఆడపిల్లలు తెలిసి కష్టాల్లో ఉన్నాం, ఉన్న ఇద్దరు కొడుకులు చాలు అనుకుని ఆడపిల్ల బరువు అనుకుని కడుపులోనే చంపేసుకున్నామండి. కానీ మనల్ని ఓదార్చడానికి ఒక్క ఆడపిల్లని కనలేకపోయానే అనే వెలికి నన్ను వేధిస్తూనే ఉందండి, వేధిస్తూనే ఉంది.
1: తప్పు చేశాను, తప్పు చేశాను వసుంధర. కొడుకుల్ని నమ్ముకుని కూతుర్ని వద్దనుకుని చాలా తప్పు చేశాను వసుంధర.
2: రే మూర్తి, ఎందుకురా ఏడుస్తారు? వదిలేయండి, ఇలాంటి వాళ్ళని వదిలేయండి. వీళ్ళు పుట్టలేదనుకోండి, ఈ కొడుకుల అవయవాల్లో హృదయం అనే కదలికల స్పందన లేదురా, ఆర్ద్రత అనే భావం మిస్ అయిపోయిందిరా. మానవత్వాన్ని చంపుకొని బతుకుతున్న వాళ్ళురా వీళ్ళు. వీళ్ల నరాల నిండా, వీళ్ళ దేహాల నిండా, వీళ్ళ ఆలోచనల నిండా మనీ పర్సులు ఆక్రమించాయి. సృష్టి ధర్మానికి మనిషి కట్టుబడాలి, సమాజ ధర్మానికి సిటిజన్ కట్టుబడాలి, కుటుంబ ధర్మానికి పెద్దరికం కట్టుబడాలి, పుత్ర ధర్మానికి పుత్రులు కట్టుబడాలి. ఈ మనిషిని ఉన్నతంగా చూపించే ధర్మాలు, వీటిలో మీ కొడుకులు ఏ ధర్మాన్ని పాటించడానికి పనికిరారురా. ఆఖరికి తల్లిదండ్రుల కన్నీళ్లు తుడవాలన్న కనీస ధర్మాన్ని కూడా పాటించని చరిత్రహీనులురా వీళ్ళు. పండి
1: అమ్మా నాన్నలు గర్వపడేలా మీ భవిష్యత్తును చూడాలని మీ ఉన్నతి కోసం ఆశపడ్డాంరా. కానీ మీరు అమ్మా నాన్న పిలుపుల్లో ఉన్న మాధుర్యాన్ని చంపేశారు, మమతాను రాగాల్ని మట్టి పాలు చేసేశారు. వదిలేసుకుంటున్నావురా, మిమ్మల్నే కాదు మీ జ్ఞాపకాలను కూడా వదిలేసుకుంటున్నావు.
0: ఈ కొడుకులు నాకు వద్దనుకుంటున్నాను, వెళ్ళిపోండి నాయనా, వెళ్ళిపోండి. మేం చాలా అలసిపోయాం, మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండిరా. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి.
3: క్షమించండి
0: అమ్మా, మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి.
3: నాన్న క్షమించండి నాన్న. అమ్మా తప్పు అయిపోయిందమ్మా.

0: ఇంతవరకు మీరు ధన్యోస్మి నాటకం విన్నారు. రచన స్నిగ్ధ, నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. ఇందులో పాత్రలు, పాత్రధారులు: నారాయణమూర్తి, శ్రీ చలసాని కృష్ణప్రసాద్, వసుంధర, శ్రీమతి ఆలపాటి లక్ష్మి, పరశురామయ్య, శ్రీ ఎన్ గౌరీశ్వరరావు, ధనిష్ట, శ్రీ బొబ్బా ధవళేశ్వరరావు, భరణి, శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు, భార్గవి, శ్రీమతి డి రూపవాణి, పర్యవేక్షణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి,
1: సహకారం శ్రీ కె రమేష్ బాబు.
0: ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక ఫిలిం గీతం విందాం. బహుదూరపు బాటసారి చిత్రంలో సుశీల పాడిన పాట.

0: మాట
1: సగమధని
0: సరిద మగత
1: నిజగమధని
0: నిధ మగతని
1: ధని సగమధ
0: ధమగత నిధ
1: మదని సగమ గత నిధని సా గత నిధని సా గత నిధని సా కాళీ

चकित भाई तो गरे नगरे बदला काली घोड़ी दो।

0: స్టూడియో క్లాక్ లో సమయం 5 గంటలు. మరికొన్ని క్షణాల్లో న్యూస్ హెడ్ లైన్స్ వింటారు తెలుగులో.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ఇప్పటిదాకా తెలుగు హిందీ వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు కదా. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 గంటల దాకా తీరొక్క కార్యక్రమాలు 100.2 FM మనసు నిండాలో మీకోసం సిద్ధంగా ఉన్నాయి. మన యాసాభాసలు మిమ్మల్ని అలరిస్తూ మీకోసం తీరొక్క కార్యక్రమాలు. ఎల్ 5:30 సంబరం పిల్లల కార్యక్రమంలో ఆదిలాబాద్ కు చెందిన చిన్నారి గాయకుడు కె రిషిల్తో ముచ్చటుంటది. తనతో ముచ్చట పెట్టేది కె లెనిన్. ఇంకా మరిన్ని కార్యక్రమాలుంటాయి తర్వాయిగా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ಮಾಡಿ ಚಪ್ಪನ್ರಿ ಪಾಠ ಇನ್ನೊಂದ್ರಿ. ಮೀ ಮಾಟಲು ಮೀಕೋಸಂ ಪಾಟಲು. ಐದುನ್ನರ ದಾಂಕ మీ పసందైన పాటలు కార్యక్రమానికి ఫోన్ చేయండి మీ పసందైన పాటి నుండి. కార్యక్రమంలో శురువాత్ పాట వినేద్దాం మరి.

0: మీరు ట్యూన్ చేసింది 100.2 FM మనసు నిండా తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్. ఇది మాట చెప్పుండ్రి, పాట అయినుండ్రి. కార్యక్రమానికి ఫోన్ చేయండి మీ పసందైన పాట కోసం. 5:30 దాకా మాట చెప్పుండ్రి, పాట అయినుండ్రి కార్యక్రమం మీకోసం ఉంది. మరి మా ఫోన్ నెంబర్లు 2300081, మరొక నంబరు 2950081. ఈ రెండు నంబర్లలో ఏ నంబర్కైనా ఫోన్ చేసి నాతో గోడ్సేపు సరదాగా మాట్లాడి మీ పసందైన పాట అడగచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 FM మనసు నిండా. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు, ఫోన్ లైన్ లో మాట్లాడదాం. హలో.
2: హలో మేడం. నమస్తే మేడం.
0: నమస్తే, చెప్పండి, ఎవరు మాట్లాడుతుండ్రు, ఎక్కడ నుండి మాట్లాడుతుండ్రు?
2: నేను బజారాత్నూరు మండల్ పినార్పల్లి గ్రామం.
0: ఓకే రామారావు గారు, చెప్పండి. జూనియర్ రామారావా, సీనియర్ రామారావా మీరు? జూనియర్ రామారావా, సీనియర్ రామారావా మీరు?
2: ఎం రామారావు.
0: ఎం అంటే? ఓకే, మంచిగా ఉన్నది. మీ ఇంటి పేరు మొతేవారు రామారావు గారు. మరి ఏం చేస్తుంటారు, వ్యవసాయమా?
2: వ్యవసాయం మేడం.
0: ఓకే.
2: వర్షం పడతలేదు, ఏం లేదు, పరేషాన్ ఉన్నాం కదా మేడం.
0: అందరూ పరేషాన్లోనే ఉన్నారు వర్షం లేక, మీరే కాదు. పడుతుంది ఎందుకో, మరి వరుణదేవుడు ఆలస్యంగా రావాలనుకుంటుండేమో భూమిపైకి, తెలియదు. ఒక్కొక్క సంవత్సరం ఇంతే ఇక పరేషాన్లో ఉంటాం, అచానక్ మళ్ళీ ఎడతెరిపి లేకుండా వర్షాలు వచ్చేస్తూ ఉంటాయి. అట్లనే జరుగుతుంది కావచ్చు, పాజిటివ్గా ఆలోచించుకుందాం. కనీగా విత్తనాలు వేసి వాటి కోసం ఎదురు, వర్షం కోసం ఎదురు చూస్తున్నారు కదా రైతులు, అది చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా.

0: కష్టం.
1: నేలనర్థం అయిపోయింది మేడం. నేలనర్థం అయింది.
0: అవునవునవును, నెల గడిచిపోయింది, ఇంకా వర్షాలు జాడలేదు. ఇక వచ్చేది కుండ వృష్టి కావచ్చు మరి, అట్లా అనుకుందాం. సరే, ఏది ఏమైనా పాజిటివ్గా శుభం కలగాలని, అందరూ మంచి ఉండాలని ఆలోచిద్దాం. మరి ఏ పాట వింటారు చెప్పండి.
1: అది మా అన్నయ్య నుంచి మైనా ఏమైనా.
0: ఓకే, తప్పకుండా మీకోసం అదే పాట వినిపిస్తున్నా. ధన్యవాదాలు రామారావు ఫోన్ చేసినందుకు.
1: అవును మేడం.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మాట చెప్పండి పాట నుండి కార్యక్రమానికి ఒక కాలర్ ఉన్నారు, ఫోన్ లైన్లో మాట్లాడదాం. హలో, ఫోన్ లైన్ కట్ అయిపోయినట్టుంది. కార్యక్రమానికి ఫోన్ చేయడానికి మా ఫోన్ నంబర్లు 2300081, మరొక నంబరు 2950081. ఈ రెండు నంబర్లలో ఏ నంబర్కైనా ఫోన్ చేయండి, మీ పసందైన పాట అడుగుండ్రి, గుడిసేపు సరదాగా నాతో మాట్లాడండి కూడా.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన PAS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. PAS నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మాట చెప్పండి పాట కార్యక్రమంలో మాట్లాడడానికి నిర్మల్ కుబీర్ మండలం నుండి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో,
2: హలో, నమస్కారం మేడం.
0: మంచి ఉన్నాం రమేష్, మీరు ఎట్లున్నారు?
2: ఆకాశవాణి 100.2 మంచి మంచి గిరిజన కార్యక్రమాలు, ఎందుకంటే రకరకాల వ్యవసాయ కార్యక్రమాలు, కూచిపూడి, అన్ని రకాలుగా కార్యక్రమాలు వింటున్నాం మేడం.
0: ఓకే, చాలా సంతోషం. ఇప్పుడైతే చెప్పండి మరి మీరు ఏ పాట వినాలనుకుంటున్నారు? మనకు సమయం కూడా చాలా తక్కువ ఉంది.
2: నాకు హృదయం సినిమ నుంచి హృదయమా హృదయమా హృదయమా మల్లె తెచ్చి మల్లె గుచ్చి జాబిలమ్మా వేరువే పాడి ఆ పాట.
0: ఓకే, మీ పాట వచ్చేస్తుంది మరి. ధన్యవాదాలు రమేష్ గారు ఫోన్ చేసినందుకు.
2: థాంక్యూ మేడం.
0: ఓకే, పాట వినండి.

ఇది ఇయాల్టి మాట చెప్పండి పాట అయినండ్రి కార్యక్రమం. ఇంతటితో సమాప్తం. ఇప్పుడు కాలగల్ వనరులు అస్సలు ఫికర్ పడకుండ్రి. హుషారు కార్యక్రమానికి ఫోన్ చేయతందుకు మీరు సిద్ధంగా ఉండండి.

0: ஆகாஷவாணி ஆதிலாபாத் வந்தா பாயிண்ட் எஃப்எம் மனசு நிண்டா சம்பரம் சின்ன பிள்ளைல காரியக்ரமம் ఇలా మంచిగా పిల్లలకు సెలవు రోజే ఇయాలకు హాయిగా ఆడుతూ పాడుతూ చిందులేస్తూ సంబరం ఇనే ఇయాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా. మరి ఈ అలటి కార్యక్రమంలో ఆదిలాబాద్కు చెందిన చిన్నారి గాయకుడు కే రిషిల్తో ముచ్చట తనతో ముచ్చట పెడుతున్నారు కే లెనిన్. ఆ చిన్నారి రిషిల్ ఏమేం మాట్లాడుతున్నారు, తన పాటల ప్రయాణం ఎట్లున్నది, ఇవన్నీ వినేద్దాం. మరి ముందుగల్లా ఒక వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: పిట్టె కొంచెం కూతగణం అన్నది జాతీయం, కాని ఇక్కడ కూత కాదు, గళం మధురం. ఆ మధురమైన గళంతో ఎన్నో వేదికలపై విన్యాసాలు చేసి ఎందరెందరో మెప్పు పొంది టెలివిజన్ ఛానల్లో కూడా తన ప్రతిభతో అబ్బురపరిచిన చిరు కోయిల ఇప్పుడు మన స్టూడియోలో ఉంది. ఆ కోయిల రిషిల్, ఆదిలాబాద్కి చెందిన రిషిల్తో ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. హాయ్ రిషిల్.
3: హాయ్ అండి, ఎలా ఉన్నారు?
2: మేము బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు?
3: నేను బాగున్నాను.
2: ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు?
3: నేను ప్రస్తుతం 6th క్లాస్ చదువుతున్నాను హైదరాబాద్ లో.
2: అయితే పాటలు పాడడం ఎప్పటి నుంచి మొదలు పెట్టినావు?
3: నేను పాటలు పాడడం 3 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నేను సంగీతం క్లాసెస్ కి వెళ్తున్నాను. నాకు అప్పుడు చాలా బాగా అనిపించింది సంగీతం.

0: జస్ట్ అప్పుడు పాడడానికి రాలేదు కానీ కూర్చున్నాను అంతే.
1: అసలు ఎవరు చెప్పిండ్రు పాటలు నేర్చుకోవాలి పాడాలి అని? నీకు నీకు అనిపించిందా, ఎవరైనా చెప్పిండ్రా?
0: మా అమ్మ నాన్న నాకు మ్యూజిక్ ఇష్టమని నోటీస్ చేసి దాని తర్వాత సంగీతం క్లాసెస్ లో అప్పుడు జస్ట్ స్టార్టింగ్ లో కూర్చోబెట్టారు. దాని తర్వాత మెల్లమెల్లగా పాడడం నేర్చుకున్నాను.
1: సరే, అమ్మా నాన్నల ప్రస్తావన వచ్చింది కదా, ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడదాం. చెప్పు అమ్మా నాన్న గురించి చెప్పు. నాన్న పేరు, అమ్మ పేరు, నానమ్మ పేరు, డాడీ ఏం చేస్తుంటారు?
0: నాన్న పేరు వచ్చేసి కృష్ణ చైతన్య. ఆయన నోవార్టిస్ అండ్ హెల్త్ కేర్ కంపెనీలో మెడికల్ రైటర్. అమ్మ పేరు వచ్చేసి పవిత్ర, తను హౌస్ వైఫ్. నానమ్మ రాధ, తను యాపల్గూడ స్కూల్లో తెలుగు టీచర్.
1: సరే, ఎట్లా ప్రారంభమైంది చెప్పండి నీ సంగీతం, పాటలు నేర్చుకోవడం, ఈ ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది?
0: నేను చిన్నగా ఉన్నప్పుడు పాటలు వింటూ ఎంజాయ్ చేసేవాడినంట, అది నాకు తెలియదు, మా అమ్మ నాన్న చెప్పారు. దాని తర్వాత నేను నా ఇంట్రెస్ట్ చూసి లలిత ప్రసాద్ మ్యామ్ అని మ్యామ్ ఉంటారు మా ఇంటి దగ్గర, ఆవిడ దగ్గర మమ్మీ డాడీ జాయిన్ చేశారు. దాని తర్వాత ఉదయ్ భాస్కర్ రావు సార్ దగ్గర కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నాను. దాని తర్వాత పాడత తీయగాలో నేను చాలా నేర్చుకున్నాను, చాలా. ఇట్స్ అ వెరీ గుడ్ జర్నీ, ఇట్స్ అ గ్రేట్ జర్నీ ఇన్ఫాక్ట్. అప్పుడు మా శ్రీనివాస్ సార్ అని మెంటర్ ఉంటారు, ఆయన నన్ను హిందుస్థానీ మ్యూజిక్ కి షిఫ్ట్ అవ్వమన్నారు. నా గొంతు కొంచెం హార్డ్ ఉందంట, సో సాఫ్ట్ చేయడానికి శ్రీనివాస్ సార్ షిఫ్ట్ అవ్వమన్నారు. సో నేను 2022 లో హిందుస్థానీ మ్యూజిక్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను ప్రస్తుతం ఆదిత్య సార్ దగ్గర హిందుస్థానీ మ్యూజిక్ నేర్చుకుంటున్నారు, ఆయన పూణేలో ఉంటారు, ఆన్లైన్ నేర్చుకుంటున్నాను. రామాచారి సార్ దగ్గర వచ్చేసి లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను, ఆయన చాలా సపోర్ట్ చేస్తారు.
1: అయితే ఇప్పుడు టెలివిజన్ ఛానల్లో పలు పోటీల్లో పాల్గొని నగదు బహుమతి కూడా అందుకున్నావు, ఫైనల్ స్థాయి వరకు వెళ్లినట్టే వెళ్లి వచ్చినావు. ముందు సంగీత సాధన గురించి మాట్లాడుకుందాం. ముందుగా కర్ణాటక సంగీతంలో శిక్షణ కోసం చేరానన్నావు కదా, అక్కడ నుంచి మాట్లాడుకోవడం మొదలు పెడతాం. ముందు చెప్పు అక్కడ ఎట్లా అనిపించింది ఆ సంగీతంలో నేర్చుకోవడానికి? అంటే సాధారణంగా వింటూ ఉంటే మనం పాటే కదా ఇట్లా వాడేయచ్చు అనుకుంటాం, కానీ కర్ణాటక సంగీతం గానీ హిందుస్థానీ గానీ అందులోకి లోతులోకి వెళ్లినా కొద్దీ ఆ లోతు తెలుస్తూ ఉంటుంది మనకు. అందులో ప్రత్యేకమైన గమకాలు, రాగాలు ఇవన్నీ ఉంటాయి కదా, అప్పుడు ఎందుకు వచ్చినా ఇందులోకి అనిపించిందా, ఎట్లా అనిపించింది?
0: లేదు, నేను కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటున్నప్పుడు అయితే నాకు ఎలా అనిపించింది అంటే నాకు అసలు తెలియదు. కానీ నేను ఒకరోజు అయితే వెళ్ళి ఒకసారి సార్ చెప్పేదైతే విని పాడడానికి అయితే ట్రై చేశాను ఒకరోజు. దాని తర్వాత కోవిడ్ వల్ల ఉదయ్ భాస్కర్ రావు సార్ దగ్గర ఆన్లైన్ కంటిన్యూ చేస్తున్నప్పుడు పాడత తీయగా వచ్చింది. పాడత తీయగాలో సింగింగ్ కోసం టిప్స్, సింగింగ్ సాధనలు అవన్నీ చెప్పారు, ప్లస్ ఎలా డైనమిక్స్ అని చాలా వేరియస్ జానర్స్ ఉంటాయి. అంతకన్నా ముందు నాకు అవేం తెలియదు, నాకు శృతి కూడా తెలియదు అంతకన్నా ముందు, శృతి లయలు. సో అదంతా నేను నేర్చుకున్నాను. అయితే యాజ్ ఏ శ్రీనివాస్ సార్ షిఫ్ట్ అవ్వమందుకు నేను హిందుస్థానీ మ్యూజిక్ కి షిఫ్ట్ అయ్యాను. నాకు హిందుస్థానీ మ్యూజిక్ అయితే నాకు చాలా వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. నాకు రెండు మ్యూజిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నాకు హిందుస్థానీ మ్యూజిక్ కి షిఫ్ట్ అయ్యేటప్పుడు అయితే నాకు అలా ఏం లేదు, నా వాయిస్ కి మేల్ కోసమే కదా చెప్పింది అని షిఫ్ట్ అయ్యింది.
1: అయితే అట్లా కర్ణాటక సంగీతం నుంచి హిందుస్థానీకి మారిపోయినావు కదా.
0: అవును.
1: సరే, హిందుస్థానీ గురించి మాట్లాడుకునే కంటే ముందు కర్ణాటక శైలిలో చిన్న ఆలాపన వినిపిస్తావా?

0: ఇట్లా కర్ణాటక నుంచి హిందుస్థానికి వచ్చాను. ఇప్పుడు ఇక్కడ కర్ణాటకలో చూసినట్లయితే కొంత తెలుగు సంస్కృత పదాలు వస్తూ ఉంటాయి. హిందుస్థానికి వచ్చిన తర్వాత పూర్తిగా హిందీ ఉంటది. అక్కడ ఎట్లా సర్దుబాటు అయింది, ఇక్కడ ఎట్లా సాధన జరిగింది హిందుస్థానీలో?
1: హిందుస్థానీలో బేసిక్ గా వాళ్ళు ఆకాష్ మీద ఫోకస్ చేస్తారు. అకార్ తాన్స్ అంటే ఫాస్ట్ అకార్స్ లైక్ ప్లస్ కర్ణాటక లో ఉన్న గమకాలు కంటే హిందుస్థానీలో గమకాలు డిఫరెంట్, ప్లస్ లాంగ్వేజ్ వచ్చేసి వేరే లాంగ్వేజ్. సో అది మా హిందుస్థానీ సార్ ఆదిత్య సార్ అది కాంపోజిషన్ ని మేము బందిష్ అని అంటాం, ఆ బందిష్ ని మా సార్ మీనింగ్ తో పాటు నేర్పించారు. సో దాని వల్ల నాకు దాని ఫీల్ అర్థమైంది.

0: తర్వాత కర్ణాటక లో ఏంటంటే అది ఆల్రెడీ ఉంది, మ్యూజిక్ ఆల్రెడీ రిటర్న్ ఉంది, దాన్ని నేర్చుకోవాలి, దాన్ని బై హార్ట్ చేయాలి, హార్ట్ ఫుల్ గా నేర్చుకోవాలి. హిందుస్థానీలో ఏంటంటే బందిష్ ఉంటుంది, ఆ బందిష్ ని డెకరేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బందిష్ ఉంది, ఆ బందిష్ ముందు ఆలాప్స్ చేయాలి, దాని తర్వాత ఆ బందిష్ ని పాడాలి, దాని తర్వాత బందిష్ తర్వాత బందిష్ తో పాట ఆలాప్స్ చేయాలి, తాన్స్ చేయాలి. సో ఇక్కడ నథింగ్ ఇస్ రిటర్న్ ఇన్ హిందుస్థానీ మ్యూజిక్, ఇట్ ఇస్ స్పాంటేనియస్. మన మైండ్ లో తిరుగుతున్న స్వరాలని బట్టి మనకి ఆలాప్స్ బందిష్ ని ఇంప్రూవైజ్ చేయడం వస్తుందండి.
1: ఇక్కడ ఇట్లా ఏమేమి నేర్చుకున్నారు ఇందులో హిందుస్థానీలో?
0: హిందుస్థానీలో మెయిన్ గా నాకు అకార్, నేను అకార్ రైట్ వేలో తిప్పడం నేర్చుకున్నాను. అకార్ నాకు ముందు అకార్ కొంచెం ఎందుకో రాంగ్ వేలో నేను తిప్పుతున్నాను అనిపించింది, దాని తర్వాత ఇప్పుడు రైట్ వేలో తిప్పుతున్నాను. సో ఫస్ట్ థింగ్ అకార్, సెకండ్ థింగ్ స్పాంటేనియస్నెస్. ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా హిందుస్థానీ మ్యూజిక్ లో ఏమి రిటర్న్ ఉండో, మనమే డెకరేట్ చేయాలని, అది నాకు దాని మీద ఇంకా పట్టొచ్చింది. ఇవి నేను నేర్చుకున్నాను. థర్డ్ థింగ్ బందిష్, బందిష్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ప్లస్ డెకరేటింగ్ ద బందిష్, ఇవన్నీ నేను నేర్చుకున్నాను. ప్లస్ ఇంకా వాయిస్ ప్రొజెక్షన్, డైనమిక్స్, మాడ్యులేషన్, అవన్నీ.
1: ఇప్పుడు హిందుస్థానీలోకి వచ్చిన తర్వాత ఇక్కడున్న రాగాలలో మీకు ఇష్టమైన రాగం అంటే ఏది?
0: నాకు ఇష్టమైన రాగం వచ్చేసి అహీర్ భైరవ్, కర్ణాటక లో చక్రవాకం అంటారు, అహీర్ భైరవ్ నాకు చాలా ఇష్టం ఆ రాగం.
1: అంటే కర్ణాటకలోను హిందుస్థానీలో ఉన్న కొంత సామ్యం ఉంటది రెండు మూడు రాగాలు కొన్నింటికి,
0: కొంచెం సిమిలారిటీ ఉంటుంది. కానీ కర్ణాటక లో కొన్ని రాగాలు ఉంటాయి, ఉండవు హిందుస్థానీలో. మోస్ట్ ఆఫ్ ద రాగాస్ రెండు జాన్రాస్ లో ఉంటాయి, కానీ కొన్ని ఉండవు.
1: ఒకటి హిందుస్థానీలో నీకిష్టమైన రాగంలో ఒక ఆలపన.

0: ఇప్పుడు కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం ఈ రెండింటిలో ప్రవేశం ఉన్నది. ఈ రెండింటిలో సాధన చేస్తూనే ఈ రెండింటికంటే సరళమైన లలిత సంగీతం వైపు కూడా ప్రవేశించండి కదా. అది ఎట్లా అంటే ఈ ఒక్కసారిగా ఈ శాస్త్రీయం నుంచి లలిత సంగీతం వైపు పోవాలని ఎందుకు అనిపించింది?
1: అంటే లలిత సంగీతం బేసిక్ గా మూవీ సాంగ్స్ కి బాగుంటుంది. మూవీ సాంగ్స్ లో మాడ్యులేషన్, కంపోజిషన్ అవన్నీ స్టడీ చేయడానికి ఈ రెండు బాగుంటాయి. కానీ లలిత సంగీతం బేసిక్ గా దాని పర్పస్ కోసమే. సో నేను అందుకోసమని లలిత సంగీతంలోకి వెళ్ళాను. సో లలిత సంగీతంలో మ్యూజిక్ కి మోస్ట్లీ రిలేటెడ్ ఉంటాయి. సో మూవీస్ లో కర్ణాటక, హిందుస్థానీ ఉంటాయి. కానీ లలిత సంగీతం ముందొచ్చిన కొన్ని 1990s పాటలు దానికి రిలేటెడ్ గా కంపోజిషన్స్ ఉంటాయి బేసిక్ గా.
0: అంటే రాగాల ఆధారంగానే స్వరపరిచిన పాటలు ఎక్కువ ఉన్నాయి అప్పుడు.
1: రాగాల ఆధారమే కానీ ఇక్కడ మోస్ట్లీ కర్ణాటక, హిందుస్థానీని ఇక్కడ వాడరు. జస్ట్ రాగాల్ని బేస్ చేసుకుని వెళ్తారు.
0: కొంత అక్కడ వాళ్ళకు అనుకూలమైన మార్పులు, సవరణలు చేసుకుని, అంటే మూలం అదే ఉంటది కానీ అక్కడ కొన్ని సవరణలు చేసుకుని అనుకున్న దాన్ని మౌలు చేసుకుని వాడతారు కదా. అయితే లలిత సంగీతం ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు?
1: నేను లలిత సంగీతం రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. నేను ఎవ్రీ సండే ఆయన క్లాస్ కి వెళ్తాను. ఆయన నేర్పిస్తారు లలిత సంగీతం ఎలా కాంపోజ్ చేయాలి, కాంపోజిషన్ ఎలా ఉంటుంది, ఆ రాగం ఏంటి, అది ఏ తాళంలో ఉంటుంది, ఎలా సాధన చేయాలి ఆ రాగంని, ఆ రాగం ఏ పర్పస్ కోసం ఉంటుంది, ఏ పాటలకు ఎక్కువ సూట్ అవుతుంది, ఆ రాగంలో స్టూడియోలో ఎలా దాన్ని వాడుకుంటారు, ఏ బీజిఎం కి ఏ పాటకి వాడుకుంటారు, ఇవన్నీ వేరియస్ ఫ్యాక్టర్స్ ఒక్క రాగంతో రామాచారి సార్ నేర్పిస్తారు ఎవ్రీ సండే.
0: అయితే ఇప్పుడు రామాచారి సార్ దగ్గర నేర్చుకోవాలి అంటే ఒకసారి పోగానే ప్రవేశం దొరకదు, కొన్నిసార్లు అటెంప్ట్ చేయాల్సి ఉంటది కదా. మరి అట్లా ఎన్నోసారి ప్రవేశం దొరికింది, మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయినవా?
1: నేను మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాను. యాక్చువల్లీ అంటే నాకు లైట్ గా కొంచెం ఐడియా వచ్చింది సంగీతంలో. సో నేను సుందరిని వంటి పాటని రికార్డ్ చేసి సార్ కి పంపించాను. ఆయన మార్నింగ్ బ్యాచ్ కి వచ్చేయమన్నారు.
0: ఎట్లా ఉంటది అక్కడ సెలక్షన్ ప్రాసెస్?

0: అంటే ఎంపిక ప్రక్రియ ఎట్లా ఉంటది?
1: ఎంపిక ప్రక్రియ అంటే ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. నేను ఆన్లైన్ చేశాను. ఆన్లైన్ లో ఒక పాట రికార్డ్ చేసి దాన్ని సార్ కి పంపించాలి. సార్ ఏ గ్రూప్ లో ఉన్నామో చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బిగినర్స్ కి 2+3+3+ ప్రొఫెషనల్ ఎలీట్ ఇలా ఉంటాయి గ్రూప్స్. సో మన పాటని బట్టి ఏ గ్రూప్ లోకి మనం వెళ్తామో అది చెప్తారు సార్.
0: అంటే అక్కడ మీ పాడిన పాటను బట్టి ఏ గ్రూప్ లోకి వెళ్తారో సెలెక్ట్ చేసుకుని ఆ గ్రూప్ లో ఉంచి శిక్షణ ఇస్తారు.
1: అవును.
0: సరే, ఇప్పుడు హిందుస్థానీ, కర్ణాటకం, లలిత సంగీతం నేర్చుకుంటూనే టెలివిజన్ ఛానల్లో ప్రదర్శనలకి అంటే పోటీల్లో కూడా వెళ్ళినావు కదా, ఎట్లా జరిగింది దాని గురించి? అంటే టీవీలో ప్రోగ్రామ్ల కోసం కాంపిటీషన్ అంటే పోటీల్లో పాల్గొనడం కోసం ఎట్లా అవకాశం వచ్చింది, ఎట్లా ఎంపిక చేసుకున్నారు, అక్కడ ఏ రకంగా సాధన చేసినావు దాని గురించి చెప్పు.
1: సో నేను ఫస్ట్ సీజన్ 20 ఆడిషన్స్ అయితే నేను ఆదిలాబాద్ లోనే ఇచ్చాను. దాని తర్వాత ఎలాగో అలా దేవుడి దయ వల్ల నేను సెలెక్ట్ అయ్యాను. దాని తర్వాత శృతి లయ నాకు అప్పటి నుంచి తెలిసింది, ఈ పాట శృతిలో ఉంటుంది, లయలో ఉంటుంది, టెంపో ఉంటుంది పాటకి. సో ఈ పాటని ఇలా పాడాలి, ఈ డైనమిక్స్ ఉంటాయి, ఇది నాకు అర్థమైంది. మహాసంగ్రామంకి వచ్చేసరికి అయితే సెలెక్షన్స్ ఆల్రెడీ అందరు ఎక్స్పీరియన్స్డ్ ఏ. సో అక్కడికి వెళ్ళి సెలెక్షన్స్ అయ్యాక మళ్ళీ దాని తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నాకు శివ సార్, శివకుమార్ దినవాయి సార్ అని సార్ ఉంటారు, ఆయన చాలా చాలా స్కిల్డ్ ఆయన. సో ఆయన నాకు మూవీ సాంగ్స్ నేర్పిస్తారు.
0: అయితే ఇప్పుడు ఈ టీవీ పోటీలోకి వెళ్ళినాక అక్కడ ఎట్లా శిక్షణ ఇస్తారు, అక్కడ ఎట్లా ఎంపిక చేసుకున్నారు, ఇవన్నీ మాట్లాడుకునే కంటే ముందు ఒక లలిత గీతం వినిపిస్తావా, ఒక పల్లవి?
1: ఓకేనండి.

0: ఈ పాట అయితే రామాచారి సార్ కంపోజిషన్, ఆయనే కంపోజ్ చేసి కూర్చోబెట్టి మా గ్రూప్ అందరికి నేర్పించారు.
1: అక్కడ ఎట్లా ఉంటాయి క్లాసులు, అల్లరి చేస్తుంటారు అక్కడ కూడా?
0: అక్కడ లేదు లేదు, అక్కడైతే అల్లరి ఏముండదు. కూర్చోవాలి, సార్ చెప్పే టిప్స్ అన్నిటి తీసుకోవాలి మనం, సార్ చెప్పే పాటలని లిరిక్స్ ని రాగాన్ని నోట్ చేసుకోవాలి, ఇంకా సార్ చెప్పే ఆ రాగంలో పాటలని మెయిన్ పాయింట్స్ ని నోట్ చేసుకోవాలి, నేర్చుకోవాలి, ఇలా ఉంటుంది.
1: సరే, మళ్ళీ ఒకసారి మనం టీవీ ప్రోగ్రామ్ల వైపు వెళ్దాం. ఇప్పుడు టీవీ పోటీల్లో పాల్గొని దాదాపుగా ఫైనల్ వరకు వెళ్ళొచ్చినావు కదా, అక్కడ అనుభవాలు చెప్పు. అంటే ఎట్లా అక్కడ ఎంపిక ఎట్లా జరిగింది, తర్వాత వాళ్ళు అక్కడ ఏమైనా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారా, ఎట్లా పాటించారు అక్కడ, దాని గురించి చెప్పు.
0: సో అక్కడ సెలెక్ట్ అయ్యాక రిహార్సల్స్ ఉంటాయి, ఫస్ట్ 12 మెంబర్స్ తో రిహార్సల్స్ ఉంటాయి. ఆ రిహార్సల్స్ లో మన పాటలలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, ఇక్కడ ఏ ఫీల్ ఇవ్వాలి, ఎంత వాల్యూమ్ తో పాడాలి, ఎంత ఇంటెన్సిటీతో పాడాలి, ఇవన్నీ కూడా మాకు ముగ్గురు మెంటర్స్ ఉంటారు. మెయిన్ అయితే శ్రీనివాస్ సార్, తేజు అక్క, ఇంకా ప్రసాద్ అన్న అని ఉంటారు, వాళ్ళు కూడా సజెషన్స్ ఇస్తారు. వాళ్ళు ముగ్గురు కలిసి మా అందరికి సజెషన్స్ ఇస్తారు, ఇలా ఉంటుంది.
1: సరే, అక్కడ ఎట్లా అనిపించింది ఫస్ట్ షో, అంటే పోటీలో పాల్గొనేటప్పుడు ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ పాడేటప్పుడు ఎట్లా అనిపించింది?
0: ఫస్ట్ వచ్చేసి నాకు రిహార్సల్స్ లో అయితే నేను వెళ్ళాను, నేను వెళ్ళి సార్ ముందర పాడాను, ఇలా ఇలా చాలా సజెషన్స్ ఉండినాయి నాకు. సో ఇవన్నీ కూడా సార్ నాకు చెప్పారు. సో
1: అక్కడ ఎట్లా, ఇప్పుడు మెంటర్ ఉంటారు, జడ్జెస్ ఉంటారు, ప్రతి రౌండ్ రౌండ్ కు వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తా ఉంటారు కదా, అక్కడ ఏమైనా తప్పు పాడినా లేదా శృతి లయ ఏదైనా తప్పినా వాళ్ళు ఎట్లా సవరించేది, ఎట్లా ఏం చెప్పేది?
0: శృతిలయ, ఇప్పుడు మనం తప్పులు చేస్తే గనక జడ్జెస్ చెప్తారు, ఇక్కడ తప్పు అయింది, ఇక్కడ మనం సవరించుకోవాలి అని చెప్తారు అన్నట్టు.
1: సరే, ఇప్పుడు కాంపిటీషన్ లో క్యాష్ ప్రైజ్ గెలిచినావు, తర్వాత అక్కడ ఎట్లా అనిపించింది ఆ పోటీలో, గెలుస్తా అనుకున్నావా, ఆ లెవెల్ వరకు ఎట్లా వెళ్ళినావు?
0: ఆ లెవెల్ వరకు అయితే మన మెంటర్స్ మన జడ్జెస్ చెప్పిన సజెషన్స్ వల్లనే నేను అక్కడికి వెళ్ళాను. సో వాళ్ళు చెప్పే సజెషన్స్ అన్నిటినీ ఇంప్లిమెంట్ చేసి ముందరికి వెళ్తూ ఉన్నాను నేను.
1: సరే, ఇప్పుడు శాస్త్రీయ సంగీతము, లలిత సంగీతము, సరే ఈ టీవీ పోటీలో పాల్గొనడం వల్ల కొంత సినిమా సంగీతంలో కూడా ప్రవేశం ఉంది, ఇక మిగిలింది జానపద సంగీతం, అటువైపు ఏమైనా ఆలోచన ఉందా? ఫోక్ సాంగ్స్,

0: సాంగ్స్ నేను మా మూవీ సాంగ్స్ లో కూడా ఉన్నాయి కదా, సో నేను మూవీ సాంగ్స్ సైడే ఫోక్ సాంగ్స్ నేర్చుకుంటున్నాను.
1: అంటే ప్రత్యేకంగా జానపద సంగీతం అంటే ఎట్లాగైతే మనకు నోటేషన్స్ ఈ క్లాసికల్ మ్యూజిక్ లో ఉన్నంత అందులో ఫోక్ మ్యూజిక్ లో అట్లా ఏముండయి, అప్పటికప్పుడు ఆసుగా రాగాలు కట్టి పదాలు అల్లుకుంటూ పోవడమే జానపదం కదా. అంటే అదొక రకమైన సంగీతం, అదొక రకమైన అనుభూతిని ఇస్తుంది ఆ సంగీతం, అది ఒక పద్ధతి కదా. అయితే ఇంకా ముందర ముందర ఎలాంటి శిక్షణ పొందాలని కాని ఇంకా ఏ రకంగా పోటీలకు వెళ్లాలని కాని ఏమైనా అనుకుంటున్నావా?
0: అవును, నేను ఇంకా ఇంప్రూవ్ అయ్యాక ఏదైనా కాంపిటీషన్ లో నేను వెళ్ళి గెలవాలని అనుకుంటున్నాను. నేను ఇంకా ఏజ్ పెరిగి నేను ఇంకా ఇంప్రూవ్ అవుతాను, సో దాని తర్వాత నేను వెళ్ళి ఖచ్చితంగా నేను నా బెస్ట్ ఇస్తాను.
1: సరే, మరి ఇప్పుడు 6వ తరగతి చదువుతున్నావు.
0: అవును.
1: ఇటు సంగీతంలో సాధన చేస్తున్నావు, పోటీల్లో పాల్గొంటున్నావు, మరి ఇదే సమయంలో చదువు ఎట్లా జరుగుతున్నది?
0: చదువు అంటే పోటీల తర్వాత అయితే చదువు కొంచెం కష్టమే, అది పోటీ తర్వాత చదువు ఇంకా కూర్చోవాలి, సిలబస్ అంతా కంప్లీట్ చేయాలి, అంతే, అంతకన్నా ఎక్కువ ఏమి. ప్రస్తుతానికైతే మెయిన్ ఫోకస్ చదువే, పోటీలో ఉన్నప్పుడు పోటీ, దీని తర్వాత చదువే, ఇంకా చదువుకుంటున్నాను.
1: అంటే మొత్తం పాటలే అని అటుకోకుండా ఇటు చదువుతూ పాటలు పాడుతున్నావు కదా?
0: అవును, చదువుతూ పాటలు పాడుతున్నాను. చదువు ఫస్ట్ ప్రయారిటీ, కానీ కాంపిటీషన్స్ వచ్చాయి కదా, సో ఆ దాన్ని ఫస్ట్ ప్రయారిటీగా చేసుకుని కాంపిటీషన్ లో ముందరికి వెళ్ళాను. కానీ కాంపిటీషన్ అయిపోయాకనైతే ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి కాబట్టి చదువు ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ నాకు.
1: సరే, మరి ఇప్పుడు టీవీలో కనిపించిన అందరికి పాడుతూ మీ ఫ్రెండ్స్ ఏమంటుండే, ఎట్లా అనిపించింది?
0: నా ఫ్రెండ్స్ అంటే నాకు ఫ్రెండ్స్ లేరు, ఒక్కడే ఉన్నాడు నాకు ఫ్రెండ్ ఆరుష్ అని ఉంటాడు, మిగతా వాళ్ళందరూ కొంచెం అలా వేరే మైండ్ సెట్ తో ఉంటారు వాళ్ళు. ఆరుష్ ఒక్కడైతే నాకు బాగా సపోర్ట్ చేస్తారు, ఇలా నువ్వు గెలవాలి ఖచ్చితంగా అని బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. సో
1: ఇక్కడ స్కూల్లో ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారు?
0: స్కూల్లో
1: ఫ్రెండ్స్ గానీ టీచర్స్ గానీ ఏమనేది ఎంకరేజ్ చేసేదా?
0: టీచర్స్ అయితే బాగా నేర్పిస్తారు, వాళ్ళైతే పఠించుకుంటారు, బాగా నేర్పిస్తారు వాళ్ళు, వచ్చి నోట్స్ అన్ని ఇస్తారు నోట్స్. సో ఫ్రెండ్స్ అయితే వాళ్ళు కంప్లీట్లీ వేరే మైండ్ సెట్ వాళ్ళు.
1: అంటే టైం ఉంటుండే ఫ్రెండ్స్ తో, స్కూల్లో ఫ్రెండ్స్ తో గడిపేంత టైం ఎప్పుడు మ్యూజిక్ మ్యూజిక్ మ్యూజిక్?
0: స్కూల్లో గడిపేంత టైం అయితే స్కూల్లోనే, ఇంకా మధ్య మధ్యలో చిన్న షెడ్యూల్ బ్రేక్స్ వచ్చినప్పుడు అయితే ఫ్రెండ్స్ ని ఒక్కసారి అలా ఇంటికి పిలుస్తూ ఉంటాను, అంతే, దాని తర్వాత మళ్ళీ మ్యూజిక్.
1: మామూలుగా ఎవరైనా పిల్లలు సెలవులు వస్తే స్కూల్ కి అమ్మమ్మ ఇంటికో నానమ్మ ఇంటికో ఎక్కడికో బంధువుల ఇంటికి వెళ్లాలని చూస్తుంటారు కదా, నీకేమనిపిస్తుంది సెలవులు వస్తే? ఒక పాట ఎక్కువ నేర్చుకోవాలనిపిస్తుందా, లేక సెలవుల్లో ఎంజాయ్ చేయాలనిపిస్తుందా?
0: సెలవుల్లోనైతే నాకు, నేనైతే ప్రస్తుతం డ్రమ్స్ ఇంకా మ్యూజిక్ ప్రొడక్షన్ సాఫ్ట్వేర్ అని ఒకటి ఉంటుంది లాజిక్ ప్రో అని, కీబోర్డ్ కూడా నేర్చుకుంటున్నాను. సింగింగ్ ఎలాగో అనిపిస్తుంది, సింగింగ్ తో పాటు ఇవన్నీ కూడా నేను చెయ్యాలి హాలిడేస్ లో అని నాకు అనిపిస్తుంది.
1: ఇప్పుడు ఈ కీబోర్డ్ గానీ డ్రమ్స్ గానీ వాటిని ఎక్కడ నేర్చుకుంటున్నారు?
0: డ్రమ్స్ అయితే నేను స్కూల్లో సుకుమార్ సార్ అని ఉంటారు, ఆయన ఎవ్రీ లంచ్ టైమ్ రమ్మంటారు, నేను అక్కడ ఆయన డ్రమ్స్ లో ఏమైనా సజెషన్స్ ఉంటే, నేనేమైనా తప్పు ప్లే చేస్తే ఆయన చెప్తూ ఉంటారు. కీబోర్డ్ అయితే సార్ వికాస్ సార్ అని ఉన్నారు, ఆయన ఆన్లైన్ నేర్పిస్తారు. సో లాజిక్ ప్రో కూడా ఆన్లైన్, అన్మోల్ సార్ ఆయన ఢిల్లీలో ఉంటారు, ఆయన నేర్పిస్తారు. సంగీత సాధన అయితే నేనే చేసుకుంటాను.
1: మరి చివరిగా ఒక పాట వినిపిస్తావా అందరికోసం, లైట్ మ్యూజిక్?
0: ఓకేనండి, ష్యూర్. లైట్ మ్యూజికా? లైట్ మ్యూజిక్ వచ్చేసి ఇది కూడా రామాచారి సార్దే, ఆయననే కంపోజ్ చేసి నేర్పించారు. సరిగమ పదని స్వరాలే అది పాడే జనన.

0: చాలా బాగా మాట్లాడినావు, చాలా బాగా పాడినావు రిషిల్. మరి ఈ సాధన ఇలాగే కొనసాగి మున్ముందు నువ్వు అనుకున్న గోల్ చేరుకోవాలని, ఒక గొప్ప గాయకుడిగా అవతరించాలి, అమ్మా నాన్నకు ఆదిలాబాద్కు పేరు తేవాలి. మరో అవకాశం వస్తే ఒక పెద్ద గాయకుడిగా అయిన తర్వాత మళ్ళీ ఇదే స్టూడియోలో మరొకసారి ఇలా మాట్లాడుకునే అవకాశం రావాలని ఆకాంక్షిస్తూ ఇంత బాగా మాట్లాడినందుకు థ్యాంక్స్.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
2: పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు అందమైన, ఆనందకరమైన, మధురమైన స్వరంతో ఇప్పటి వరకు మనకు తన ఎన్నో ముచ్చట్లు పాటల ప్రయాణం గురించి చెప్పింది సంబురం కార్యక్రమం, పిల్లల కార్యక్రమంలో ఆదిలాబాద్.

0: కి చెందిన గాయని కె రిషీల్తో ముచ్చట అది తనతో ఇప్పటిదాకా ముచ్చట పెట్టినరు కేలిని.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డీఐసీ కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలో ఉన్న ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ బి దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: ఇది ఇయాల్టీ సంబురం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే ఆదివారం సంబురం చిన్న పిల్లల కార్యక్రమంలో మరికొన్ని పిల్లల విజయగాథలు, వారి ముచ్చట్లు మీకోసం సిద్ధంగా ఉంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 6 గంటలుగా వస్తున్నది. గుడిసెపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

ఇలా రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యేటి కార్యక్రమాలు, అట్లనే రేపు రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యేటి కార్యక్రమాల వివరాలు అరగంట 20 నిమిషాలకు ఎల్లా పల్లె పదాలు కార్యక్రమంలో జైనత్ మండలం మకోడా గ్రామానికి చెందిన మద్ది వెంకన్న బృందం పాడిన బాజీరావు బాబాపై రాసిన పాటలు ప్రసారమవుతాయి. ఇంకా తలమడుగుకు చెందిన ఎల్చర్వార్ మాణికరావు బృందం పాడిన తుకుడోజీ మహారాజ్ భజనలు మొదటి భాగం ప్రసారమవుతాయి. ఇల్లు యువసం కార్యక్రమంలో ఇయ్యల సోయా చిక్కుల్లో విత్తనోత్పత్తి గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చట ప్రసారమవుతుంది. తనతో ముచ్చట విడతారు ఈ వరలక్ష్మి. ఇక వేప ఉత్పత్తుల గురించి, చీడపీడల నివారణలో వాటి పాత్ర గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట ప్రసారమవుతుంది. ఇక కథనం కార్యక్రమంలో రాత్రి 9:30 మా ఊరి భాగవతం కథలు సంపుటి నుండి కోతిమూతి ఎల్లయ్య కథాప్రసారమవుతుంది. రచనా పట్టణం పెద్దింటి అశోక్ కుమార్. ఇగైనుండ్రి 9:45 ప్రముఖ తత్వ కవి యోగి పరమేశ్వరయ్య జీవిత విశేషాలు రచనలు ప్రసారమవుతాయి. వారి సన్నిహితులు దేవుళ్ళ శివుడయ్య మల్లెల కబీర్దాస్ తో ముచ్చట కూడా ప్రసారమవుతుంది. వారితో ముచ్చట పెడతారు సుమనస్పతి రెడ్డి. రాత్రి 10 గంటలకి నుండి రేడియో మాణిక్యాలు భాగ్యనగరం నాటకం మొదటి భాగం ప్రసారమవుతుంది. నిర్వహణ నార్ల చిరంజీవి. పదిన్నరకు రాత్రి మధురిమలో హాయైన పాటలు ప్రసారమవుతాయి.

0: ఇక రేపు పొద్దుగల్లా 6:00 నుంచి అయితే రాత్రి 11:00 ప్రసారమయ్యేటి కార్యక్రమాలు, ఏడుంబావుకు పొద్దుగల్లా అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమని అదృష్టం కార్యక్రమంలో యోగాలోని అష్టాంగాలు గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం ఉంటుంది. చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శిని కార్యక్రమంలో లక్ష్యాన్ని చేరే వరకు ఓపికతో ఉండాలి అంటూ ఎంపీడీఓ బి సుధీర్ కుమార్ తో ముచ్చట ప్రసారమవుతుంది. వారితో ముచ్చట పెడతారు జి జ్యోతి. పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయులు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 39వ భాగం ప్రసారమవుతుంది. ఇక 6:20 పొజ్జామట్టు గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబార్పేట్ గ్రామానికి చెందిన కాట్లే శ్రీధర్ బృందం పాడిన గోండి భజన పాటలు 2వ భాగం ప్రసారమవుతాయి. ఇక నార్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మడ విజయ జయవంతరావు బృందం పాడిన గోండి భజన పాటలు 2వ భాగం ప్రసారమవుతాయి. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: पीएम जय अब गरीबों की जय बन गई है.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:10 వస్తున్నది. గుర్సెపట్లో ప్రాంతీయ వార్తలు.
2: ఏర్పాటు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఈరోజు

0: పలు అభివృద్ది పనులకు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ ఏడాది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మొత్తం 3.5 లక్షల కొత్త గృహాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం సమృద్ది దిశగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణలోని ప్రతి గ్రామానికి రహదారి, విద్యుత్తు వంటి మౌలిక సౌకర్యాలను విధిగా ఏర్పాటు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో ఉప ముఖ్యమంత్రి ఈరోజు విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. అడవి మద్దులపల్లి గ్రామంలో సుమారు 3 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం సుమారు 4 కోట్ల రూపాయల వ్యయంతో తాళ్లగూడెం నుంచి నర్సయ్యకుంట వరకు చేపట్టనున్న బీటీ రహదారి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే 5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇల్లందు R&B రోడ్డు నుంచి కామేపల్లి వరకు, కామేపల్లి పెద చెరువు మీదుగా నిర్మించనున్న బీటీ రహదారి పనులను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో 2.5 లక్షలు, పట్టణాల్లో 1 లక్ష ఇళ్లతో కలిపి మొత్తం 3.5 లక్షల కొత్త గృహాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని రాష్ట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి తెలిపారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్ఐజి ఇళ్ల పథకాన్ని సోమవారం సచివాలయంలో ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి సచివాలయంలో దీనికి సంబంధించిన దరఖాస్తు విధానాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వాల మాదిరిగా నగరాలకు దూరంగా కాకుండా పేదలు నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే అత్యాధునిక వసతులతో 10 అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్టు ప్రకటించారు. సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం సమృద్ది దిశగా వాటిని తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రుణభారం తగ్గించి తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు సమీకరించేలా 10 రోజుల్లో సమగ్ర ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. రాష్ట్రంలో నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని, యువ సంగ్రామం, యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను తప్పుదారి పట్టిస్తోందని విమర్శలు చేశారు. జపాన్లో జరిగిన ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచి భారత త్రివర్ణ పతకాన్ని అంతర్జాతీయ వేదికపై మరోసారి రెపరెపలాడించిన భారత స్టార్ షెట్లర్ పివి సింధుకు రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈరోజు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలానికి చెందిన రైతులు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నపూర్ణ సాగర్ రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్ రిజర్వాయర్ వరకు మహాపాదయాత్ర చేపట్టారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మిషన్ మోడ్లో పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మాట్లాడుతూ మంత్రి,
1: అన్నిటికంటే అత్యంత ప్రాధాన్యతగా ముందు మంచినీటి సమస్య, తర్వాత సాగునీటి సమస్య.

0: తర్వాత వేసుకున్నటువంటి పంటల యొక్క పరిరక్షణ, భవిష్యత్తులో ఏ పంటలు వేసుకోవాలనేటటువంటి సూచనలు, ఆ పంటలకు తగ్గటువంటి విత్తనాలు ఎరువులు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా యంత్రాంగం పకడ్బందీగా చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ప్రతి వారం ఎలినో మీద సమగ్రమైనటువంటి సమీక్షలు చేసుకుంటూనే ఆయా రోజులకు సంబంధించినటువంటి నిర్ణయాలు చేయడం జరుగుతుంది.
1: ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేకానంద రైతులను కోరారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. హైదరాబాద్ గోల్కొండ కోటలో శ్రీ జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రెండవ పూజ సందర్భంగా నగరం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో కోట పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమ్మవారి బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేములవాడ పట్టణంలో జరిగిన బోనాల పండుగ వేడుకల్లో ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఆషాఢ మాసం మొదటి ఆదివారం బోనాలు వేడుక ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పోచమ్మ ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగజ్ నగర్ పట్టణంలోని కట్టమైసమ్మ ఆలయంలో ఎమ్మెల్సీ దండే విఠల్ దంపతులు, ఎమ్మెల్యే హరీష్ బాబు, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పోచమ్మ మైసమ్మ ఆలయాలకు ఆషాఢ శోభ సంతరించుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈరోజు భక్తుల రద్దీ అధికంగా కొనసాగింది. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తజనంతో కిటకిటలాడింది. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో భాగంగా రేపు నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కె హరిత ఒక ప్రకటనలో తెలిపారు. నానో సైన్స్ నానో టెక్నాలజీపై హైదరాబాద్ ఐఐటీలో ఈరోజు అవగాహన సదస్సు జరిగింది. ఇండియా నానో 2026 సదస్సు వచ్చే నెల 3 నుంచి 3 రోజుల పాటు బెంగళూరులో జరగనుంది. ఇందుకు సన్నాహకంగా ఈ జాతీయ విజ్ఞాన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను బాధ్యతాయుతంగా నిర్వహించి అర్హులైన వారి ఓటు ఒక్కటి కూడా తొలగిపోకుండా చూడాలని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సూచించారు. జనగామ జిల్లాలోని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఈరోజు నిర్వహించిన రాత పరీక్షలు పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్టు జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలోని ప్రతి గ్రామానికి రహదారి, విద్యుత్తు వంటి మౌలిక సౌకర్యాలను విధిగా ఏర్పాటు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఈరోజు పలు అభివృద్ది పనులకు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ ఏడాది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మొత్తం 3.5 లక్షల కొత్త గృహాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని రాష్ట రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం సమృద్ది దిశగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని రాష్ట మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా పల్లె పదాలు. పల్లెల్లో పల్లెవాసులు పండగొచ్చినా పబ్బమొచ్చినా పెళ్ళున్నా పేరెంటమున్నా ఏ పనిలోనైనా యోసం పైనైనా సరే కూలి పని చేసే పనైనా సరే అలసటను మైమరిచి మదిని ఆనందపరుచుకున్న తందుకు కొన్ని పదాల్ని కైగట్టి పాటగా వాడి పల్లెను పల్లె ప్రకృతిని పరవశింపజేస్తూ ఉంటారు. మరి ఇప్పటికి సుగ పల్లెల్లో ఈ సాంప్రదాయం కొనసాగుతున్నది. పల్లె మనిషి

0: కైగట్టుకొని పాడే పాటలే పల్లె పదాలు. ఒక్కో పదం పాట రూపంలో ఇందాం మరి ఇయలటి కార్యక్రమంలో. పల్లె పదాలు మాకోడ గ్రామానికి చెందిన మద్ది వెంకన్న బృందం పాడిన బాజీరావు బాబాపై రాసిన పాటలు మొదటి భాగం. ఇంకా తలమడుగుకు చెందిన ఎల్చర్వార్ మాణిక్రావు బృందం పాడిన తుకుడోజీ మహారాజ్ భజనలు మొదటి భాగం ప్రసారమవుతాయి. ముందుగల్లా వాణిజ్య ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడువుల కామరా బురద పుల్లా.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
5: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: పల్లె పదాలల్లో ఇప్పుడు నిద్దాం. జైనత్ మండలం మాకూడ గ్రామానికి చెందిన మధ్య వెంకన్న బృందం పాడిన బాజీరావు బాబాపై రాసిన పాటలు మొదటి భాగం.
4: నా పేరు మధ్య వెంకన్న, మా ఊరు మాకూడ, మండలం జైనత్, జిల్లా ఆదిలాబాద్. నా తోటి మిత్రులు మోహన్, శ్రీనివాస్, ఉషన్న, టప్ల ఆశన్న, ప్రశాంత్, పేటి. ఇప్పుడు నేను పాడబోయే పాట ఎడ్డి మొగన్ని నాకెందుకు వేసిరో మొద్దు సమాన మాయాసుమి అనే పాట. ఎందుకంటే బాజీరావు మహారాజు ఇచ్చినటువంటి బోధన మీద పరిశీలన చేసి మేము దాన్ని రాసుకున్నటువంటి పాట. అందుకొరకు ఆ పాటల తాత్పర్యం ఏమున్నదంటే, ఈ సత్తా, ఈ ఆత్మ, ఈ రెండిటికి అవి అనుకున్న మాటలు. ఎందుకంటే ఈ సద్గురు సన్నిధికి పోవాలంటే మనం ఈ మనసు ఆధీనంలో లేదు కాబట్టి, ఈ మనసు ఆధీనంలో ఉండాలంటే ఈ ఆత్మ అమరైనది, ఈ ఆత్మకు ఈ మనసు చెప్పుకున్న మాట. అందుకొరకు ఈ మనసుకు బుద్ధి చెప్పింది, ఈ మనసు అనేది ఎడ్డి మొగడు, అందుకొరకు ఇది నాకు ఎందుకు వేసా, ఇది ఆగుట్లేదు కదా అనే దాని తాత్పర్యం. అందుకొరకు దాని మీద ఈ పాటని రాసుకొని పాడుకుంటున్నాను. ఎడ్డి

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా?
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: బ్రహ్మనిష్ట బాజీరావు గారి దీక్షపూని నేను ఆయన కోసం వేచి ఉన్నాను కనుక ఆయన ఎక్కడున్నాడో కనబడడని ఆయన కోసమే ఈ పాటను పాడుతున్నాను.

సద్గురు బ్రహ్మనిష్ఠ బాజీరావు గారు చెప్పిన వాక్యాలే, ఈ దేహములోపల జీవుడున్నాడు కదూ, ఆ జీవుడు శ్రీ రామనామ భజన ఎల్లప్పుడూ చేయాలన్నదే ఈ పాట యొక్క అర్థము.

0: ఈ మానవ జన్మము ఎత్తినందుకు పూర్వపుణ్యము ఏమున్నదో మనకు కని ఆ గురుపాదము దొరికినది. కనుక మనము బ్రతికి ఉన్నన్నాళ్ళు ఆ పాదమును వీడక సదా గురుదేవుని మదిలో భజించు చుండుటే శిష్యజనుల పని. కాబట్టి ఇలా భజిస్తేనే ఆయన ఆశిష్యులు మన మీద ఉంటాయి. కాబట్టి ఈ పాట
1: దొరుకక దొరికెను శ్రీ గురుపాదము

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి. సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

शिवराम, के दत्तात्रेय, जी संजय, जे पवन, के गजानन, के पंचफुला, ए करुणु, वंदनीय राष्ट्रसंत तुकड़ोजी महाराज गारु रचिंचिनटुवंटि भजन पाटलु ई रोज पाडबोतुन्नाम। वाळ्ळ जीवितंलो चाला भजनलु राशारु, దేశం పైనటువంటి దాడిలలో కూడా సహభాగమై భూదాన యజ్ఞంలో కూడా భాగం తీసుకొని యుద్ధభూమిలో కూడా వెళ్ళి భజనలతో సైన్యాన్ని ఉత్తేజపరిచినటువంటి మహనీయుడు, మానవత్వే సర్వశ్రేష్టమన్నటువంటి ధోరణితో కుల మతాలకు అతీతంగా అన్ని కులాల సమన్వయం కావాలి, అన్ని మతాల సమన్వయం కావాలి, అందరు కలిసిమెలిసి బంధువులా జీవించాలి అనేటువంటి సదుద్దేశంతో చాలా రచనలు చేశారు. అదేవిధంగా వ్యసనాలని బానిస కాకుండా రాజకీయ పరంగా, వ్యవసాయ పరంగా, ఉద్యోగపరంగా గ్రామాలని అభివృద్ధి చేసేటువంటి రీతిలో చాలా చాలా రచనలు చేశారు. అందులో కొన్ని భజన పాటలు ఈరోజు ఇక్కడ పాడబోతున్నాం. మొదటి పాట, మేరే ప్యారే సుందర్ భారత్ పర్ కిసీ దుష్మన్ కి నజర్ నా పడే, భారతదేశం పైన ఏ ఒక శత్రు దుష్ట దృష్టి పడకుండా ఉండాలనే అర్థం ఈ పాటలో ఉంది.

సంతన్ కో పూజో నహి బాత సునోరే. సర్వసాధారణంగా మహాపురుషులని, మహాత్ములని, సాధు సంతులని విగ్రహాలుగా చేసి పూజిస్తూ ఉంటాం. అయితే తుక్డోజీ మహారాజ్ ఏమంటారంటే, సంతన్ కో పూజో నహి బాత సునోరే, వాళ్ళని పూజించే కంటే వాళ్ళు మాట్లాడే మాటల్ని విని ఆచరించండి అనే అర్థం ఈ భజన పాటలో ఉంది.

ए मानव सुन ले बात, व्यसनों को सारे छोड़ दे, व्यसनालनी वदलेसी जीविंचु, व्यसनालु वदलिंचिन तर्वात समाजंलोनी गौरव मर्यादलु ये विधंगा पेरुगुतायि, వ్యసనాలని బానిసై ఎవరు వారి జీవితాన్ని సరిదిద్దుకున్నారో నీకు తెలుసు కదా. అందుకని వ్యసనాలని బానిస కాకుండా వ్యసనాలని వదిలేయి అనే అర్థం ఈ పాటలో ఉంది. ఏ మానో సున్లే బాత్.

పల్లె పదాలు కార్యక్రమంలో ఇప్పటిదాకా విన్నాం. జైనత్ మండలం మాకూడ గ్రామానికి చెందిన మధ్య వెంకన్న బృందం పాడిన బాజీరావు బాబాపై రాసిన పాటలు మొదటి భాగం. ఇంకా తలమడుకు చెందిన ఎల్చల్వార్ మారింగ్రావు బృందం పాడిన తుకుడోజీ మహారాజ్ భజనలు మొదటి భాగం. అవి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. విద్య ఉద్యోగ సమాచారం. పన్నెండు జిల్లాల్లో నోటిఫికేషన్లు జారీ, త్వరలో మిగతా జిల్లాల్లోనూ విడుదల. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అంగన్వాడీ టీచర్లు హెల్పర్ నియామక ప్రక్రియ వేగవంతమవుతుంది. 12 జిల్లాలో ఇప్పటికే అంగన్వాడీ టీచర్ హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలైనవి. మహబూబ్ నగర్, పెద్దపల్లి, జోగులాంబ, గద్వాల, నల్గొండ, ములుగు, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ మెదక్, ఆదిలాబాద్ కామారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో అధికారులు నోటిఫికేషన్లు విడుదల చేసి నియామక ప్రక్రియను చేపట్టిండ్రు. జగిత్యాల, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరి, మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించిన నియామక నోటిఫికేషన్లు ప్రస్తుతం పరిశీలనల దశలో కూడా ఉన్నాయి. అయితే నియామక విధానం ఇట్లుంటది. అంగన్వాడీ పోస్టుకు దరఖాస్తు చేసుకునే గ్రామాలు, పట్టణాల్లోని సంబంధిత వార్డుల్లో స్థానిక

పూర్వీకులై ఉండాలి. గిరిజన ఆదివాసీ తాండాలు గూడెలు ఆవాసాల్లో ఉన్న పోస్టులకు అక్కడుండే ఎస్టీ మహిళలే అర్హులు. ఎస్సీ కాలనీల్లోని పోస్టులకు ఆ సామాజిక వర్గం మహిళలే అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నది. ఇంటర్వ్యూకు 10 మార్కులను కేటాయించారు. అంగన్వాడీ టీచర్ల హెల్పర్ పోస్టులకు అప్లై చేసుకునేందుకు ఇంటర్ పాస్ అయి ఉండాలి. హెల్పర్ పోస్టులకు ఇంటర్ పాస్ అయిన వారు ఆయా సెంటర్ల పరిధిలో, లేకపోతే 10th పాస్ అయిన వారిని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నియమ నిబంధనలను స్పష్టం చేసింది.

ఉట్నూర్ డిగ్రీ కాలేజీలో దోస్త్ స్పెషల్ ఫీజ్ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం దోస్త్ స్పెషల్ ఫీజ్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చని ఉట్నూర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దోస్త్ రిజిస్ట్రేషన్ స్పెషల్ డ్రైవ్ ద్వారా ఈ నెల 20 నుంచి 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ఈ రోజు నుండి జూలై 26 వరకు విద్యార్థుల సౌకర్యార్థం తమ కళాశాలలకు విద్యార్థులు వస్తే ఆన్లైన్ అడ్మిషన్ కోసం దరఖాస్తు చేస్తామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఫస్ట్ ఎంబీబీఎస్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు. ఫస్ట్ ఎంబీబీఎస్ రెగ్యులర్ పరీక్షలు ఆగస్టు 2006కు సంబంధించి అంతర్గత మూల్యాంకన మార్కులు, హాజరు నమోదు, పరీక్ష ఫీజు చెల్లింపు తేదీల్లో మార్పులు చేస్తూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సవరించిన నోటిఫికేషన్ను గురువారం విడుదల చేసింది. దీని ప్రకారం విద్యార్థుల హాజరు శాతాన్ని ఈ నెల 20 వరకు పరిగణనలోకి తీసుకుంటారు. కళాశాలలకు ఈ నెల 23 నుండి 25 వరకు హాజరు శాతం, అంతర్గత మూల్యాంకన మార్కులను వర్సిటీ పోర్టల్లలో నమోదు చేసి వాటిని 26న నిర్ధారించాలి. పరీక్ష ఫీజును ఈ నెల 27 నుండి 31 వరకు ఆలస్య రుసుము లేకుండా చెల్లించవచ్చు. ఆగస్టు 1-2 తేదీల్లో 200 రూపాయల ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. కాగా పరీక్షల తేదీలు, అర్హత నిబంధనల్లో మార్పులేవీ లేవని వర్సిటీ స్పష్టం చేసింది. ఇది విద్యా ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 7:05 వస్తున్నది. గుడిసెపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. జాంజీబార్ అధ్యకులు డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణంతో ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో భాగంగా ఈరోజు రాత్రి న్యూజెర్సీలో జరిగే అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరులో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. ఈ మూడు యూరోపియన్ దేశాల పర్యటన ద్వారా ఆయా దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, విద్య, ప్రజల మధ్య సంబంధాల విస్తరణపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ పర్యటన ద్వారా మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియాలతో భారత్ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలు ఏర్పడనున్నాయి. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశం

0: విషయాలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంటు భవన సముదాయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభలో సభా నాయకుడు జగత్ ప్రకాష్ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ పాల్గొన్నారు. సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశానికి సంబంధించిన కీలక అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరగాలన్నారు. అంతరాయాలు సృష్టించడం కంటే అర్థవంతమైన చర్చలు జరగడం ద్వారానే ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
1: कोई पार्टी या कोई मेंबर अपना जो भी बात रखना चाहता है पार्लियामेंट में पूरा रख सकते हैं. मैं विपक्ष के साथियों को कहना चाहता हूं कि पहले में भी पार्लियामेंट को चलाने में दिक्कत आई थी क्योंकि हंगामा बहुत ज्यादा हुआ था. लोग चाहते हैं कि पार्लियामेंट सुचारू रूप से चले, इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूं कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें और हम भी विपक्ष के बात सुनेंगे और विपक्ष भी हमारे बात सुने.
0: అఖిలపక్ష సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్షాలు సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్సీపీఐకి సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఎన్సీపీఐ ఎన్నికల సంఘంలో నమోదైన రాజకీయ పార్టీ. ఈ పార్టీ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసింది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్కు చెందిన పలువురు తిరుగుబాటు ఎంపీలు కూడా ఈ పార్టీలో చేరారు. ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతుందని, ఏ రాజకీయ పార్టీకి ఉన్న హక్కులను ప్రభుత్వం హరించదని కిరణ్ రిజిజు ఈ సందర్భంగా తెలిపారు. దేశంలోని తొలి జియో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు కీలక ముందడుగు పడిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. లద్దాఖ్లోని పుగా లోయలో దేశంలోనే తొలిసారిగా జియో థర్మల్ బావులను విజయవంతంగా ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. వీటి ఆధారంగా దేశంలో మొట్టమొదటి 1 మెగావాట్ సామర్థ్యంతో కూడిన జియో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును అభివృద్ది చేయనున్నట్టు చెప్పారు. జాంజీబార్ అధ్యక్షులు విప్లవ మండలి చైర్మన్ డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ను కలిశారు. జాంజీబార్ టాంజానియాలోని స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ప్రాంతం. దీనికి ప్రత్యేక రాజ్యాంగం, అధ్యక్షుడు, ప్రతినిధుల సభ, జాతీయ పతాకము ఉన్నాయి. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు భారత్ టాంజానియా ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. అలాగే భవిష్యత్తులో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించే అవకాశాలపై చర్చించారు. భారత్ టాంజానియా మధ్య కొనసాగుతున్న బలమైన భాగస్వామ్యంతో పాటు శతాబ్దాల నాటి సముద్ర వాణిజ్య, సాంస్కృతిక, ప్రజల మధ్య ఉన్న అనుబంధాల కారణంగా ఆధారంగా భారత్కు జాంజీబార్తో ఉన్న ప్రత్యేక సంబంధాలను ఈ సమావేశం మరోసారి బలపరిచిందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది భాగస్వామ్యం, పర్యాటకం, బ్లూ ఎకానమీ, విద్య, సాంకేతికత, బహుపాక్షిక వేదికల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రాధాన్యతా రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించడం ద్వారా టాంజానియా జాంజీబార్ల అభివృద్ది లక్ష్యాల సాధనలో భాగస్వామిగా కొనసాగేందుకు భారత్ కట్టుబడి ఉందని ఉపరాష్టపతి పునరుద్ఘాటించారు. గోవాలోని తలైగావ్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ రెవెన్యూ మంత్రి జెన్నిఫర్ మోన్సరేట్ దీర్ఘకాల అనారోగ్యంతో కనుమూశారు. కొంతకాలంగా ఆమె క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు. ఆమె ప్రస్తుత రెవెన్యూ మంత్రి అథనాసియో మోన్సరేట్ సతీమణి. ఒడిశా తీర ప్రాంతంలో 160 కిలోమీటర్లకు పైగా పొడవైన రామేశ్వర్ పారదీప్ హైవేను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ అభివృద్ది చేయనుంది. ఈ ప్రాజెక్టుకు 8,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయం కానుంది. ఈ హైవే ఖుర్దా, పూరి, కేంద్రపారా, జగత్సింగ్పూర్ జిల్లాల మీదుగా సాగుతుంది. రాష్ట తీర ప్రాంతంలోని ముఖ్యమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యాటక, ఆర్థిక కేంద్రాల మధ్య

0: మెరుగైన రవాణా అనుసంధానాన్ని కల్పించనుంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరుకు రంగం సిద్దమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా జట్టు ఈరోజు రాత్రి న్యూజెర్సీలో స్పెయిన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ప్రారంభమవుతుంది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో అర్జెంటీనా ఒకటి. ఆ జట్టు ఇప్పటివరకు 3 సార్లు ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకుంది. 1958, 1962లో బ్రెజిల్ తర్వాత వరుసగా ప్రపంచకప్ టైటిల్ను కాపాడుకున్న తొలి జట్టుగా నిలవాలని మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు 2010 తర్వాత రెండవసారి ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని స్పెయిన్ జట్టు ఉత్సాహంగా ఉంది. స్పెయిన్ తొలిసారి 1978లో సొంత గడ్డపై ప్రపంచకప్ గెలుచుకుంది. ఆ తర్వాత 1986, 2022లో కూడా టైటిల్స్ సాధించింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో భాగంగా 3వ వన్డే మ్యాచ్ లండన్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు కడపటి సమాచారం అందేసరికి 47 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. భారత జట్టు తుది 11 మంది ఆటగాళ్లలో 3 మార్పులు చేసింది. కేఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్, పేసర్ ప్రిన్స్ యాదవ్లను జట్టులోకి తీసుకుంది. మోకాలి గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్కు దూరమయ్యారు. ఇటీవల కన్నుమూసిన వెస్టిండీస్ దిగ్గజ ఆల్రౌండర్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్కు నివాళిగా ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు ధరించి 1 నిమిషం పాటు మౌనం పాటించారు. జపాన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న పివి సింధుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టులో ప్రధానమంత్రి ఈ విజయాన్ని భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఒక గొప్ప ఘట్టంగా అభివర్ణించారు. టోర్నమెంట్ అంతటా సింధు చూపించిన పట్టుదల, అసాధారణ ప్రతిభ స్పష్టంగా కనిపించాయని ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మ్యాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. జాంజీబర్ అధ్యక్షులు డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్తో ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో భాగంగా ఈరోజు రాత్రి న్యూజెర్సీలో జరిగే అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరులో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం సరిగ్గా 7:15:25. ఇల్లు ఎవుసం యోసందారుల కార్యక్రమం.

0: రైతులు యౌసం బాటబట్టి మూడు గాలాలు కష్టపడి చెమట చిందించి మట్టిలో మాణిక్యమసుంటి వారి కష్టంలో బంగారమంత గొప్ప పంట పండించి దేశానికి పట్టుకొమ్మై మన పొట్ట నింపుతారు. తీరొక్క పంటల్ని తన కష్టార్జితంతో పండిస్తారు. ఇటు మంచి యోసం కోసం శాస్త్రవేత్తలు సూచనలు సలహాలు ఇస్తుంటారు. ఇయల్టి యోసందారుల కార్యక్రమంలో సోయా చిక్కుడులో విత్తన ఉత్పత్తి ఇంకా ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చటుంటది. తనతో ముచ్చట పెడతారు ఈ వరలక్ష్మి. ఇంకా వేప ఉత్పత్తులు చీడపీడల నివారణలో వాటి పాత్ర గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చటుంటది. తనతో ముచ్చట పెడతారు కేలిని. ఇల్లు యోసంలా ముందుగల్ల విందాం. సోయా చిక్కుల్లో విత్తన ఉత్పత్తి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చట. కార్యక్రమానికంటే ముందు వాతావరణ సూచన వినుండ్రి. జిల్లాలో వాతావరణం పొడిగా ఉంటుంది. అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసినాయి. గడిచిన 24 గంటల్లో రానున్న 24 గంటలలో ఎక్కువ ఉష్ణోగ్రత 31.8 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 24.2 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. గాలిలో తేమ 89% నమోదైంది. ఇక అచ్చే 24 గంటలలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. అంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండకపోవచ్చు.
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
2: मतलब
1: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है. और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था. पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहा,
2: पर हम तो सभी डाले हैं.
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और चाकम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
2: सच है?
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
2: ठीक है भाई, मैं भी आज के जैविक खेती शुरू करूँगा.
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
0: సోయా చిక్కుడులో విత్తనోత్పత్తి గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చట పెడుతున్నది ఈ వరలక్ష్మి.
4: నమస్కారం డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు.
5: నమస్కారం అండి.
4: మరి ప్రస్తుత సీజన్ లో మన జిల్లాలో ఎంత విస్తీర్ణంలో సోయా సాగు చేస్తున్నారు? పంట ఏ దశలో ఉంది ప్రస్తుతం?
5: మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అనేది సోయా చిక్కుడు యొక్క విస్తీర్ణం అనేది తగ్గడం జరిగింది. గత సంవత్సరం సుమారుగా 90,000 ఎకరాలలో సాగు చేయడం జరిగింది. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే సుమారుగా 72,000 ఎకరాలలో సాగు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం సోయా చిక్కుడు చూసుకున్నట్లయితే శాఖీ దశలో ఉండడం జరిగింది.
4: సోయా చిక్కుడు విత్తనోత్పత్తిలో మనం ప్రస్తుత దశలో ఏ అంశాలను దృష్టిలో పెట్టుకుంటే మంచిగుంటది?
5: సోయా చిక్కుడు విషయాన్ని గాని ఏ పంటలు వచ్చినా కూడా మనకు అధిక దిగుబడితో పాటు నాణ్యమైన విత్తనాలను పొందాలంటే ప్రస్తుతం మనము ఎరువుల యాజమాన్యము, కలుపు నివారణ మరియు ప్రస్తుతం ఆశించేటువంటి చీడపీడల నుంచి కాపాడడం పంటను, అదే విధంగా మనం బెరుకులను ఏరువేసినటువంటి అంశాలపైన ప్రధానంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. దానితో పాటు మనకు విత్తనోత్పత్తి చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైతే బెట్ట పరిస్థితులు ఏర్పడతాయో, ఒకవేళ ఏర్పడితే మనకు నీటి యాజమాన్యం పైన కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
4: బెరుకులను ఏ దశలో తీసేస్తే మంచి ఉంటది? ఈ బెరుకుల్ని తీసేటప్పుడు ఏ అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే మంచి ఉంటది?
5: మనము బెరుకుల విషయానికి వచ్చేటప్పుడు సోయా చిక్కుడులో మనం బెరుకులు అంటే ప్రస్తుతానికి ముందుగా బెరుకులు అంటే మనకి ఏంటంటే ఒక రకం సాగు చేస్తున్నప్పుడు ఆ రకానికి సంబంధించింది కాకుండా వేరే రకానికి సంబంధించిన మొక్క వచ్చింది అనుకోండి, దాన్ని మనం బెరుకుగా పరిగణించడం జరుగుతుంది. దాన్ని ఆఫ్ టైప్స్ అని అంటాం. దాన్ని మనం తీయడం వలన జెనెటిక్ ప్యూరిటీ ఉన్నటువంటి విత్తనం అనేది మనకు ప్రొడక్షన్ చేయడానికి వీలుంటుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే బెరుకులను మనం మూడు దశలలో వేరు వేయాలి. ఒకటి శాఖ్య దశ, రెండవది పూత దశ, మూడవది కోతకు ముందు ఒక 15 రోజుల ముందు మనం బెరుకులను ఏరు వేసుకోవాలి. మూడు దశలలో తీయాలి. ఇక శాఖ్య దశలలో తీసేటప్పుడు మనం ఏంటంటే మనకు ఆకు యొక్క ఆకారం గాని కాండం పైన గాని ఉన్నటువంటి హెయిర్స్ ని బట్టి మనము బెరుకులను ఏరివేయాలి. అదే విధంగా పూత దశ విషయానికి వచ్చేటప్పటికి మనకు పూత అనేది తెలుపు రంగులో ఉందా లేకపోతే ఉదారంగులో ఉందా అని దాన్ని బేస్ చేసుకుని మనం బెరుకులను ఏరివేయాలి. అదేవిధంగా కోత దశ విషయానికి వచ్చేటప్పటికి మనం కోత కోసేటప్పుడు కాయ పసుపు రంగులో ఉందా లేదా నలుపు రంగులోకి మారుతుందా లేదా బ్రౌన్ కలర్ లో ఉందా, కాయలో మరి గింజలు 3 ఉన్నాయా 4 ఉన్నాయా, అదేవిధంగా మరి కాయ మీద బూరు ఉందా లేదా అనే దానిపైన ఆధారపడి మనము బెరుకులను ఏరివేయాలి. ఇవన్నీ మనకు తెలియాలంటే మనం సాగు చేస్తున్నటువంటి రకం యొక్క లక్షణాలు అనేటి మనకు ముందుగా కంపల్సరీ తెలిసి ఉండాలి.
4: ప్రస్తుతం ఈ దశలో సోయా చిక్కుడులో ఏ చీడపీడలు వచ్చే అవకాశం ఉంటుంది?
5: ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే రైతు స్థాయిలో ముఖ్యంగా ఏంటంటే మనకు కాండం మీద మరి అదే విధంగా మనకు ప్రధానంగా తెల్లదోమ ద్వారా వ్యాపించిన పల్లాకు తెగులు యొక్క సమస్య అనేది అధికంగా ఉండడం జరిగింది.
4: మరి ఈ కాండం ఈగ ఇంకా కాండం తొలచు పురుగును ఈ దశలలో ఎట్లా మనం అదుపు చేయాలి?
5: ఇప్పుడు కాండమీగ గాని కాండం తొలచి పురుగు నివారణకు మనం ఏంటంటే మనకు ముఖ్యంగా ముందంటే బిట్ట పరిస్థితి ఉన్నప్పుడు దీని యొక్క ఉద్ధృతి అనేది అధికంగా ఉంటుంది. ఈ రెండు పురుగులు కూడా ఏంటంటే పంట తొలి దశల నుండి గింజ గట్టి పరే వరకు మనకు ఉండడం జరుగుతుంది. కాండమీగ మనకు బయట ఏం సింప్టమ్స్ కనబడవు, పురుగు లోపల ఉండి మనం బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే హోల్ కనబడడం జరుగుతుంది. చిన్న దశలో ఆశించినట్లయితే పంటకు ఆ మొక్క యొక్క ఎండిపోవడం అనేది జరుగుతుంది. ఇక ఈ వీటి నివారణకు వచ్చే విషయానికి వచ్చేటప్పటికి మనకు 1.25 మిల్లీలీటర్ల బీటా సైఫ్లోత్రిన్ ప్లస్ ఇమిడాక్రోపిడ్ మిశ్రమాన్ని లేదా మనకు 0.4 మిల్లీలీటర్ల థయోమిథాక్సిన్ ప్లస్ లామ్డా సహిత్రిన్ మందును మనము 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే మన కాండమీగ గానీ కాండం తొలచి పురుగు గానీ మనము తొలి దశలలో అదుపు చేయడానికి వీలుంటుంది.
4: పల్లాకు తెగులు ఒకవేళ ఆశిస్తే దాని నియంత్రణ ఎట్లాంటి చర్యలు తీసుకుంటే మంచిది?
5: పల్లాకు తెగులు వచ్చినప్పుడు అంటే ఏంటంటే మనకు తెల్లదోమ ద్వారా వ్యాపించడం జరుగుతుంది. మనకు ముఖ్యంగా ఏంటంటే బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు మనకు తెల్లదోమ ఉధృతి అనేది అధికంగా పెరగడం జరుగుతుంది. ముందుగా దీని నివారణకి ఏంటంటే 1 ఎకరానికి 10 చొప్పున మనకు పసుపు రంగు జిగురు కార్డులు అనేది మనకు దొరుకుతాయి మార్కెట్ లో, వాటిని తీసుకొని 1 ఎకరానికి 10 చొప్పున అమర్చుకోవాలి. దీన్ని బట్టి ఏంటంటే తొలి దశలో మనకు పొరుగు యొక్క ఉధృతి ఉందా లేదా అనేది ఒకటి గుర్తించడంతో పాటు మనకు పురుగులు వాటికి అతుక్కోవడం వల్ల ఉధృతి అనేది తగ్గడం జరుగుతుంది తెలుస్తుంది. ప్లస్ తగ్గడం కూడా వాటికి అతుక్కోవడం వల్ల పురుగు ఉధృతి కూడా తగ్గడానికి వీలుంటుంది. అయితే దీనికి నివారణకు ఏంటంటే మనము తొలి దశలో తక్కువ ఉధృతి ఉన్నప్పుడు ఎస్టామిప్రైడ్ 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసి మనం అదుపు చేయవచ్చు. అదేవిధంగా ఒకవేళ ఉధృతి అధికంగా ఉందనుకోండి 1 మిల్లీలీటర్ డైఫెన్థ్రియాను 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే మనం తెల్లదోమని అదుపు చేస్తూ మనం పల్లాకు తెగులను కూడా నివారించవచ్చు. కాకపోతే ఇంతకుముందు మనం కాయ తొలచి పొరుగు కానీ కాండమియా గురించి మాట్లాడేటప్పుడు మనకు సింథటిక్ పైరిథ్రాయిడ్ స్ప్రే చేయడం గురించి చెప్పడం, లామ్డా సైఫ్లోత్రిన్ బీటా సైఫ్లోత్రిన్ అని చెప్పడం జరిగింది. ఒకవేళ తెల్లదోమ ఉధృతిని బట్టి మాత్రమే ఆ మందులను స్ప్రే చేయాలి. లేకపోతే తెల్లదోమ యొక్క ఉధృతి అధికంగా ఉన్నట్లయితే ఆ మందులకు బదులు మనకు క్లోరాంథ్రినిల్ పొడి 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేయాలి.
4: పూత దశలో నాణ్యమైన మంచి దిగుబడి రావాలి అంటే ఎసుంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే బాగుంటది?
5: ఇప్పుడు పూత దశ విషయానికి వచ్చేటప్పటికి మనం ముఖ్యంగా మనకు సోయా చిక్కుడు ఆశించేటువంటి అన్ని రకాలైన తెగుళ్లు మనకు పూత దశ నుంచి రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఆంత్రక్నోస్ ఆకుమచ్చ మరియు కాయకొల్లు తెగులు గాని లేకపోతే మసికొల్లు తెగులు గాని దాంతో పాటు రైజెక్టోని ఏరేబ్లైట్ వంటి తెగుళ్లు అన్ని కూడా మనకు పూత దశ నుంచే రావడం అనేది జరుగుతుంది. కావున పూత దశలో తప్పనిసరిగా మనకు ఒక శిలీంద్ర నాశిని అనేది పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మనం 2.5 గ్రాముల టెబుకోనజల్ ప్లస్ సల్ఫర్ ను పూత దశలో ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే తర్వాత వచ్చేటువంటి పాడ్ బ్లైట్ గాని మసికుళ్ళు తెగులు గాని మనం సమర్థంగా వంతంగా అరికట్టవచ్చు. దీనిని మనం ఇతర కీటక నాశనతో కూడా కలుపుకొని కూడా పిచికారీ చేసుకోవచ్చు. అదే విధంగా దీనికి తోడు మనకేందంటే మనకు వచ్చేటువంటి కాయలు గాని మన గింజక పరమ పెరగాలంటే పూత దశలో తప్పకుండా ఈ శిలీంద్రనాశి కీటకనాశితో పాటు మనకు 3019 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే మనకు అధిక దిగుబడి నాణ్యమైన గింజ పొందడానికి కూడా వీలుంటుంది.
4: సరే, మరి ఇందాక అన్నారు కదా బెరుకులతో పాటు ఈ ఎరువుల యాజమాన్యం గాని కలుపు గాని నీటి అవసరం ఉంటది అని, మరి ఈ నీటి అవసరంతో పాటు ఈ ఎరువుల యాజమాన్యం ఈ పంటల ఎట్లా వేస్తే బాగుంటది?
5: సోయా చిక్కుడు విషయానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా సాధారణంగా రైతులు ఏంటంటే మనకు చాలా మంది మనకు యూరియా అనేది వేయడం లేదు. బయట అవసరమైనటువంటి నత్రజనిని మనకు రైతులు ఏం చేస్తున్న డిఏపి రూపంలో అడుగుకు వేసి దుక్కిలో అనేది కొట్టడం జరుగుతుంది. తర్వాత మనకు బాగా పంట పెరుగుతుందని చెప్పి నల్లరేగిడి భూములు ఉండడం వలన రైతులు చాలా మంది పైపాటుగా వేయవలసినటువంటి నత్రజనిని అందించడం లేదు. సో దీనికి గాను మన రైతులు ఏంటంటే తప్పనిసరిగా మనకు 30 నుంచి 35 రోజులలో ఏదైతే మనకు అవసరం మొక్కకు అవసరమైతే 50% అవసరమైతే ఉంటుందో దానికి అంటే సుమారుగా 25 నుంచి 30 కిలోల యూరియాను పైపాటుగా విత్తిన 30 నుంచి 35 రోజుల మధ్యలో వేసుకున్నట్లయితే మనకు అవసరమైనటువంటి నత్రజనిని అందించవచ్చు. దీనికితో పాటు ఎప్పుడైనా బెట్ట పరిస్థితులు గానీ అధిక వర్షాలు గిన పడ్డప్పుడు గానీ లేకపోతే మన కాయలో గింజ నిండేటప్పుడు గానీ గింజ అభివృద్ధి చెందే దశలో గానీ కాయ అభివృద్ధి చెందే దశలో గానీ మనము పైపాటుగా ఇప్పుడు మనకు మల్టీకేల్ అంటే 3019 గానీ లేకపోతే మల్టీకేల్ 13045 లాంటివి 20 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకుని పిచికారీ చేసినట్లయితే మనకు గింజ పరిమాణం పెరగడం వలన అధిక దిగుబడి పొందడానికి వీలుంటుంది.
4: మరి ఇలా కలుపు నివారణ ఏ విధంగా చేస్తే బాగుంటది అంటారు?
5: సోయా చిక్కుడు విషయానికి వచ్చేటప్పటికి మొదటి 45 రోజులు ఎలాంటి

0: మార్పు లేకుండా చూసుకోవాలి. మొదటి 30 రోజుల వరకు మనము ఎడ్లతో మనం అంత్యకృషి చేసుకోవాలి. ఒకవేళ వర్షాలు పడుతున్నప్పుడు అంత్యకృషి చేయడానికి వీలుండనప్పుడు అప్పుడు రైతులు ఏం చేయాలంటే మనం గడ్డి మందుల వైపు వెళ్ళాలి. ఆ గడ్డి మందుల వైపు వెళ్ళేటప్పుడు ముందు ఏంటంటే మనకు గడ్డి అనేది ముదురక ముందు అంటే సుమారుగా 40 రోజుల వరకు మనకి గడ్డి మందులు పిచికారి చేసుకున్నట్లయితే దాని యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. పూత వచ్చిన తర్వాత వీలైనంత మటు గడ్డి మందులు పిచికారి లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మనకు ఇమజిత పైర్ 300 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటి కలుపుకుని ఎకరానికి సరిపోయేటట్టు పిచికారి చేసుకోవాలి. వీటితో పాటు మనకు బయట మార్కెట్ లో ఇమజిత పైర్ ప్లస్ ఇమజోమాక్స్ అనే మిశ్రమం కూడా లభిస్తుంది. 40 గ్రాములు ఒక ఎకరానికి సరిపోయేటట్టు 200 లీటర్ల నీటి కలుపుకుని పిచికారి చేసినట్లయితే వెడల్పాటి గడ్డితో పాటు గడ్డి జాతి కలుపు మొక్కలను కూడా మనం నివారించడానికి వీలుంటుంది.
1: సరే, ఇందాక అన్నారు కదా అంటే పూత దశలో కొట్టదు గడ్డి మందులని, మరి ఆ పూత దశలో గడ్డి మందు కొడితే ఏమన్నా పంట మీద దిగుబడి పైన ప్రభావం ఉంటది అంటారా?
0: ఎందుకంటే మనకు పూత దశలో మనకు పాలినేషన్ అనేది జరుగుతూ ఉంటది కాబట్టి వీలైనంత మట్టు రైతులు పూత దశ వచ్చిన తర్వాత గడ్డి మందులను పిచికారి చేయకూడదు. దానివల్ల ఏంటంటే పంట ఆ దిశకు వచ్చిందంటే గడ్డి కూడా ముదిరే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత మట్టుకు 40 రోజుల లోపు అదే విధంగా గడ్డి కూడా మనకి ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడు మాత్రం పిచికారి చేసినట్లయితే మనకు మంచి ప్రభావం చూపడానికి వీలుంటుంది.
1: నీటి అవసరం ఎంత వరకు ఉంటది అంటారు సోయా చిక్కుళ్ళు?
0: మనం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా మనకు జూలైలో బాగా వర్షాలు పడుతున్నప్పుడు నీటి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మన పూత నుంచి కాయబట్టే దశలో గాని కాయ మనకు గింజ గట్టిపడే దశలో గాని ఏంటంటే మనకు నీటి ఆవశ్యకత అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఆ టైంలో మనకు ఒక్కొక్కసారి డ్రై స్పెల్ రావడం అనేది ఉంటుంది బెట్ట పరిస్థితులు. ఆ టైంలో తప్పనిసరిగా నీటి వసతి ఉన్న రైతులు నీరు స్ప్రింక్లర్ల ద్వారా గానీ కింది ద్వారా గానీ మనం నీరు అనేది అందించాలి. దీనివల్ల ఏంటంటే మన గింజ పరిమాణం పెరగడం పాటు ఆశించేటువంటి అంటే బెట్ట పరిస్థితుల వల్ల ఆశించేటువంటి తెగుళ్ల నుండి కూడా పంటను కాపాడుకోవడానికి వీలుంటుంది.
1: చాలా చక్కగా చెప్పారు. సోయా చిక్కుల్లో ఎట్లాంటి యాజమాన్యాలు పాటిస్తే రైతులు లాభం పొందొచ్చు అనేది ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.
2: ఇప్పటి దాకా విన్నాం సోయా చిక్కుల్లో విత్తనోత్పత్తి గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చటాది. వారితో ఇప్పటి దాకా ముచ్చట పెట్టినరు ఈ వరలక్ష్మి. మనం వింటున్నాం ఇల్లు యోసం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం వేప ఉత్పత్తులు చీడపీడల నివారణలో వాటి పాత్ర గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట. తనతో ముచ్చట పెడుతున్నారు కీలేని

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: ఇల్లు యోసం కార్యక్రమంలో ఇప్పుడు విందాం వేప ఉత్పత్తులు చీడపీడల నివారణలో వాటి పాత్ర గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట తనతో ముచ్చట విడుతున్నారు కేలేని.
7: వేప సర్వరోగ నివారణి అని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయంలో ప్రస్తుతం ఈ వేప కషాయం యొక్క ప్రాముఖ్యత ఇంత అంతా కాదు. అలాంటి వేప ఉత్పత్తులను గురించి, అట్లాగే వ్యవసాయంలో వాటి వాడకం గురించి తెలియజేసేందుకు ఇవాళ మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అనిత గారు.
8: నమస్తే అండి.
7: ముందుగా చెప్పండి, ఈ వేప యొక్క గుణాలు ఏముంటాయి, ఏ రకంగా పురుగుల నివారణకు అవి ఉపయోగపడతాయి?
8: ప్రధానంగా వేపలు ఏంటంటే ఈ పంటనంతటి కూడా చేదుగా చేసే గుణం ఉంటుందండి. తద్వారా ఏదైతే ఎక్కడైతే మనం వేప కషాయం వాడినా, లేదంటే నేల నుంచి మనం వేప పిండి వాడినా కూడా, ఈ చేదు ఏదైతే ఉందో ఇదంతా, ఈ చేదు పదార్థం మనకి పంట అంతా వ్యాపించి ఏదైతే తల్లిపురుగు వచ్చి గుడ్లు పెడదామన్నా కూడా ఆ గుడ్లు పెట్టకుండా వెళ్లిపోతుంది. అలానే ఎక్కడైతే గుడ్లు పెట్టి ఉందో అలాంటి గుడ్లను కూడా నశింపజేసే గుణం అన్నది ఈ వేప పదార్థాలకు ఉంటుంది. అది వేప నూనె కావచ్చు, ఏ పదార్థంకైనా.

0: తయారు చేసుకోవచ్చు. నాలుగోది ఏంటంటే కొద్దిగా రైతు స్థాయిలో చేయలేనిది ఏంటంటే వేప ఆకు నుంచి కూడా ఈ రసం అన్నది తీస్తారు.
1: అంటే వేప ద్వారా ఎన్ని రకాల ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు దాని గురించి చెప్పాను కదా, అందులో కషాయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ వేప కషాయాన్ని రైతులు ఎట్లా తయారు చేసుకోవచ్చో చెప్తారు.
0: ఇప్పుడు మనం అనుకున్నాం కదా వేప పిండి లేదంటే కషాయం అలానే నూనె అండ్ ఆకు నుంచి తీసే ఎక్స్ట్రాక్ట్, ఈ నాలుగుట్లోని రైతు స్థాయిలో సమర్థవంతంగా చేసుకోగలిగింది వేప కషాయం. ఈ 5% వేప కషాయం అన్నది రైతులకి సిఫారసు చేయబడుతుంది. వివిధ రకాల పురుగులకి కానీ అలానే కొన్ని రకాల రోగాలకు కూడా సిఫారసు చేస్తాం. దీనిలో 5% వేప కషాయంకి రైతు సోదరులు ఏం చేయాలంటే 5 కిలోల వేప గింజల పొడి తీసుకుని ఆ గింజల పొడిని 100 లీటర్ల నీళ్లలో రాత్రిపూట నానపెట్టుకోవాలి. ఇలాగా రాత్రిపూట అంటే 8 గంటలు నానపెట్టుకోవచ్చు లేదంటే 16 గంటలైనా నానపెట్టుకున్న అనంతరం ఈ ఏదైతే వడగొట్టుకుని ఈ నీళ్లని మాత్రము పిచికారీ చేసుకోవచ్చు. ఈ నీళ్లలో దాని సామర్థ్యం ఎంతంటే 5% సామర్థ్యం ఉంటుంది. అంటే 5% వేప కషాయం తయారు చేసుకోవాలంటే 5 కిలోల వేప గింజల పొడి 100 లీటర్ల నీళ్లలో కరగబెట్టుకోవాలి. అలానే ఇప్పుడు వేప అంటే మనకి సాధారణంగా సంవత్సరం పొడుగునా దొరకదు కాబట్టి రైతు సోదరులు ఏం చేయాలంటే ఏప్రిల్ నెలలో ఎప్పుడైతే వేప కాయలు దొరుకుతాయో ఈ పండ్లైన తర్వాత అవి కింద నేల మీద రాలిపోతాయి. ఆ టైంలోనే వాళ్ళు రైతు సోదరులు ఇవి కలెక్ట్ చేసుకుని ఇది దీని నుంచి గింజలు తీసుకుని ఆ గింజల నుంచి పొడి చేసుకోవచ్చు. ఒకసారి ఏదైతే ఈ గింజలు మనము ఏరుకొని తీసుకుంటామో అలాంటి గింజల్ని 8 నెలల వరకు రైతు సోదరులు దాచుకుని ఎప్పటికప్పుడు నెక్స్ట్ పంటకాలం ఏదైతే వస్తుందో అంటే జులై నుంచి మన పంటకాలం వేసుకోండి, ఈ పంటకాలం ఎప్పుడైతే వస్తుందో ఆ పంటకాలంలో 8 నెలల వరకు వాడుకోవచ్చు.
1: అయితే ఇప్పుడు కషాయం గురించి చెప్పిండ్రు, అట్లానే వేప పిండి గురించి చెప్పండి, దీన్ని ఏ రకంగా ఉపయోగించాలి, ఎంత మోతాదు వరకు వాడవచ్చో చెప్తారు.
0: వేప పిండి ఏంటంటే సాధారణంగా మనం అన్ని రకాల పంటల కోసం వాడుకోవచ్చు. ఈ వేప పిండి సాధారణంగా రైతు సోదరులు వాళ్ళ స్థాయిలో చేసుకోలేరండి, చేసుకోవాలంటే కొన్ని ఎమ్మెల్సీ ఫైర్స్ అది కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఎక్కడైతే ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఉంటాయో వాళ్ళు ఈ వేప గింజల పొడిని వాళ్ళు కోల్డ్ ప్రెస్ పద్ధతిలో చేసి ఈ ఏదైతే గడ్డ లాంటిది ఉంటుందో అంటే పొడి ఉంటుందో ఆ పొడిని సాధారణంగా వాళ్ళు బయటకు అమ్మేస్తారు. ఇలాంటి వేప చెక్క ఏదైతే ఉందో దాన్ని చెక్క కాని పొడి అంటారు. ఈ వేప పొడిని రైతు సోదరులు ఏంటంటే 8 కిలోల వేప పొడిని 90 కిలోల పశువుల పెండలో కలుపుకుని దీనిలో 2 కిలోల ట్రైకోడర్మా కాని 2 కిలోల సూడోమోనాస్ కాని కలుపుకుని ఈ మిశ్రమాన్ని 7 నుంచి 12 రోజుల పాటు ఒక షెడ్లో కాని ఒక రేకుల షెడ్ లో కింద కానీ అక్కడ పెట్టుకుని రోజు విడిచి రోజు దాన్ని పదును మెయింటైన్ చేసుకుని అంటే నీళ్లు చిలకరించుకుని ఇలా డెవలప్ చేసుకునే ఈ మిశ్రమాన్ని చివరి దుక్కిలో ప్రతి పంటకి కూడా చివరి దుక్కిలో రైతు సోదరులు పొలంలో తోలించుకోవచ్చు. ఇది పొలంలో జల్లుకున్న తర్వాత మామూలుగా ట్రాక్టర్ తో దాన్ని దున్నిపించుకోవచ్చు లేదా అంటే సాళ్ల మధ్యన పంట కాలంలో ఎప్పుడైనా కూడా సాళ్ల ఎమ్మట ఈ పొడి అన్నది వేసుకున్నప్పుడు దీనిలో ఉండే ఏదైతే వేప చెక్క ఉంటుందో అది నేలలోకి వెళ్లి ఈ పంటనంతా కూడా చేదుగా తయారు చేసి పురుగుల నుంచి కానీ తెగుళ్ల నుంచి కానీ ఈ పంట తట్టుకునే శక్తి అన్నది తయారు చేస్తుంది. ఇప్పుడు వేప చెక్క కానీ వేప పిండి కానీ వాడుకోవడానికి ఇదొక పద్ధతి అండి. రెండోది ఏంటంటే డైరెక్ట్ గా వేప పిండే వాడుకోవచ్చు. ఉదాహరణకి కొన్ని ఎక్కడైతే పండ్ల తోటలు ఉంటాయో అందులో ప్రతి చెట్టుకి 10 నుంచి 15 కిలోల చప్పున వేప పిండి అన్నది వేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే ఒక ఎకరానికి 100 కిలోలు వేప పిండి అన్నది ఫస్ట్ లోనే దుక్కిలోనే వేసుకున్నట్లయితే మనకి ఏదైతే ఈ నేల నుంచి వచ్చే రోగాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి వాటి నుంచి కూడా విముక్తి పొందుతాం.
1: అయితే ఇప్పుడు ఈ వేప పిండిని ఏ పంటల్లో వాడవచ్చో చెప్తారు.
0: ఇప్పుడు సాధారణంగా మనకి ఎక్కడైతే దుంపజాతి పంటలు అనుకోండి, ఉదాహరణకి మనకి అరటి ఉంది, అలానే అరటిలో మనకి నేల నుంచి వచ్చే పురుగులు ఉన్నాయి, ముక్కు ఈగ పురుగు ఉంటుంది, అలానే మనకి ఎక్కడైతే పసుపు ఉందో పసుపులో మనకి దుంప కుళ్ళు ఉంది అలానే దుంప ఈగ కూడా ఉంది. ఫస్ట్ లో ఏంటంటే పసుపులో ఫస్ట్ దుంప ఈగ ఏదైతే దుంపలోకి వెళ్తుందో ఈగ దానికి రంధ్రాలు తయారు చేసి ఈ రంధ్రాల నుంచి మనకి ఈ శిలీంధ్రం లోపలికి వెళ్తుంది. తర్వాత మనకి దుంప అన్నది మొత్తం కుళ్ళడం మొదలు. ఇలా ఎక్కడైతే మనకి నేల నుంచి వచ్చే రోగాలు కాని పురుగులు కాని ఉంటాయో వీటి నివారణ కోసం ముందు నుంచి రైతు సోదరులు నేలలో ఈ వేప చెక్క కాని ఈ వేప పొడి కాని వేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం దుంప పెట్టిన ఒక నెల తర్వాత నుంచి ఎప్పుడైతే ఈ వేప పదార్థాలు మనం ఈ పిండి వేసుకున్నప్పుడు మనకి ఈగ నుంచి కాని ఈ శిలీంధ్ర నుంచి కాని మనకి ఈ పంటను మనం కాపాడుకోవచ్చు. ఇదే కాకుండా మనకి

0: వివిధ పంటల్లో ఉదాహరణకి మామిడి తీసుకుందాము. మామిడిలో మనకి ఈ ఏదైతే కాండం ఉందో కాండం తొలిచే పురుగు ఉంటుంది, అది కాండం తొలిచే పెంకు పురుగు అంటారు. ఈ కాండం తొలిచే పురుగు ఏంటంటే రంధ్రాలు తయారు చేసి లోపల నుంచి తింటూ ఉంటుంది కాండాన్ని. అలాంటి పురుగు నివారణ కోసం మనం ఈ ఒక వైర్ లాంటి దాంతో ఆ పురుగుని, ఆ ఏదైతే చిన్న పిల్లదశ ఉందో ఆ పురుగుని బయటికి తీసేసి ఈ లోపల ఏదైతే రంధ్రం ఉందో ఆ రంధ్రాన్ని వేపపిండితో మనం సీల్ చేసుకోవచ్చు. అలానే ఎక్కడైతే మనకి కోకోనట్ ఉంది అంటే కొబ్బరి ఉందో, కొబ్బరిలో కూడా మనకి నల్లముక్కు పురుగు అని వస్తుంది. ఈ నల్లముక్కు పురుగు నివారణ కోసం కూడా మనం ఈ వైర్ లాంటిది తీసుకుని ఆ ఏదైతే తల్లి పురుగు అక్కడ లోపల తింటూ ఉంటుందో ఆ పురుగుని బయటికి లాగేసి ఆ రంధ్రాన్ని సీల్ చేయడానికి, కప్పిపుచ్చడానికి మనం ఈ వేప పిండి కూడా వాడుకోవచ్చు. అంటే వివిధ పంటల్లో ఎక్కడైతే మనకి నేల నుంచి వచ్చే రోగాలు కాని, నేల నుంచి సంక్రమించే పురుగులు ఎక్కడే ఉంటాయో అలాంటి వాటి నివారణ కోసం మనం ఈ వేప పిండి అన్నది వాడుకోవచ్చు.
1: ఇప్పుడు ఈ వేప పిండిని వాడడం వల్ల భూమికి ఎట్లాంటి లాభం చేకూరుతుంది?
0: ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు నేల నుంచి వచ్చే రోగాలు తీసుకుందాము, సాధారణంగా రైతు సోదరులు ఏం చేస్తారంటే ఈ రసాయనిక క్రిమిసంహారక మందులవి వాడుతూ ఉంటారు. దానివల్ల నేలలో ఉండే ఏవైతే సూక్ష్మజీవులు ఉంటాయో ఈ సూక్ష్మజీవులన్నీ కూడా సహజంగా రైతుకు మేలు చేసే సూక్ష్మజీవులే ఉంటాయి. కాకుంటే ఎప్పుడైతే మనం ఈ రసాయన పురుగు మందులు వాడుతూ ఉంటామో ఈ సూక్ష్మజీవులన్నీ నశించిపోయి మనకి నేల నుంచి వచ్చే ఏదైతే లాభం ఉంటుందో అది పంటకి చేకూరకుండా ఉంటుంది. అలాంటప్పుడు ఈ వేప ఏదైతే ఉత్పత్తులు వాడుకుంటూ ఉంటామో వీటి వల్ల ఇలాంటి సూక్ష్మజీవులకు ఏమాత్రం హాని లేకుండా ఏవైతే నేలలో ఉండే హానికారక సూక్ష్మజీవులు కాని హానికారక పురుగులకి మాత్రమే మనము కంట్రోల్ చేసుకోగలుగుతాము.
1: చివరిగా చెప్పండి, ఈ ధాన్యాన్ని నిల్వ చేసినప్పుడు ఈ వసతులకు సంబంధించి పిండిని ఉపయోగించినప్పుడు ఏ మాత్రలో వాడాలి?
0: మనం సాధారణంగా ఈ ఎక్కడైతే ధాన్యం ఎఫ్సీఐ గోడౌన్స్ కాని ఎక్కడైతే ధాన్యాలు నిల్వ చేస్తామో అక్కడ మనము ఒక కిలో ఈ వేప పిండిని ఒక బట్టలో మూట కట్టేసి లేదంటే ఒక కంటైనర్ లో పెట్టేసి దాన్ని 100 కిలోల ధాన్యంలో కానీ 100 కిలోలు ఎక్కడైతే అపరాలని నిల్వ చేస్తామో వాటిలో వేసుకున్నప్పుడు ఏదైతే నిల్వ కాలంలో ఉండే పురుగులు ఉంటాయో వాటిని మనం కంప్లీట్ గా కంట్రోల్ చేసుకోవచ్చు.
1: చాలా సంతోషం అనిత గారు. ముఖ్యంగా వేప ఉత్పత్తులు, వాటి ఉపయోగము, వాటి ఉపయోగం వల్ల కలిగే ప్రయోజనాల గురించి సవివరంగా తెలియజేశారు. ముఖ్యంగా తినడానికి రుచి, వేప చేదు ఉన్నప్పటికీ వ్యవసాయంలో మాత్రం ఎన్నో లాభాలని చేకూర్చి పెడుతుంది రైతులకు. మరి అలాంటి వేప ఉత్పత్తుల్ని రైతులు సరైన పద్ధతిలో ఉపయోగించుకుని తమ పంట దిగుబడులను సాధించడానికి వీటిని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్తే అండి.
2: ఇప్పటిదాకా వేప ఉత్పత్తులు చీడపీడల నివారణలో వాటి పాత్ర గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చటాది. తనతో ఇప్పటిదాకా ముచ్చట పెట్టింది కేలినీ.

రేపటి ఇల్లు యోసం కార్యక్రమంలో పశువుల్లో పురుగుల మందుల ప్రభావం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి వి సురేష్తో ముచ్చట ఉంటుంది. ఇంకా రైతు అంతరంగం కార్యక్రమంలో చేపలు పట్టడంలో అనుభవాల గురించి నిర్మల్ జిల్లా కడెంకు చెందిన మామిండ్ల రవితో ముచ్చట ప్రసారమవుతుంది.

ఇంతటితో ఇల్లు యోసం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనస్సు నిండా దిల్ పసంద్, హిందీ చిత్రగీతాల కార్యక్రమం.

0: చిన్న ట్విస్ట్ ఇస్తా, ఈ రోజు నా అవ్వకి టీ పొడిని రెడ్ లేబుల్ సన్న పొడితో
1: మారుస్తున్నా.
2: ఇంతకీ ఏం మార్చావు?
0: అవ్వా, ఇది మీ మామూలు టీ కాదు, కొత్త రెడ్ లేబుల్ సన్న పొడి. వెంటనే కలిసి అత్తరిపోయే టీ ఇస్తుంది. సన్న పొడి, జబర్దస్త్ రుచి.

ఇది ఇయాల్టి దిల్ పసంద్ హిందీ సినిమా పాటలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

ಹುಷಾರು. సరదా సంబరపరిచే జోరైన తీరైన పాటలు. నలభై ఐదు నిమిషాల పాటు మిమ్మల్ని పాటల లోకంలో తేలియాడేలా చేసి ఆనందపరిచి మనసు నింపే కార్యక్రమం హుషారు సరదా సంబరపరిచే పాటలు. జోరైన పాటలు, మీ మంచి మాటలు, హోరుగా హుషారుగా చిందులేస్తూ ఇనుండి మరీ.

ఇప్పటి నుంచైతే 8:45 దాకా హుషారు కార్యక్రమం మీకోసమే. కార్యక్రమానికి ఫోన్ చేయండి, పాటను అడుగుండ్రి. మీ పసందైన పాట కోసం మా ఫోన్ నంబర్లు 2300081, మరొక నంబరు 2950081. హుషారు కార్యక్రమాన్ని ఈ తొలిపాటతో వినేద్దాం మరి.

0: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా హుషారు కార్యక్రమం వింటున్నాం. కార్యక్రమానికి ఫోన్ చేయండి మీ పసందైన పాట కోసం. మరి మా ఫోన్ నెంబర్లు 0873 2, ఇది కోడ్, 2300081, మరొక నంబరు 2950081. ఈ రెండు నంబర్లలో ఏ నంబర్కైనా ఫోన్ చేయండి, మీ పసందైన పాట అడుగుండ్రి, నాతోడు గుడిసేపు సరదాగా కూడా మాట్లాడుండ్రి. మరి ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు ఫోన్ లైన్లో, మాట్లాడదాం. హలో హలో
1: హలో,
0: మీ వినిపిస్తలేదు మీ మాట సరిగా.
1: చెప్పు.
0: హలో
1: హలో,
0: వినిపిస్తుందా మీకు?
1: వినిపిస్తున్నాయి మాకు.
0: చెప్పండి.
1: మాకు యమగోళ నుంచి ఆడవి అందాల సురభామిని పాట.
0: ఓకే, తప్పకుండా అండి, మీకోసం పాట వినిపించేస్తున్నా. మరి
1: మంచి
0: వినండి.

అపురూప సౌందర్య రాశి ఏడి నీ నయన మనోహర నపద సలాస్యం ఏడి నీ త్రిభువన మోహన రూప విలాసం.

కళలన్నీ ఒకటేననే ఆడవే అందాల సురభామిని. ఓహో మేనక మదన మయూఖ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా హుషారు కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు ఒక కాలర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హలో హలో, నందిపేట నుంచి వెంకటేష్ ఫోన్ చేసిండ్రు. ఫోన్ లైన్ కట్ అయిపోయినట్టుంది. శ్రోతలు కార్యక్రమానికి ఫోన్ చేయాలనుకుంటే మా ఫోన్ నెంబర్లు 2300081 మరొక నంబరు 2950081. ఈ 2 నంబర్లలో ఏ నంబర్కైనా ఫోన్ చేయొచ్చు. మా పసందైన పాటని, మీ పసందైన పాటని అడగచ్చు. మా పసందైన పాటను కూడా వినొచ్చు. మరి ఇప్పుడు ఉత్తరం ద్వారా పాటను కోరుతున్నారు. దళపతి చిత్రం నుంచి ఈ పాట సింగారాల పైరుల్లోన ఈ పాటను కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీళ్ళందరి కోరిక మేరకు దళపతి చిత్రం నుండి పాట వినిపిస్తున్నా. అయితే మీరు కూడా ఇట్లా కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా పాటను కోరాలనుకుంటే మా చిరునామా కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ తెలంగాణ రాష్ట్రం, పిన్కోడ్ 504001. ఈ చిరునామాకి ఉత్తరాలను చేరవేయండి. ఉత్తరాలకు పంపించడానికి మరోసారి చెప్తున్న చిరునామా కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం, తెలంగాణ రాష్ట్రం, విద్యానగర్ ఆదిలాబాద్, 504001 ఇది పిన్కోడ్. ఇప్పుడు విందాం దళపతి చిత్రంలోని ఈ పాట.

0: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు, ఫోన్ లైన్లో మాట్లాడదాం మరి. హలో.
1: హలో అక్క.
0: హలో చెప్పండి, గట్టిగా మాట్లాడండి. చెప్పండి చెప్పండి. ఓకే, తప్పకుండా నీకోసం పాట ప్రసారం చేస్తున్నా. ధన్యవాదాలు మరి ఫోన్ చేసినందుకు. పాట వచ్చేస్తుంది, విను.

అన్ని కార్యక్రమాలలో తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. ఇప్పుడు ఒక కాలర్ ఫోన్ లైన్లో ఉన్నది, అనన్య అర్లీబీ గ్రామం నుంచి. హలో. హాయ్ అనన్య. ఎట్లున్నావు? ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? ఓ, ఏ స్కూల్? మరి మనది అడ. అడ గ్రామంలో నీకు బాగా నచ్చిన ప్లేస్ ఏది? హలో హలో అనన్య, బాగా ఏ ప్లేస్ అంటే ఇష్టం నీకు? తొందరగా మాట్లాడాలి, టైం ఎక్కువ లేదు కదా మనకు. సరే, మరి స్కూల్కి వెళ్తున్నావా రేపు? ఇవాళ సండే కదా. హలో. సరే, ఏ పాట వింటావు అది చెప్పు.

0: ఓకే, నువ్వు సిరివల్లి పాట వింటున్నావు కదా. హలో
1: హలో,
0: అనన్య, ఫాస్ట్గా మాట్లాడాలి. సరే, మరి నీకోసం పాట వినిపిస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. పాటినిద్దాం.

0: మీరు ఏం చేసి వింటున్నారు 100.2 FM మనసు నిండా హుషారు కార్యక్రమం ఇది. హుషారు 8:45 దాకా ఉంటుంది. కార్యక్రమానికి ఫోన్ చేయొచ్చు మీ పసందైన పాట కోసం. మరి మా ఫోన్ నెంబర్లు 2300081, మరొక నంబరు 2950081. ఈ రెండు నంబర్లల్లో ఏ నంబర్కైనా ఫోన్ చేయండి, మీ పసందైన పాట అడుగుండ్రి. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు, ఫోన్ లైన్లో మాట్లాడదాం. హలో హలో, గట్టిగా మాట్లాడండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో మేడం, ప్రశాంత్ మాట్లాడుతున్నా. బంగారు
0: ప్రశాంత్ గారు, బాగున్నారా? మీ ఇంతకు ముందు మీ గొంతు విన్నట్టు అనిపిస్తుంది.
1: ఇంతకు ముందు ఎవరు మాట్లాడింది?
0: మీరు ఇంతకు ముందు కాల్ చేసిండ్రా?
1: ఇంతకు ముందా
0: అంటే ఎప్పుడైనా? సింగిల్ గానీ హుషారు గానీ?
1: ఫోర్ మంత్ మస్తు అయిపోతుంది.
0: అచ్చా అచ్చా, మొత్తానికైతే

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 FM మనస్సు నిండా సింగిడి హుషారు కార్యక్రమం. ఇది కార్యక్రమానికి చివరగా ఒక కాలర్ ఉన్నారు. హలో హలో, ఎవరు మాట్లాడుతుండండి? ఎక్కడి నుండి మాట్లాడుతుండో చెప్పండి. హిందీయా మరాఠీ?

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా కథనం కార్యక్రమంలో ఇప్పుడు విందాం మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి. కోతిమూతి కథ ప్రసారమవుతుంది. కథారచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్. కథ మరోసారి కోతిమూతి ఎల్లయ్య. ఈ కథ విందాం. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇప్పుడిందాం కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి కోతిమూతి ఎల్లయ్య కథ రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
2: మా రిహార్సల్ ఎట్లా బంద్ అయిందో చెప్పినా కదా. మా రిహార్సల్కి వచ్చే చాలా మంది అవ్వ మీద బువ్వలే, భార్య సాటుకో, తల్లి సాటుకో, తండ్రి సాటుకో వచ్చి పొలం కాడికి పోతున్నాను వచ్చి ఈడ నాటకాలు నేర్చుకుంటారు. అట్లా వాళ్ళందరి బండారం బయటపడి మా జంగం పంతులను దిట్టుడుతోని మా నాటకం మొత్తం బంద్ అయిందని చెప్పినా కదా. ఇక మల్లెట్ల మొదలైందో చెప్తే ఇప్పుడు ఈ కోతిమూతి ఎల్లయ్య ఎవలంటే మా ఊళ్ళరే ఇటుకెల ఎల్లయ్య అని ఇంటి పేరు చెప్పినా ఎవ్వలకు తెలియదు, మంగళ ఎల్లయ్య అని కులం పేరు చెప్పినా ఎవ్వలకు తెలియదు. కానీ కోతిమూతి ఎల్లయ్య అని అన్నారనుకో లాగుదొడుగని పిల్లగాని కూడా తెలుసు. మరి ఎల్లయ్య మూతి కోతి లెక్కుంటుందా అంటే అది కాదు, కోతికి ఎల్లయ్యకు సంబంధమే లేదు. అసలు పేరు ఎట్లా వచ్చిందో కూడా ఊళ్ళో సగం మందికి తెలియదు, కానీ ఆ పేరు అట్లా బండ గుర్తు లెక్క నిలబడిపోయింది. ఎల్లయ్య కొద్దిగా మందారం మనిషి, తండ్రి లేడు, తల్లి ఒక్కతే ఉంది, ఎల్లయ్య ఒక్కడే కొడుకు. ఇదే రెడ్డెక్కి రోడ్ అనుకో, ఆగమంటే 6 నెలలు, ఎవ్వలేం చెప్పినా అదే నమ్ముతాడు. చిన్నప్పుడు పటేన్ల దగ్గర జీతం ఉంటుండే. అయితే ఇట్లే ఒక ఆయన ఏం చెప్పిండట, అడవిలో కుందేలు కనబడితే మోకాలను రాయితో కొట్టుకోవాలరా అని చెప్పిండట. నిజంగా అట్లే చేసి మోకాలను పలుగొట్టుకున్నాడు. ఎల్లయ్యకు చిన్నప్పుడే పెళ్ళి అయింది, భార్య పువ్వులే మంచిగా ఉంటుంది. పెద్ద మనిషి అయినాడు, చేతులు రెండు కుడుకలు పెట్టి చెంపలు కొలకాల

బాగా తెలుసు. ఒక రకంగా ఎల్లయ్యను మెల్లగా మాల్యంలోకి వట్కొచ్చింది కూడా మా కొండయ్యమావ అని. ఎలానా, నీకు మంచి చేసేమిత్తనే నువ్వు రోజు రావాలి, కానీ ఇద్దర నేను ఏదన్నా పని చెప్తే చెయ్యాలనే, నా ఎడ్లను మలపాలే అని అన్నాడు. ఎల్లయ్య నవ్వుకుంటా సరే అన్నాడు. ఎల్లయ్య పటేన్ల శాతల జీతం, చేసినంత పని, మబ్బుతోనే పోవాలి, ఆవుల ఎడ్ల పెండదీయాలి, గడ్డేయాలి, నాట్లప్పుడు నాట్ల పని, కోతలప్పుడు కోతల పని, పొద్దంతా ఎక్కడ కూర్పట్లు కుక్కినా నిద్రముఖం పెట్టినా పటేల్తో తిప్పలు తప్పాయి. మళ్ళీ కూరుకు రాత్రిదాకా ఎడ్ల కొట్టం దగ్గరనే ఉండాలి. కొత్త మురిపానికి 4 రోజులు రియాల్సల్ అత్తల్లే, ఇక వాడేమత్తడు అని అనుకున్నారు అందరు. కానీ ఎల్లయ్య ఊకుంటాడా, పుట్ట మీద పూజ చెప్పినా రియార్సల్కి తప్పలే, ఎంత పనున్నా రోజు వచ్చిండు. ఎల్లయ్య ఎడ్లుగాయ పోతే కొండయ్యమామ మెల్లగా పోతలు నప్ప చెప్తుండే, పొద్దంతా ఎల్లయ్య పోతలు కాస్తుండే. కలుపు నాట్ల మీద ఎల్లయ్యను మెల్లగా గడ్డి కోసుకురమ్మంటుండే. చిప్పలకాయలు, కంకులు, తేనె, బబ్బెర, పెసార, పల్లి ఏ సీజన్లో మెల్లగా ఆ సీజన్లో వాటిని వట్కరమ్మంటుండే. ఎల్లయ్య వట్కొచ్చి మా మామకి ఇచ్చిపోతుండే. మామను చూసి మెల్లగా మా దాస్తినాయన కూడా అలవాటైండు. ఎప్పుడో ఏదో ఒకటో తెమ్మంటుండే, తేనంటే మాల్యంలో బంధు పెడతా అంటుండే. భయానికన్నా ఎల్లయ్య చెప్పింది చేస్తుండే, ఎందుకంటే మాల్యంలా వాళ్ళ మాటనే మాట, ఆటలకు రానియరు అని చెప్తే రానియరు, అందుకని వాళ్ళు చెప్పినట్టే ఇందురు అందరు. ఇక వాలిసిగ్రీవుల యక్షగానం ఉంది కదా, అదేంటంటే పచ్చి భాగవతం, అన్నీ ఎగురుడు దుంకుడు పాటలే. పాటలన్నీ చెల్తి మీద నడుస్తాయి, స్పీడ్గా వాడాలి. ఎల్లయ్యకు ముందుగా పెద్దేశమే ఇచ్చిర్రు, పాటలు వాడరాలేదు, వచనం చెప్పరాలేదు, తబలా తాళం ఏదో అందలే. చెప్పి చెప్పి పంతులకు యాష్టకొచ్చింది, కానీ ఎల్లయ్యకు మాత్రం పాట రాలే, పద్యం రాలే. ఏషానికి పనికిరావని సూటిగా చెప్పరాదా, చెప్తే అలిగిపోతాడేమోనన్న భయం. ఒకనాడు మా పంతులే మెల్లయ్య ఎల్లయ్యను పిలిచి, ఎల్లయ్య ఎల్లయ్య నువ్వు అచ్చం హనుమంతుని లెక్కనే ఉంటావోయి, హనుమంతుని వేషానికి మంచిగా వనికత్తవు, ఏషమెత్తే హనుమంతుల స్వామి దిగేసినట్టు ఉంటావు అన్నాడు. ఎల్లయ్య నోరు తిరుగుతలేదని ప్లాన్ ప్రకారమే మా పంతులు ఆ మాట అన్నాడు. అది గ్రహించిన మా మామ, మా దాస్తి నాయన, అరే నిజమే పంతులు, మేము ఇన్ని రోజులు చూడకనే పోతీమి, ఎల్లయ్యకు ఈ హనుమంతుని వేషం మంచి కుదురుతుంది అన్నారు. ఆ మాటలు విన్నాక ఎల్లయ్య నాకు హనుమంతుని వేషమే కావాలని పట్టుబట్టాడు. చివరికి అదే వేషం ఖాయమైంది. హనుమంతుని వేషానికి పాటలు లేవు, పద్యాలు లేవు, వచనం లేదు, వట్టిగానే అచ్చుడు పోవుడు, అందుకనే ఆ వేషాన్ని ఆయనకు ఖాయం చేశారు. ఇక ఉన్నాయి 4 అంటే 4 ముచ్చట్లు. పాట లేకుంటే అలిగిపోతాడని పంతులే మెల్లగా 2 రామకీర్తనాలు నేర్పిండు. ఆ 4 మాటలు నేర్వడానికే ఎల్లయ్యకు 2 వారం రోజులు పట్టింది. నాదేమో అన్న అంగదుని పాత్ర, నాకు సుగ్రీవునితో 2 వచనాలు, అది పంతులను బతిలాడితే రాసిచ్చిండు. ఎల్లయ్యను చూసినాక నాకు నేనే 2 రామకీర్తనాలు నేర్చుకున్నా. అది చలికాలం దినం, వానలు జర తగ్గినాయి, మూల మంచు మొదలయ్యింది, జర ఎన్నిలగాత్తోంది. పొద్దంతా వరినాట్లు, రాత్రేమో రియార్సలు, ఒక్కొక్కలకైతే కాళ్ళు నడవరాకుండా పెచ్చినాయి. దేక్కుంటనైనా రియార్సల్ కత్తున్నారు కానీ తప్పిత్తలేరు. ఆ 4 మాటలకు నేను ఎల్లయ్య మాత్రం రాత్రంతా కూసుంటున్నాం. మాఘమాస జాతర నాడు ఖచ్చితంగా నాటకం వేయాలనుకున్నాం, ఎందుకంటే మా ఊళ్ళో ఆ జాతర పెద్దగా జరుగుతుంది. చుట్టూ 1500 మంది అత్తారు, చుట్టాలు అత్తారు, గిరాకీ ఎక్కువైతుంది, పొత్తుల పైసలు లేవు కనుక ఎవరి మేకప్ సామాను వారే తయారు చేసుకోవాలనుకున్నాం. అంత పనిలే కూడా మా మేళపోలు, కత్తులు, గదలు, ఎవలకున్న ఆయుధాలు వాళ్ళు చెక్కున్నారు. బాణాలను కట్టుకొని రంగురంగు కాగితాలు అంటేసుకున్నారు. ఎల్లయ్యకు పక్కీర్ కాశింకు బాగా దోస్తు. పక్కీర్ కాశీం మంచి మాటకారి, చిన్నగా ఊలరే సైకిల్ టెక్స్ ఉన్నది. ఎల్లే ఏషానికి కావలసిన అన్ని సామాన్లు, గద, కిరీటం, భుజకీర్తులు మొత్తం కాశీమే చేసిచ్చిండు. ఇస్తూ ఇస్తూ ఒక సలాగుడి ఇచ్చిండు మెల్లగా ఎల్లయ్యకు. ఎలానా, హనుమల్ల స్వామిని చూసినావే, మూత ఎర్రగా ఎత్తుకుంటుంది. ఆటేసేనాడు నిన్ను అచ్చమా సామి లెక్కనే చేస్తా చూడు, నాటకానికి వచ్చిన వాళ్ళంతా అబ్బా సామెదిగా వచ్చిండ్రా అనుకోవాలి అన్నాడు. ఈ ఎల్లయ్య పాడుగాను నిజమే అనుకున్నాడు, తాలూపిండు. అట్లనే అనుకున్నట్టే ఈ మేకప్ వేయడానికి ఆట రోజు వచ్చిండు కాశీం. మా మామ కాశీంను చూసి, ఏ ఈ కాశీంగాడు మామూలోడు కాదురో, వీడు ఎద్దుకు ఎగేస్తాడు, బర్రెకి దిగేస్తాడు,

0: ఒకడు చేత్తాడు చూడు, వీణ్ణి ఎందుకు రానిచ్చుర్రా అని అంటనే ఉన్నాడు. మా దాస్యనైనా ఏ ఆగాగు అని మెల్లగా సంధాయిస్తాడు. ఇక కాశీం తన పనిలో తనున్నాడు. సైకిల్ ట్యూబ్ను అతుకుపెట్టే సులీషన్ తెచ్చిండు, దూదిని కూడా తెచ్చిండు. ఎల్లయ్య మీసం గడ్డం పెద్దగుంటాయి, అవి తీసుకుంటానంటే అద్దద్దు అని అట్లనే అదే మీసం మీద మూతి చుట్టూ సులీషన్తోని దూదిని అతకబెట్టిండు. దూదికి ఎర్రటి రంగు పూసిండు, అచ్చం హనుమంతుని మూతి లెక్క చేసిండు. అది చూసి మిగతా వానరులు వాలి సుగ్రీవులు యశమేష్ఠులు ఉంటారు కదా, వాళ్ళు కూడా మెల్లె కాశీం దగ్గరికి వచ్చి, అబ్బా నన్ను కూడా గట్లా చేయవా, నాకు కూడా సులీషన్ ఊయ్యావా అన్నాడు. దాని సంగతి తెలియదు మీకు, అద్దు అని ఎవ్వలకు సులీషన్ ఊయలే, ఆ దూదాంటూ పెట్టలే. జాతర కాబట్టి జనం బాగానే వచ్చారు. ఇక చూడు హనుమంతుని వేషాన్ని అందరూ మెచ్చుకున్నారు. అబ్బా ఎల్లుగాడు నిజంగా హనుమంతుని లెక్కనే ఉన్నారా అని అన్నాడు. అది చూసి ఎల్లయ్య ఇక చూడు కోతి దుంకుడు దుంకిండు. అచ్చినయి రాని ఉన్నయి లేని మాట్లాడుతూనే ఉన్నాడు. అసలు రామకీర్తనలు మాత్రం మర్చిపోయాడు. ఇక అటో ఇటో ఆట మొత్తం పూర్తయింది. అందరం మేకప్లు ఇప్పేసుకున్నాం. ఎల్లయ్య కూడా మేకప్ ఇప్పేసిండు, కానీ మూతి మీద దూది మాత్రం అత్తలేదు. అదేంది సులీషన్ ఊసిందే, గట్టిగా మిసాల కంటుకున్నది, తోలు కంటుకున్నది, గుంజు తత్తలేదు, నానవేడి తత్తలేదు, అది అట్లనే అత్తుకున్నది. ఎల్లయ్య ఏమొత్తుకుంటుండు, మనిషికో దిక్కు మెల్లగా దూదిని గుంజుతోండ్రు. మూతి నొప్పిపెట్టింది కానీ దూది మాత్రం రాలే. సులీషన్తో గట్టిగా అతుక్కున్నదే. అప్పటికే మేకప్ లిప్పేయడంతో ఎవరి దారినే వాళ్ళు ఇండ్లకు పోయినరు. మూతిని దాసుకొని మెల్లగా ఎల్లయ్య కూడా ఇంటికి పోయాడు. ఇంటి దగ్గర తల్లి భార్య ఒక్క తిట్టుడు కాదట, ఈ రాత్రంతా దూది వీక్తూనే ఉన్నారట. ఇక కత్తిరియ్యాలని కూడా చూసిర్రట, ఎంత కత్తిరించినా ఎంత వీకినా అది అసలే రాలేదట. అట్లో ఇట్లో అట్లో ఇట్లో తెల్లారే వరకు దూది మొత్తం వీకినరు, కానీ వాని మూతి మాత్రం నిజంగా కోతి మూతి లెక్క వాసిపోయిందట. ఇక చూడు తెల్లారేంది, పటేన్ల పొలం నాటు, ఇంట్లో కూర్చుంటే నడుతుందా, పనికిరానంటే నడుతుందా, జీతంలోంచి తీసేస్తానంటాడు పటేలు, బాకీ కట్టమంటాడు. ఎట్లా, ఎల్లయ్య భయం ఎల్లయ్యకు ఉంది. అక్కడికి ఎల్లయ్య తల్లి పటేల్ ఇంటికి పోయి బతిలాడిండట. పటేలా పటేలా జర పొలగానికి జ్వరం వచ్చింది, ఇవాళ రాడు నాగలికి అన్నాడట. ఓ వాడున్నాడని నేను నాటు పెట్టుకుంటే అచ్చుడచ్చుడే, లేకుంటే తీసి పారేస్తా అని బెదిరించిండట. ఇక ఎల్లయ్య పాపం మూతికి అడ్డబట్ట కట్టుకొని నాగడికి పోయిండట. అది చూసి అందరు నవ్వుడేనట. అట్నో ఇట్నో పొద్దుగూకేదాకా ఈ దూది మొత్తం బీక్కున్నాడు, పొలం మొత్తం దున్నిండు, కానీ ఈ బురదలు దున్తుంటే మా ఆయన జ్వరం అందుకుందట. మూతి మొత్తం పుండు పుండై ఎర్రగుబ్బిందట, రక్తాలు గారుతున్నాయట. ఇక చూడు కొడుకు 4 రోజుల దాకా మంచంలోంచి లేవలేదు. ఎల్లయ్య మూతిని చూసేటందుకు ఊరు మొత్తం దారాలు కట్టిర్రు. పోరగాండ్లు అయితే ఇంటి చుట్టే మూగిండ్రు. ఈ 4 రోజులు పక్కీరు కాశీ ఊర్లే కనిపించలే. ఇక ఇదంతా చేసింది ఆడే కాడ. మిగిలిన వాళ్ళకి ఎందుకు మేకప్ చేయలేదో మాకు అప్పుడు అర్థమైంది. మా దాసి నాయనను మా మామ గొప్పాడ్డాడు. ఇక చూడు నేను అనలేదా కాశీం గాడు ఏదో చేస్తాడని, చూడు ఎల్లగాని మూతిని ఎంత పని చేసే అని అన్నాడు. ఈ ఎల్లయ్య వాళ్ళు అవ్వ మామూలు మనిషి కాదు, మాల్యంను పక్కిరి కాశీంను మొత్తం బజార్ కడిగి పోసింది. కాశీం వాళ్ళవ్వ తక్కువేనా, ఆమె గుడుకున్నదా, ఇద్దరు షికెల్ షికెలు పట్టుకొని నడి బజార్ బాగొట్టుకున్నారు. 4 రోజుల తర్వాత ఎల్లయ్య మూతి కొద్దిగా తగ్గింది, కానీ పేరు మాత్రం అట్లనే ఉండిపోయింది. ఈ దెబ్బతో ఎల్లయ్య మా మాల్యం దిక్కు రానే రాడనుకున్నా, కానీ మళ్ళా మెల్లగా వచ్చిండు. ఇక పక్కీర్ కాశీంకు తర్వాత ఎల్లయ్యకు పంచాయతీ అయింది కదా, వీళ్ళిద్దరు అసలే మాట్లాడుకోరు అనుకున్నా. వాళ్ళు అవ్వలు మాట్లాడుకోలేదు, కానీ వీళ్ళు మాత్రం మళ్ళా పానం దోస్తులు అయినరు. ఇగో ఇది మా కోతిమూతి ఎల్లయ్య కథ.
1: కథనం కార్యక్రమంలో ఇప్పటిదాకా విన్నాం మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి కోతిమూతి ఎల్లయ్య కథ. అది కథారచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటినాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రిడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు

0: 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీ డిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం సరిగ్గా 8:45. ఇప్పుడు విందాం ఇగ ఇనుండ్రి. ప్రముఖ తత్వకవి యోగి పరమేశ్వరయ్య జీవిత విశేషాలు, రచనలు గురించి వారి సన్నిహితులు దేవుళ్ళ శివుడయ్య మల్లెల కబీర్దాస్తో ముచ్చట తనతో ముచ్చట పెట్టినరు వారితో సుమనస్పతి రెడ్డి. ఈ ముచ్చటను ఇప్పుడు మనం వినేద్దాం. ఇగ ఇనుండ్రి.
2: దేవుళ్ళ శివుడయ్య గారు, మల్లెల కబీర్దాస్ గారు, నమస్కారం.
3: నమస్కారం.
4: నమస్కారం.
2: మన ఆదిలాబాద్ ప్రాంతంలో జన్మించి గొప్ప ప్రజాదరణ పొందిన తత్వకవుల్లో చాలా ప్రముఖుడైన శ్రీ యోగి పరమేశ్వరయ్య గారు. అయితే ఇప్పటి తరం వాళ్లకు చాలామందికి అసలు గాదరి పరమేశ్వరయ్య గారు ఆయన పేరు వినుండొచ్చు, కానీ ఆయన జీవితం గురించి కానీ ఆయన రచనలు అసలు ఏ రకాలుగా సాగినాయి, ఆయన ఎటువంటి వ్యక్తి, ఈ విషయాలు చాలామందికి తెలియదు. కాబట్టి శివుడయ్య గారు, మీరు స్వయంగా పరమేశ్వరయ్య గారి అల్లుడు గారు కదా, అందువల్ల మీ నుంచి తర్వాత కబీర్దాస్ గారి నుంచి ఈ విషయాలు తెలుసుకుందామని అడుగుతున్నాం. కొద్దిగా ఆయన జీవితం గురించి చెప్పండి. ఎప్పుడు పుట్టిండ్రు, ఎక్కడెక్కడ జీవించిండ్రు?
3: పరమేశ్వరయ్య గారు జైనది లోపల జన్మించారు. తర్వాత
2: 1910 జన్మించారు కదా,
3: మళ్ళా తర్వాత అక్కడ నుంచి ఆదిలాబాద్ వచ్చేసిండు. ఆదిలాబాద్ వచ్చేసి తన కాపురము, పిల్లలు, ఇక్కడ యోగం చేసుడు అంతా ఆదిలాబాద్ కోలిపూర్లో జరిగింది.
2: యోగం అంటే మరి ఆయనకి ఎవరైనా గురువులు ఉన్నారు?
3: గురువు నరసింహయోగి,
2: శరణగిరి. శరణగిరి నరసింహయోగి. ఆయన ఎక్కడ?
3: ఆయన నిజామాబాద్.
2: నిజామాబాద్.
3: ఆ తర్వాత ఇక్కడ యోగం చేసి మన పాటలు రచన చేసిండు భక్తుల గురించి. మన తర్వాత కొందరు యోగం అయిన తర్వాత భక్తులు చాలా పెరిగిపోయిండు పరమేశ్వరయ్యకు. అప్పటి నుంచి పాటలు రాయడం స్టార్ట్ చేసిండు. ఫస్ట్ హిందీ రాసిండు.
2: హిందీ రాసిండు అంటే తెలుగు కూడా రాసిండా
3: లేకపోతే? మొదటి భాగం హిందీ
2: రాసుడు పాటు రెండు హిందీ,
3: రెండు
2: హిందీ
3: వాగ్దేయకారుడు, ఆ తర్వాత రచన.
2: మరి మొదటి పుస్తకం శుద్ధ నిర్గుణాత్మ అచల్ అనుభవ భజన్మాల,
3: భజన్మాల
2: అభ్యాస యోగి పరమేశ్వరయ్య ఉమర్
3: 38
2: నివాస్థాన్ జిల్లా ఆదిలాబాద్ అని 1957 వచ్చింది పుస్తకం. అచల సిద్ధాంత పద్ధతిలో ఉండేవాళ్ళు అన్నట్టు.
3: అయితే తర్వాత రెండవది ఆత్మ సాక్షాత్కారం, మొత్తం మన శరీరం గురించి, ఆత్మ గురించి బోధ. తర్వాత రెండవది, మళ్ళా మూడవది యథార్థ జ్ఞానం.
2: అంటే ఆయన రాస్తూ పోతుండేది, పాడుతూ పోతుండేది,
3: రాస్తుపోయేది,
2: పాడప్పుడు అయి పుస్తకాలుగా
3: వచ్చేది. అంటే రచన చేసిందంటే పాడిపిస్తుండే. తమ్ముడు ఉండే ఇద్దరు, ఇమ్మడి
2: తమ్ముడి పేరు
3: ఓంకారయ్య. ఆయన
2: వీళ్ళకు పరమేశ్వరయ్య, ఓంకారయ్య, ఇంకా
3: పంచాక్షరయ్య.
2: పంచాక్షరయ్య,
3: పంచాక్షరయ్య
2: పేర్లు. మరి వాళ్ళ తండ్రి గారు కూడా చాలా భక్తి,
3: తండ్రి గారు భద్రయ్య.
2: భద్రయ్య
3: తల్లి చిన్నమ్మ.
2: ఆయన కూడా ఈ భక్తి పద్ధతిలో ఉండేదా?
3: అవును. అలా అంటే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు వీధి నాటకాలు ఆడడం, తర్వాత ఈ రచన. ఇప్పుడు పరమేశ్వరయ్య గారు రచన చేసిండే ఓంకారయ్య గారు పాడేది.
2: అంటే వీళ్ళు జంగాల,
3: జంగాలు, మాల జంగాలు,
2: మాల జంగాలు. కాబట్టి వీళ్ళకు వృత్తిగా కూడా ఉండే,
3: వృత్తిగా ఉండే, భిక్షాటన చేయడము, ఊర్లు తిరగడము,
2: కథలు కూడా చెప్పడం,
3: కథలు చెప్పడం, కథలు చెప్పడం, భాగవతం ఆడడము, నాటకం ఆడడము. వాళ్ళు నాటకము, భాగవతం ఆడితే చాలా ఇంపుగా, సొంపుగా ఉండేది. ఆ విధంగా వాళ్ళు కళాకారులు.
2: అయితే పరమేశ్వరయ్య గారు ఉండేది, ఆయనతో పాటు ఆయన తమ్ముళ్ళు
3: కూడా, ఆయన తమ్ముళ్ళు కూడా ఉండేది. మళ్ళీ ఇంకా కులం వాళ్ళు కూడా ఇంకా 7-10 వాళ్ళకి, అంతే కొట్టేటోళ్ళు, పాడేటోళ్ళు, వాళ్ళంతా కావాలి కదా,
2: బృందం.
3: ఆ బృందం కావాలి కదా, వాళ్ళంతా ఎంబడి ఉండేది. తన ఎంబడి ఎక్కడ పోయినా గానీ పలాని ఊళ్ళో ప్రోగ్రామ్ ఉన్నది, నాటకం ఉంది అంటే అందరు పోయేది. మళ్ళా తర్వాత ఈయనకు భక్తి పూర్వకంగా ఎప్పుడైతే యోగం చేసి పాట రచన చేయడం స్టార్ట్ చేసిండో అప్పుడు భక్తజనం కూడా బాగా పెరిగిపోయిండు. ప్రతి ఊర్లో ఈయనను ఆహ్వానించుడు. ఇప్పుడు తంతులు గాని ఇక్కడ పక్క ప్రతి ఊర్లో ఎవరిని, అప్పుడప్పుడు నాకు మొదటి నుంచి తెలుసు మామయ్య గారు.
2: చిన్నప్పటి నుంచి చూసినాను
3: నేను. అయితే మా భజనలు చేయడము, పాటలు పాడడము, రచనలు చేయడము, ఈ విధంగా తనది భక్తులు కూడా చాలా 1000 పైన అయిపోయింది. నాకు తెలిసినంత 1200 నేను చూసినప్పటి నుంచి
2: భక్తులు ఉన్నారు,
3: భక్తులు. అయితే వాళ్ళ ప్రోత్బలంతోనే అక్కడ ఒక మందిర్ తయారైంది.
2: ఎక్కడ?
3: లక్ష్మీపూర్లో.
2: ఆయన బ్రతికుండంగానే?
3: బ్రతికుండంగా తను ఫౌండేషన్ వేసింది అంతే.
2: లక్ష్మీ
3: తను ఫౌండేషన్ వేసిందని మేము కంప్లీట్ చేసినాం.

0: భక్తులు పట్టుకొని. తర్వాత ఆయన ప్రధాన శిష్యుడు ఒక రామయ్య, మేరుగు రామయ్యన్నాడు, అతను ఒక అయ్యగా పాటలు పాడుతూ ఆయన స్వయంగా 3 బుక్లు రచన చేసిండు.
1: ఆయన కూడా
0: కవి అయిపోయిండు. మళ్ళీ అయ్యేది మందిర్ కట్టించిండు పెద్దగా.
1: మేరుగు
0: రామయ్య.
1: ఆయన ఊరు?
0: ఆయన ఇక్కడనే హైదరాబాద్.
1: ఆయన గుడి కట్టించింది అక్కడ
0: మన ఈదుల్లా సౌర్గం.
1: ఈదుల్ల సౌర్గంలో గుడి కట్టించి పరమేశ్వరయ్య గారికి.
0: కట్టించిండు, విగ్రహ స్థాపన చేసిండు. దానికి మేము ఇయా పూజారిగా అన్ని తెలియ.
1: అయితే జీవితాంతం ఆయన పాటలు రాసుకుంటూ ఉన్నారు పరమేశ్వరయ్య.
0: పాటలు రాసుకుంటూ ఉన్నాడు.
1: మొత్తం ఎన్ని రాసి ఉంటారు?
0: 5 బుక్లు రాసిండు.
1: 5 పుస్తకాలకు వచ్చినాయి. పుస్తకాల్లో రాణి కూడా ఉన్నాయా?
0: రాణి కూడా మన అముద్రణ ఉన్నాయి, కందార్తాలు ఉన్నాయి. మన తర్వాత డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్ర ఉంది.
1: బుర్రకథ రూపం రాసింది.
0: నేను బాడిచ్చిన దాన్ని.
1: చాలా మంది తెలియదు. అయితే జీవితం మొత్తంలా ఎన్ని పాటలు రాసిండొచ్చు? 800 పాటలు రాసిండొచ్చు ఏమైనా అంచనా ఉన్నదా?
0: చాలా పాటలు రాసిండు. ఈ మాకు లెక్క కందినై ఇవి తన చేత్తో ఏవైతే రచన చేసిండో అవన్నీ నేను ఇప్పుడు భద్రపరిచినాను. ఆ తర్వాత ఇంకా రాయని కూడా నాకు తెలిసినంత వరకు ఒక 300-400 పాటలు పోయినాయి
1: రాయకపోవడం వల్ల.
0: అంటే మేము వాటిని ప్రింట్ చేయకపోవడం.
1: రాతప్రతిలో ఉండినాయి,
0: చాలా పోయినాయి. ఒక ఇంకా 2 బుక్లు 3 బుక్లు అవుతుంది.
1: సరే, ఆయన ఎటువంటి వ్యక్తి? వ్యక్తిగా మీకు ఎట్లా అనిపించేది? అంటే ఆయనకు యోగ తత్వంలో ఉన్న సంసారి కూడా.
0: సంసారి, భార్య, పిల్లలు, 3 కొడుకులు సార్. మరి తర్వాత బిడ్డలు 2. మళ్ళా మొదట ఆమె ఉన్నది, ఇప్పుడు 2వ ఆమె మా ఆమె ఉన్నది. ఇక ఒక ఆమె పేరేమో భద్రమ్మ ఒకటి, గౌరమ్మ ఒకటి, గంగమ్మ.
1: సరే, అదే అయితే ఈయన పోయినప్పుడు ఎట్లా, గురువు గారు పోయినప్పుడు ఎట్లా ఉండేది? అంటే ఈయనతో సాంగత్యం ఎట్లా ఉండేది భక్తులకు?
0: భక్తులకు ఇది భక్తి సాంగత్యం. ఈ తను బోధించేది మొత్తము ఆద్వైతం. ఆద్వైత సిద్ధాంతి. ద్వైతం అంటేనేమో వేరున్నది, ఆద్వైతం అంటేనేమో జీవుడు దేవుడు ఒకటే.
1: అదే,
0: ఒకటే, వేరు కాదు. ఆద్వైత సిద్ధాంతి
1: అది చెప్పేది. ఒక్కటేదన్న గీతం కొన్ని ముందుగులు చెప్తారా?
0: చెప్తాను.

0: ఈ విధంగా.
1: సరే, ఇప్పుడు మల్లెల కబీర్దాస్ గారు, మీరు
0: సార్
1: తెలంగాణ సంగీత సాహిత్య అకాడమీ జిల్లా విభాగానికి
0: అధ్యక్షుడు.
1: అధ్యక్షులుగా ఉన్నారు,
0: ఓకే సార్.
1: మీరు ఏమన్నా చూసినారా చిన్నప్పుడు?
0: నేను ఆయన్ని చూశాను సార్, నేను
1: చూసారు?
0: చిన్న ఉన్నప్పుడు.
1: ఏ సంవత్సరం పరంపదించింది ఆయన?
0: ఆయన 94లో సార్,
1: 1994.
0: 1994లో మరణించాడు. అయితే నేను అప్పటికి కళాశాలలో నేను చదువుకుంటున్నాను, నాకు చాలా తెలుసు, స్వయంగా నేను చూశాను. అంటే మా మండలం జైనత్ మండలంలోనే ఆయన జన్మించాడు. అయితే మా ఇంట్లోనే భజన కార్యక్రమాలు మా నాన్నగారు కూడా చేసేవాళ్ళు. అయితే ఈయన రచించినటువంటి కొన్ని పాటలు కూడా, పుస్తకాలు కూడా అప్పుడే వచ్చినవి. అయితే దాంతోపాటు నేను చిన్నగా ఉన్న కాబట్టి ఎవరు రచించారనేది నాకు తెలియదు, కానీ ఆ పాటలు వినేవాణ్ణి. నేను కూడా ఆ భజన కార్యక్రమంలో పాడేవాణ్ణి.
1: ఏదైనా ఒకటి గుర్తున్నది పాడండి.
0: ప్రపంచమే పాఠశాల, ప్రపంచమే పాఠశాల అని ఇలా విన్నాను నేను. అయితే నేను ఈ వాయిద్యాల మీద ఎక్కువగా నేను శ్రద్ధ చూపేవాణ్ణి. అయితే ఈ పాటల ద్వారా చాలా భక్తులందరూ కూడా ఆధ్యాత్మిక పరంగా తాను జీవనోపాధి కొరకు భిక్షాటన చేస్తూ మరియు భక్తి మార్గంలో పాటలను రచిస్తూ శిష్యులను కూడా చాలా మందిని తయారు చేశారు.
1: భిక్షాటన చేస్తూ
0: పోతుండేవారు. అవునండి.
1: పాడటం ఎట్లా ఉండేది?
2: పాడటం అంటే చాలా అద్భుతంగా పాడుతుంది సార్. మంచిగా
1: స్వయంగా
2: వాద్యే కాదు, స్వయంగా ఆయన వీణ,
1: వీణ
2: వీణ వాయించేది. వీణ వాయించి ఎప్పుడు తిరుగుతుండే కూడా, వీణ బంధు లేకుండే నడుస్తూనే ఉంటుండే. ఎక్కడ వీణా వీణ బంధు లేక ముగిస్తూనే
1: పోతుండే.
2: అది వీణ,
1: వీణనే చిరుతలు కూడా ఉండే.
2: చిరుతలు వీణ. ఇక మళ్ళా తర్వాత భిక్షం తీసుకొచ్చిన తర్వాత ఈ భిక్షం చేసేది. భిక్షం చేసిన తర్వాత మళ్ళా వచ్చి భక్తులు అంతా రోగాయి ఒక దగ్గర అయ్యి కూర్చుని పాటలు భజన రోజు ఈ విధంగా నడిచేది.
1: సరే, మనిషి ఎట్లా మాట తీరు ఎట్లుండేది, ఆయన ప్రభావం ఎట్లుండేది భక్తుల మీద? ఇంత వేలాది మంది భక్తులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా పాడుకుంటున్నారు ఊరూరా ఈ ప్రాంతంలో ఆయన పాటలు అంటే. అసలు ఎంతవరకు ఉండేది భక్తులు మన ఆదిలాబాద్ ప్రాంతం?

0: జగన్నాథ్ ప్రాంతం సరే, ఇంకా బయట
1: బయట ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు చాలా భక్తులందరూ ఎక్కువగా ఉండేది.
0: ఎక్కడెక్కడి నుంచి వచ్చేది?
2: ఇప్పుడు మహారాష్ట్ర, మహారాష్ట్ర ఇక్కడ దగ్గరి విలేజ్లన్నీ మాండవా, జరి, జామిని, పిప్పిరి అయిన పోతే కమస్కం ఒక 20-30-40 మంది అక్కడ
0: జమ అయ్యారు. మన ఇటుపక్క
2: ఇదే మహారాష్ట్ర, ఇటు
0: ఇటు ఆదిలాబాద్ వాళ్ళు. మరి
2: ఆదిలాబాద్ ఎక్కడ పోయినా గానీ, ఇప్పుడు లచ్చంపూర్ గానీ, నిపాని గానీ, ఏ విలేజ్ కి వెళ్ళినా గానీ ఆయన దగ్గర ఒక 20 మంది కంపల్సరీ నైట్ లో జమ అయ్యేది.
0: సరే, ఆయన ప్రభావం ఎట్లా ఉండేది?
2: చాలా ప్రభావం అంటే మాట దూరుని ఆయన పలుకు, ఎందుకంటే స్పష్టత, గురువు కదా. ఆయన వచ్చిందంటే నవ్వుతూ మాట్లాడేది ఎవరితోనన్నా, సంతోషంగా మాట్లాడేది అట్లా. మళ్ళా భక్తి గురించి పాటలు చెప్పేది, మాట్లాడేది అట్లా, ఆ విధంగా ఉండేది. చాలా సంతోషంగా పూర్వంగా మాట్లాడుతుండే. ఆవిడ ఈ పరమేశ్వరయ్య వచ్చిందంటే భక్తులకు ఎంతో ఆనందంగా ఉండేది. చుట్టుపక్కల అందరూ ఉండి నవ్వుతూ మంచిగా ఉండేది వాళ్ళందరూ కూడా ప్రేమగా.
0: ఒకటి ఈ పాటలు పాడడం, తత్వం బోధించేది కూడా,
2: బోధించేది కూడా. అంటే ఎవరైనా గురువులు ఇట్లా మాకు బోధ చేయి, మేము విధంగా ఉంటాం చేస్తామంటే వాళ్ళకు చెప్తుండే శిష్య మార్గం.
0: అంటే కొంత వాళ్ళ సమస్యలు, మానసిక సమస్యలు, ఆధ్యాత్మిక సమస్యలు ఇట్లా కొన్ని ఉంటాయి కదా,
2: ఉంటాయి,
0: వాటిని కూడా ఆయన సలహా
2: ఇచ్చే ఇచ్చేది. ఎక్కడాక ఏమన్నా అంటే పాటనే రాసి చూపించేది
0: అంతే.
2: మాకు ఈ విధంగా ఇబ్బందులు ఉన్నాయంటే ఆ ఇబ్బందికి పాట రాసి ఆడబడేసి అట్లా.
0: ఎంతసేపట్లో రాసేది ఒక కొత్త?
2: ఆయన స్టార్ట్ చేసినట్టే బంద్ చేసేది లేక. అంటే మరి చదువుకున్న వ్యక్తి కూడా కాదు, బడికి పోయినవాడు కాదు. అంటే ఆ విధంగా
0: భాష మరి ఆయన గురువుల నుంచి వచ్చిందా, కుటుంబం నుంచి వచ్చిందా?
2: అది ప్రకృతి సహజంగా ఆయనకు ఏదో సార్ పెద్ద బాల శిక్ష ఉండేది కదా, మొదలు గాదాన్ని ఇండ్లలో నేర్చుకున్నది. ఇంత స్పష్టత, తర్వాత ఆ పలుకు సరస్వతి పలుకు ఆయన.
0: సంగీతం ఎక్కడి నుంచి వచ్చింది అంత?
2: సంగీతం కూడా వాళ్ళకు అపాప వచ్చేసింది.
1: వంశ పరంపరంగా
2: వాళ్ళు ముగ్గురు ముగ్గురు సంగీతం అంటే సార్, వాళ్ళు పాటలు పాడినంటే మంది పరిశ్రమ అయిపో.
0: పరమేశ్వరయ్య గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన ఇద్దరు తమ్ముళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి.
2: ఆ తమ్ముళ్ళు వాళ్ళు ఎంబడి ఉంటుండే అప్పుడు. ఇప్పుడు అయ్యా ఈ పలాన్ పాట పాడుండ్రా అంటే ఇందర మంది ఇట్లా 40-50 మంది అక్కడ సంతోషంగా అయ్యా వీళ్ళు పాడుతూ ఉంటే వాళ్ళు చర్చ చేస్తూ తన్మయం అయిపోయేది వాళ్ళు. ఆ విధంగా అయ్యా జీవితం నడిచింది మేము చూసినంత వరకు. ఎక్కడ పోయినా గానీ తనకు ఒక 20 మంది ఎంబడి, 10 మంది ఎంబడి, 15 మంది.
0: ఇక ఇట్లా భక్తులు ఉండడం వల్ల ఆయన జీవితంలో ఎప్పుడు ఏమీ ఇబ్బంది లేకుండా ఈ భక్తి మార్గంలో ఉన్నాడు.
2: వాళ్ళే తెచ్చి పెట్టేది, అయ్యా ఏం పోతున్నారు ఏంటి అంటే వాళ్ళు. కానీ ఆశాపరుడు ఏ మాత్రం కాదు. ఇప్పుడు నేను ఇట్లా డబ్బు సంపాదిస్తా దీన్ని కాదు. ఇప్పుడు ఏదైనా పోతున్నా అంటే ఆయన దగ్గర డబ్బులు లేవంటే 10 రూపాయలు ఇస్తే సుగా, ఎంత పడతా అంటే 5 రూపాయలు ఉంటే 5 తీసుకున్నది, 5 రూపాయలు వాపసు చేసేది.
0: ఇట్లా ఏమన్నా మంచి సంఘటనలు జ్ఞాపకం ఉంటే ఒకటండి చెప్పండి. ఆయన జీవితంలో మీరు చూసిన భక్తులతోనూ ఆయన తిరుగుతున్నప్పుడు
2: మాకు జ్ఞాపకం ఉంది. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు విలేజ్ వెళ్ళాలా, ఎవరికి వస్తారు స్వామీజీ అంటే నేను ఈదుల స్వర్గం పోతా, ఏం కావాలి మీకు, నాకు బస్ కిరాయి కావాలా అని ఓ 10 రూపాయలు ఆయన ఇస్తే ఆయన 5 రూపాయలు తీసుకొని 5 రూపాయలు ఆయనకు వాపసు చేసేది. నాకు పోతందుకే కావాలి, నాకు రాతంత అవసరం లేదు అట్లా. ఆ విధంగా ఆయన కాలం గడిపిన చాలా సంతోషకరంగా.
0: మరి ఆయన పరంపదించినప్పుడు భక్తులు,
2: ఆయన పరంపదించినప్పుడు భక్తులు అక్కడ ఈదుల స్వర్గం వల్ల తను పరంపదించిండు. అప్పుడు నాకు చెప్పిండు, నేను అప్పుడు డ్యూటీలో చెన్నూరులో ఉన్నా. అయితే నేను రిటైర్డ్ ఎక్సైజ్ ఎస్ఐ అప్పుడు ఎడ్కామ్ సేవలుగా ఉండే. అయితే ఆ మర ప్రమోషన్ మీద నేను వరంగల్ వెళ్ళిపోయినా. గీతాన్ని పోయినప్పుడు వచ్చి అక్కడ కార్యక్రమాలను చేసి వెళ్ళిపోయినా. నాకు అప్పు అయిపోయింది కదా, ఈ కార్యక్రమాలు ఉన్నాయి, ఇది నీతోనే అవుతుంది, వేరేళ్ళతోని కాదు, ఇదే నువ్వు చేపట్టి చేయాలని చెప్పిండు. అప్పటి నుంచి నడుస్తుంది.
0: సరే, అయితే ఇప్పుడు మరి పరమేశ్వరయ్య ప్రభావం ఎట్లా కొనసాగుతున్నది, ఆయన తత్వాలు?
2: ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భక్తులు నా దృష్టిలో చాలా మంది జరిగిపోయింది.
0: తొలి భక్తులు
2: ఏదైతే అయ్యా మీద ప్రేమ ఉన్నాలో వాళ్ళందరూ, ఇప్పుడు నేను చేసిన సర్వీస్ అప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి అందరూ మంది జారిపోయిండు. అప్పటి నుంచి నేను ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నా. గురు పౌర్ణమి, దత్త పౌర్ణమి ఇవన్నీ నేను ఆచరించుకుంటా. నాయంబడి
0: ఎప్పటిలాగే ఈయన తత్వాలు మొదటంత వ్యాప్తిలో ఉన్నాయా, కొద్దిగా పెరిగింది అంటారు వ్యాప్తి? ఇప్పుడు
2: వ్యాప్తి పెరిగింది. మరి నాకు వచ్చి అడుగుతారు మాకు ఈ బుక్ కావాలా, లేకపోతే డబ్బులు ఉంచు 500, 1000.
0: సరే,
1: ఇదే కాకుండా నేను చూసిన సరే ఈ పాటలు చాలా మంది భక్తులందరూ పాడుతున్నారు. అయితే ఆదిలాబాద్ జిల్లా నుండి రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన భజన కార్యక్రమాలను కూడా మన ఆదిలాబాద్ జిల్లాలో 35 టీంలను కూడా తీసుకువెళ్ళడం జరిగింది సార్. అందులో పరమేశ్వరయ్య గారి యొక్క పాటలు అక్కడ నిజామాబాద్ వాళ్ళు గాని కరీంనగర్ వరంగల్ జిల్లాల వాళ్ళు కూడా తన పాటలు పాడారు. అంటే రాష్ట్రం మొత్తం మీద నలుమూలల ఆయన పాటలు వినిపిస్తుందంటే నాకు అప్పుడే తెలిసిపోయింది ఒక మన జిల్లా ప్రాంతం
0: గురించి అయితే పరిశోధన చేసి చూడాల్సిన అవసరం ఉన్నది.
1: అవును సార్,
0: ఇతర ప్రాంతాల్లో కూడా పాడుతున్నారని తెలుస్తుంది.
1: అయితే ఇదే కాకుండా ఆయన రాసినటువంటి బుక్స్ కూడా డాక్టర్ కెవి రమణాచారి గారికి మరియు ప్రభుత్వ పరంగా కూడా దాన్ని మునుముందు చేస్తారంటే సమర్పించాం సార్.
0: జమదాపూర్ మల్లేష్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా పరమేశ్వరయ్య గారి భక్తులు, ఆయన కూడా ఒక మాట చెప్తారేమో.
3: నేను 19 సంవత్సరాలు నాకు అప్పుడు అయ్యంబడి సూపర్ చేసిన నేను. మరి అయ్యా మేము ఉపదేశం అయితే ఎట్లా నడాలా, ఏ పద్ధతితో ఉండాలా, మరి ఉపదేశం అయితే ఎట్లా చేస్తే మనము అంటే అయ్యేమన్నాడంటే నువ్వు అన్ని చెయ్యి అన్నాడు. అరే ఉపదేశం అయ్యి అన్ని చేసి ఎట్లా అయ్యా అంటే ఇంకొకళ్ళ మనసు నొప్పియకుండా చెయ్యి అన్నాడు. నువ్వు చేసిన పనిలో ఇంకొకళ్ళ మనసు నొయ్యద్దు అని చెప్పాడు.
0: సంసారం చేసుకోమన్నాడు, పనులు చేసుకోమన్నాడు.
3: పని దేవుడు అన్నాడు అయ్యా, పని చేసి బతుకు సోదర, పని చేయక దేవుడు అంటే పాడైపోతావు అన్నాడు. రాత్రిలో భజన చేస్తే నిద్ర నిన్ను వండబెట్టు, పొద్దు రామ జపము చేస్తే ఇంటికి రాబడి గట్టు, ఉత్త చేతులు జోడిస్తే అడ్డిమిత్తి ఇవ్వడు గట్టు. నువ్వు పని చేసుకుని బతుకు, పని దేవుడు, పని ముందు తర్వాత దేవుడు.
0: మీ మీద ఆయన ప్రభావం చాలా ఉన్నది అయితే.
3: నేను అయ్యంబడి ఎప్పుడు తిరిగినా, నేను ఏ ఊరు ఎక్కడ భజన ఉన్న పోయినా అయ్యే పాటలు నింపుకున్నా నేను, ఏ ఊళ్ళో భజన చేసిన అయ్యే దగ్గర పోయినా.
0: ఇప్పుడు ఆయన పరమేశ్వరయ్య గారి గొంతు ఇంకా మనకు దొరుకుతున్నది అంటే అది మీరు రికార్డ్ చేసిన?
3: మేము చేసింది, మేము రాత్రి కష్టపడి అయ్యంబడి పోయి తట్టుపోయినా నేను. ఇవి ఎప్పుడంటే 35 ఏళ్ల కింద నింపిన.
0: ఎందుకంత ప్రేమ ఉండేది, భక్తి ఉండేది
3: అయ్యా? నేను పాటలు విన్నా అయ్యా, పాటలు విన్నా అలా దాని సారూచని తెలుసుకొని దీంట్లో మంచిగున్నాయని చెప్పి. మరి అయ్యా నడవడి కూడా ఎందుకు కొరకంటే ఆశ లేని గురువు, ఒక రూపాయి కూడా మన దగ్గర ఆశించలేదు. ఏమన్నాడు అయ్యా, నీ దగ్గర పైసలు లేకపోతే ఉడికాడ కాయ నరపకాయ కొట్టకు, కాయ కొట్టకు, నీ కాయంపు అన్నాడు. పైసలు లేకపోతే ఈ కాయంపు, ఆ కాయ లేకపోతే కానీ రాకుండాకు రా అని చెప్పిండు అయ్యా. అంటే ఒక నేను ఒక పాట వినిపిస్తా ఇది. శాంతి ప్రధానుడు సతంత వీరుడు, భూతల మందున పేరు మృతి నొందిన ఇరు సరుకారు, గీత న్యాయమును నమ్మిన నేత అతని మిత్రుడు గాంధీ తాత, శాంతి శాంతి వాక్యంబుల చేత సతంత ప్రదవిని నిలిపిన దాత, శాంతి ప్రధానుడు సతంత వీరుడు భూతల మందున పేరు మృతి నొందిన ఇరు సరుకారు, భారతదేశం ప్రధాన మంత్రి అయి భారముతా మోసినడు, రారాజుల మెప్పించినడు, నైరు నైరు అని జగతిలో పేరు, భారత భూమిలో లేరు ఆ తీరు, పరమ పుణ్యుడని ప్రజలు మెచ్చినరు, రారాజులు స్వాగతమిచ్చినరు, శాంతి ప్రధానుడు సతంత వీరుడు భూతల మందున పేరు మృతి నొందిన ఇరు సరుకారు.
0: ఈ రెండు పుస్తకాలు ఇప్పుడు 11వ తారీఖు నాడు విడుదల చేస్తున్నారు. మీరు అక్కడ సభ పెట్టిన లచ్చంపూర్లో ఆయన స్మృతిలో నిర్మించిన ఆ గుళ్ళోనే కదా? సరే, ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నప్పుడు మిగతా రచనలు ఎప్పుడు బయటకు తీసుకొస్తారు?
2: ఇప్పుడు 4 బుక్లు నా దగ్గర ఆల్రెడీ,
0: ఇప్పుడు 4 పుస్తకాలు దొరుకుతున్నాయి
2: ఆల్రెడీ ప్రజలకు. ఇప్పుడు ప్రతి శ్రావణ మాసం లోపల విలేజ్ భజనలు నడుస్తాయి, ప్రతి ఊరిలా పరమేశ్వరయ్య పాట ఉంది, రోజు పాడతారు, పాడని రోజు లేదు అనొచ్చు. ఎక్కడ భజన జరిగినా పరమేశ్వరయ్య పాట కంపల్సరీ ఉంటుంది. ఆదిలాబాద్ తాలూకాలో ఎక్కడ పోయినా కానీ పరమేశ్వరయ్య పాట లేని మాత్రం భజన ఉండదు.
0: బాగుంది. ఇప్పటికీ కూడా గ్రామ గ్రామాన ప్రజలు ఆయన పాటలు భజన మండలాల్లో పాడుకోవడం వల్ల ప్రభావం చూపుతున్న ఆధ్యాత్మికవేత్త తత్వకవి పరమేశ్వరయ్య గారు, వారి గురించి కొన్ని విశేషాలు ఇక్కడ మాకు వచ్చి చెప్పినందుకు చాలా సంతోషం. మీ ముగ్గురికి ధన్యవాదాలు. ఆత్మ సాక్షాత్కారం, మానవద్గీత, ఈ రెండు పుస్తకాలు ప్రజలకు అందుబాటులో.
1: అంటే ముఖ్యంగా భక్తుల యొక్క కోరిక మేరకే ఈ 2వ ముద్ర 3వ ముద్రను
0: పాడుకోవడానికి వీలుగా. సరే, చాలా బాగున్నది. పరమేశ్వరయ్య గారి గురించి ఇట్లా చర్చించుకోవడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.
4: ఇప్పటిదానికి ఇన్నం, ఇక ఇనుండ్రి కార్యక్రమంలో ప్రముఖ తత్వకవి యోగి పరమేశ్వరయ్య జీవిత విశేషాల గురించి, రచనల గురించి వారి సన్నిహితులు దేవుళ్ళ శివుడయ్య, మల్లెల కబీర్దాస్తో ముచ్చటాది. వారితో ఇప్పటిదాకా ముచ్చట పెట్టినరు సుమనస్మతి రెడ్డి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా రేడియో మాణిక్యాలు. భాగ్యనగరం నాటకం మొదటి భాగం విందాం ఇప్పుడు మనం. నిర్వహణ నార్ల చిరంజీవి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పిస్తున్న నాటకం భాగ్యనగరం

ఒక రాణి ప్రణయగాథ తాజ్ మహల్ వంటి శిల్ప కళాఖండాన్ని సృజిస్తే, ఒక సామాన్య నర్తకి ప్రణయగాథ ఒక సజీవ మహానగరాన్ని ప్రపంచానికి సమర్పించింది. అదే భాగ్యనగరం. తెలుగు వాణికే కాదు, తెలుగు వాణికి కలికిపచ్చల తురాయి కైసేసిన కవి స్వర్గీయ నార్ల చిరంజీవి.

రాగమతి పాట భాగమతి ఆట బల్పసందుగున్నాయే. ఇదిగో మొహిరీల మూట. ఎన్ని మూటలందించినా మా మాట వినిపించునేది లేదు కదా. ఆడినంతసేపు ఆడి దాని దోవన అది పోతుంది. చూసి చూసి మా దోవన మేం పోవాలి ఉసూ అంటూ అంతేగా రాగమ

0: అంతే దొరా, ఆ పైన మీరు ఆ అనకూడదు, మేము అనకూడదు. తమరు జాగిర్దారులు, తమ ముందు మేమెంత.
1: కాబట్టేనా కట్టడాలు కట్టుకున్నట్టు మరీ పెట్టుపోతున్నారు?
0: బెట్ట మాక కాలికి గజ్జె కట్టుకున్నాం, అది చాలదా దొరా? గుట్టుగా బతకలేక గుళ్ళో ఉమ్మడి గంటలయ్యాం. అపర సంజయ వేళ అందరెదట ఆడుతూ పాడుతూ నించున్నాం. మాకింకా కట్టు బెట్టు ఎక్కడ మిగిలింది దొరా?
1: మాటలు నేర్చారే. సరేరే పోనీ, అక్కా చెల్లెళ్ళు ఎన్నాళ్ళిలా గిరిగీసి కూతుంటారో మేం మాత్రం చూడమా?
0: ఎవరయ్యా తమరు కన్నార్పకుండా అలా చూస్తూ నిలబడ్డారు?
2: పరదేశిని.
0: అలాగా? పరదేశులైతే గడియో అరగడియో నిలిచేరు, కాని చూస్తున్నాను కదా 3 నెలలుగా మా ముంగిత నిలిచీరా, ఎంత చిత్రం.
2: చిత్రంగానే ఈ పరదేశిని నిలిపింది నీ నృత్యం.
0: మెచ్చావా పరదేశి, నా నృత్యం నచ్చేనా?
2: నచ్చక మెచ్చక నిలిచేమా ఇన్నాళ్ళు.
0: బాగుంది వరస. అవును, ఈ పరదేశికి ఊరు పేరు లేదా?
2: ఒకప్పుడుండేవి, ఇప్పుడు అవన్నీ మర్చిపోయాను.
0: ప్రమాదమే, అయినా అంత మైమరపు తగదు.
2: తగవాడ తగను. వినవిడుకాయే మొదట, పిదప కనవిడుకాయ, ఇప్పుడు
0: వీడిపో మనసు రాదాయే పాపం. అంతేనా పరదేశి?
2: అక్షరాలా అంతే. నా మనసులో మాట చెప్పావు.
0: అదేదో నీ నోటనే రాణించాను. కాని పరదేశి, ఆటపాటలతో ఆనందింపచేయటం ఒక్కటే మా ధర్మం, అంతేగాని అందసంగాలతో ఆకర్షించి అడ్డుపడడం మా వృత్తి కాదు, నీతి కాదు.
2: అది కాదు కళ్యాణి.
0: కళ్యాణి? ఊరు పేరు లేని పరదేశులు ఎదుటివారి పేరును కూడా మారుస్తారు కాబోలు. నా పేరు భాగమతి.
2: మా భాగ్యాలలో కళ్యాణ భాగవతివి కూడా. ఒక్క మాట, మేం పరదేశులం గనక 10 తావుల 10 పదుల నృత్యాలు చూస్తూ ఉంటాం, కాని ఎక్కడా కన్ను తెరిచి చూడ వేడు కాలేదు, కాలు నిలకడా కాలేదు. ఇన్నాళ్లకు ఇక్కడ నిన్ను చూశాం తొలిచూపే. మరి తిప్పుకోవడం మా వల్ల కాలేదు. మరి ఈనాటికి సెలవా?
0: సెలవా? అదేమంత భాగ్యం. అవును, పరదేశికి రీతి రివాజు బాగా తెలిసుండాలి. పసంద చేసిన వారు బహుమతి ఇస్తారు కదా.
2: బహుమతి
0: చేసాచిన ఇవ్వరే. ఓ అరవిచ్చిన జాజి.
3: ఎవరే ఆ పోతున్న పెద్ద మనిషి?
0: నాకు మాత్రమేం తెలుసు.
3: ఆహా, తెలియకుండానే అతగాని కవ్విస్తూ నవ్విస్తున్నావా? పోనీలే గాని, ఇంతకీ వారిచ్చిన బహుమతి ఏమిటి? బంగారు ముహిరియా?
0: అంతకన్నా ఖరీదైంది.
3: అలాగా? అయితే ఏది, నన్ను చూడని. మా బంగారు తల్లివి కదూ మా భాగమతి, మా మంచి తల్లి చూపిస్తుంది. అదిగో, అందుకే నా కోపం. చూపెట్టు.
0: అబ్బబ్బా, చెయ్యి చెయ్యి.
3: మరి చూడని ఇదే నన్ను. కొండను తవ్వి నెత్తికెత్తినట్టు, ఇంతకీ జాజి పువ్వా? మన పందిరి పువ్వు మనకే దానం చేశాడా మనగాడు?
0: ఎందుకమ్మా అంత కోపం?
3: ఏం చెయ్యని తల్లి, ఏడవలేక ఆ పైన నవ్వలేక అన్నట్టుంది.
0: అక్కా,

0: దివ్య నుండి దిగి వచ్చిన నిలబాలవా, 4000 దీపాలు వెలిగింప వచ్చిన జ్వాలాసుందరివా, ఎవరు నీవు? నీ కాలి కజ్జల రవళికి ఆ మూసీ నది కూడా తుళ్ళిపడుతోంది. ఈయన గోల్కొండ సైతం ఉలికి పడుతోంది. ఇక నేను కడలి ఓలే పొంగి నిన్ను కౌగిలింపన, కౌగిలిలో ఒదిగి ఒదిగి కరిగిపోవన.
1: వహ్వా వహ్వా ఆలీజా, గొప్పగా ఉంది కవిత్వం.
2: అమీర్, ఏమిటా గోళ? ఇదేమైనా గానా భజన అనుకున్నావా?
1: యాల్లా, ఇక్కడి మజా ఆ తైతెక్కల్లో ఎందుకుంటుంది ఆలీజా? అక్కడంతా థూ ఆడగాలి, ఔరత్కి హవా.
2: ఎందుకొచ్చావు ఇక్కడికి? ఒక్క గడి అయినా నన్ను ఒంటరిగా ఉండనియ్యు, తోడేలా వెంటాడుతూనే ఉంటావు.
1: గొప్ప మాట సెలవిచ్చారు మా ఆలీజా, వెంటాడినా వేటాడినా తమరినేగా ప్రభు. మిమ్మల్ని ఒక్క గడియ వదిలిపెట్టి ఉన్నానని తెలిసిందా పాదుషా వారికి? యాల్లా, ఇక చెప్పకండి, కొండంత కోపం రానే వస్తుంది. దాంతో నా తలకాయ కాస్త మా నాయనమ్మ గోరి ముందు దొర్లుతూ ఉంటుంది. అరే, ఆ తస్వీరేమిటి ఆలీజా? ఎవరిదా ఆడబొమ్మ కొంపదీసి? యాల్లా, తమరే స్వయంగా.
2: అమీర్,
1: ప్రభు ప్రభు, ఒక్కసారి అంటే ఒక్కసారి ఇలా చూసేసి అలా వెళ్ళిపోతాను.
2: నీ కళ్ళల్లో మచ్చుంది.
1: పోనీ, రెండు కళ్ళు మూసుకునే చూస్తాను.
2: అమీర్ అమీర్, చనువుందని సాహసించకు. ఆ బొమ్మ మీద ముసుగు తొలగించావా, నీ తల ఒక్క వేటుకు దిగి మూసీ నదిలో తేలుతుంది. జాగ్రత్త.
1: యా ఖుదా, యా అల్లా, మా యువరాజా వారు ఏం సెలవిస్తున్నారో విన్నావుగా, మరి నువ్వేం సెలవిస్తావు? మాట్లాడవే ఖుదా. ఏమంటున్నావు ఖుదా? సరిగ్గా వినపడటం లేదు. ఓహో, తమరి మంజూరు లేదా? ఆలీజా వారి షాదీ దాకా నేను బతికి ఉండవలసిందేనా? మరి ఈయనేమో ఇప్పుడే నన్ను చావగొడతానంటున్నారే.
2: నీ వెళ్ళాలి అమీర్. అలాగే ఆకాశం కేసి చూస్తూ అల్లాని ప్రార్థిస్తూ ఉండు. మోహకాళ్ల మీద నుంచి లేచావా? తల తీస్తానంతే.
1: ఆలీజా ఆలీజా, ఆలకించకుండానే వెళ్ళిపోయారా ఆలీజా? యా అల్లా, తోబా తోబా, ఈ తస్వీర్ కిస్కా? అరే వా వారే వా, అందుకే ఆడవాన్ని చడీ తప్పుడు లేని చలిపిడుగు అన్నారు. హాయ్ హాయ్, మా ఆలీజా గుర్రం మీద పోతూ ఉంటే నేను ఇక్కడ. అయ్యో బాబోయ్, పాదుషా వారికి తెలిస్తే నా తల మూసిలో మొండెం మా నాయనమ్మ ఒళ్ళు. ఎక్కడికని చావను. యా అల్లా, ఘోడా ఘోడా ఘోడా.

0: పాతి ఎక్కడున్నావే బంగారు చెరగ రా బయటికి దొరనే తొమ్మిది పరగణాలకి తొట్ట దొరనే ఇవాళతో నీ చెల్లెలు దొరస్తానవుతుందే దొరస్తానే నిలబడతావా ఇంకా రాత్రి ఏదైనా మొహరీయుల సంచి దాని మొహన పాయండి జాగు చేసినా జవాబు చెప్పినా కొంపకి నిప్పెట్టిస్తానే పో దాని తొడుకురా
1: నా మాట వినమ్మా ఈ పాపిచ్చు దొర ఈవేళ పాకాన పట్టాడు వాడి పాపం పండకముంది మనకి నూకలు నిండకముంది కాలికి గచ్చి కట్టుకోమ్మా నా తల్లి వికదు కళ్ళుండి పరిస్థితిని గమనించకపోతే ఎలా ఒక్కసారి ఎలా తొంగి చూడు తోడెలా కాచు కూర్చున్నాడు ఏ గడిలో ఏం చేసినా చేస్తారమ్మా వస్తున్నది
0: నువ్వు మా ఇష్టం

0: Da kapimi, da langutom. Vagamati, ekkadiki potavani nannu tappinchukoni, ivvalu neeku evaru ardham vachara chusta. Ardham vachina vaanni ee sitalo tirinchi peda vesesta.
1: Hey, Padmosh.
2: పారిపోయారు వెధవలు. ఏ వేషం చూసి బెదిరిపోతున్నావా?
3: కాదు, జరిగిన మోసం గురించి.
2: మోసమా? నిన్ను నేను మోసం చేశానా?
3: కాదా, పరదేశిని అన్నారు, నిజం అనుకున్నాను.
2: కాదా మరి?
3: కాదు, ఇకనైనా నిజం చెప్పండి, ఎవరు మీరు?
2: ఏనాటికి ఈ ప్రశ్న రాదనుకున్నాను. భాగమతి, నేనెవరినో చెప్పమంటున్నావు కదూ. నేను ఎవరినీ కాను, ఏమీ కాను. నీ నృత్యారాధకుణ్ణి, నీ సౌందర్యంలో కరిగిపోయిన ఒక కన్నీటి మెరుపును. ఇలా చూడు, ఇన్ని నెలలుగా నా కళ్ళల్లో నిన్నీ నిలుపుకుని ఆరాధిస్తున్నాను. అందుచేత నాలో నీవు తప్ప నేనేమిటో ఎవరినో మరచిపోయాను.
3: నేను మరచిపోతున్నాను.
2: నా అదృష్టం ఫలించింది భాగమతి. ఈ దేవతో కరుణించి వరం ప్రసాదించింది. ఇదిగో ఇక్కడ అంటుకున్న నీ తిలకం నా హృదయాగ్నిలా జ్వలిస్తుంది. ఇలా చూడు, నీ కాటుక రేఖలు ఎలా అంటుకున్నాయో.
3: ఈనాటికి ఏడం కాని ఈ బంధమే మనకు అనుబంధమై వెలగాలి ప్రభు.
2: మధురాతి మధురమైన ఈ క్షణాలు ఇలాగే నిలిచి

0: రెండు నెలలుగా మా ఆలీజ ఆ పిల్ల కోసం నిషాలో పడి నా చేయి జారిపోతున్నాడు. నా కర్మంగాలి కాలక్షేపానికి ఇలా చేపలు పట్టుకుంటూ ఆడవాళ్లతో చివాట్లు తింటున్నాను. అసలు ఈ చెరువు గట్టును కూర్చోటం నాదే తప్పు, వచ్చిన ఆడంగులను అడగటం అంతకంటే తప్పు.
1: సలామాలేకుం సాహెబ్ గారు.
0: వాలేకుం సలాం శాస్త్రిజీ. తమరు
1: రుద్రకవిని, నా అదృష్టం తమ దర్శనమైంది. తమరు నాకు సహాయం చేయాలి, తప్పదు. చిన్న సహాయమే అనుకోండి.
0: నహి నహి శాస్త్రిజీ, మాబోటి పెద్ద అమీరుల్ని పెద్ద పెద్ద సాయం కోరి గౌరవించాలి గాని చిన్న చిన్న సాయం అడిగి అవమానిస్తారా?
1: ఎంత చక్కగా చెప్పారు. చిత్తగించాలి. ఎక్కడో తూర్పు సముద్ర తీరం నుండి వచ్చాను. వచ్చి నెల రోజులు పైగా అయింది. తెచ్చుకున్న గ్రాసం సెలవైపోయిందే కాని చక్రవర్తి గారి దర్శనం లభించలేదు. గోలుకొండ ప్రభువులు కవితాపోషకులని విని కాలికి బలపం కట్టుకుని వచ్చాను. ఇక మీ చిత్తం మా ప్రాప్తం.
0: అంతా ఖుదాదయ. నా వల్ల కాదగింది చేస్తాను శాస్త్రిజీ. ఎల్లుండి సాయంత్రం లాల్బాగ్కి దయచేయండి, మా ప్రభువుల దర్శనం లభిస్తుంది.
1: చిత్తం చిత్తం. ఆ భగవంతుడు తమను ఆయురారోగ్యాలతో ధన కనక వస్తు వాహనాలతో పుత్ర పౌత్ర ప్రపౌత్రాభివృద్ధిగా చల్లగా చూస్తాడు.
0: పండిత్జీ, మీరు రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి, నేను బీగం వేగం లేని అకేలా బ్రహ్మచారిని కనుక తమ ఆశీర్వాదాన్ని వెంటనే ఉపసంహరించుకోండి. ఇక రెండు, రేపు పాదుషా వారి ఎదుట మెహర్బానీ కోసమైనా సరే నేను చెరువు దగ్గర చేపలు పడుతున్నానని మాత్రం కవిత్వం చెప్పకండి.
1: చాలా చమత్కారంగా మాట్లాడుతున్నారు మీరు. చూడన్ చూడగమీరు హాస్య కవులై చోద్యం చూపింతురో.
0: పండిత్జీ, ఆడదానికి అందనివాడు, కవుల చేతికి అందినవాడు విదూషకుడుగా కమ్మరేమవుతాడు.

0: మహారాజా, ఢిల్లీని గురించి విన్నామే కానీ కన్నారా చూడలేదు ప్రభు. కాని చూస్తున్నాం గదా మా గోల్కొండని. స్వర్గం స్వర్గం భూమికి దిగి వచ్చింది. మాలిక్ ఇబ్రహీం ప్రభువుల వారి పాలన, సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారి పాలన.
1: జాగీర్దారు గారు, మీరందరూ సుఖంగా శాంతిగా ఉండడమే మా కోరిక. అదే మా గోల్కొండ సామ్రాజ్యానికి మహాబలం. మన రాజ్యంలో మచ్చుకైనా మతకల్లోలాలు కనిపించని కారణం మీకు మాకు ఉన్న ఐకమత్యం, ఆత్మీయత, అంతే కదా?
0: చిత్తం జహాపన. ఇంటింటా తమ పేరు చెప్పుకుని దీపాలు వెలిగించుకుంటున్నారు ప్రజలు. తరతరాలకు శ్రీ మల్కిభ చక్రవర్తులే పాలకులుగా ఉండాలని కోరుకుంటున్నారు.
2: పాలంపన రుద్రకవీంద్రులు.
1: మంచిది. జాగీర్దారు గారు, తూర్పు తీరం నుంచి వచ్చిన రుద్రకవీంద్రులు యువరాజుల వారు నాలుగైదు రోజులుగా సాహితీ చర్చ సాగిస్తున్నారు.
0: యువరాజుల వారి ప్రతిభ మేము విన్నాం ప్రభు. ఇటీవల చెంచలపల్లెలో ఒకసారి వారి దర్శనం కూడా అయింది.
1: చెంచలపల్లెలోనా? మీరు పొరబడి ఉంటారు.
0: వారు పొరబడి వచ్చారేమో కాని.
1: దయచేయండి రుద్రకవీంద్ర.
3: గోలుకొండాధీశ మల్కిభ చక్రవర్తి, జయోస్తు విజయోస్తు. రాసుతుడైన మల్కిభరాముని కీర్తియు వెండి కొండయున్ త్రాసున.

0: బ్రహ్మ సదాశివు జాహ్నవీపతిన్ వాసుకి కంకణు ఋషభవాహను చంద్రకళావతం సునిన్.
1: ఆహా ఆహా, మా చక్రవర్తులను ఎంత బాగా వర్ణించారు మహాకవులు.
2: కవీంద్ర, మన తెలుగు కవిత ఖర్జూర మాధుర్యాన్ని మరపిస్తుంది, పచ్చకర్పూర వాసనల్ని పరిమళిస్తుంది. ఈ 10 రోజులు మా దర్బారులో కవితాగానం చేసి మమ్మల్ని ఆనందింపజేశారు. విద్యాపోషణలో మాకు విజయనగర చక్రవర్తులు ఆదర్శం సుమండి.
3: ప్రభు, పారసీ పదాల పసందు, తెలుగు పదాల జిలిబిలి సొంపు కడముట్ట ఆస్వాదించిన కవితారసజ్ఞులు మీరు. విజయనగర విద్యావైభవాన్ని తిరిగి గోల్కొండలో ప్రతిష్ఠించి సరస్వతీ సమారాధన సాగిస్తున్నారు తమరు.
2: కవీంద్ర, చంద్రునికో నూలు పోగన్నట్లు మా ఈ చిరుకానుక స్వీకరించండి. తమకు రెంటచింతల గ్రామాన్ని ప్రదానం చేస్తున్నాం.
3: మహాప్రసాదం ప్రభు, మహాప్రసాదం. తమరి విద్యాపోషణ లోకమంతా వేనోళ్ల చెప్పుకుంటున్నది. మతాలు వేరైనా కవితామతం ఒక్కటేనని చాటి చెప్పిన దివ్యమూర్తులు మీరు.
2: కవితా సరస్వతులకు మా దర్బారు సదా స్వాగతం చెబుతూనే ఉంటుంది కవీంద్ర. మీరు గమనించే ఉంటారు, మా యువరాజులు మాకన్నా కవితామతం బాగా తెలిసినవారు.
3: అరుగు, మాటలోనే దయచిస్తున్నారు. శతాయురభివృద్ధిరస్తు.
0: కర్ణాటకాతీశు కంఠమాలిక మీద కురురాజు ముత్యాల గొడుగు మీద

0: కృతజ్ఞుణ్ణి కవీంద్ర.
1: భగవంతుని దయవల్ల, తమ వంటి వారి ఆశీర్వాదం వల్ల మా మహమ్మద్ కులి కుతుబ్ షా గోల్కొండకే కోహినూర్ కాగలరు.
2: నిజం నిజం, మన్నించాలి జహాపన. నిజం నిష్ఠురం కాకపోతే.
1: ఆగిపోయారేం జాగీర్దారు గారు?
2: ఆంతరంగికంగా మనవి చేయవలసిన సంగతులు.
1: నిజం అనే దేవత ముందు చాటుమాటులుండకూడదు. కాని పని కొద్దివాడు చేసినా గొప్పవాడు చేసినా శిక్షార్హమే. అయినా ఇక్కడ పరాయి వారెవరున్నారు? ప్రతివారూ గోల్కొండ సామ్రాజ్యానికి పరమ విధేయులే. చెప్పండి.
2: ఆహా, యువరాజుల వారికి కోపం వస్తుందేమోనని.
0: మీరు నిలబడింది చక్రవర్తుల సన్నిధిలో. మధ్య నా గురించి భయం ఎందుకు? అయినా అంత పిరికి పందలా మీరు? చెప్పదలచిందేదో చెప్పేయండి.
2: చిత్తం ప్రభు, చిత్తం. నిజం చెప్పడంలో నాకు భయం లేదు. మొదట్నుంచి చెబుతాను. చెంచలపల్లెలో భాగమతి అనే ఒకనొక బజారు పిల్ల ఉంది.
1: ఆవేశం మంచిది కాదు
2: ప్రభు. వారికి కోపం రావటం సహజం. యువరాజులంతటి వారు మారు వేషాలతో కనుచీకటి పడే వేళ ఆ పిల్ల ఆటాపాటా చూడటానికి రావాలా? వారి కోరికలు మా వంటి వారికి తెలియపరిస్తే 1000 మంది పిల్లల్ని వారికి నగరానాగా తెచ్చి సమర్పించుకునేవాళ్ళమే.
0: క్షమించండి, నేను వెళ్ళిపోతున్నాను.
1: ఆగు ఆలీజా, ఇది సభారంగం కాకపోయినా సభ్యతారంగమే.
0: నా వల్ల కాదు, మన్నించండి ఆలంపన. సెలవు.
3: రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో ఇప్పటిదాకా విన్నాం భాగ్యనగరం నాటకం మొదటి భాగం. అది నిర్వహణ నార్ల చిరంజీవి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా మధురిమా, హాయైన పాటల కార్యక్రమం. మనసును హాయినెత్తించే పాటలివి. కాసేపు వినుండ్రి. హాయిగా నిద్రపట్టే సమయానికి మనసులో ఉన్న బాధలన్నీ, ఏవైనా భారం ఉంటే తొలగిపోయి మంచి నిద్రా సమయం వచ్చేస్తుంది ఈ పాటలు వింటే.

అసలే ఈరోజు ఆదివారం. ఆదివారం అంటే సెలవు రోజు కాబట్టి ఏ మాంసమో ఇంకా రుచిగా తినాలనుకుంటే కోడికూరనో మటనో ఏదో ఒకటి మాంసం తినడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అయితే మాంసం అనేది ఒక ప్రోటీన్. ఈ మధ్య ప్రోటీన్ అనే పదం బాగా వినిపిస్తున్నది. ఎక్కడైనా మన శరీరానికి ప్రోటీన్లో అవసరం. కరోనా వచ్చిన సమయం నుంచి అయితే ఈ ప్రోటీన్ అనేది తీసుకోవడం, ప్రోటీన్ తీసుకోవాలి, ప్రోటీన్ వల్ల మంచి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఇట్లాంటి మాటలు చాలా వింటున్నాం. అయితే ఆరోగ్యం కాపాడుకోవడం మీద పెరుగుతున్న ఆసక్తి, ఇక వివిధ మాధ్యమాలల ద్వారా పెంచుకుంటున్న అవగాహన ఇందుకు కారణం కావచ్చు. ఫిట్నెస్ ప్రియులైతే వాళ్ళు అంతో ఇంతో ఆరోగ్య స్పృహ ఉన్నవాళ్ళు సైతం ప్రోటీన్ అంటే మాంసం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం మీద దృష్టి పెడుతున్నారు. కొందరు వైద్యులు కూడా ఈ ఆహారాన్ని ప్రోత్సహిస్తున్నారు. మధుమేహానికి మూల కారణమైన కార్బోహైడ్రేట్లు గణనీయంగా తగ్గించాలని, ఫైబర్ ఎక్కువగా ఉండే, ఫైబర్ అంటే పీచు పదార్థం, తీసుకోవాలని అంటూ ఉంటారు. ప్రోటీన్ కండరాల పెరుగుదలకు, బలమైన ఎముకలకు దోహదపడడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుందని వైద్యులు చెప్తున్నారు. అయితే మాంసం, చేపలు, గుడ్లు, పాలు, పప్పుధాన్యాలలో ఇవి పుష్కలంగా లభిస్తాయి, అంటే ప్రోటీన్ అనేది. ఈ క్రమంలో ఆరోగ్యం పట్ల ప్రజల్లో పెరుగుతున్న శ్రద్ధను సొమ్ము చేసుకోవడానికి కొందరు ఈ మార్కెట్ శక్తులు కూడా ఎక్కువగా ఇది చేస్తున్నాయనంటే రేట్స్ పెంచేయడము, ధరల్ని పెంచేయడము, ప్రోటీన్ అని ఎన్నో రకాల వివిధ రకాల ప్రోడక్ట్స్ని మార్కెట్లలో అమ్మడం, అట్లాంటివి చేయకుండా మన సహజ సిద్ధంగా దొరికేటటువంటి కూరగాయలలో, పండ్లలో ప్రోటీన్ దొరికితే వాటిని తీసుకునే ప్రయత్నం చేయాలి. అట్లా

ఇది ఇయాల్టి మధురిమ కార్యక్రమం. ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 11:15. వాతావరణ సూచన: రానున్న 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం కూడా ఉన్నది. అంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండకపోవచ్చు. రేపు నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రత రానున్న 24 గంటల్లో 31.8 డిగ్రీల సెల్సియస్గాను, తక్కువ ఉష్ణోగ్రత 24.2 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. ఇది వాతావరణ సూచన. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్య అంశాలు:

అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టంలో యోగాలోని అష్టాంగాల గురించి యోగ శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం, ఇంకా చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శిని కార్యక్రమంలో లక్ష్యాన్ని చేరవేసే మేరకు ఓపికతో ఉండాలి అంటూ ఎంపీడీఓ బి సుధీర్ కుమార్ తో ముచ్చట పెడతారు జీ జ్యోతి. పెరటి చెట్టు కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక ప్రసారమవుతుంది. పొజ్జామటి ఒడంబాకు ఇల్లు యోసం కార్యక్రమంలో పశువుల్లో పురుగుల మందుల ప్రభావం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి వి శిరీష్తో ముచ్చటుంటది. రైతు అంతరంగం కార్యక్రమంలో చేపలు పట్టడంలో అనుభవాల గురించి నిర్మల్ జిల్లా కడెంకు చెందిన మామిండ్ల రవితో ముచ్చట ప్రసారమవుతుంది. రాత్రి 9:45 ముచ్చట కార్యక్రమంలో పంచభూత సేంద్రియ వ్యవసాయం గురించి మధ్యప్రదేశ్కు చెందిన సేంద్రియ రైతు ఓం ప్రకాష్ ప్రసాద్తో హిందీలో ముచ్చట ప్రసారమవుతుంది. వారితో ముచ్చట పెడతారు సుమనస్పతి రెడ్డి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలలోని ముఖ్య అంశాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 11:28. ఇంతటితో ఈ అల్లటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపొదుగల్లా 5:55 100.2 MHz ఎఫ్ఎం బ్యాండ్ పై ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.